శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారానికి స్వాగతం. శక సంవత్సరం 1948, ఆశ్వేజ మాసం 4వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం

ఆనంద ఉత్తిష్ట గరుడ ధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు ఉత్తిష్ట ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ ధ్వజ.

సప్తరిషయ సముపాస్య సంధ్యా ఆకాశ సింధు కమలాని మనోహరాణి ఆదాయ పాదయుగమర్చయితుం ప్రపన్నాః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం పంచాననాబ్జ భవ షణ్ముఖ వాసవాద్యా త్రైవిక్రమాదిచరితం విబుధాస్తు వంది భాషాపతి పఠతి వాసర శుద్ధిమారాత్ శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం ఈషత్ ప్రఫుల్ల సరసీరుహనారికేల పూగద్రుమాది సుమనోహర పాలికానాం ఆవాతి మందమనిల సహ దివ్య గంధైః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం ఉన్నీల్య నేత్రయుగముత్తమ పంజరస్థా పాత్రావశిష్ట కదలీఫర పాయసాని భుక్త్వా సలీలమథ కేలిషుకా పఠంతి శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం తంత్రీ ప్రదర్శ మధురస్వనయా విపంచ గాయత్యనంద చరితం తవ నారదో.

త్రిశేఖర విభో తవ సుప్రభాతం యోషాగణేన వరదద్ధి విమధ్యమానే ఘోషాలయేషు దధిమంథన తీవ్ర ఘోషా రోషాకలిం విదధతే కగుభశ్చ కుంభా శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం పద్మే శమిత్ర శతపత్ర గతాలి వర్గా హర్తుం శ్రియం కువలయస్య నిజాంగలక్ష్మ్యా భేరీ నినాదమివ బిభ్రతి తీవ్రనాదం శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం శ్రీమన్నభీష్టవరదాఖిల లోకబంధో శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో శ్రీదేవతాదృగ భుజాంతర దివ్యమూర్తే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం శ్రీమన్నభీష్టవరదాఖిల లోకబంధో శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో శ్రీదేవతాదృగ భుజాంతర దివ్యమూర్తే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం శ్రీస్వామి పుష్కరిణి కాప్లవ నిర్మలాంగా శ్రేయోర్ధినోహర విరించ సనందనాద్యా ద్వారే వసంతి వరవేత్ర హతోత్తమాంగా శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం శ్రీశేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి విషాద్రి ముఖ్యా ఆఖ్యాం త్వదీయ వసతేర నిశంవద

శంభునాథ పవమాన ధనాధినాథ బద్ధాంజలి ప్రవిలసన్ నిజ శీర్షదేశ శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. భారతీషు దేవిహ గరాజ మృగాధిరాజ నాగాధిరాజ గజరాజ హయాధిరాజ స్వస్వాధికార మహిమాధికమర్థయంతే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. సూర్యేందు భౌమ భృదవత్ పరికావ్య సౌరి స్వర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధానా సద్దాస దాస చరమావధి దాస దాస శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. త్వత్పాద ధూళి భరిత స్ఫులితోత్తమాంగా స్వర్గాపవర్గ జనపేక్ష నిజాంతరంగా కల్పాగమాకల నయాకులతాం లభంతే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. తద్గోపురాగ్ర శిఖరాణి నిరీక్షమానా స్వర్గాపవర్గ పదవీం పరమాం శ్రయంతః మర్త్యా మనుష్య భువనే మతిమాశ్రయంతే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. శ్రీభూ వినాయక ధరాది గుణామృతాబ్ధే దేవాదిదేవ జగదేక శరణ్యమూర్తే శ్రీమన్ననంత గరుడాదిభిరక్షితాంఘ్రే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. శ్రీపద్మనాభ పురుషోత్తమ వాసుదేవ వైకుంఠ మాధవ జనార్దన చక్రపాణే శ్రీవత్స చిహ్న శరణాగత పారిజాత శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. కందర్ప దర్పహర సుందర దివ్యమూర్తే కాంతాకుజాంబుర్భ కుడ్మలలోల దృష్టే కళ్యాణ నిర్మల గుణాకర దివ్య కీర్తే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. మీనాకృతే కమఠకోల నృసింహవర్ణిం స్వామిం పరశ్వత తపోధన రామచంద్ర శేషాంశ రామయ దునందన కల్కి రూప శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. ఏలాలవంగ ఘనసార సుగంధి తీర్థం దివ్యం వియస్సరితి హేమ ఘటేషు పూర్ణం ధృత్వాద్య వైదిక శిఖామణయ ప్రదృష్ట

రాజ తమో మిహిరం మహనీయమహం రఘురామయే సుముఖం సుహృతం సులభం సుఖదం స్వనుజం చ సుఖాయ మమోఘశరం.

ప్రశంసౌ యౌ మధ్య ఉత్సహితి భోగ్యతయాప్యుపాతౌ భూయస్తతేతి తవ పాణితల ప్రతిష్టౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే పార్థాయ తత్సదృశ సారథినా త్వయైవ యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహతౌ

శిశోరమృతాయ మానం ప్రాప్తౌ పరస్పర తులామ తులాంతరౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దృగంచలేన సౌమ్యోపయంతృ ముని నామ మదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ

0: భక్తిరంజని కార్యక్రమంలో ఇంతవరకు శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, ఇప్పుడు వినండి సూక్తి ముక్తావళి.
1: సనాతన ధర్మాన్ని, సంస్కృతి సంప్రదాయాలను నరనరాల జీర్ణించుకున్న భారతీయుల భారతీయత విశ్వవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తూ కీర్తించబడుతూ ఉన్నది. ఎందరో పుణ్యమూర్తులు అవతరించిన భారతదేశంలోని భారతీయత అందరిచేత గౌరవింపబడుతూ ఉన్నది. ప్రపంచంలో సంస్కృతులెన్నో వస్తూపోతూ ఉన్నాయి, కాని భారతీయ సంస్కృతి మాత్రం సనాతనమై నేటికీ చెక్కుచెదరకుండా నిలిచి ఉన్నది. వేషధారణ, జీవన విధానంలో వైశిష్ట్యాన్ని సంతరించుకున్నది భారతీయత. భారతీయత దేశాన్ని తల్లిగా ఆరాధిస్తుంది. దేశభక్తిని కలిగి ఉండడాన్ని చాటి చెప్పిన ఘనత భారతీయతది. ఆధ్యాత్మికతకు మారుపేరుగా భారతీయత నిలిచినది. ఇహలోక చింతనమే కాదు, పరలోక చింతనను చేయగలిగిన నేర్పు భారతీయతది. ఆత్మను గురించి, పరలోకాన్ని గురించి తెలియజెప్పింది భారతీయత మాత్రమే. సాటి మనిషిలో దైవాన్ని దర్శించగలిగిన అద్భుతమైన సద్భావన భారతీయతది. స్త్రీలకు సమానత్వాన్నే కాదు, సమున్నత స్థానాన్ని కల్పించిన ఘనత భారతీయతది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథిదేవోభవ అనే మాటను అక్షరాలా పాటించింది భారతీయత. అడుగడుగున, అణువణువున భగవంతుని దర్శించగల విశాల దృక్పథం భారతీయతది. ప్రకృతిలోనూ, అణువులోనూ, పరమాణువులోనూ, పశుపక్ష్యాదులలోనూ భగవంతుని దర్శించగలిగినది భారతీయత. అందరినీ ఆదరించడమే భారతీయత మనకు నేర్పించింది. నిర్దిష్టమైన జీవన విధానాన్ని కలిగి ఉండడంతో పాటు బౌద్ధికంగా కూడా అన్ని దేశాలను మించిపోయి భారతీయత అభివృద్ధిని సాధించింది. భారతీయత బౌద్ధిక సంపదలో ఎప్పుడూ ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్నది. జ్యోతిష్కులు, గణిత శాస్త్రజ్ఞులు

శాస్త్రవేత్తలు, వైజ్ఞానికులు, పండితులు, క్రీడాకారులు, కళాకారులు భారతీయ కీర్తి పతాకను రెపరెపలాడించారు. భారతీయుల కుటుంబ జీవనం, భారతీయుల దాంపత్య ధర్మం అందరినీ అబ్బురపరుస్తున్నది. భూతదయ, అహింస మొదలైన మానవతా లక్షణాలు భారతీయతలో మనకు కనిపిస్తాయి. భారతీయత కారణంగానే ఎందరో నిస్వార్థ దేశభక్తులు తమ చదువును, ఉద్యోగాన్ని వదులుకుని స్వాతంత్ర్య పోరాటంలో పాలుపంచుకున్నారు. స్త్రీలు

0: విద్యాభ్యాసం కోసం మన వారు పరాయి దేశానికి పంపించారు. తన అపార మేధా సంపత్తితో ఘన విజయాన్ని సాధించిన ఆ వ్యక్తిని వారు అక్కడే ఉండమని కోరారు. రెండంకెల జీతమే గొప్ప అయిన ఆ కాలంలో అంతకు పదుల రెట్లు ఎక్కువగా జీతమిస్తామన్నారు పరాయి దేశం వారు. అటువంటి సదవకాశాన్ని కాదని, నా దేశానికి నేను రుణపడి ఉన్నానని, నా దేశం రుణాన్ని తీర్చుకుంటానని, నా దేశానికి సేవ చేస్తానని తిరిగి వచ్చిన మహానుభావుడైన ఆ వైజ్ఞానికుడు భారతీయుడు కావడం మనందరికీ గర్వకారణం. ప్రతి విషయంలో మంచి చెడు ఉన్నట్లే నేటి భారతదేశంలోని పరిస్థితులు భారతీయతకు విఘాతం కలిగించే రీతిలో మారిపోతున్నాయి. ఆధునికత పేరుతో మన పద్ధతులను కలరాస్తూ పరాయి దేశాల సంస్కృతిని నెత్తిన పెట్టుకుని మోయడం గొప్పగా మారిపోతున్నది. మన భాషను, మన దేశాన్ని గౌరవించడం నామోషీగా మారిపోతున్నది. ఆహార విహారాల్లో నియమాలను ఏర్పరిచిన మన సంస్కృతిని కాదంటూ వెర్రితలలు వేసే విధంగా పరాయి దేశాల వారిని అనుకరిస్తూ ఉండడం పరిపాటి అవుతున్నది. వారి అలవాట్లను వెర్రిగా అనుకరించడం, మన దేశాన్ని విమర్శించడం వంటి విషయాలు భారతీయతకు విఘాతాన్ని కలిగిస్తున్నాయి. కట్టు బొట్టు ఆహారపు అలవాట్లు ఎవరి దేశ పరిస్థితులకు అనుగుణంగా వారికి నిర్ణీతమై ఉంటాయి. ఇందులో మన పద్ధతిని కాదనుకుంటూ ఇతర సంస్కృతుల వెంబడి పడడంలో అర్థం లేదు. భారతీయతలోని గొప్పతనాన్ని అర్థం చేసుకుని ఈ పరంపరను కొనసాగిస్తూ భారతీయులమైన మనం భారతీయతను పరిరక్షించుకోవాలి.
1: సూక్తి ముక్తావళి విన్నారు. వ్యాఖ్యానం డాక్టర్ కె లక్ష్మీ అన్నపూర్ణ గారు, ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
2: శుభోదయం రైతుమిత్రులకు నమస్కారం. ఈనాటి పొలం కబుర్లలో సస్యరక్షణ పరికరాల ఎంపికలో మెలుకవలు, నేల సారాన్ని కాపాడే పచ్చిరొట్ట పంటల సాగు, అట్లే సాగునీరు సద్వినియోగానికి ఆరుతడి పంటల సాగు అన్న విషయాల గురించి తెలుసుకుందామా?

సస్యరక్షణ పరికరాల ఎంపికలో మెళుకువలు అన్న విషయానికి వస్తే, పంటలపై వచ్చే చీడపీడల నివారణకు రైతన్నలు విరివిగా సస్యరక్షణ చర్యల్లో భాగంగా పురుగు మరియు తెగుళ్ల మందులు వాడుతూ ఉన్నారు. ఈ మందులు బాగా పనిచేయాలంటే సరైన పద్ధతిలో పిచికారీ చేయడమే మార్గం. దీనికి మంచి సమర్థవంతమైన పిచికారీ యంత్రాలు రైతన్నలు వాడాలి. మనకి ఈరోజు మార్కెట్లోనే గాక వ్యవసాయ శాఖ వారు కూడా విరివిగా సస్యరక్షణ పరికరాలను సరఫరా చేస్తూ ఉన్నారు. కానీ ఏ విధమైన పిచికారీ యంత్రాన్ని ఎంపిక చేసుకోవాలి అనేది చాలా విషయాలను దృష్టిలో పెట్టుకుని చేయాలి. ఎంపికలో మెళుకువల విషయానికి వస్తే, ఎత్తైన ప్రాంతాలు మరియు లోతట్టు ప్రాంతాల్లో పెద్ద పెద్ద పిచికారీ యంత్రాలు వాడటం కష్టం. అటువంటి ప్రాంతాల్లో చేతితో గాని చిన్న యంత్రంతో గాని పనిచేసే నాప్సాస్ స్ప్రేయర్ వాడాలి. ట్రాక్టర్తో పనిచేసే యంత్రం కొనుగోలు చేయాల్సి వస్తే లేదా వాడాల్సి వస్తే పంట వరుసల మధ్య దూరం ట్రాక్టర్ తిరగడానికి ఖాళీ ప్రదేశం చూసుకోవాలి. గుబురుగా ఉండే చెట్లు పొదలు తక్కువ ఎత్తు పెరిగే పండ్ల తోటల్లో కాలుతో పనిచేసే పిచికారీ యంత్రం వాడాలి. పిచికారీ చేయాల్సిన రసాయనం పొడి రూపంలో ఉండి నీటి ఎద్దడి ఉన్నట్లయితే డస్టర్ను ఉపయోగించాలి. కానీ దీనితో పాకుతున్న పురుగులు మాత్రమే నశించాలి. ఎగిరే పురుగులకు ద్రవ రూపంలో రసాయనాలు వాడాలి కాబట్టి హై లేదా లో వాల్యూమ్ స్ప్రేయర్లు వాడాలి. కూలీల ఖర్చు దృష్టిలో ఉంచుకొని తక్కువ కూలీలు అవసరమయ్యే పరికరాలు ఎంచుకోవాలి. ఎవరైనా సులభంగా ఉపయోగించుకునేటట్లు వాడాలి. యంత్రంలో తక్కువ కదిలే భాగాలున్న వాటిని ఎంచుకుంటే వాటి అరుగుదల తక్కువగా ఉండి ఎక్కువ కాలం మన్నుతాయి. నాణ్యమైన కంపెనీల నుండి మాత్రమే పిచికారీ పరికరాలను కొనాలి. కొనే పరికరానికి సంబంధించిన విడిభాగాలు సమీప ప్రాంతాల్లో దొరుకుతున్నాయో లేదో రైతన్నలు తెలుసుకోవాలి. కొనుగోలు చేస్తున్న పరికరం తక్కువ బరువు ఎక్కువ దృఢత్వం కలిగి ఉండాలి. తక్కువ విద్యుత్ తక్కువ కూలీలు తక్కువ రసాయనాలతో ఎక్కువ విస్తీర్ణంలో పిచికారీ చేసే పరికరాలను కొనుగోలు చేయాలి. సులభమైన అమరిక కలిగి సునాయాసంగా శుభ్రపరచుకునేటట్లు ఎక్కువ కాలం మన్నికగా ఉండేటట్లు పరికరం ఉండాలి. అందుబాటులో రిపేరు చేసే మనుషులు ఉండాలి. కొన్ని పరికరాలను మనమే సులభంగా రిపేర్ చేసుకోవచ్చు. కాబట్టి రైతన్నలు ఇప్పుడు చెప్పిన విషయాలను దృష్టిలో ఉంచుకొని మంచి సస్యరక్షణ పిచికారీ యంత్రాన్ని ఎంపిక చేసుకుని సమర్థవంతంగా చీడపీడలను నివారించుకోగలరని ఆశిద్దాం.

ఇక నేల సారాన్ని కాపాడే పచ్చిరొట్ట పంటల సాగు అన్న విషయానికి వస్తే, పచ్చిరొట్ట ఎరువులు భూసారాన్ని, ఉత్పాదక శక్తిని పెంచడమే కాక నేల కోతను అరికడతాయి. వీటి వాడకం వల్ల భూభౌతిక స్థితి మెరుగుపడుతుంది. పచ్చిరొట్ట ఎరువులను రెండు విధాలుగా వేయవచ్చు. ఎరువు కోసం పచ్చిరొట్ట పంటను ప్రత్యేకంగా పెంచి పూత దశలో ఆ పైరును పొలంలో కలయిదున్నాలి. వీటిని పచ్చిరొట్ట ఎరువులు అంటారు. రెండో పద్ధతిలో కాలువ గట్లు, చెరువు గట్లు, బంజరు భూముల్లో పెరిగే చెట్ల ఆకులు కొమ్మలు తెచ్చి పొలంలో వేసి కలయిదున్నుతారు. వీటిని పచ్చి ఆకు ఎరువులు అంటారు. పచ్చిరొట్ట పైర్లకు ఉండవలసిన లక్షణాలు ఏంటంటే, తక్కువ సమయంలో త్వరగా పెరిగి ఎక్కువ ఆకులు, పచ్చి కాండం కలిగి ఉండాలి. కొమ్మలు, రెమ్మలు, ఆకులు, వేర్లు మృదువుగా రసపూరితంగా ఉండి త్వరగా కుళ్ళే స్వభావం కలిగి ఉండాలి. అన్ని రకాల నేలలు, శీతోష్ణ స్థితి, నీటి ఎద్దడి తట్టుకునేలా ఉండాలి. పైరు త్వరగా పెరిగి కలుపును నివారించగలగాలి. సాధ్యమైనంత వరకు పుష్పజాతికి చెందినవై ఉండాలి. విత్తనం చౌకగా విరివిగా లభించేదై ఉండాలి. పచ్చిరొట్ట ఎరువులు వాడడం వల్ల భూమికి తగిన సేంద్రియ పదార్థం లభిస్తుంది. లెగ్యూమ్ జాతి పైర్లు గాలిలోని నత్రజని స్థిరీకరిస్తాయి. భూమి తేమను నిలుపుకోవడమే గాక గాలి ప్రసరణ కూడా మెరుగవుతుంది. నేల కోత అరికట్టి ఉష్ణోగ్రత అదుపులో ఉంచుతాయి. కొన్ని పచ్చిరొట్ట పైర్లు పశువులకు మేతగా కూడా ఉపయోగపడతాయి. వరి మాగనుల్లో వరి నాటే ముందు పచ్చిరొట్ట పైర్లు పెంచడం వల్ల కలుపు పెరగకుండా నివారించవచ్చు. పచ్చిరొట్ట కుళ్ళినప్పుడు విడుదలయ్యే ఆమ్లాల ద్వారా నేల క్షారత తగ్గి నేలలోని భాస్వరం ఎక్కువగా మొక్కలకు అందుబాటులోకి వస్తుంది. పచ్చిరొట్ట ఎరువులు నేలలో కలయిదున్న తర్వాత అవి కొల్లడానికి నీరు చాలా అవసరం. 7 నుండి 10 రోజుల పాటు నీరు నిల్వగట్టి పచ్చిరొట్ట కలయిదున్ని బాగా మురగనివ్వాలి. పచ్చిరొట్ట పంటల సాగుకు వ్యవసాయ శాఖ జనుము, జీలుగ విత్తనాలను 75% రాయితీపై సరఫరా చేస్తూ పచ్చిరొట్ట పైర్ల విస్తృత సాగును ప్రోత్సహిస్తూ ఉంది. ఇక సాగునీరు సద్వినియోగానికి ఆరుతడి పంటల సాగు అన్న విషయానికి వస్తే, వ్యవసాయంలో అధిక ఉత్పత్తి సాధించాలంటే నీటి వసతి చాలా అవసరం. కాబట్టి నీటి అవసరం ఎక్కువగా ఉన్న వరి లాంటి పంటలు పండించే బదులు సమర్థవంతంగా ఆరుతడి పంటలు పండించి సమాజానికి కూడా ఎంతో మేలు చేసినట్లే. నిజానికి ఇటీవల వడ్ల ధరల్లో కూడా చాలా హెచ్చుతగ్గులు గమనిస్తున్నాం. అందువల్ల విలువైన నీటిని వరికి వాడి ధర గిట్టుబాటు కాకపోవడం కంటే లాభసాటి ఆరుతడి పండించుకోవడం చాలా అవసరం. బీన్స్, గోరుచిక్కుడు లాంటివి తక్కువ నీటితో ఎక్కువ లాభాన్నిచ్చేవి. మార్కెట్ అనుకూలించినప్పుడు ఇతర కూరగాయ పంటలన్నీ రైతన్నలకు వేల రూపాయలు లాభాలు సంపాదించి పెడతాయి. తక్కువ రోజుల్లో పంటకొచ్చే బంగాళదుంప, చిలకడదుంప, కంద, పెండలం, క్యారెట్ కూడా లాభసాటి ఆరుతడి పంటలే. ఉల్లి, వెల్లుల్లి, అల్లం, పసుపు వంటి ఆరుతడి పంటలకు కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. సోయా చిక్కుడు కూడా తక్కువ రోజుల్లో మంచి లాభాలనిచ్చే పంట. మొక్కజొన్న కూడా మంచి ఆరుతడి పంటే. నువ్వులు, ఆముదం వంటి ఆరుతడి పంటలు కూడా రైతన్నకు మంచి ఆదాయాన్ని ఇస్తాయి. ఇక తృణధాన్యాలైన సజ్జ, రాగి, జొన్న పంటలు ఆరుతడి పంటలుగా మంచి లాభాలను ఇస్తాయి. వరి స్థానంలో ఆరుతడి పంటలుగా జొన్న, మొక్కజొన్న, సజ్జ, రాగి వంటి పంటలు పండించినప్పుడు పశువుల మేత ఉత్పత్తుల్లో కూడా ఎంతో పెరుగుదల ఉంటుంది. వరుసగా 3-4 సంవత్సరాలు పలు కోతలు తీసుకునే పశుగ్రాసాలు పెంచడం వల్ల పాడి పరిశ్రమ చాలా అభివృద్ధి చెందుతుంది. వారికున్న కొద్దిపాటి నీటి వనరులతో ఆరుతడి పంటలు పండించదలుచుకుంటే చవిటి నెలలా కాదా అన్న విషయాన్ని గమనించుకోవాలి. వేరుశనగ, ఉల్లి, ఆలు, మొక్కజొన్న వంటి పంటలు చౌడు పరిస్థితులను మాత్రం తట్టుకోలేవు. అందువల్ల చౌడు భూముల్లో తట్టుకునే బీట్రూట్, పాలకూర వంటివి పండించుకోవచ్చు. కాబట్టి నీటి వినియోగ సామర్థ్యం పెంచడానికి ఆరుతడి పంటల సాగు తప్పనిసరి. తక్కువ నీటితో ఎక్కువ ఉత్పత్తి సాధించాలనే ధ్యేయంతో రైతన్నలు ఆరుతడి పంటల సాగు చేయాలి.

విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఇప్పుడు సమయం 6:45. మరికొంచెంసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ సరస్ ఆజీవికా మేళా మహిళా స్వయం సహాయక సంఘాలకు జాతీయ స్థాయి మార్కెటింగ్ వేదికగా నిలుస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. వికసిత భారత్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన చోదక శక్తిగా నిలవాలని రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. పామాయిల్ దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏఐ సాంకేతికతను వినియోగించి ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని కొత్త దిశలో అభివృద్ది చేస్తున్నామని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో నిర్వహించనున్న జాతీయ సరస్ ఆజీవికా మేళా మహిళా స్వయం సహాయక సంఘాలకు జాతీయ స్థాయి మార్కెటింగ్ వేదికగా నిలుస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. విజయవాడ కలెక్టరేట్లో మేళా నిర్వహణపై నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అక్టోబర్ 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పున్నవిఘాట్లో 600 స్టాళ్లతో మేళా నిర్వహించనున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 2500 మంది మహిళా స్వయం సహాయక సంఘ సభ్యులు, గ్రామీణ కళాకారులు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటారని తెలిపారు. చేనేత, హస్తకళలు, ఆహార పదార్థాలు, సహజ ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయించనున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వివరిస్తూ,
1: 10 లక్షలు 20 లక్షల పైన ఆదాయం సంపాదించే వాళ్లను కూడా మహిళల్ని తయారు చేయాలి, గ్రామాల నుంచి స్వయం ఉపాధి కల్పించాలనేటువంటిది మరొక ఉద్దేశం రూరల్ ఆంటర్ప్రెన్యూర్స్. నేషనల్ సరస్ మేళా ఇప్పుడు కూడా ఢిల్లీలో జరుగుతుంది. ఫస్ట్ టైం మొన్న గుంటూరులో మనం అవుట్ సైడ్ ఒక స్మాల్ స్కేల్లో 300 స్టాల్స్ తో చేశాం, చాలా సక్సెస్ అయింది. నెక్స్ట్ విజయవాడలో ఈరోజు 600 స్టాల్స్ తోటి మొట్టమొదటిసారిగా నేషనల్ ఈవెంట్ ని విజయవాడలో కండక్ట్ చేయబోతా ఉన్నాం. ఇది అక్టోబర్ 8వ తారీఖు నుంచి మొదలవుతుంది.
0: వికసిత భారత్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన చోదక శక్తిగా నిలవాలని రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో నిన్న జరిగిన సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ అభివృద్దిలో గుజరాత్ పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని కోరారు. వేగం, విధానాల్లో స్థిరత్వం, మెరుగైన సేవలు పెట్టుబడిదారులకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో 23 రంగాల వారీగా క్లస్టర్లను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. ఇంధన, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, ఫార్మా, రక్షణ, డ్రోన్లు, ఆక్వా తదితర రంగాలకు ప్రాధాన్యమిస్తున్నట్టు చెప్పారు. గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కలిసి పనిచేస్తే మరిన్ని అవకాశాలు సృష్టించవచ్చని మంత్రి అన్నారు. ఆర్యదాన్ మొహమ్మద్ స్ఫూర్తితో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికవాద పరిరక్షణకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. కేరళంలోని నిలంబూరులో జరిగిన కార్యక్రమంలో ఆయన ఆర్యదాన్ మొహమ్మద్ 2026 అవార్డును నిన్న స్వీకరించారు. అలప్పుజ పార్లమెంటు సభ్యులు కేసీ వేణుగోపాల్ చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఆర్యదాన్ మొహమ్మద్ గొప్ప రాజకీయ నాయకుడని, 8 సార్లు శాసనసభ్యులుగా, 4 సార్లు మంత్రిగా సేవలందించారని గుర్తు చేశారు. దేశీయ ఆయిల్ పామ్ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముడి పామాయిల్ దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ఆర్థిక, వ్యవసాయ, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రులకు లేఖలు రాశారు. తెలంగాణలో 129,000 హెక్టార్లలో 88,621 మంది రైతులు ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని తెలిపారు. దిగుమతి సుంకం తగ్గింపు వల్ల దేశీయ పామాయిల్ ధరలు, తద్వారా రైతులకు లభించే FFB ధరలపై ప్రభావం పడే అవకాశముందని పేర్కొన్నారు. రైతులను ఆయిల్ పామ్ వైపు ప్రోత్సహిస్తూ ధరలకు భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ

0: మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీ పరిధిలోని 3-4 వార్డుల్లో 13,26,000 రూపాయలతో పలు అభివృద్ది పనులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ,
1: రామచంద్రపురం టౌన్ లో ప్రత్యేకించి 75 కోట్లతో 2.5 సంవత్సరాలు వివిధ వర్క్లు ఇవ్వడం జరిగింది. అలాగే సిఎస్ఆర్ కూడా పెట్టడం జరిగింది. సుమారు 75% టౌన్ లో డెవలప్మెంట్ పూర్తిగా చేయడం జరిగింది. మిగిలిన 25% రానున్న కాలంలో కంప్లీట్ చేసి సువర్ణ రామచంద్రపురం టౌన్ గా తీర్చిదిద్దామని మీకు తెలియజేసుకుంటాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: గత వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాల సమాహారాన్ని మీకు అందించే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వసుధైక కుటుంబం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఏఐ సాంకేతికతను వినియోగించి ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని కొత్త దిశలో అభివృద్ది చేస్తున్నామని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఒక ప్రకటనలో తెలిపారు. రేపు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రపంచ పర్యాటక దినోత్సవ రాష్టస్థాయి వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్టంలోని 130కి పైగా పర్యాటక ప్రాంతాల్లో ఏఐ క్యూఆర్ కోడ్లను అందుబాటులోకి తెస్తున్నామని వెల్లడించారు. వీటి ద్వారా 130కి పైగా భాషల్లో పర్యాటకులకు సమాచారం అందుతుందన్నారు. 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ది గోదావరి కాల్స్ ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. జాతీయవాది, దేశభక్తుడు, ప్రముఖ రచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహం జయంతి ఈరోజు. 1867 సెప్టెంబర్ 26వ తేదీన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఖండవల్లి గ్రామంలో ఆయన జన్మించారు. లక్ష్మీనరసింహం సంఘసేవతో పాటు దేశమాత, మనోరమ, సరస్వతి వంటి పత్రికలను స్థాపించి వాటిని సాంఘిక రాజకీయ చైతన్య అస్త్రాలుగా వినియోగించి స్వాతంత్రోద్యమం పట్ల ప్రజలను జాగృతం చేశారు. పత్రికా నిర్వహణతో పాటు పలు రచనలు చేశారు. ఆయన రచించిన గయోపాఖ్యానం నాటకం, గణపతి నవల బహుళ ప్రాచుర్యం పొందాయి. సామాజిక పరిణామాలను చరిత్రకారుడిగా తన రచనల్లో పొందుపర్చిన చిలకమర్తి లక్ష్మీనరసింహం 1946 జూన్ 17వ తేదీన తన 79వ ఏట కన్నుమూశారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్లోని నాగావళి, వంశధార, గోదావరి, కృష్ణా నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నిన్న సాయంత్రానికి గోదావరి ఇన్ఫ్లో 4.11 లక్షల క్యూసెక్కులుగా ఉందని చెప్పారు. ఈరోజు రాత్రికి వరద ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరే అవకాశముందని, రేపు రాత్రి నుంచి క్రమంగా తగ్గే అవకాశముందన్నారు. కృష్ణానదిలో స్వల్పంగా వరద ప్రవాహం కొనసాగుతున్నందున ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు. లోతట్టు, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈరోజు శ్రీకాకుళం, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. మరోవైపు తెలంగాణలోనూ ఈరోజు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరి వేదికగా జరుగుతున్న మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ పోటీలు తుదిదశకు చేరుకున్నాయి. నిన్న జరిగిన మ్యాచ్లో వైజాగ్ ఫైర్బర్డ్స్ను 27 పరుగుల తేడాతో ఓడించి గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్టు ఫైనల్కు చేరింది. సాయంత్రం జరిగిన మ్యాచ్లో అమరావతి ఈ ఛాంపియన్స్ జట్టుపై రాయలసీమ జెన్స్టార్స్ 32 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్కు చేరింది. రేపు జరిగే ఫైనల్ మ్యాచ్లో గోదావరి గోల్డెన్ ఈగల్స్, రాయలసీమ జెన్స్టార్స్ జట్లు పోటీ పడనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, న్యూస్ ఆన్ ఏఐఆర్ .gov.in వెబ్సైట్, న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ సరస్ ఆజీవికా మేళా మహిళా స్వయం సహాయక సంఘాలకు జాతీయ స్థాయి మార్కెటింగ్ వేదికగా నిలుస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. వికసిత భారత నిర్మాణం

0: సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన చోదక శక్తిగా నిలవాలని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. పామాయిల్ దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏఐ సాంకేతికతను ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని కొత్త దిశలో అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝా. అథ వార్తాః. మేక్ ఇన్ ఇండియా అభియానస్య ద్వాదశ వర్షె సంపూర్ణే సతి ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా అస్యాః యోజనాయాః అభూతపూర్వాః ఉపలబ్ధయః సంప్రఖ్యాపితాః. సామాజికాంతర్జాలీయపటలె ఏకం సందేశం యచ్చన్ ప్రధానమంత్రిణా ఇతత్ ప్రోక్తం యత్ అభియానేనానేన భారతే స్వదేశీ నిర్మాణం, వైదేశిక నివేశః, నిర్యాతః చ భూరిశః సంప్రవర్ధితః. తేన ప్రోదీరితం యత్ ఏషః పరివర్తన ప్రవాహః సర్వేష్వపి క్షేత్రేషు ప్రత్యక్షీక్రియతే. ఆధారభూత సంరచనా నవోన్మేషయోః బలేన భారతస్య నిరంతర సమృద్ధిః ఏవ మేక్ ఇన్ ఇండియా ఇత్యభియానస్య ముఖ్యముద్దేశ్యమస్తి. ఆకాశవాణ్యాః లోకప్రియే మన్ కీ బాత్ ఇతి మాసిక ప్రసంగే ప్రధానమంత్రీ నరేంద్రమోదీ శ్వః రాష్ట్రస్య జనైః సహ ఆత్మీయం విచార వినిమయం విధాస్యతి. అష్టత్రింశదుత్తర శతతమ ప్రసంగస్య కార్యక్రమస్యాస్య సమగ్ర దేశే దూరదర్శన ఆకాశవాణి జాలపుటేన సహ డిజిటల్ మాధ్యమేషు సాక్షాత్ ప్రసారణాయ సర్వ ప్రబంధః సమనుష్ఠితః. హిందీ వాచనానుపదమేవ సమస్త ప్రాదేశిక భాషాష్వపి అస్య రూపాంతరణం ఆకాశవాణి కేంద్రైః ప్రసారయిష్యతే. ఉత్తరప్రదేశ ప్రశాసనం ఆయుష్మాన యోజనా నియమానాం ఉల్లంఘనం కుర్వతాం చికిత్సాలయానాం ఉద్దేశ్య కఠోరం కార్యాచరణం విధాస్యతి. ఏతదర్థం రాజ్య స్వాస్థ్య ఏజెన్సీ ఇతి సంస్థా చతుః సదస్యీయం నిరీక్షణ దళం అరచయత్. అవధేయం యత్ ఇదం దళం పంజీకృత చికిత్సాలయానాం పరీక్షణం ప్రారభత. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః సంప్రాహ యత్ సంయుక్త రాష్ట్ర సంస్థాయాః పరిష్కారాయ పాఠాధారిత వార్తా అతీవావశ్యకీ వర్తతే. న్యూయార్క్ ఇత్యత్ర సంయుక్త రాష్ట్ర మహాసభాయాం భాషమాణః విదేశమంత్రీ అవోచత్ యత్ పాఠం అంతరేణ క్రియమాణా వార్తా కేవలం సమయయాపనమేవ అస్తి. పరిష్కార విరోధినః అస్యాః సంస్థాయాః దురుపయోగం కుర్వంతి ఇత్యపి అసౌ స్పష్టం ఉక్తవాన్. జలసురక్షా సర్వైః నాగరికైః ప్రశాసనేన ఉద్యోగైః చ సహభాగితాం విధాయ ఏవ సాధ్యతే ఇతి జలశక్తి మంత్రిణా సిఆర్ పాటిలేన సబలం ప్రోక్తం. హ్యః నవదిల్ల్యాం నవమ భారత అంతారాష్ట్రియ జల సప్తాహస్య సమాపన సత్రే సంభాషమాణేన మంత్రిణా ఇతత్ ఖ్యాపితం యత్ జల సంరక్షణాయ జన సహభాగితా అతీవావశ్యకీ వర్తతే. మంత్రిణా సవిశేషం ప్రోదీరితం యత్ వైశ్విక సహయోగేన ఏవ జల సంబద్ధ సమస్యానాం పరిహారః సంభవిష్యతి. జల సంరక్షణం నహి కేవలం ఏకస్య కర్తవ్యం ప్రత్యుత ప్రత్యేకస్య ఉత్తరదాయిత్వం ఇత్యపి అసౌ సబలం న్యగాదీత్. ఉత్తరప్రదేశే ప్రాదుర్భూతయా అతివృష్ట్యా జనజీవనం సంజాతం అస్తవ్యస్తం. ఆసన్నాం భీషణ వృష్టిం విలోక్య ప్రశాసన పక్షతః బహుషు జనపదేషు పాఠశాలాః పిహితాః సంతి. చక్రవాత ప్రభావేన రాజధాన్యాం లఖనౌ నగర్యాం అవిరతం జలవృష్టిః ప్రచలతి. అత్రావధేయం యత్ రవివాసరం యావత్ పూర్వ్యోత్తరప్రదేశే అతిభీషణా వృష్టిః విద్యుత్పాతః తీవ్రసమీరశ్చ సంభవిష్యతీతి సంచేతనాం అయచ్చత్ ఋతువిజ్ఞాన విభాగః. నాగోయా ఏషియాయి క్రీడాసు భారతస్య పదకానాం సంఖ్యా త్రయోవింశతిః సంప్రాప్తా. లక్ష్యభేదస్పర్ధాయాం కమలజీత సురుచి యుగ్మే

సింహేన స్వర్ణం గులవీర సింహేన చ రజత పదకం ప్రాసాధి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముహు, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభృతయః సర్వేభ్యః విజేత్రి క్రీడకేభ్యః వర్ధాపన సందేశం అయచ్చన్. ఇతి వార్తాః.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ఏంటో తెలుసుకుందాం.

ఈ ఉదయం 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ప్రభాత రేఖల కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు, ఆ తర్వాత నో ఎంట్రీ నాటిక మొదటి భాగం ఉంటుంది. రచన శ్రీ పులిపాక శ్రీరామచంద్రమూర్తి, నిర్వహణ శ్రీ నందూరి బాబురావు. అలాగే దార్శనిక భారతి కార్యక్రమంలో ఇందులో భాగంగా భారత ఆర్థిక ప్రగతికి బలమైన పునాది అనే అంశం గురించి కొన్ని విశేషాలు. 7:45 ఉదయరాగం సినిమా పాటలు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి. అనంతపురం జిల్లా సమాచార లేఖ 8:30 విజయవాడ కేంద్రం నుంచి. కర్ణాటక సంగీత కార్యక్రమంలో 8:35 శ్రీ కొమండూరి వెంకటకృష్ణ గారి వయోలిన్ వాద్యం. వాట్సాప్ చిత్రమంజరి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం 9:00. ఇక 10:00 వసుదైక కుటుంబం అంతర్జాతీయ వార్తా విశేషాలు ముఖ్యాంశాలుంటాయి. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. ఈ మధ్యాహ్నం 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి రిలే. ఆ తర్వాత వివిధ భారతి కార్యక్రమాలు 12:10 ప్రారంభమవుతాయి. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. వార్తల తర్వాత వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి. 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 తిరిగి వివిధ భారతి కార్యక్రమాలు. ఆంగ్లంలో వార్తలు ఈ మధ్యాహ్నం 3:05, 3:10 వివిధ భారతి కార్యక్రమాలుంటాయి. ఇంకా సాయంత్రం ప్రసారంలో 5:00 వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో గ్రామలక్ష్మి శీర్షికన భూసార పరీక్షలు, వ్యవసాయంలో నేల ఉదజని సూచిక, రైతు స్థాయిలో మొలక శాతం ఎలా తెలుసుకోవాలి అన్న విషయం గురించి జి పద్మజ గారి ప్రసంగం ప్రసారం చేస్తాం. యువవాణి యువజనుల కార్యక్రమం 5:30 ఈరోజు సాయంత్రం. ఇందులో ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత వీక్లీ రౌండప్, కరెంట్ అఫైర్స్ మొదటి భాగం ప్రసారమవుతుంది. సాయంత్రం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ నుంచి ప్రసారం. అంతర్జాతీయ అణ్వాయుధాల నిర్మూలన దినోత్సవం గురించి కొన్ని విశేషాలు సాయంత్రం 6:30 ఇవ్వచ్చు. ఆ తర్వాత అన్నమయ్య పదమంజరి భక్తి గీతాలు ప్రసారమవుతాయి. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 కిసాన్ వాణి కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి. 7:45 సినీ భక్తి గీతాలుంటాయి. దార్శనిక భారతి ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుంచి రిలే. రాత్రి 8:00 8:15 చిత్రకుసుమాలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. అనంతరం చిత్రకుసుమాలు కొనసాగుతాయి.

0: 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 9:15కు స్పాట్ లైట్, 9:30కు ఏకచిత్ర గానం శీర్షికన బొబ్బిలి బొబ్బిలి పులి సినిమా నుంచి అన్ని పాటలు. ఇక 10 గంటలకు ఆసియా క్రీడల విశేషాలు, ముఖ్యాంశాలుంటాయి ఢిల్లీ నుంచి. 10 గంటలకు అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ నుంచి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఇక తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్జోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. గత 12 ఏళ్లలో భారతదేశంలోని నగరాలకు గ్రామాలకు మధ్య అంతరం గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఐక్యరాజ్యసమితి 81వ ఉన్నత స్థాయి సమావేశాల్లో పాల్గొంటున్న విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఈరోజు సమావేశాన్నుద్దేశించి ప్రసంగిస్తారు. నీటి సంరక్షణ పౌరులు, ప్రభుత్వము, పరిశ్రమ తదితర భాగస్వాముల ఉమ్మడి బాధ్యత అని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో పతకాల పట్టికలో 2 బంగారు, 9 రజత, 12 కాంస్య పతకాలతో భారత్ టాలీ 23కు చేరింది. ఇక వివరాలు. గత 12 ఏళ్లలో భారతదేశంలోని నగరాలకు గ్రామాలకు మధ్య అంతరం గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నేడు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడగా దేశంలోని మహిళల్లో స్వావలంబన కూడా పెరిగిందని, ఆర్థిక సాధికారత భారతీయ మహిళల సొంతమవుతోందని అన్నారు. సేవా సంకల్ప్ అభియాన్ కింద వారణాసి నుంచి వడ్నగర్ వరకు యాత్ర చేస్తున్న సేవా యాత్రికులతో వర్చువల్గా జరిపిన సంభాషణలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. తన జీవితాన్ని తీర్చిదిద్దిన విలువలను వడ్నగర్ అందించగా, కాశీ ఆ విలువలను, సేవ అనే అసంఖ్యాకమైన రంగులను అద్దిందని ప్రధానమంత్రి అన్నారు. యువత కూడా సేవ అనే రంగులతో ఈ యాత్రను సుసంపన్నం చేస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. మాటామంతి సందర్భంగా సేవాయాత్రికులు ప్రధానమంత్రితో తమ అనుభవాలను, అనుభూతులను పంచుకున్నారు. ఈ అనుభవాలను డైరీలలో నిక్షిప్తం చేసుకోవాలని ప్రధాని వారికి సూచించారు. ఐక్యరాజ్యసమితి 81వ ఉన్నత స్థాయి సమావేశాల్లో పాల్గొంటున్న భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నాయకత్వం వహిస్తున్నారు. ఈరోజు ఉన్నత స్థాయి సమాపేశాన్నుద్దేశించి మంత్రి ప్రసంగిస్తారు. సదస్సు నేపథ్యంలో జయశంకర్ ఇప్పటికే పలు బహుముఖ ద్వైపాక్షిక సమాపేశాల్లో పాల్గొన్నారు. గల్ఫ్, రెడ్ సీ, బ్లాక్ సీల్లో తిరగాడే నౌకా వాణిజ్య ఓడలపై, నావికులపై ఇటీవల కాలంలో వరుస దాడులు జరుగుతుండడం పట్ల ఎస్ జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటనలు చెదురుమదురు స్థాయి నుంచి నిత్య కృత్యాలుగా మారాయని, న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 81వ సదస్సు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ షిప్పింగ్ అండ్ సీఫేరర్స్ ప్రారంభ సదస్సులో చెప్పారు. నౌకా వాణిజ్య భద్రతను పెంపొందించేందుకు భారత్ లైబీరియాతో కలిసి పనిచేయనుందని ఈ సందర్భంగా జయశంకర్ చెప్పారు.
2: India and Liberia joined hands to propose the idea of establishing a group of friends on safety and security of shipping and seafarers. This would be a group that focuses on various aspects of maritime trade, safety and security. This group of friends consists of major ship-owning member states, countries with the largest number of ship registries, and those who provide the maximum numbers to seafaring. We would like to chart a trajectory for the group in a consultative manner.
1: ఐక్యరాజ్యసమితి సంస్కరణల్లో ఎంతమాత్రం పురోగతి లేకపోవడంపై జయశంకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రప్చర్స్ అండ్ ర్యాంపార్ట్స్ బిల్డింగ్ బ్రిడ్జెస్ ఫర్ అ చేంజింగ్ వరల్డ్ పేరిట న్యూయార్క్ ఐరాస సర్వప్రతినిధి సభ మంత్రుల సమావేశంలో విదేశాంగ మంత్రి మాట్లాడారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలను ప్రతిబింబించేలా ఐరాస మారవలసిన అవసరం ఎంతైనా ఉందనన్నారు. సంస్థ ప్రవేశపెట్టే సంస్కరణలను బలపరచకుండా వ్యతిరేకత తెలుపుతూ సంస్థను వినియోగించుకునే సభ్యుల పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏకాభిప్రాయం ద్వారానే సంస్కరణలు సాధ్యమన్న వాదనను జయశంకర్ తోసిపుచ్చారు. ప్రజాస్వామ్య పద్దతిలో తీసుకునే నిర్ణయాలతో పోలుస్తూ దేశాలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించాలని, తదనంతరం ఓటింగ్ ద్వారా నిర్ణయాలను తీసుకోవాలని చెప్పారు. అర్థవంతమైన సంస్కరణలకు స్పష్టమైన ముసాయిదా అవసరమని అన్నారు. 1945లో 15 సభ్యులతో ఏర్పాటైన భద్రతా మండలి నేటి భౌగోళిక రాజకీయ వాస్తవాలను ధీటుగా ప్రతిబింబించడం లేదని భారత్ ఎప్పటినుంచో వాదిస్తోంది. ఇందుకోసం శాశ్వత తాత్కాలిక సభ్యుల సంఖ్యను పెంచాలని చెబుతూ వస్తోంది. ఇటీవల హిమాలయ ప్రాంతాల్లో మెరుపు వరదలు సృష్టించిన విధ్వంసం నేపథ్యంలో హిమాలయన్ క్లైమేట్ రీజియన్స్ మెకానిజం పేరిట నేపాల్, భారత్, చైనా దేశాలు హిమాలయ ప్రాంత భద్రతకు సంబంధించి కార్యాచరణ రూపొందించాలని నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా అన్నారు. సున్నితమైన హిమాలయ పర్యావరణాన్ని వాతావరణ మార్పులు విపరీతంగా ప్రభావితం చేస్తున్నాయని ఐరాస సర్వప్రతినిధి సభ 81 సమావేశంలో నిన్న రాత్రి

0: ప్రసంగించిన నేపాల్ ప్రధాని అన్నారు. శాటిలైట్ డేటా మార్పిడి, సాంకేతిక సమాచార వినిమయం, ముందస్తు హెచ్చరికలు వంటివి ఈ మూడు దేశాలు పంచుకోవాలని కోరారు. వరదల విలయం నేపథ్యంలో నేపాల్ దేశానికి సహాయం చేసిన భారత్ సహా అనేక దేశాలకు ఈ సందర్భంగా షా ధన్యవాదాలు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశ ప్రజలతో తన ఆలోచనలు పంచుకుంటారు. నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే ప్రాంతీయ భాషల్లో అనువాదం ప్రసారమవుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నీటి సంరక్షణ పౌరులు, ప్రభుత్వము, పరిశ్రమ తదితర భాగస్వాముల ఉమ్మడి బాధ్యత అని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న ముగిసిన 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవంలో మంత్రి ప్రసంగించారు. జల సమస్యలను పరిష్కరించేందుకు దేశాల మధ్య, సంస్థల మధ్య సహకారం ఎంతైనా అవసరమని అన్నారు. క్షేత్రస్థాయికి పరిశోధన, అభివృద్ది ఫలితాలు చేరేందుకు వాటి అమలు తీరు కీలకమని మంత్రి చెప్పారు. జలజీవన్ మిషన్, నమామి గంగే, స్వచ్చ భారత్ మిషన్, జల సంచయ్ వంటి ప్రభుత్వ పథకాలు విజయవంతం అయ్యేందుకు జన భాగీదారీ ఎంతో ముఖ్యమని మంత్రి అన్నారు. నీటి సంరక్షణ భవిష్యత్తు అవసరాలను అనుగుణంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి చెప్పారు.
1: आज जलवायु परिवर्तन के कारण कहीं बाढ़ की चुनौती बढ़ रही है, कहीं सूखे और पानी की कमी का दबाव हो, ऐसे समय में हमें जल प्रबंधन को केवल आज की आवश्यकता नहीं बल्कि आने वाली पीढ़ियों की सुरक्षा से जोड़कर देखना होगा.
0: కార్యక్రమంలో పాల్గొన్న జలశక్తి శాఖ సహాయ మంత్రి వి సోమన్న, నీటి సంరక్షణ పథకాలు కుటుంబాలకు పరిశుద్ధమైన, సురక్షితమైన తాగునీటిని అందించడంలో కీలకమని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన జలజీవన్ మిషన్ ద్వారా కోట్లాది గ్రామీణ భారతీయులకు పరిశుభ్రమైన నీరు అందుతోందని చెప్పారు. మరొక సహాయ మంత్రి రాజభూషణ్ చౌదరి మాట్లాడుతూ, అభివృద్ది చెందిన భారత్ లక్ష్య సాధనలో సమర్థవంతమైన, సురక్షితమైన, సుస్థిరమైన నీటి వ్యవస్థలు అత్యవసరమని చెప్పారు. కేంద్రం మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్లోని కల్లోలిత ప్రాంతాల్లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని మరో 6 నెలల పాటు పొడిగించింది. నిర్ణయం 1 అక్టోబర్ నుంచి అమల్లోకి వస్తుంది. మణిపూర్లో 13 పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాలను మినహాయించి రాష్ట వ్యాప్తంగా ఏఎఫ్ఎస్పీఏను విస్తరించింది. నాగాలాండ్లో 9 జిల్లాల్లో ఏఎఫ్ఎస్పీఏను విస్తరించారు. ఈ జిల్లాలు దీమాపూర్, నియూలాండ్, చుమౌ కెడిమా, మోన్, కిఫోరే తదితరాలు. ఇక అరుణాచల్ ప్రదేశ్లో తిరప్, చాంగ్లాంగ్, లాంగ్డింగ్ జిల్లాలు, అస్సాం సరిహద్దులో ఉన్న నమ్సాయ్ జిల్లాలోని నమ్సాయ్, మహదేవ్పూర్, చౌకం పోలీస్ స్టేషన్లోకి పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో చట్టాన్ని విస్తరిస్తారు. అమెరికా తనకి వ్యతిరేకంగా విధించిన ఆంక్షల ఎత్తివేత, తమ ఓడరేవుల బహిష్కారం నిలుపుదల, కాల్పుల విరమణ తదితర చర్యలు చేపడితే హార్మోస్ జలసంధిని తిరిగి తెరిచేందుకు, తమ అణు కార్యక్రమం గురించి చర్చించేందుకు వారం రోజుల కార్యక్రమానికి సిద్దమని ఇరాన్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వెలుపల విలేకరులతో మాట్లాడిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ, అమెరికా తమ ప్రతిపాదనను అంగీకరించిన వెంటనే 7 రోజుల గడువు మొదలవుతుందని చెప్పారు. కాగా మధ్యవర్తులతో ఇరాన్ ప్రతిపాదన గురించి సకారాత్మక చర్చలు జరుపుతున్నామని అమెరికా వెల్లడించింది. మరోవైపు సౌదీ అరేబియా మాత్రం తాజా పరిణామాలు ఆశాజనకంగా లేవని స్పందించింది. క్రీడలు. జపాన్లో కొనసాగుతున్న ఏషియన్ గేమ్స్లో పతకాల పట్టికలో 2 బంగారు, 9 రజత, 12 కాంస్య పతకాలతో భారత్ టాలీ 23కు చేరింది. 10,000 మీటర్ల పరుగు పందెంలో భారత రన్నర్ గుల్వీర్ సింగ్ రజత పతకాన్ని సొంతం చేసుకున్నారు. మహిళల పోల్ వాల్ట్ ఈవెంట్లో మన క్రీడాకారిణి బరనికా ఎలంగోవన్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు. షార్ట్ పుట్లో మన్ప్రీత్ కౌర్ కూడా కాంస్యాన్ని దక్కించుకున్నారు. కబడ్డీలో మన పురుషులు, మహిళల టీంలు ఫైనల్స్ కు చేరుకున్నాయి. అటు స్క్వాష్ ప్లేయర్లు కూడా పతకాలను ఖరారు చేసుకున్నారు. జోష్నా చిన్నప్ప, వేలవన్ సెంథిల్ కుమార్ మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్స్ కు చేరుకోగా, అనాహత్ సింగ్, అభయ్ సింగ్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నారు. ఉజ్బెకిస్తాన్ సమర్ఖండ్లో జరుగుతున్న ఫిడే చెస్ ఒలింపియాడ్లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ దొమ్మరాజు గుకేష్ జర్మనీ ఆటగాడిపై 2.5, 1.5 పాయింట్ల తేడాతో గెలిచి పోటీలో భారత్ను 2వ స్థానానికి తీసుకెళ్లారు. దాంతో ఉజ్బెకిస్తాన్తో టైటిల్ పోరు సులభంగా మారే అవకాశం ఉంది. ప్రగ్గానంద, అర్జున్ ఎరిగైసి, నిహాల్ సరీన్ల మ్యాచ్లు డ్రాగా ముగియగా, మహిళల విభాగంలో బి సవితా శ్రీ వరుస 7 విజయాల జోరుకు తెరపడింది. కోనేరు హంపి ఉజ్బెక్ క్రీడాకారిణి చేతిలో ఓటమి చవిచూడగా, దివ్యా దేశ్ముఖ్,

0: వెంటిక అగర్వాల్ తమ తమ పోటీల్లో గెలిచి భారత్కు 3-1 ఆధిపత్యాన్ని కట్టబెట్టారు. ముఖ్యాంశాలు మరోసారి. గత 12 ఏళ్లలో భారతదేశంలోని నగరాలకు గ్రామాలకు మధ్య అంతరం గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఐరాస 81వ ఉన్నత స్థాయి సమావేశాల్లో పాల్గొంటున్న విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఈరోజు సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. నీటి సంరక్షణ పౌరులు, ప్రభుత్వము, పరిశ్రమ తదితర భాగస్వామ్యుల ఉమ్మడి బాధ్యత అని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో పతకాల పట్టికలో 2 బంగారు, 9 రజత, 12 కాంస్య పతకాలతో భారత్ టాలీ 23కు చేరింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలను వినవచ్చు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5, 103.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, ఇప్పుడు మా స్టూడియో క్లాక్ లో సమయం 7:15 దాటి 35 సెకండ్లు. ఇప్పుడు విందాం

ఈనాటి ప్రభాతరేఖల కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు, ఆ తర్వాత నో ఎంట్రీ నాటిక మొదటి భాగం ఉంటుంది, ఆ తర్వాత దార్శనిక భారత్ కార్యక్రమం గురించి వివరాలు. ముందుగా చరిత్రలో ఈరోజు.

ఈరోజు ప్రభాత రేఖల కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు, ఆ తర్వాత నో ఎంట్రీ నాటిక మొదటి భాగం, దార్శనిక భారత్ గురించి కొన్ని వివరాలు. ముందుగా చరిత్రలో ఈరోజు, ఈరోజు సెప్టెంబర్ 26 తారీఖు. ఈరోజు జరిగిన కొన్ని సంఘటనలు తెలుసుకుందాం, జన్మదినాలు తెలుసుకుందాం. సంవత్సరం ఇదే రోజున తెలుగు వికీపీడియా, వికీపీడియా తెలియని వాళ్ళు ఎవరుండరు, తెలుగు వికీపీడియా 100,000 వ్యాసాల మైలురాయిని దాటింది. చివరి అప్పట్లో 24 సంవత్సరం ఇదే రోజున 100,000 వ్యాసంగా రవీంద్రనాథ్ ఠాగూర్ గురించిన వివరాలు అందులో తెలియజేయడం జరిగింది. ఇక జన్మదినాలకు వెళ్ళిపోదాం. 1820వ సంవత్సరం ఇదే రోజున ఈశ్వర చంద్ర విద్యాసాగర్ వీరు జన్మించిన రోజు. వీరు ఎవరు అనుకుంటున్నారు కదా, ఈశ్వర చంద్ర విద్యాసాగర్ బెంగాలీ కవి, విద్యావేత్త, తత్వవేత్త, పారిశ్రామికవేత్త, రచయిత, అనువాదకులు, రా సమాజ సేవకుడు. బెంగాలీ లిపిని 1780 తర్వాత మొదటిసారి క్రమబద్ధీకరించిన గొప్ప వ్యక్తి అన్నమాట. వారి జన్మదినం ఈరోజు. ఈశ్వర చంద్ర వీరు వీరసింగ గ్రామం, అంటే ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో, ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. బాల్యమంతా కూడా ఎంతో కష్టాలతో ఉన్నా కూడా పుస్తక ఎన్నో

పుస్తకాలు చదివేవాడు, పుస్తకాల్లో ఉన్న విషయాలు జ్ఞాపకం ఉంచుకునేవారు. అలా అయిన తర్వాత ఆయన పాఠశాలలో వాళ్ళ తండ్రితో కలిసి ఉద్యోగం చేశారు అక్కడ గ్రామంలో పాఠశాలలో. ఆ తర్వాత ఆయన కలకత్తాకి వెళ్ళిపోయారు అక్కడ ఉద్యోగం వచ్చిందని. అప్పుడు ఆయన మధుసూదన్ వాచస్పతి అని ఆయనతో కలిసి సంస్కృత కళాశాల అక్కడికి వెళ్తానని చెప్పి ఆడికి వెళ్ళడం జరిగింది. అలా ఆయన విద్యలో ఎంతో ఉత్తీర్ణత సాధించిన తర్వాత 1839లో హిందూ న్యాయశాస్త్రంలో ఉత్తీర్ణుడైన విద్యాసాగర్ అనే బిరుదుని ఆయన పొందుకున్నారు. తర్వాత అక్కడి నుంచి ఆయన ఔన్నత్యం, విద్యాసాగర్ యొక్క ఔన్నత్యం విశాల హృదయం కలవాడని, మరి దీని ద్వారా ఆయన అనేకులకు సహాయం చేస్తూ, విద్యలో సహాయం చేస్తూ, అందరికీ కూడా చాలా సహాయం చేస్తూ వచ్చారు. ఆయన ఎంతో సహనము, వినయము, మరి ఇవన్నీ కూడా ఆయన దగ్గర ఉంటాయి, ఇవన్నీ అందరికి నేర్పించారు. ఆయన సమాజంలో ఎన్ని పోరాడి ఎన్ని తీసుకొచ్చాడంటే, బ్రహ్మ సమాజం నాయకులైన రాజారాం మోహన్ రాయ్ గారితో కలిసి ఆయన తిరిగి మహిళల జీవన గతిని మెరుగుపరచడంలో ఆయన అలుపెరగని ఉద్యోగం చేశారండి. చేయడం ద్వారా సమాజంలో స్త్రీలు ఎంతో స్వాతంత్రాన్ని పొందారు. అక్కడ ఆయన అలుపెరగని ఆయన చేసిన కృషికను మహిళల స్వాతంత్ర్యం విద్యలో వచ్చింది. వారు మహిళలు చదువుకోవచ్చు, వారు న్యాయశాస్త్రంలో మంచి పట్టు ఉన్నవాళ్ళు కాగలరు అని చెప్పి వారికి న్యాయశాస్త్రం నేర్పించడంలో, తిరిగి పునః వివాహ విషయంలో కూడా ఆయన ఎంతో కష్టపడి మరి పునః వితంతు వివాహం చేయాలి, చేస్తే మంచిది అన్న విషయాన్ని పట్టుబట్టి ఆయన ఎంతో ఎన్నో పోరాడి వాళ్ళ కోసం జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి. ఆయన 1956లో విద్యాసాగర్ గారు వితంతు పునర్వివాహ చట్టాన్ని ప్రతిపాదించి దాని అమలుకు అన్ని విధాలుగా కృషి చేసిన గొప్ప వ్యక్తి. ఇక ఇలాంటి చెప్పుకుంటూ పోతే ఆయన సమాజ సేవలో ఆయన చేసిన గొప్ప కార్యాలు మరి చెప్పలేమన్నమాట. అలా సంస్కృత ముద్రణాలయం కూడా ఆయన ఏర్పాటు చేశాడు. అదండి ఆయన పుట్టినరోజున మనము కొన్ని విషయాలు ఆయన గొప్పతనాన్ని తెలుసుకున్నాం. ఓకే, 1829లో లెవీ స్ట్రాస్ ఈయన జన్మించిన రోజు. వీరు అమెరికా శాస్త్రవేత్త లెవీ స్ట్రాస్. వీరు అమెరికా వచ్చిన తర్వాత వలస వచ్చి అక్కడ ఒక సంస్థ కో అంటే లెవీ స్ట్రాస్ అండ్ కో, దీన్ని 1853లో కాలిఫోర్నియాలో ఆయన అక్కడ స్థాపించడం జరిగిందనమాట. దీనివల్ల ఎంతోమందికి చాలా అంటే శాన్ ఫ్రాన్సిస్కోలో కూడా ఆయన అంటే షాప్స్ ఎలా స్థాపించుకోవాలి అన్నది ఆయన బాగా నేర్పిస్తూ వచ్చాడు. అందులో రకరకాల వస్తువులు ఎలా అమ్మచ్చు ఇవన్నీ కూడా ఆయన నుంచి మనం చాలామంది నేర్చుకున్నారు. జీన్స్ ఇవన్నీ కూడా ఆయన తీసుకొచ్చింది అనమాట లెవీ స్ట్రాస్. ఓకే, 1867 ఇదే రోజున చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు జన్మించిన రోజు. వీరు తెలుగు రచయిత అండి. లక్ష్మీ నరసింహం గారు అంతే కవి కూడా, నాటకకర్త, పాత్రికేయులు, సంఘ సంస్కరణవాది, విద్యావేత్త అని చెప్పాలి. అలా ఆయన రచించిన గయోపాఖ్యానం అనే నాటకం మరి లక్షకు పైబడి ఆయన పుస్తకాలు అమ్ముడుపోయాయన్నమాట. ఆయన మంచి రచనే కాకుండా మంచి విద్యావేత్త, మరి స్వీయ చరిత్ర ఎంతో అద్భుతమైంది. అలాగా ఆయన ఎన్నో సంస్కరణ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాడు, అమలుకు తీసుకొచ్చాడనమాట. సో ఆయన్ని మనం ఆయన పుట్టినరోజున జ్ఞాపకం చేసుకోవాల్సిన మరి అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఓకే, సరే అండి. 1907 ఇదే రోజున అమంచెర్ల గోపాలరావు గారు జన్మించిన రోజు. వీరెవరు అంటే స్వాతంత్ర సమరయోధులు, చరిత్రకారులు. అమంచెర్ల గోపాలరావు గారు అసలు ఈయన 1921 సహాయ నిరాకరణ ఉద్యమంలో ఖద్దరు విక్రయించే కార్యకర్తగా పనిచేశారు. అక్కడి నుంచి ప్రారంభమైన ఆయన స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనే జీవితం 1930 వచ్చేటప్పటికి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. ఆ తర్వాత 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. 1952

0: ఆంధ్ర ఉద్యమంలో ఆయన చేసిన కృషి ఇంత అంత కాదు. అలా ఆయన చెప్పుకుంటూ పోతే స్వాతంత్ర ఉద్యమంలో ఆయన ఎంతో ఎనలేని సేవ చేశాడు. ఆ తర్వాత ఆయన ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసిస్టెంట్ ప్రొడ్యూసర్గా కూడా కొంతకాలం పనిచేశారు. సినిమా రంగంలో కూడా ఆయన పనిచేశారన్నమాట. ఆయన జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం కొంతమంది మరణదినాలు కూడా తెలుసుకుందాం. 1947 సంవత్సరం ఇదే రోజున బంకుపల్లె మల్లయ్య శాస్త్రి గారు మరణించిన రోజు. వీరెవరు అంటే సంఘ సంస్కర్త, రచయిత, అలాగే పండితులు అని కూడా చెప్పాలి వీరిని. ఆయన బాల్యం, జననం, విద్యాభ్యాసం అంతా కూడా ఎంతో గొప్పది. సంఘ సంస్కరణల విషయాలలో ఆయన చేసిన గొప్ప కార్యాలు మరి ఎన్నో. స్త్రీ విద్య విషయంలో ఆయన చాలా పోరాడి, స్త్రీకి విద్య చాలా అవసరం, స్త్రీ మహిళ చదువుకోవాలి అన్న విషయంలో ఆయన ఎంతో పోరాడారు. ఎన్నో సంస్కరణలు తీసుకుని వచ్చాడు. ఈయన స్త్రీ పునర్వివాహ విషయంలో కూడా చాలా గొప్పగా ప్రయత్నించిన వ్యక్తి అన్నమాట. అది ఆయన జన్మదినం, ఆయన మరణించిన రోజు ఈరోజు అన్నమాట. ఓకే శ్రోతలు, ఇప్పుడు మనం స్పెషల్ డేస్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు స్పెషల్ డేగా డఫ్ అండ్ డమ్ అంటారు, అంటే చెవిటివారు అంటారు కదా. డఫ్ అండ్ డమ్లో చెవిటివారు కూడా ఒకళ్ళు వస్తారు. వారి కోసం అని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రోజు. ఎందుకంటే చెవి అనేది మనిషికి ఏదైనా ఒక మాట విన్నప్పుడే, ఆ మాట వినబడుతున్నప్పుడే మనిషిలో అన్ని భాగాలు కూడా అభివృద్ధిలోకి వస్తాయన్నమాట. అంటే బాగా పనిచేస్తాయి. ఇప్పుడు మాట వినబడకపోతే అన్నీ ఆగిపోతాయి, అసలు వాళ్ళకి ఏం అర్థం కాదు, వాళ్ళు ఏది డెవలప్మెంట్ ఉండదు అన్నమాట. ఒకసారి ఒక మాట విన్నప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ కానీ, వాళ్ళ యొక్క మాట తీరు కానీ, వాళ్ళ యొక్క పనులు కానీ, వాళ్ళ హుషారు కానీ, ఇవన్నీ చూపులో అన్ని భాగాలకి చెవులు వినబడడం అనేది అన్ని భాగాలకి వర్తిస్తుంది. అన్ని పనులు చేయగలడానికి మన యొక్క మరి బాడీ మనకి సహకరిస్తుంది అనమాట. ఏది వినబడలేదనుకో అసలు ఏమి చేయలేము, అసలు ఏం అర్థం కాదు సమాజం. అందుకని ఆ యొక్క ఉద్దేశంతో ఈ యొక్క ప్రత్యేక దినాన్ని ఏర్పాటు చేశారు. చెవులు బాగా వినబడాలి అని చెవిటి వారికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అందరికి తెలియచేయడం, అంటే వారికి తెలియచేయడమే కాకుండా దానికి తగ్గట్టుగా నివారణ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రోజుల్లో మిషన్స్ ఉన్నాయండి, చెవిలో పెట్టుకుంటే ఆ మిషన్ని మనము పెట్టుకున్నామంటే చక్కగా వినొచ్చు. చాలామంది మనం చూస్తూ ఉన్నాం, ఎంతోమంది ఏమి వినబడిన వాళ్ళు మౌనం అయిపోతారు, మూగుతనం వచ్చేస్తుంది. మరి ఆ మాటలు రావన్నమాట. చిన్నపిల్లలకు కూడా చెవి వినబడకపోతే మాటలు రావు. చెవి వినబడేటట్టు మనం చేసామంటే ఆటోమేటిక్గా మాటలు వచ్చేస్తాయి. సో ఈ చెవి అనేది మన మానవ జీవితంలో చాలా ముఖ్యం కాబట్టి దానికి ఒక ప్రత్యేక దినం ఏర్పాటు చేశారు. చెవులు బాగా వినాలి, చెవులు బాగా శుభ్రంగా ఉంచుకోవాలి. చెవులకు ఏదైనా ప్రాబ్లం వచ్చిన వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే, సొంత ప్రయత్నాలు ఏం చేయకండి, సొంత అవేవో చెప్పి చెవిలో అంతా కలబెట్టేసి చెవి పాడు చేసుకుంటుంటారు. కన్నబేరి పాడైపోకుండా చెవి డాక్టర్ని కలిసామంటే వాళ్ళు మన ఇయర్లో లోపల ఉన్నటువంటి భాగాలు సున్నితంగా వాళ్ళు క్లీన్ చేయడమే కాకుండా ప్రాబ్లం ఏముంది దానికి సొల్యూషన్ ఇస్తారు. కాబట్టి డాక్టర్ని ఖచ్చితంగా సంప్రదించాలి. సరేనా? ఓకే అండి, స్పెషల్ డేస్ తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఒక ప్రకటన విందాం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
0: కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోతున్నాం నో ఎంట్రీ నాటిక మొదటి భాగం. రచన శ్రీ పులిపాక శ్రీరామచంద్రమూర్తి, నిర్వహణ శ్రీ నండూరి బాబురావు.
4: ఆకాశవాణి నో ఎంట్రీ నాటకం మొదటి భాగం. రచన శ్రీ పులిపాక శ్రీరామచంద్రమూర్తి, నిర్వహణ శ్రీ నండూరి బాబురావు.

0: థ్యాంక్ యూ డాడీ.
1: ఉదయం మీ క్లాస్ వాళ్ళందరికి చాక్లెట్లు ఇచ్చావా? అన్ని నువ్వే తిన్నావా?
0: అందరికీ ఇచ్చాను డాడీ. ముఖేష్, అరుణ, పవన్లకు మాత్రం 2 చాక్లెట్.

0: పంపించాను.
1: ఏమిటో వాళ్ళ స్పెషాలిటీ?
0: వాళ్ళు నా సొంతం, ఓన్ ఫ్రెండ్స్ డాడీ, అందుకని రెండే చాక్లెట్లు ఇచ్చాను.
2: నువ్వే నయం, నీ బర్త్డే కనీసం చాక్లెట్లన్నా పంచిపెట్టావు. మీ నాన్న చూడు, తన ఫ్రెండ్స్ ఎవ్వరిని పిలవలేదు.
1: ఏం పిలుస్తాం, ఫ్రెండ్స్ వస్తే పార్టీ ఇమ్మంటారు. కనీసం స్వీట్ హాట్ కూల్ డ్రింక్ ఇచ్చినా 200 ఖర్చు.
2: మీరు రోజు రోజుకి మరీ పిసినారు మనుషులైపోతున్నారు.
0: అవును మమ్మీ, సినిమాల్లో లాగా కేక్ కోసి కొవ్వొత్తులు ఉదేద్దాం అనుకున్నాను, డాడీ తీసుకురాలేదు.
2: మంచి మాట అన్నావు, బర్త్డేకి నీకు ఒక్క ఫ్రాక్ తెచ్చారు. మొన్న కలర్ టీవీ తెమ్మంటే బ్లాక్ అండ్ వైట్ తెచ్చారు.
0: అరుణ వాళ్ళ ఇంట్లో కలర్ టీవీ ఉంది మమ్మీ.
1: నేను మరీ పిసినారు వాడిని కాదు కల్పన, పార్టీకి అయ్యే 200 మాధురి కిడ్డీ బ్యాంక్ లో వేసుకుంటుంది. ఇదిగో బేబీ, నీకు 200 ఇస్తున్నాను, తీసుకో. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మా కొత్త లెక్చరర్ చక్రవర్తి గారిని బేబీ బర్త్డే పార్టీకి పిలిచాను. ఈ మధ్యనే ట్రాన్స్ఫర్ మీద వచ్చాడు ఆయన.
2: మిగతా వాళ్ళేం పాపం చేశారు?
1: వాళ్ళందరూ చాలా సార్లు వచ్చారు కదా, చక్రవర్తి గారు మన ఇంటికి రాలేదు, అందుకని పిలిచాను.
0: నా బర్త్డే రోజున ఎగ్జిబిషన్ తీసుకెళ్తానన్నావు, గుర్తుందా డాడీ?
1: గుర్తుంది గుర్తుంది. ఓ అరగంటలో వెళదాం, చక్రవర్తి గారు వస్తారేమోనని ఎదురు చూస్తున్నా.
3: హలో నరేంద్ర గారు.
1: హలో, రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాం.
3: మీ పాప బర్త్డే అంటే ఎంత మంది వస్తారో ఏమిటో అని కొంచెం ఆలస్యంగా వచ్చాను. ఇంత సింపుల్ గా నన్ను ఒక్కడే పిలుస్తారు అనుకోలేదు.
1: బై ది బై, ఈమె నా భార్య కల్పన.
3: నమస్తే.
2: నమస్తే.
1: మా అమ్మాయి మాధురి 6-7 వచ్చింది, ఫస్ట్ క్లాస్ చదువుతోంది.
3: మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే బేబీ.
0: థ్యాంక్ యూ అంకుల్.
3: చూసావా, నా బర్త్డే కూడా ఇవాళే, మనిద్దరం ఒకే రోజు పుట్టాం. నీ పుట్టిన రోజున ఇదిగో ఈ పెన్ ప్రెజెంట్ చేస్తున్నాను, మరి నాకేం ఇస్తావు?
0: నా టాయ్ కార్ ఇస్తాను అంకుల్.
3: గుడ్ గుడ్, పెద్ద కార్ ఇస్తే సిటీ అంతా తిరగొచ్చు, టాయ్ కార్ నాకెందుకు? ఒక స్వీట్ ఇస్తే చాలు.
2: మాధురి, అంకుల్ కి ఈ స్వీట్ ఇవ్వు.
0: అలాగే అంకుల్, ఈ స్వీట్ తీసుకోండి.
3: థ్యాంక్స్. నేను వస్తానని మీరు అనుకోలేదు కదా నరేంద్ర గారు.
1: అనుకున్నాను గానీ నిజంగా వస్తారో రారోనని అనుమానంగానే ఉంది. మా అమ్మాయి ఏమో ఎగ్జిబిషన్ చూద్దామని పోరు పెడుతుంది, తీరా మీరు వచ్చేసరికి ఇంటికి తాళం వేస్తుంటే తిట్టుకుంటారని ఆగిపోయాం.
0: మేము ఎగ్జిబిషన్ కి వెళ్తున్నాం అంకుల్.
3: వెరీ గుడ్ వెరీ గుడ్. అక్కడేం కొనుక్కుంటావు?
0: ఫ్రాక్స్, టాయ్స్, ఇంకా కూల్ డ్రింక్స్ తాగేసి జెయింట్ వీల్ ఎక్కుతాను.
3: నీవు పుట్టినరోజున నాకు పార్టీ ఇచ్చారు, మరి నా పుట్టినరోజున మీకు పార్టీ ఇవ్వద్దా?
1: ఇప్పుడేం పార్టీ, తర్వాత చూద్దాం.
3: పుట్టినరోజు ఏడాదికి ఒక్కసారే వస్తుంది నరేంద్ర గారు, రోజు రాదు. మీరు నాతో రాక తప్పదు.
2: ఇప్పుడు బయటికి ఎందుకండి, స్వీట్ హాట్ అన్ని ఇంట్లోనే ఉన్నాయి.
3: అవి మీవి, మీరు స్వీట్ ఇచ్చారు, నేను తిన్నాను, మరి నేను ఇవ్వద్దు? పదండి నరేంద్ర గారు.
1: ఈ రోజు మనందరం సరదాగా ఎగ్జిబిషన్ పెడదాం.
2: వారం రోజులు పోరితే చివరికి ఇవాళ వెళ్దాం అన్నారు.
0: అవునంకుల్.
3: సారీ, నేను ఒప్పుకోను, ముందు పార్టీ ఆ తర్వాత ఎగ్జిబిషన్. కల్పన గారు, నరేంద్ర గారిని ఇలా బలవంతంగా తీసుకెళ్తున్నందుకు క్షమించండి, విత్ యువర్ కైండ్ పర్మిషన్ ఇప్పుడే వస్తాం.
2: తొందరగా రండి.
1: ఏ హోటల్ కి తీసుకెళ్తున్నారు?
3: వేదవ హోటల్ కి రోజు వెళ్తూనే ఉన్నాం. నా 32వ జన్మదినోత్సవం రోజున కూడా స్వీట్ హాట్ ఇస్తే తర్వాత తిట్టుకుంటారు, ఈ బోడి పార్టీ కోసం ఎంత కష్టపడాలా అని. అందుకని వాళ్ళు నీకు మంచి స్పెషల్ పార్టీ ఇస్తారు.
1: అంటే మందు పార్టీయా?
3: ఈ శతాబ్దపు భాషలో పార్టీ అంటే మందు పార్టీయే.
1: మీకు ఈ అలవాటు ఉందని నాకు ఇంతవరకు తెలియదు.
3: తెలిస్తే ఇప్పుడు నాతో వచ్చేవాళ్ళు కాదా?
1: మీ మాట తీసేయలేక మొహమాట పడినందుకు మంచి శిక్ష వేస్తున్నారు.
3: బార్లో కూర్చోవడం శిక్ష? నాతో అంటే అన్నారు గాని ఇంకెవరితోనూ అనకండి. అవును, లెక్చరర్ నరేంద్ర బాబు మందు ముట్టుకోడనే కీర్తి కోసమా, లేకపోతే మీరు మహాబుద్ధిమంతులను మీ శిష్యులు ప్రచారం చేయడానికి ఇంత గట్టి చేస్తున్నారు?
1: రెండూ కాదు. ఐ డోంట్ లైక్ డ్రింకింగ్.
3: 7 క్రితం ఇదే రోజున నేను ఈ మాటే అన్నాను మా చక్రధర్రావుతో. ఆపోయే ఆటో, నా ఫేవరెట్ బార్ వచ్చేసింది. చిల్లరుద్దులే, ఉంచుకో. చూడండి, ఓపెన్ ఎయిర్ లో కూర్చుందామా లోపల గదుల్లోనా?
1: ఎక్కడా వద్దు, ఇంటికి వెళదాం పదండి.
3: నేను ఇందాకే అన్నాను మందు ముట్టని మహాపతివ్రతుడిగా. రాంగ్ యూసేజ్, క్షమించాలి. కీర్తి కొట్టేయాలని చూస్తున్నారు కదూ.
4: నమస్తే సార్.
3: నమస్తే నమస్తే.
4: చాలా రోజులేం సార్ మిమ్మల్ని చూసి.
3: మందు మానేలేవు, దిగులు పడకు. వెరైటీ కోసం బార్ మార్చాను. మందు సామాగ్రి ఏమున్నాయి?
4: అన్నీ ఉన్నాయి సార్.
3: మన బ్రాండ్ నీకు తెలుసుగా, వాటర్, 2 సోడాలు.
4: మరి స్నాక్స్ ఏమని చెప్పమంటారు?
3: ఆలూ చిప్స్, గ్రీన్ పీస్ ఫ్రై. చూడు, సిగరెట్ పెట్టు మామూలే.

0: నాకు సాఫ్ట్ డ్రింక్ పట్రా.
1: ఎందుకు? కాంబినేషన్ కోసమా?
0: కాంబినేషన్ ఏమిటి?
1: ఒక్కో రకం మందులో ఒక్కో రకం సాఫ్ట్ డ్రింక్ కలుపుకుంటుంటారు. అది మందు మానవుల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉండును. ఉదాహరణకి

0: అమ్మాయితో ఎదురు చూస్తూ ఉంటుంది.
1: వెళ్దాం గురుగారు, తొందరపడకండి, అరగంటలో వెళ్ళిపోదాం.
0: పోనీ, లేకపోతే ఓ పని చేద్దాం, మీరు ఈ కార్యక్రమంలో ఉండండి, నేను వెళ్తాను.
2: నాకు మందు మిత్రులు దొరక్క నేను ఒక్కడనే రాలేక మిమ్మల్ని ఇక్కడ తీసుకురాలేదు. నరేంద్ర గారు, నాకు అసలు ఈ పుట్టినరోజులు గిట్టినరోజులు నచ్చవు. నేను ఇక్కడికి వచ్చిన నెల రోజుల్లోనే మీరు నా బెస్ట్ ఫ్రెండ్ అయ్యారు, అందుకని మీకు చిన్న పార్టీ ఇద్దామనిపించింది, తీసుకొచ్చాను.

0: ఒక్కసారి అలా ఓపెన్ ఎయిర్ లో కూర్చొని తాగుతున్న వాళ్ళని చూడండి, ఎంత ఖర్చు పెట్టి తాగుతున్నారు.
1: వాళ్ల సంగతి నాకు అనవసరం, వాళ్ళు నాకు ఆదర్శం కాదు. ఐ హావ్ సమ్ కన్విక్షన్స్.
0: అయితే గ్లాస్ తాకనంటారు?
1: తాకను, తాగను. ఇంత కంపు కొడుతుంటే ఎలా తాగుతారో నాకు అర్థం కావటం లేదు.
0: దట్స్ ఆల్ రైట్. నో పార్టీ, నో ఎంజాయ్మెంట్. బేరన్ని బిల్లు తెమ్మని చెప్తాను. లెట్స్ గో.
1: కూర్చోండి, కూర్చోండి. నేను తాకపోతే మీరు మానేయడం దేనికి?
0: మరేం చేయమంటారు?
1: అసలు మీకు నా చేత తాగించాలని ఇంత పట్టుదల దేనికి?
0: తాగకూడదని మీకు మాత్రం ఇంత మంకుబట్టు దేనికి?
1: తాక తప్పదంటారా?
0: తప్పదుగాక తప్పదు. అయినా ఇదేమంత తప్పుడు పని కాదు నరేంద్ర గారు. కాసేపు బాధలు కష్టాలు మరచి మనసు విప్పి మాట్లాడుకోవటానికి మందు కనిపెట్టిన ఆ మొదటి మానవుడి మీద మహాగౌరవం నాకు. చీస్ ఫర్ ద అవుట్ గోయింగ్ సీక్రెట్నెస్ ఆఫ్ మిస్టర్ నరేంద్ర.
1: మరీ మొహమాట పెట్టేస్తున్నారు. ఎగ్జిబిషన్ కి వెళ్ళాలి, వాళ్ళిద్దరూ ఎదురు చూస్తుంటారు. వెళ్తానంటే మీకు కోపం. ఏం చేస్తాను?
0: చీర్స్. ఓ ఐ యామ్ సారీ. మెల్లిగా సిప్ చేయాలి, చల్లని పాలు తాగినట్టు కాదు.
1: విషం చేదుగా ఉంది, గొంతులో నిప్పులు పోసినట్టుంది. ఐ డోంట్ టచ్ ఇట్ అగైన్.
0: మొదటి గుక్కకే గాబరా పడితే ఎలా? ఈసారి సిప్ చేయండి, బాగుంటుంది.
1: కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంది.
0: అబ్బే, సైకలాజికల్ ఫీలింగ్. మూడు పెగ్గులు పడితే గాని కిక్ రాదు. చూడండి, నా క్లాస్ అప్పుడే సగం ఖాళీ అయిపోయింది.
1: నేను మీతో పోటీ పడలేను.
0: అయినా పర్వాలేదు, గుడ్ ఇంప్రూవ్మెంట్. యూ హ్యావ్ బ్రైటెస్ట్ ఫ్యూచర్. మీకు ఉజ్వలమైన మందు భవిష్యత్తు ఉంది.
1: మీరు బాధపడతారని తాగుతున్నాను గాని లోపల భయంగా ఉంది.
0: భయం పోగొట్టడానికే మానవుడు మందు కనిపెట్టాడు. డోంట్ వరీ డియర్ మ్యాన్.
1: అది కాదు, మా ఆవిడ ఏముంటుందోనని.
0: ఆడవాళ్ళు ఏమీ అనరు, కాసేపు గొణుగుతారు. ఇదేం మంచి పద్ధతి కాదు అంటారు. పొద్దున్నే కాఫీ ఇచ్చేటప్పుడు కొంచెం డబాయించి కళ్ళు నీళ్లు పెట్టుకుంటారు. మనం మంచిగా మాట్లాడితే ఈ సంగతే మర్చిపోతారు. బేరర్
2: సార్,
0: ఇంకో క్వార్టర్ పడరా.
1: అది మొత్తం మీరే తాగండి, నాకొద్దు. కళ్ళు తిరుగుతున్నాయి. బయట కూర్చున్న వాళ్ళు రెండుగా కనిపిస్తున్నారు. ఇంటికి వెళ్తానో లేదో.
0: ఊరికే వర్రీ కాకండి నరేంద్రం గారు. మా చక్రధరరావు ఫుల్ కొట్టేసి తాపీగా ఇంటికి వెళ్తాడు. కొత్త సీసాలో సరుకు కొంచెమన్నా రుచి చూడాలి మీరు.
1: మరీ మొహమాట పెట్టేస్తున్నారు. కొంచెం అంటే కొంచెమే, ఎక్కువద్దు. మీరు బాధపడతారని ఒప్పుకుంటున్నాను.
0: గుడ్ గుడ్. ఈసారి బెట్ చేయకుండా వెంటనే ఒప్పేసుకున్నారు. గుడ్.
1: మై గాడ్, టైం ఎంతైందో చూసారా? 9:00. త్వరగా ఇంటికి వెళ్ళాలి. మా అమ్మ ఎదురు చూస్తుంటుంది, ఎగ్జిబిషన్ కి వెళ్ళాలి.
0: పెళ్ళాంగుడు గారు, తొందరపడకండి. బారులోకి వచ్చిన ఇళ్ళు పెళ్ళాంగుడరే మీకు.
1: మీరేమన్నా అనుకోండి కానీ నేను ఇంటికి వెళ్ళాలండి. మా ఆవిడ ఎదురు చూస్తూ ఉంటుంది.
0: ఎగ్జిబిషన్ ఎక్కడికి వెళ్ళదు, ఇంకా నెల రోజులు ఉంటుంది. మీరేం కంగారు పడకండి.
1: నో నో, నేను ఇంటికి వెళ్ళాల్సిందే.
0: ఓకే, వెళ్దాం. బారు, బిల్లు తీసుకురా.
2: ఇదిగోండి సార్ మీ బిల్లు.
1: ఎంతైంది?
0: చాలా తక్కువే, 67. మా చక్రధరరావుతో వస్తే 200 దాటుతుంది. ఇదిగో బారు, 70 ఇస్తున్నాను, చిల్లరం చేసుకో.
2: థ్యాంక్ యూ సార్.
1: ఒళ్ళు తూలుతుంది, నా భుజం మీద చేసి నడవండి.
0: ఓకే ఓకే, మిమ్మల్ని భద్రంగా ఇంటికి చేర్చే పూచి నాది. చూడు, ఇంట్లో మాత్రం

0: స్టడీగా నడవండి.
1: స్టడీగా
0: తలుపులు గోడలు పట్టుకుని నడవద్దు.
1: ఓకే.
2: మీ ఆవిడికి దూరంగా నిలబడి మాట్లాడండి.
1: అలాగే.
0: రిక్ష నువ్వట్రా జోగులు?
1: అవును బాబు.
0: నువ్వెప్పుడు ఈ బారిదిగా ఉంటావేమిటో?
1: మీలాంటి వాళ్ళు మందు కిక్కులో ఒక రూపాయి అయినా ఎక్కువ ఇస్తారని ఆశ బాబు.
0: పిచ్చి సన్యాసి, 1000 పెగ్గులు కొట్టినా డబ్బు దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటాడురా ఈ మానవుడు. నువ్వు అనవసరమైన ఆశలు పెట్టుకోకు. చూడు, మా గురువు గారికి ఇవాళే అరంగేట్రం జరిగింది. భద్రంగా తీసుకెళ్లి ఇంటి దగ్గర దించు.
1: ఇల్లు ఎక్కడ బాబు?
0: ఇందిరా నగర్ లో బోసుబొమ్మ దగ్గర కుడివైపు బజార్లో పోనీ.
3: గుడ్ నైట్ నరేంద్ర గారు.
0: గుడ్ నైట్.
3: గుడ్ నైట్.
0: గుడ్.

0: ఎన్నిసార్లు తలుపు తట్టాలి?
1: వీక్లీలో సీరియల్ చదువుదామని ఇప్పుడే కూర్చున్నా, ఇంతలో మీరు తలుపు తట్టారు. అయినా ఎగ్జిబిషన్ తీసుకెళ్తానని చెప్పి ఇప్పుడే వచ్చేది. లోపలికి రండి. అరే, అక్కడే ఆగిపోయారేమిటి?
0: మాధురి నిద్రపోయిందా?
1: లేదు, కామిక్స్ పుస్తకంలో బొమ్మలు చూస్తోంది. ఏమిటి, ఏదో వాసన వస్తోంది.
0: వాసన వాసన, మన మున్సిపాలిటీ మహత్యం, వారం రోజులకు కూడా శుభ్రం చేయరు.
1: రోడ్డు మించి కాదు, మీ దగ్గరే వాసన వస్తోంది. తాగొచ్చారా?
0: నేనా? నేనెప్పుడైనా తాగొచ్చానా కల్పన?
1: ఎప్పటి సంగతేమో కాని ఇప్పుడు మాత్రం తాగొచ్చారు, నిజం చెప్పండి.
0: చక్రవర్తి మరీ బలవంతం చేస్తే అసలు ముందు నేను ఒప్పుకోలేదు కల్పన. అతను బాధపడతాడని మొహం మాటపడి కొంచెం తాగాను అంతే.
1: ఆయన చాలా మంచివాడు అనుకున్నాను. ఈ విధ అలవాటు ఉందని తెలిస్తే మిమ్మల్ని చస్తే వెళ్ళనిచ్చేదాన్ని కాదు.
0: అతనికి అలవాటేం లేదు, పుట్టినరోజు కదా, అందుకని సరదాగా కాదుకూడదంటే బాధపడతాడని.
1: తాగకపోతే ఆయన బాధపడతాడు, తాగినందుకు నేను బాధపడుతున్నాను.
0: ఇది మొదటిసారి, ఆఖరిసారి, ఇంకెప్పుడు తాగను.
1: ఆయన మళ్ళీ బలవంతం చేస్తే?
0: బలవంతం చేసినా తాగను. నువ్వు పెద్దగా అరవకు, మాధురి వస్తుంది.
2: డాడీ, ఎగ్జిబిషన్ తీసుకెళ్తానని చెప్పి ఇంతసేపు ఎక్కడికెళ్ళావు?
3: ఇంతవరకు నో ఎంట్రీ నాటకం మొదటి భాగాన్ని విన్నారు. రచన శ్రీ పులిపాక శ్రీరామచంద్రమూర్తి, నిర్వహణ శ్రీ నండూరి బాబురావు. ఆకాశవాణి విజయవాడ కేంద్ర సౌజన్యంతో మీకు అందించిన ఈ నాటకం తర్వాయి భాగం వచ్చేవారం ఇదే సమయానికి.
4: కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోతున్నాం దార్శనిక భారత్. ఈనాటి దార్శనిక భారత్ కార్యక్రమంలో భారత ఆర్థిక ప్రగతికి బలమైన పునాది అనే అంశం గురించి ఇప్పుడు కొన్ని విశేషాలు తెలుసుకుందాం. అంతరిక్షం నుంచి సముద్రం వరకు, గ్రామీణ ప్రాంతాల నుంచి మహానగరాల వరకు, వ్యవసాయం నుంచి కృత్రిమ మేధస్సు వరకు భారతదేశం తన సామర్థ్యాలను విస్తరించుకుంటోంది. ఈ మార్పుల వెనుక ఉన్న విధానాలు ఏమిటి? ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తున్న ముఖ్యమైన కార్యక్రమాలు ఏమిటి? సంక్షోభాల సమయంలో దేశం ఎలాంటి చర్యలు చేపట్టింది? భారతదేశాన్ని ఆధునిక మౌలిక వసతుల శక్తిగా తీర్చిదిద్దుతున్న నిర్మాణాలు ఏవి? దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే ఆలోచనలు, సంస్కరణలు ఏమిటి? ఈ ప్రశ్నలకు సంబంధించిన సమాచారం, వాస్తవాలు, విజయాలు, సవాళ్లు, ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పుల గురించి ప్రత్యేక కార్యక్రమమే దార్శనిక భారత్. దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు క్రొత్త దిశ

భారత ఆర్థిక ప్రగతికి బలమైన పునాది అనే అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందాలి అంటే దేశీయ పెట్టుబడులతో పాటు ప్రపంచంలోని పెట్టుబడులను కూడా ఆకర్షించాల్సి ఉంటుంది. ఈ విషయంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు FDI కీలక పాత్ర పోషిస్తాయి. 2014 తర్వాత భారతదేశంలో FDI విధానంలో తీసుకొచ్చిన మార్పులు విదేశీ పెట్టుబడులకు మరింత అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడంలో ముఖ్యమైన అడుగుగా నిలిచాయి. గతంలో విదేశీ పెట్టుబడులకు అనేక రంగాల్లో పరిమితులు, అనుమతులు, ఈ ప్రక్రియ ఉండేది. 2014 తర్వాత ప్రభుత్వ రంగాల వారీగా ఈ నిబంధనలను సరళీకరించడం ప్రారంభించింది. అనేక రంగాల్లో 100% వరకు FDIకి ఆటోమేటిక్ రూట్ ద్వారా అనుమతి కల్పించారు. అంటే ప్రతి పెట్టుబడి ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం సుదీర్ఘ ప్రక్రియను అనుసరించాల్సిన అవసరం తగ్గింది. దీంతో పెట్టుబడిదారులకు నిర్ణయాలు తీసుకోవడం సులభమైంది. రక్షణ రంగంలో FDI పరిమితిని ఆటోమేటిక్ రూట్లో 74% పెంచడం, టెలికాం రంగంలో 100% వరకు అనుమతించడం, బీమా రంగంలో పరిమితిని 74% పెంచి 2025లో మరింతగా పూర్తిస్థాయిలో తెరవడం, అంతరిక్ష రంగంలోని నిర్దిష్ట కార్యకలాపాల్లో 100% వరకు FDIకి అవకాశం కల్పించడం వంటి మార్పులు భారత ఆర్థిక వ్యవస్థలో విదేశీ మూలధనానికి పెరుగుతున్న ప్రాధాన్యతను చూపిస్తున్నాయి. ఈ మార్పుల ప్రభావం పెట్టుబడుల గణాంకాల్లోనూ కనిపిస్తోంది. గణాంకాల ప్రకారం 2014 నుంచి 2025 మధ్య భారత్ను 748.78 బిలియన్ల డాలర్ FDI వచ్చింది. ఇది అంతకు ముందు 11 ఏళ్లతో పోలిస్తే గనక 143% ఎక్కువే అని చెప్పచ్చు. అంతేకాకుండా ఇదే సమయంలో మనం చూసుకున్నామంటే భారత్లో పెట్టుబడులు వారు పెట్టే దేశాల సంఖ్య కూడా 89 నుంచి 112కి పెరిగింది. వార్షిక FDI ప్రకారం దీనికి కూడా 36.5 బిలియన్ అంటే 36.05 బిలియన్ డాలర్ల నుంచి 81.04 బిలియన్ డాలర్లకు పెరిగిందనమాట. అయితే FDI అంటే కేవలం విదేశీ డబ్బు దేశంలోకి రావడం మాత్రమే కాదు, పెట్టుబడులతో పాటు కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక నిర్వహణ పద్ధతులు, అంతర్జాతీయ ప్రమాణాలు, నైపుణ్యాలు, ప్రపంచ మార్కెట్లతో అనుసంధానం కూడా వస్తాయి. కొత్త పరిశ్రమలు ఏర్పడడం, ఉత్పత్తి సామర్థ్యం పెరగడం, సరఫరా వ్యవస్థలు విస్తరించడం ద్వారా ఉపాధి అవకాశాలకు కూడా దోహదం చేయొచ్చు. ముఖ్యంగా రక్షణ, టెలికాం, బీమా, అంతరిక్షం వంటి వ్యూహాత్మక రంగాలకు విదేశీ పెట్టుబడులను తెరవడం ద్వారా భారతదేశం ప్రపంచ పెట్టుబడి వ్యవస్థతో మరింతగా అనుసంధానం అవుతోంది. అదే సమయంలో పెట్టుబడుల విస్తరణ దేశీయ పరిశ్రమలకు కూడా ప్రపంచ స్థాయి పోటీ, నాణ్యత, సాంకేతికత వైపు అడుగులు వేయాల్సిన అవసరాన్ని పెంచేస్తోంది. 2014 తర్వాత వచ్చిన ఈ విధాన మార్పుల్లో ప్రధానమైన పరివర్తన ఏమిటి అంటే విదేశీ పెట్టుబడులను కేవలం నియంత్రించాల్సిన అంశంగా చూడటం నుంచి వాటిని దేశ అభివృద్ధికి ఉపయోగించగల ఆర్థిక వనరుగా చూడటం, దానివైపు విధానం కదిలిందన్నమాట. విదేశీ పెట్టుబడులు దేశంలోకి వచ్చినప్పుడు అది ఒక కంపెనీ పెట్టుబడిగా మొదలై పరిశ్రమగా మారవచ్చు, పరిశ్రమ ఉపాధిని సృష్టించవచ్చు, సాంకేతికతను తీసుకురావచ్చు, ఉత్పత్తిని పెంచవచ్చు, చివరికి భారతదేశాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మరింత బలమైన భాగస్వామిగా నిలబెట్టవచ్చు. పెట్టుబడులను కోరుకునే దేశం నుంచి పెట్టుబడులకు అనుకూలమైన గమ్యస్థానంగా ఎదగాలనే దిశగా సాగిన ఈ విధాన పరివర్తన భారత ఆర్థిక ప్రగతి ప్రయాణంలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలిచింది. ఇంతవరకు దార్శనిక భారత్లో కొన్ని విశేషాలు విన్నారు.

ఈనాటి ప్రభాత రేఖల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, ఇప్పుడు ఉదయరాగం సినిమా పాటల కార్యక్రమం. ముందుగా మనం ఆర్యా 2 సినిమా నుంచి ఈ పాట వినండి.

విన్న పాట ఇరుముడి సినిమా నుంచి. హిమేష్, అబ్దుల్, వహీబ్ అలాగే సాదిక కలిసి పాడిన అనంత శ్రీరామ్ గీతం, జీవి ప్రకాష్ కుమార్ సంగీతం. కార్యక్రమంలో తర్వాత ద ఇండియా స్టోరీ సినిమా నుంచి సత్యప్రకాష్, హరిప్రియ ఇంకా బేబీ రక్షిత వీరు కలిసి పాడిన పాట ఇది. ఈ పాట ఇప్పుడు విందాం.

ఈ పాటకు గీత రచన రాజశ్రీ సుధాకర్, సంగీతం మంగేష్ ధక్డే. ఉదయరాగం సినిమా పాటలు వింటున్నారు. తర్వాత సన్ ఆఫ్, ఈ సినిమా నుంచి పాట వినండి. రేవంత్ పాడిన ఈ పాట.

కట్టుకోబోయేటోడికి కళ్ళతో మాట్లాడినా వినపడతాదంట. ఏంది విన్నావా బంగారం?

వింటున్న ఈ పాట ఆచార్య సినిమా కోసం. అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా పాడిన పాటది. అనంత శ్రీరామ్ గీతం, మణిశర్మ సంగీతం.

0: ఉదయరాగం సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 8:15 అవుతోంది. ఇక కొంచెం సేపట్లో ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ నుంచి రిలే.
1: ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్.

0: శ్రీ ఎం మనోహర్.
1: అనంతపురం జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం, ఉపాధ్యాయుల దినోత్సవం, అమృత్ 2.0 పథకం ప్రాజెక్టులకు భూమిపూజ, విశ్వకర్మ జయంతి, గురజాడ అప్పారావు జయంతి, స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాలు, 9వ జాతీయ పోషణ మాసోత్సవాల కార్యక్రమాలు తదితర అంశాలతో కూడిన అనంతపురం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని సింగనమల శాసనసభ్యురాలు బండారు శ్రావణిశ్రీ అన్నారు. ఈ నెల 1వ తేదీన సింగనమల నియోజకవర్గంలోని పోతురాజు కాలువ గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని లబ్దిదారులకు నగదును పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి నెల 1వ తేదీన లబ్దిదారులకు పెన్షన్లను అందజేయడం జరుగుతుందని తెలిపారు. 2 ఏళ్ల పాలనలో సింగనమల నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ది పనులు జరిగాయని తెలియజేశారు. యువతరం నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమైందని అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. ఈ నెల 5న అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల నందు ఉపాధ్యాయుల దినోత్సవంను పురస్కరించుకుని గురు పూజోత్సవం, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులను సత్కరించి ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ, సమాజంలో తల్లి తండ్రి తరువాత అత్యున్నత స్థానం గురువుదేనని పేర్కొన్నారు. జిల్లాలో మాతృమరణాలు తగ్గింపులో పలు స్వచ్ఛంద సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. ఈ నెల 8వ తేదీ జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో వైద్యులకు, స్టాఫ్ నర్సులకు క్షేమకర కాన్పులు చేయడంపై శిక్షణా శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామస్థాయిలో కూడా ఆరోగ్య సిబ్బందికి మాతృ ఆరోగ్య సంరక్షణకు అవసరమైన శిక్షణ, సాంకేతిక సహాయం అందించాలని పేర్కొన్నారు. ప్రైవేట్ రంగం కంటే ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు మానవతా దృక్పథంతో, సేవాభావంతో అందిస్తున్నట్లు చెప్పారు. రాష్టంలోని గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే ఎస్టీ కమిషన్ ముఖ్య లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బొజ్జిరెడ్డి తెలిపారు. ఈ నెల 9వ తేదీన ఆయన అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా పలు సమస్యలపై అర్జీలను స్వీకరించారు. అలాగే జిల్లాలోని పలు తాండా గ్రామాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను అక్కడి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, తండాలలో గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు గిరిజనులకు అందిస్తున్న సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు. ఈ నెల 10వ తేదీన అనంతపురంలోని టీడీపీ కార్యాలయంలో 35వ విడత ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు నియోజకవర్గంలో 713 మంది లబ్దిదారులకు 7,50,00,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధి కింద లబ్ది చేకూరిందని తెలిపారు. అనంతపురం నగరానికి త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ నెల 15న అనంతపురం నగరంలో అమృత్ 2.0 పథకం కింద 2 ప్రాజెక్టులకు భూమిపూజ చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, నగరంలోని అన్ని ప్రాంతాలకు తాగునీరు చేరేలా 12.27 కిలోమీటర్ల పొడవున కొత్త పంపిణీ వ్యవస్థను నిర్మించనున్నామని, నగరంలో నీటి కొరత రాకుండా ఉండేందుకు 6 కొత్త ఓవర్ హెడ్ ట్యాంకులను నిర్మించి మొత్తం 5,200 కిలోమీటర్ల సామర్థ్యం గల అదనపు నీటి నిల్వను అందుబాటులోకి తెస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకోవాలని అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు. ఈ నెల 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినోత్సవం సందర్బంగా అనంతపురంలోని క్లాక్ టవర్ వద్ద స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ, శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా కార్యక్రమం ప్రతిజ్ఞను అందరిచే చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ స్వచ్ఛభారత్ నినాదంతో పరిశుభ్రతను పాటించాలన్నారు. ఇప్పటి వరకు అనంతపురం జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన ఎం మనోహర్, అనంతపురం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు కర్ణాటక సంగీత కార్యక్రమం. ఈ కార్యక్రమంలో శ్రీ కొమండూరి వెంకటకృష్ణ గారి వయలిన్ వాద్యం వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.

0: గజ్జా బొబ్బల
1: సై బాల్,
0: నడువుల తామర
1: సై బాల్,
0: బురద పుల్ల
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి.

కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఇంతవరకు మీరు శ్రీ కొమ్మండూరి వెంకటకృష్ణ గారి వయలిన్ వాద్యం విన్నారు. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెప్తుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
0: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, ఇప్పుడు మనం వినబోతున్న కార్యక్రమం వాట్సప్ చిత్రమంజరి. వాట్సప్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి చాలామంది మనకు వాట్సప్ చేశారు. ముందుగా నేను మా వాట్సప్ నెంబర్ చెప్పేస్తాను, జాగ్రత్తగా రాసుకోండి. మీరందరూ కూడా ఇందులో పాల్పొందడానికి ట్రై చేయండి. మా నెంబర్ 8777426605 8772246605. ఈ నెంబర్కి మీరు మరి వాట్సప్ చేయాల్సి ఉంటుంది శ్రోతలు. మరి ముందుగా మనకు వాట్సప్ చేసిన శ్రోత భూదాన్ పోచంపల్లి నుంచి ఆంజనేయులు, వాళ్ళ కుటుంబ సభ్యులు మాధవి, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం శతమానం భవతి సినిమాలో పాట వినిపించమని కోరారు. ఒకే శ్రోతలు, మీరు కోరిన పాట విందాం.

0: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి. సైబాల్
2: తర్వాత మనకు మెసేజ్ చేసిన శ్రోత ఎవరంటే, తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం నెలబల్లి గ్రామ వాస్తవ్యులు. ఈరోజు మా కుమార్తె బర్త్డే, పేరు లాస్యా, మాకోసం సుస్వాగతం సినిమా నుంచి పాట వినిపించండి అంటూ మనకు మెసేజ్ చేశారు. చేసింది వీరు నాగరాజు, పెరుమాళ్ళపల్లి నాగరాజు, పెనుమల్లి నాగరాజు, లక్ష్మి, పావని, లాస్య, అలాగే యక్షిత్. వీరంతా కూడా ఈ పాట కోరుతున్నారు శ్రోతలు. మీరు కోరిన పాట ఇప్పుడు విందామా?

0: డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి
1: బిల్లిచ్చే ముందనే వస్తుందంటారా?
2: సో గర్ల్స్, ఏంటట సంగతి?
3: బిల్లట సంగతి.
0: ఏది నీ కాడి పిన్ని?
4: ఆర్బీఐ అంటుంది మీ పెన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి.
1: తినడం ఛాంపియన్షిప్ జరిగిందా?
4: ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
5: వెల్కమ్ బ్యాక్ టు వాట్సాప్ చిత్రమంజరి. తర్వాత గుడ్ మార్నింగ్ మేడం అంటూ మనకు మొదలు పెట్టేశారు మెసేజ్ కేశవరావు కడప టౌన్ నుంచి, వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి. నాకు ఇష్టమైన పాట శివ సినిమాలో బాటనీ క్లాస్ ఉంది అనే పాట వినిపించండి, హీరో నాగార్జున సినిమాది. తప్పకుండా వినిపిస్తారని కోరుకుంటున్నాం, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం, మా ఫ్రెండ్స్ అందరి కోసం. ఈ రిక్వెస్ట్ కేశవరావు గారు పంపించారు. ఓకేనండి, మీకోసం ఈ పాట విందాం.

0: మీరు HIV బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: వాట్సాప్ చిత్రమందిరం వింటున్నారు శ్రోతలు.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేరాఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772446605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: వాట్సాప్ చిత్రమంజరిలో తర్వాత శ్రోత మనకు కోరుతున్నారు. హాయ్ నమస్తే మేడం అంటూ చిత్రమంజరి వాట్సాప్ చిత్రమంజరి కార్యక్రమంలో అలా వైకుంఠపురం సినిమా నుంచి మాకు పాట వినిపించగలరు అంటూ ఏలూరు నుంచి రఘువీర్ సింగ్, సుగుణాబాయ్, రాధా, మున్నా కోరుతున్నారు. ఆ పాట ఇప్పుడు విందాం.
3: బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత

0: ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
1: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
1: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
0: ఆకాశవాణి తిరుపతి FM 107.5 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు. వాట్సాప్ చిత్రమంజరి వింటున్నారు 107.5 103.2 MHz పై శ్రోతలు. తర్వాత రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా నుంచి చిటపట చినుకులు అనే పాట వినిపించండి మాకోసం అంటూ కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మోరిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని, అఖిల్, అఖిల్ వర్మ, అర్జున వర్మ ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కోరుతున్నారు. వారి కోసం ఈ పాట విందాం.

0: విజ్ఞానం, వినోదం,
1: విద్య, వైద్యం,
0: కళలు, సాహిత్యం,
1: చరిత్ర, సంస్కృతి,
0: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
1: ప్రభాత రేఖలు. ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై
0: తప్పక వినండి ప్రభాత రేఖలు.

0: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
0: మీరు వింటున్నారు వాట్సాప్ చిత్రమంజరి. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం. మీరు కూడా వాట్సాప్ చేయాలనుకుంటే కనుక ఇప్పుడు నేను చెప్పే నెంబర్కి మీరు వాట్సాప్ చేయాల్సి ఉంటుంది. ఇమీడియట్గా స్టార్ట్ చేసేసేయండి. మా నెంబర్ 8772246655. 8772246655 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత మనకు మెసేజ్ చేశారు శ్రోత. గీతాంజలి సినిమా నుంచి మాకు పాట కావాలి అంటూ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంటూ మనకు మరి పంపించారు. శుభోదయం, మాకు ఓ ప్రియా ప్రియా అనే పాట వినిపించండి అంటూ అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుంచి సద్దానప్ప, అరుణ్, అఖిల్, లింగరాజు, సుధీర్ కోరుతున్నారు. వారి కోసం పాట విందామా?

ఎల్ఐసి వారి బీమా లక్ష్మి మహిళలకు ఆకర్షణీయమైన ప్లాన్. చిన్నపాటి పొదుపుతో పెద్ద ప్రయోజనం పొందండి. మెచ్యూరిటీ బీమా మొత్తంతో పాటు గ్యారంటీడ్ ఎడిషన్ కూడా, అలాగే మనీ బ్యాక్ పాలసీ ప్రయోజనాలతో. మరిన్ని వివరాలకు ఎల్ఐసి ఇండియా .in విజిట్ చేయండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నంబర్ 8772426605. ఈ నంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: కార్యక్రమంలో తర్వాత గోదావరి సినిమా నుంచి పాట మా కోసం ప్రసారం చేయండి అంటూ పాకాల మండలం 10 పుట్ల బయలు ఆ గ్రామం నుంచి జయరాం సరస్వతి, జల్లా జయరాం జల్లా సరస్వతి కోరుతున్నారు. ఆ పాట ఇప్పుడు విందాం.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

వాట్సాప్ చిత్రమంజరి వింటున్నారు 107.5 103.2 మెగాహెడ్స్ పై. తర్వాత మనకు శ్రోత ఇడియట్ సినిమా నుంచి పాట కావాలి అంటూ జోగులాంబ గద్వాల నుంచి రాజోలి మండలం అది, అక్కడి నుంచి ఖేదర్ వీరేష్, శ్వేత, వివేక్, విశ్వేష్, అవినాష్, మౌనిక, భవ్యశ్రీ, సంయుక్త వీరంతా కోరుతున్నారు. ఈ పాట ఇప్పుడు విందామా?

0: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
1: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
0: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
1: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
0: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.
2: చివరిగా ఆనందం సినిమాలో పాట వినిపించండి అంటూ మనకు వాట్సాప్ చేశారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తుల గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, గొల్లపూడి జగదీష్, అలాగే రేవతి, యశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, సూర్య భార్గవి వీరు కోరుతున్న పాట విందాం.

ఇంతవరకు వాట్సాప్ చిత్రమంజరి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమయం 10 గంటలు అవుతుంది. కొంచెంసేపట్లో వసుదైక కుటుంబం అంతర్జాతీయ వార్తా విశేషాలు ముఖ్యాంశాలు, వారాంతపు ముఖ్యాంశాలు మరికొంచెం సేపట్లో విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. అమెరికాలోని న్యూయార్క్ నగరం వేదికగా మంగళవారం ప్రారంభమైన ఐక్యరాజ్యసమితి 81వ జనరల్ అసెంబ్లీ సమాపేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమాపేశాల్లో దాదాపు 130 దేశాలకు చెందిన నాయకులు, ప్రతినిధులు హాజరవుతున్న నేపథ్యంలో ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న యుద్దాలు, అంతర్జాతీయ చట్టాలు, బహుపాక్షిక వ్యవస్థ భవిష్యత్తు, వాతావరణ మార్పులు, సముద్ర మట్టాల పెరుగుదల, ప్రపంచ ఆరోగ్యం వంటి అనేక అంశాలు చర్చకు వస్తున్నాయి. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో యుద్ద పరిస్థితి, గాజా సంక్షోభం, యుక్రెయిన్ యుద్దం వంటి అంశాలు కూడా ప్రపంచ నాయకులు ప్రస్తావిస్తున్నారు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగిస్తూ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు కలిగి ఉండకూడదని ఆ దేశం ముప్పుగా మారుతోందన్నారు. అలాగే ఇరాన్పై అమెరికా తీసుకుంటున్న సైనిక చర్యలను కూడా ఆయన సమర్థించుకున్నారు. హార్మో జలసంధి పునఃప్రారంభంపై ఇరాన్ కావాలనే కాలయాపన చేస్తోందని అసహనం వ్యక్తం చేశారు.
1: And do it quickly, never giving them a chance to kill and destroy people and countries again. Do I drive them into hell with no chance of survival and no hope of future greatness or generations? But I believe we'll make a deal right after the election, because it doesn't make sense for them not to. They're waiting to see how I do in the midterm election. I call on all nations to join us in enforcing the complete economic isolation of Iran until they stop their attacks on commercial shipping, relinquish their nuclear ambitions, and cease their support of terror.
0: అదేవిధంగా రష్యా యుక్రెయిన్ యుద్దాన్ని కూడా త్వరలోనే ముగిస్తానని ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఇరాన్ ప్రతినిధుల బృందం ఆయన ప్రసంగిస్తుండగానే సభ నుంచి వాకౌట్ చేసింది. అయితే ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ అధ్యకుడు మసూద్ పెజెష్కియాన్ బదులిచ్చారు. తమ అణు కేంద్రాలను తనిఖీ చేసేందుకు అంతర్జాతీయ సంస్థలను అనుమతిస్తామని తెలిపారు. ఎలాంటి కారణం లేకుండానే అమెరికా తమపై దాడులకు దిగుతోందని చెప్పారు. నిరంతరం దాడులు చేస్తూ చర్చలు జరగకుండా అమెరికా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అమెరికా దాడులు, ఆర్థిక ఆంక్షలను ఎదుర్కొంటూనే ముందుకు సాగుతామని తెలిపారు. తమ దేశ మనుగడ కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా భరిస్తామన్నారు. యుద్దాన్ని ముగించాలా వద్దా అనేది అమెరికా చేతుల్లోనే ఉందన్నారు. ఇదిలా ఉండగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలకు ముగింపు పలకడానికి తాము 7 రోజుల ప్రణాళికను ప్రతిపాదించామని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్షి తెలిపారు. ఈ ప్రణాళికలో హార్మో జలసంధిని తిరిగి తెరవడంతో పాటు ఇరాన్ అణు కార్యక్రమంపై కూడా సమగ్ర చర్చలు జరపడం వంటి అంశాలు ఉన్నాయని చెప్పారు. ఈ ప్రతిపాదన కూడా ఈ ఏడాది జూన్లో అమెరికా ఇరాన్ దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం తరహాలోనే ఉంటుందని చెప్పారు. పశ్చిమాసియాలో భద్రతను పునరుద్ధరించాలంటే ఇరాన్పై అమెరికా జరిపే దురాక్రమణ చర్యలకు ముగింపు పలకాలని ఆయన ఉద్ఘాటించారు. పశ్చిమాసియాలో ఓవైపు ఈ ఉద్రిక్తతలు కొనసాగుతుంటే మరోవైపు యమన్లోని హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై దాడులను ఉధృతం చేస్తున్నారు. రియాద్లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇటీవల హౌతీలు దాడులు జరిపారు. ఈ క్రమంలో సౌదీలోని అతిపెద్ద చమురు శుద్ది కేంద్రాల్లో ఒకటైన అరామ్కో రిఫైనరీపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరిగాయి. అయితే ఈ దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారని, హౌతీ దాడులకు గట్టి బదులిస్తామని సౌదీ అరేబియా హెచ్చరించింది. దక్షిణ తైఫ్ ప్రావిన్స్ ఎర్ర సముద్ర తీరంలోని యాన్బు ప్రాంతాల్లో హౌతీలు ప్రయోగించిన 6 బాలిస్టిక్ క్షిపణులను తమ బలగాలు అడ్డుకున్నాయని వెల్లడించింది. అలాగే హౌతీ దాడుల నేపథ్యంలో పవిత్ర మక్కా నగరంతో సహా పలు ప్రాంతాలకు సౌదీ మరోసారి అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. ఇక గాజాలో మానవతా పరిస్థితి అంతర్జాతీయ సమాజానికి ప్రధాన ఆందోళనగా కొనసాగుతోంది. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సందర్భంగా గాజా పరిస్థితిపై ప్రపంచ నాయకులు తీవ్రంగా స్పందించారు. కాల్పుల విరమణ, మానవతా సహాయం, పౌరుల రక్షణ, భవిష్యత్తులో రాజకీయ పరిష్కారం వంటి అంశాలపై వివిధ దేశాలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. ఫ్రాన్స్ అధ్యకుడు ఎమాన్యుయల్ మాక్రాన్ గాజాపై జరుగుతున్న దౌత్య ప్రయత్నాల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గాజాలో శాంతి స్థాపన జరిగిందంటూ చేస్తున్న ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో నెలకొన్న భయానక వాస్తవాలకు మధ్య పొంతన లేదన్నారు. కనీసం మానవతా సహాయం కూడా అందలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. గతేడాది పాలెస్తీనాను కొన్ని దేశాలు గుర్తించిన విషయాన్ని ఈ సందర్భంగా మాక్రాన్ ప్రస్తావించారు. కేవలం గుర్తింపుతోనే సమస్య పరిష్కారం కాదన్నారు. అలాగే హార్మో జలసంధిపై కూడా ఎమాన్యుయల్ మాక్రాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ ఇంధన సరఫరాకు కీలకమైన హార్మో జలసంధిని ఏ దేశం కూడా తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని మాక్రాన్ హెచ్చరించారు. ప్రపంచ దేశాల ఆర్థిక స్థిరత్వానికి, వాణిజ్య నౌకల రాకపోకలకు ఈ జలమార్గాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా తక్షణమే తెరవడం అత్యంత ప్రాధాన్యతాంశమని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయ చట్టాలకు అన్ని దేశాలు కట్టుబడి ఉండాలని ఉద్ఘాటించారు. ఇక గాజా ఆర్థిక వ్యవస్థపై కూడా ఐక్యరాజ్యసమితి నివేదిక తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారీ విధ్వంసం కారణంగా ఉత్పత్తి సామర్థ్యం దెబ్బతినడంతో ఆర్థిక పునరుద్దరణ పునర్నిర్మాణానికి సుమారు 71.5 బిలియన్ డాలర్ల అవసరం ఉంటుందని ఆ నివేదిక వెల్లడించింది. ఈ పరిస్థితి కేవలం తక్షణ మానవతా సహాయంతో పరిష్కరించలేనిదని, దీర్ఘకాలిక పునర్నిర్మాణం, మౌలిక వసతుల పునరుద్దరణ కూడా అవసరమని వెల్లడించింది. ఇక ఈ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా కీలక ప్రసంగం చేశారు. ఇరాన్ అణుముప్పుపై ఆయన తీవ్రస్థాయిలో స్పందించారు. తమ దేశ మనుగడ కోసం ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేయడం అనివార్యమని ఆయన స్పష్టం చేశారు. గత 3 ఏళ్లుగా హమాస్, హిజ్బుల్లా, హౌతీలు, ఇరాన్ మద్దతు గల మిలీషియాలతో సహా 7 వేర్వేరు యుద్దాల్లో ఇజ్రాయెల్ ఒంటరి పోరాటం చేసిందని గుర్తు చేశారు. న్యూజెర్సీ రాష్టం పరిమాణంలో ఉన్న ఇజ్రాయెల్ 7 యుద్దాలను సమర్థవంతంగా ఎదుర్కొందని చెప్పారు. అమెరికా మద్దతుతో ఇరాన్ సైనిక బలగాలను, అణు కేంద్రాలను ధ్వంసం చేశామని చెప్పారు. ఇజ్రాయెల్పై వస్తున్న వలసవాద ఆరోపణలను నెతన్యాహు తీవ్రంగా ఖండించారు. అరబ్ దేశాల భూభాగంతో పోలిస్తే ఇజ్రాయెల్ కేవలం 0.3% మాత్రమే ఉందని, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. కృత్రిమ మేధస్సుపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జరిగిన చర్చ ఈ వారం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రపంచంలోని ప్రముఖ ఏఐ సంస్థల అధిపతులు ఈ భద్రతా మండలి సమావేశానికి హాజరై ఏఐ వ్యవస్థ వల్ల కలిగే భద్రతా ప్రమాదాలపై ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని వివరించారు. ఏఐను సక్రమంగా నిర్వహించకపోతే మానవాళికి విస్తృతమైన ప్రమాదాలు ఏర్పడే అవకాశముందని ఆంథ్రోపిక్ సంస్థ సీఈఓ డారియో అమడోయ్ హెచ్చరించారు. కృత్రిమ మేధస్సు ఇప్పుడు కేవలం సాంకేతిక రంగానికి సంబంధించిన అంశంగా కాకుండా అంతర్జాతీయ శాంతి, భద్రత, ఆర్థిక వ్యవస్థ, సైబర్ భద్రత, సమాచార వ్యవస్థలతో ముడిపడిన అంశంగా మారుతోందన్నారు. ఏఐ సామర్థ్యాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో భద్రతా ప్రమాణాలు, బాధ్యతాయుత వినియోగం, అంతర్జాతీయ నియంత్రణ వ్యవస్థలపై చర్చలు మరింత వేగంగా జరగాల్సిన అవసరం ఉందన్నారు.
2: I believe that this is the most important global security issue facing the world today. For all the differences of the people in this room, we must put aside those differences in order to confront this global opportunity and global threat that is being presented to us at the same time. No leader, no company, and no nation can manage this alone. We commit to working with governments in this room on this urgent work.
0: ఇక ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మన్ మాట్లాడుతూ ఏఐలో అపారమైన అవకాశాలతో పాటు ఆందోళన కలిగించే అంశాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఏఐ ద్వారా కొత్త శాస్త్రీయ ఆవిష్కరణలు, ఔషధాలు, మెరుగైన వైద్యం, విద్య, ఉత్పాదకతకు ఊతమిచ్చే అవకాశాలున్నాయని వివరించారు. కొద్ది మంది వ్యక్తులు లేదా సంస్థల చేతుల్లో అత్యంత శక్తివంతమైన ఏఐ కేంద్రీకృతమైతే అది మరో సమస్యగా మారుతుందని పేర్కొన్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఏఐ సంస్థల మధ్య పోటీ పెరుగుతున్నప్పటికీ పోటీలో గెలవాలనే ఉద్దేశంతో భద్రత విషయంలో రాజీ పడకూడదని, ఏఐ అభివృద్ది వేగంగా సాగినప్పటికీ ఏం జరుగుతోందో మనుషులు అర్థం చేసుకోలేని పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత పరిశ్రమపై ఉందని చెప్పారు.
3: I believe there are two ways that AI progress could go very badly that we have to avoid. First, we could lose control of the future to AI. The risk is that it moves so fast that people can no longer follow what's happening or intervene when needed. This would obviously be terrible. The industry must not accept too much technological risk just because the benefits are too great and that they feel too important to slow down. Beating companies in a competitive race is not a reason to make rash decisions.
0: వాతావరణ మార్పుల ప్రభావం కూడా ఈ వారం అంతర్జాతీయ చర్చల్లో ప్రధానంగా నిలిచింది. నేపాల్లో ఇటీవల సంభవించిన తీవ్ర వరదలను ఆ దేశ ప్రధానమంత్రి బాలేందర్ షా ప్రపంచానికి హెచ్చరికగా అభివర్ణించారు. వాతావరణ మార్పుల కారణంగా విపరీత వర్షాలు, వరదలు, కొండచర్యలు విరిగిపడటం వంటి విపత్తుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అభివృద్ది చెందుతున్న దేశాలకు అంతర్జాతీయ సహకారం, వాతావరణ నిధులు, విపత్తు నిరోధక మౌలిక వసతులు అవసరమని ఆ దేశం తరపున ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకొచ్చారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో సముద్ర మట్టాల పెరుగుదలపై గురువారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశం కూడా ఈ విస్తృతమైన వాతావరణ సంక్షోభాన్ని కూడా ప్రస్తావించింది. సముద్ర మట్టాలు పెరగటం వల్ల తీర ప్రాంతాలు, చిన్న ద్వీప దేశాలు, తక్కువ ఎత్తులో ఉన్న జనావాసాలు ఎదుర్కొనే ప్రమాదాలను తగ్గించేందుకు దీర్ఘకాలిక అంతర్జాతీయ కార్యాచరణ అవసరమని ఐక్యరాజ్యసమితి వేదిక స్పష్టం చేసింది. ఇక ఐక్యరాజ్యసమితి 81వ సర్వసభ్య సమావేశం సందర్భంగా జరిగిన పార్ట్నర్స్ ఫర్ మల్టీ లేటరలిజం సదస్సులో భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పాల్గొని ప్రసంగించారు. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ పోటీ, ఉద్రిక్తతలు, సంఘర్షణల నేపథ్యంలో ప్రపంచ వ్యవస్థ ప్రస్తుతం ఒత్తిడిలో ఉందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో అనేక దేశాలు కలిసి నిర్ణయాలు తీసుకునే విధానం మరింత బలంగా నిలబడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ సంస్థలను మరింత భాగస్వామ్యయుతంగా, పారదర్శకంగా మార్చేందుకు సంస్కరణలు అవసరమని ఆయన పేర్కొన్నారు.
4: Left unchecked, it would call into question the very spirit of international cooperation. And that is why it is so essential that multilateralism asserts itself strongly at this juncture. At stake here are very real issues, not just words and expressions. The future of peace and international security, of climate action and climate justice, of emerging technologies and development finance, of countering terrorism and strengthening supply chains, and of ensuring disaster resilience and preparing for pandemics. All depend on a will to cooperate.
0: అంతర్జాతీయ వ్యవస్థ సాధించిన విజయాల్లో చాలా వరకు సామూహిక కృషి వల్లే సాధ్యమైందని జైశంకర్ గుర్తు చేశారు. మరింత మెరుగుదల దిశగా కృషి చేస్తూనే ఇప్పటికే సాధించిన విజయాలను పరిరక్షించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇంధనం, ఆహారం, ఎరువులు, ఆర్థికమనే సంక్షోభాలపై దృష్టి పెట్టాలన్నారు. రష్యాలో ఇటీవల జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు చెందిన యునైటెడ్ రష్యా పార్టీ విజయం సాధించింది. యుక్రెయిన్పై యుద్దం ప్రారంభించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలు కావడంతో వీటిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రష్యా దిగువ సభ అయిన స్టేట్ డూమాకు జరిగిన ఎన్నికల్లో యునైటెడ్ రష్యా పార్టీ భారీ ఆధిపత్యం సాధించింది. 3 రోజుల పాటు జరిగిన ఈ ఎన్నికల తుది ఫలితాలను ఆ దేశ ఎన్నికల సంఘం నిన్న విడుదల చేసింది. మొత్తం 450 స్థానాలకు గాను పుతిన్ నేతృత్వంలోని యునైటెడ్ రష్యా పార్టీ ఏకంగా 349 స్థానాలను కైవసం చేసుకుని 3 వంతుల మెజారిటీని సాధించింది. ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 60% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని రష్యా అధికార వర్గాలు వెల్లడించాయి. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఈసారి 3 రోజుల పాటు ఆఫ్లైన్తో పాటు పలు ప్రాంతాల్లో ఆన్లైన్ ఓటింగ్ కూడా అవకాశం కల్పించారు. ఇక రష్యా ఆక్రమించుకున్న 4 యుక్రెయిన్ ప్రాంతాలతో పాటు 2014లో విలీనం చేసుకున్న క్రిమియాలోనూ పోలింగ్ నిర్వహించారు. దీనిని యుక్రెయిన్ తీవ్రంగా ఖండించింది. అయినప్పటికీ ఈ ఘన విజయం తమ విధానాలకు ప్రజా మద్దతును తెలియజేస్తోందని రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఇక ఈ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనూ యుక్రెయిన్ రష్యాపై డ్రోన్ దాడులు చేసింది. పోలింగ్ సమయంలో రష్యాపై 1100 డ్రోన్లతో దాడులు చేసింది. మాస్కో నగరంపై 450 డ్రోన్లతో దాడి చేయగా వాటిని గాల్లోనే అడ్డుకున్నామని మాస్కో మేయర్ తెలిపారు. ఒక చమురు శుద్ది కర్మాగారం ధ్వంసమైందని, అలాగే 3 పౌరులు ప్రాణాలు కోల్పోగా 38 మంది గాయపడ్డారని రష్యా అధికారులు వెల్లడించారు. యుక్రెయిన్ జరిపిన ఈ దాడుల్లో 6 పోలింగ్ సిబ్బంది మృతి చెందారని, 75 పోలింగ్ కేంద్రాలు ధ్వంసమయ్యాయని రష్యా ఎన్నికల సంఘం వెల్లడించింది. చైనా అధ్యకుడు షీ జిన్పింగ్ అమెరికాలో పర్యటించి సెప్టెంబర్ 24 ఆ దేశ అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వాణిజ్యం, కృత్రిమ మేధస్సు, తైవాన్, అంతర్జాతీయ భద్రత, ఇరాన్ యుద్దం వంటి అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. అయితే ఈ సమావేశం అనంతరం తక్షణ కీలక ఒప్పందం ఏదే కుదిరినట్లు అధికారికంగా వెల్లడించలేదు. కానీ అమెరికా చైనా ట్రేడ్ అగ్రిమెంట్ను జనవరి 10 వరకు పొడిగించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని మాత్రం ఒక ప్రకటన వెలువడింది. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, ఆర్థిక సేవల రంగంలో మరిన్ని ఒప్పందాలపై ఇరు దేశాల ప్రతినిధుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. అమెరికా చైనా సంబంధాల్లో వాణిజ్యమే కాకుండా కృత్రిమ మేధస్సు, సాంకేతిక ఆధిపత్యం, తైవాన్, సరఫరా గొలుసులు వంటి అంశాలు కూడా కీలకంగా మారాయి. అయితే ఈ పర్యటన సందర్భంగా చైనా అమెరికా సంబంధాలను ముందుకు నడిపేందుకు పలు అంశాలపై తామిరువురం ఒక ఉమ్మడి అవగాహనకు వచ్చామని చైనా అధ్యకుడు షీ జిన్పింగ్ వెల్లడించారు. డొనాల్డ్ ట్రంప్తో లోతైన చర్చలు జరిగాయని ఆయన వివరించారు. పలు అంశాలపై ఇరు దేశాది నేతలం ఉమ్మడి అవగాహనకు వచ్చామని పేర్కొన్నారు. ఇది వ్యూహాత్మక స్థిరత్వంతో కూడిన చైనా అమెరికా సంబంధానికి కొత్త బలాన్ని చేకూర్చుందని చెప్పారు. చైనా అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఈ సందర్భంగా షీ జిన్పింగ్ పిలుపునిచ్చారు. తూర్పు ఆసియాలో కూడా సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఉత్తర కొరియా సెప్టెంబర్ 20 తూర్పు తీర ప్రాంతం నుంచి 2 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు దక్షిణ కొరియా, జపాన్ దేశాలు ప్రకటించాయి. సుమారు 1 వారంలోనే ఇది 2వ సారి క్షిపణి పరీక్షలు జరగడమని ఆ దేశాలు వెల్లడించాయి. ఉత్తర కొరియా క్షిపణి కార్యక్రమం కారణంగా కొరియా ద్వీపకల్పంలో భద్రతా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైన ఈ వారం కూడా తీవ్రంగా ప్రభావం చూపాయి. మధ్యప్రాచ్య యుద్దం కారణంగా చమురు సరఫరాపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయితే అమెరికా చైనా వాణిజ్య సంబంధాల్లో తాత్కాలిక సంధి పొడిగింపు ప్రపంచ మార్కెట్లకు కొంతమేర ఉపశమనం కలిగించాయి. ఇక ఐరోపాలో కూడా ఆర్థిక సవాళ్లు కొనసాగుతున్నాయి. ఫ్రాన్స్ భారీ బడ్జెట్ లోటును తగ్గించేందుకు వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టాలని ప్రయత్నిస్తోంది. ఇంధన భద్రత, ద్రవ్యోల్బణం, ప్రభుత్వ రుణభారం వంటి అంశాలు యూరోపియన్ ఆర్థిక విధానాలపై ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటివరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచనా వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. సో క్వశ్చన్ అయితే అడిగేశాను కదా హర్విల్ ప్రోగ్రామ్ లో, 2026లో భారత్ ఫ్రాన్స్ మధ్య జరిగిన నౌకాదళ విన్యాసం పేరు ఏంటి అని చెప్పి. సో చాలా మంది అయితే మెసేజెస్ పంపించారు. సో ఎవరెవరు పంపించారో చూద్దాం, ఎంతమంది రైట్ పంపించారు, ఎంతమంది రాంగ్ పంపించారో చూద్దాం. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు పంపిస్తున్నారు, హాయ్ దీపు గారు ఎలా ఉన్నారు అంటూ పంపిస్తున్నారు, నేను చాలా బాగున్నానండి అండ్ మీరు ఎలా ఉన్నారు అండ్ రైట్ ఆన్సర్ కూడా పంపించేశారు మీరు. అండ్ అలాగే నెక్స్ట్ గుడ్ మార్నింగ్ మ్యామ్ అంటూ లతా ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయ్ దీపు అంటూ మధుసూదన్ రెడ్డి పాపిని పాళ్యం నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి నా ఆన్సర్ దీపు గారు అంటూ పంపించేస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ దీపు మ్యామ్ అంటూ పంపించేస్తున్నారు ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ పంపిస్తున్నారు కొనకొండ్ల రమణారావు, కవిత, జ్యోత్స్నవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ దీపు అంటూ కుసుమ అమ్మటి నగర్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే గుడ్ మార్నింగ్ దీపు గారు ఎలా ఉన్నారు అంటూ రాజేష్ గారు హిందూపూర్ నుంచి, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ విజయవాడ నుంచి నందు గారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే రాజశేఖర్ రెడ్డి గారు అదోని మండలం నుంచి, గుడ్ మార్నింగ్ దీపు గారు అంటూ పంపించేశారు, రైట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. సో ఇంతకి ఆన్సర్ ఏంటి అంటే 2026లో భారత్ ఫ్రాన్స్ మధ్య జరిగిన నౌకాదళ విన్యాసం పేరు వరుణ 2026 అనమాట. సో ఆన్సర్ వరుణ 2026. సో చాలా మంది ఆల్మోస్ట్ కరెక్ట్ ఆన్సర్స్ పంపించేశారనమాట. ఎనివే మరి సెకండ్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఇవాళ హరివిల్లీలో సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే సో నేను లాస్ట్ టైం ఈయన గురించి ఒక క్వశ్చన్ కూడా అడిగాను కదా, ఆయనే సరెం విశ్వేశ్వరయ్య గారు అనమాట. సో ఆయన గురించి ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను. సరెం విశ్వేశ్వరయ్యకు 1955లో ఏ అత్యున్నత పౌర పురస్కారం లభించింది? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సర్ ఎం విశ్వేశ్వరయ్యకు 1955లో ఏ అత్యున్నత పౌర పురస్కారం లభించింది? సో దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేసిన నెంబర్ 0866248814. అండ్ రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ నుంచి పంపిస్తున్నారు, ఓకే రాంగ్ ఆన్సర్ పంపించేశారనమాట. ఎనివే మరి ఈ క్వశ్చన్ అయితే మీరు ఆన్సర్ పంపిస్తుండండి. ఈలోపు మీకోసం మీకు బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. అండ్ మనం మొన్న మార్వెల్ ప్రోగ్రామ్ లో సో సెకండ్ క్వశ్చన్ కూడా అడిగేశాను కదా, ఏంటి అంటే సర్ ఎం విశ్వేశ్వరయ్యకు 1955లో ఏ అత్యున్నత పౌర పురస్కారం లభించింది అని చెప్పి. సో చాలా మంది అయితే మెసేజ్లు పంపించారు, ఎవరు పంపించారో చూద్దాం. నమస్తే శుభోదయం అంటూ పంపిస్తున్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుండి బండారు త్రిమూర్తులు గారు, గుప్తా గారు, అండ్ అలాగే అనంతపురం నుండి అనురాధ గారు ఫస్ట్ క్వశ్చన్కి ఇప్పుడు ఆన్సర్ పంపిస్తున్నారు, 8 రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే మురళీ గారు పంపిస్తున్నారు హాయ్ దీపు గారు అంటూ పంపిస్తున్నారు, బట్ నేను అడిగిన ఎస్ఎంఎస్ క్వశ్చన్కి అయితే ఆన్సర్ పంపించలేదు. అలాగే నెక్స్ట్ నమస్తే శుభోదయం అంటూ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు బట్ మీ పేరు పంపించలేదు. ఎనీవే నెక్స్ట్ ఎవరు అంటే కనుక మధుసూదన్ రెడ్డి గారు పాపినిపాల్యం నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటూ పంపిస్తున్నారు కిషోర్ కుమార్ గారు, బట్ నేను అడిగిన ఎస్ఎంఎస్ క్వశ్చన్కి అయితే మీరు ఆన్సర్ పంపించలేదు. ఎనీవే నెక్స్ట్ రేడియో మిత్రులకి శుభదినం.

అంటూ కోట శ్రీమన్నారాయణమూర్తి, కోట సుజాత, కోట సాయి ప్రీతం భవానీపురం విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే సోమనాథం జనార్దన్ రావు తాటిపత్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే రాజేష్ గారు ఇందుపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. సో ఇంకా బోల్డన్ని ఆన్సర్లు అయితే ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా చదువుతాను. అంతకంటే ముందు మీ అందరికోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM ప్యూర్ ఆర్జే దీపో.

ఏం సార్? ఓకేనా? ఏంటి మరి?

0: ఎందుకు ఇంకా ఎందుకు ఇంకా
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: టిగు గారు 100 గ్రాములు లడ్డు ఇవ్వండి.
3: 1 కిలో కంటే తక్కువ రాదు.
2: అవునా, ఎందుకు?
3: మినిమం అయితే తీసుకోవాల్సిందే కదా.
2: అరే బాబు, ఈ రోజుల్లో అయితే బ్యాంక్ అకౌంట్ కూడా మినిమం బ్యాలెన్స్ అడగట్లేదు కదా.
4: బ్యాంక్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ లేకుండానా?
2: అవును, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే BSBD అకౌంట్. ఇందులో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, కానీ లాభాలు చాలా ఉన్నాయి. ATM, ఇంకా డెబిట్ కార్డ్, మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్, పాస్బుక్, చెక్ బుక్ అన్ని లభిస్తాయి. అది కూడా ఎలాంటి చార్జెస్ లేకుండా.
5: RBI అంటుంది BSBD అకౌంట్ మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, గరిష్ట ప్రయోజనాలు పొందండి.
6: మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. సో క్వశ్చన్ అడిగేశాను కదా, సర్ ఎం విశ్వేశ్వరయ్యకు 1955లో ఏ అత్యున్నత పౌర పురస్కారం లభించింది అని చెప్పేసి. సో చాలా మంది అయితే ఆన్సర్లు పంపించారు. సో కొంతమంది నేమ్స్ అయితే ఆల్రెడీ షేర్ చేశాను, ఇంకా చాలా మెసేజెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఎవరు అంటే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి పంపిస్తున్నారు. ఎస్, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ధర్మవరం బాలాజీ నగర్ నుంచి మేకల శివయ్య, కాంతమ్మ, షణ్ముఖ ఈశ్వర్ పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కుసుమ గారు అంబటి నగర్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే లత ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి పంపిస్తున్నారు, ఎస్, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే జాన్సన్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే భారత్ గుడ్ మార్నింగ్ మ్యామ్ అంటూ సుకన్య గారు గుంతకల్ నుంచి పంపిస్తున్నారు, ఎస్, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇప్పుడే ట్యూన్ చేశా అంటూ దేవసేన గారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే శ్రీవారి నగర్ మదనపల్లి నుంచి లేఖన గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కొనకండ్ల రమణారావు, కవిత, జ్యోత్స్నవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే విజయవాడ నుంచి నందు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ గారు పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక శుభోదయం అంటూ పంపిస్తున్నారు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుండి బండారు త్రిమూర్తుల గుప్త గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే సిరిగిరి రామప్రసాద్ మార్కాపురం నుండి రైట్ ఆన్సర్ పంపించేశారు. సో ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే గనక సరే విశ్వేశ్వరయ్యకు 1955లో ఏ అత్యున్నత పౌర పురస్కారం లభించింది అని అడిగాను కదా, సో భారతరత్న లభించిందనమాట. సో భారతరత్న ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ అలాగే సెకండ్ క్వశ్చన్ అయిపోయింది, థర్డ్ క్వశ్చన్ లోకి ఎంటర్ అయిపోయాం హరివిల్లు ప్రోగ్రామ్ లో. ఇవాళ థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే సెప్టెంబర్ 23న ఏ అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. సో క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, సెప్టెంబర్ 23న ఏ అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. సో దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ తెలిసిన నెంబర్ 0866243814. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ RJ దీపు.

సో మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూ రాజ్యదీపు. సో అడిగాను కదా సెప్టెంబర్ 23న ఏ అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహిస్తారు అని చెప్పేసి. సో చాలా అంటే చాలా మెసేజ్లు వచ్చినమాట. మేబీ మన సెప్టెంబర్ 23న డే స్పెషల్ లో మీరు అందరూ విని ఉంటారు అనుకుంటా. ఎనీవే ఎవరు పంపించారు చూద్దాం. పెడని జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ప్రసాద్ ఎల్ఎస్సీ కాలనీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే విజయవాడ నుంచి నందు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే కనుక రాజేష్ గారు హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్. అలాగే అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వలి ఫాతిమా గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే దామోజు వెంకటాచార్య, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నెహన్, శ్రీవాణి, సౌమ్య, శ్రీరామదాస్, కృపాచార్య, అనిత, సాయి, వచిత్, సాయి, రిక్విత్ పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే రాప్తాడ్ మండలం మారూరు గ్రామం నుంచి లక్ష్మీ నారాయణమ్మ, నారాయణ స్వామి, చరణ్, మధు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక విజయ పరమేష్ గారు గుంతకల్ నుంచి రైట్ ఆన్సర్ పంపిస్తున్నారు. అండ్ అలాగే కొనకొండల రమణారావు, కవిత, జ్యోత్స్నవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే వేరాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు, కె రవీంద్రరెడ్డి గారు పంపిస్తున్నారు సర్వేపల్లి లాస్ట్ క్వశ్చన్ అంటూ. ఓకే, ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఈ క్వశ్చన్ కి అన్నిటికీ కలిపి ఎనివే రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ భద్రేశ్వర చారి గారు అయ్యప్ప నగర్ మేడ్చల్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ సిరిగిరి రామ్ప్రసాద్ మార్కాపురం నుండి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ పంపిస్తున్నారు సోమనాథం జనార్దన్ రావు తాటిపత్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే రాజశేఖర్ రెడ్డి గారు అదోని మండలం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే విజయలక్ష్మి పెద్దకొండూరు నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్. అలాగే నున్న నుండి శోభారాణి, రంగారావు, సాగర్, చాందని, అవినాష్, రియాన్స్, రుత్విక పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మీరు అడిగిన ప్రశ్నకి జవాబు అంటూ సంధ్య గారు పంపిస్తున్నారు, ఎక్కడి నుంచి, గుంటూరు జిల్లా దాసిరిపాలెం నుండి పంపిస్తున్నారు. శివదాసు రెడ్డి వారి కుటుంబ సభ్యులందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అంబిక భవానీపురం నుంచి పంపిస్తున్నారు. సో అంబికా గారు భవానీపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక కిషోర్ గారు నంద్యాల నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్. అలాగే జి వెంకట సుబ్బయ్య గారు సున్నిపల్లి మండలం పెదనేని కలవ ఈడిపల్లి నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హలో దీపు మేడం శుభోదయం అంటూ గౌతమ్ చౌడేపల్లి నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఆన్సర్ తెలీదు అంటూ చక్కగా ఆన్సర్ పంపించారనమాట. ఎవరు అంటే కనుక ఏ సుకన్య గారు గుంతకల్లు నుంచి, ఏం పర్వాలేదు ఆన్సర్ నేను రివీల్ చేసేస్తాను. అండ్ అలాగే మార్కాపురం జిల్లా తుర్లపాడు మండలం కందలపల్లి గ్రామం నుంచి హరిబాబు కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ పోరంకి నుంచి వి రాఘవమ్మ, సాయిరేఖ, మోనిక పంపిస్తున్నారు, బట్ ఆన్సర్ అయితే ఏం పంపించలేదు. అండ్ అలాగే ధర్మవరం బాలాజీ నగర్ నుంచి మేకల శివయ్య, కాంతమ్మ, షణ్ముఖ, ఈశ్వర్ పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు, ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ వేటపాలెం రామనగర్ బొడ్డుబాల సుబ్రహ్మణ్యం నుంచి జోరుగా హుషారుగాలు చాలా మంచి విషయాలు చెప్పారు, తన కోపమే తన శత్రువు అంటూ పంపిస్తారు.

ఎనివే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ మీరైతే నేను అడిగిన ఎస్ఎంఎస్ క్వశ్చన్ కి ఆన్సర్ పంపించలేదు. ఎనివే నెక్స్ట్ జాన్సన్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే లతా ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే లెక్కన శ్రీవారి నగర్ మదనపల్లి నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే మధుసూదన్ రెడ్డి గారు పప్పినిపాళ్యం నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. సో చాలా మంది కన్ఫ్యూజ్ అయినట్లున్నారు. సో ఈ రోజు అడగలేదు నేను, సెప్టెంబర్ 23న అడిగాను అనమాట. సో ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే, సెప్టెంబర్ 23న ఏ అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహిస్తారు అని అడిగాను. సో ఆన్సర్ అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవం అనమాట. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజెస్ గా సెప్టెంబర్ 23న ఆ దినోత్సవాన్ని అయితే గనక నిర్వహిస్తారనమాట. ఎనో మరి స్టూడియోలో టైం చూస్తే 10:48:20 కావస్తుంది. సో ఈ రోజుకి మీ ఆర్జీదీప్ అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. బోల్డ్ విషయాలు అయితే మనం మాట్లాడుకున్నాం అని అనుకుంటున్నాను. సో ఇవాళ నేను చెప్పిన విషయాలన్నీ కూడా చక్కగా అందరూ ఫాలో అవడానికి ట్రై చేయండి. మళ్ళీ ఇంకొక రోజు ఇంకొక షోలో ఇంకా బోల్డ్ ఇంట్రెస్టింగ్ విషయాలతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ మీ ఆర్జీదీప్ సైనింగ్ ఆఫ్ చెప్పేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: భల సాయం చేసావమ్మా ఒట్టుగా.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
2: 101.3.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ అల్లప్రగడ. రాష్టంలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గత 5 రోజులుగా సముద్రంపై వేటకు వెళ్లలేకపోయిన మత్స్యకార కుటుంబాలకు ఉచితంగా 50 కేజీల బియ్యం ఇవ్వాలని, హీరమండలం లిఫ్ట్ ప్రాజెక్టుకు విద్యుత్ సౌకర్యం కల్పించే ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రకాశం బ్యారేజీకి ఎగువన దిగువన 2 బ్యారేజీలు కట్టేందుకు గతంలో చేసిన ప్రతిపాదనలను ముందుకు తీసుకువెళ్లాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలకుంటపాడు వద్ద జాతీయ రహదారిపై ఈరోజు జరిగిన ప్రమాదంలో 2 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 3 గాయపడ్డారు. లారీని కారు ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గోదావరికి వరద పెరుగుతోందని, ఈరోజు రాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. పోలవరం, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నదిలో స్నానం, చేపలు పట్టడం లాంటివి చేయరాదని, వరద ప్రవహించే రోడ్లపై ప్రయాణం చేయవద్దని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో నేడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పర్యటించనున్నారు. ఓర్వకల్ విమానాశ్రయంలో రాష్టంలోనే తొలి పైలట్ల శిక్షణ కేంద్రం ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీని ప్రారంభించనున్నారు. ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు ఈ నెల 28 నుంచి 30 వరకు సమ్మె చేస్తున్న నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు మిగిలిన ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ తమ ఖాతాదారులకు ఊరట కల్పించాయి. ఈ 3 రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా ఏ బ్యాంకు ఏటీఎంలో నగదు ఉపసంహరించుకున్నా ఎలాంటి లావాదేవీ రుసుము ఉండవని తెలిపాయి. రేపు ఆదివారం అయినప్పటికీ తమ బ్యాంకు శాఖలు పనిచేస్తాయని వెల్లడించాయి. జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ హవల్దార్ సావన్ బర్వాల్ చరిత్ర సృష్టించాడు. 44 సంవత్సరాల తర్వాత భారత్కు మారథాన్లో రజత పతకం సాధించాడు. ఈరోజు జరిగిన పురుషుల మారథాన్లో సావన్ 2 గంటల 11 నిమిషాల 37 సెకండ్ల వ్యవధిలో రేసును ముగించి రాజస్థాన్ని కైవసం చేసుకున్నాడు. కేవలం 48 సెకండ్ల తేడాతో సావన్ పసిడి పతకాన్ని కోల్పోయాడు. మరోవైపు కబడ్డీలో భారత మహిళల జట్టు స్వర్ణాన్ని సాధించింది. ఫైనల్లో ఇరాన్ను ఓడించింది. దీంతో భారత్ ఇప్పటి వరకు 26 పతకాలు సాధించినట్లయింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వినవచ్చు.

హాయ్ హలో నమస్తే అస్సలాం వలైకుం వెల్ మడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసి ఉంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఈ సరదా సమయంలో మిమ్మల్ందరినీ ఎంటర్టైన్ చేయడం కోసం మీ ముందుకు వచ్చేసాను నేను మీ అన్వర్. మరిక స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ప్రోగ్రామ్స్ అన్ని వన్ బై వన్. స్టూడియోల సమయం చూస్తే 11:09. మరి ఈ టైంలో మనమంతా సినిమా కబుర్లంటూ మన సినిమా వర్గాల్లో వస్తున్నటువంటి సినిమా వార్తల గురించి మాట్లాడుకుంటూ చక్కగా ఎంజాయ్ చేస్తాం కదా. అందుకే మీకోసం ఎన్నో వార్తలనైతే సేకరించి పట్టుకొచ్చేశాను, వాటన్నిటిని మీతో పంచుకుంటాను. అంతకంటే ముందు ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ తో స్టార్ట్ చేద్దాం ఈనాటి మన ఈ ప్రోగ్రామ్ ని. మరి ఇప్పుడైతే వస్తున్న సాంగ్ మీకోసం రెడీగా ఉంది ఫ్రమ్ ది మూవీ చెన్నై లవ్ స్టోరీ. ఈ మూవీ నుంచి రాబోతున్న సూపర్ హిట్ సాంగ్ మీకోసం, వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సినిమా కబుర్లలో ఈరోజు నేను చెప్పబోతున్న మొట్టమొదటి సినిమా కబుర్ ఏంటంటే భయ్య, చాలా పెద్ద న్యూసే, మంచి న్యూసే. ఇంతకీ ఏంటి అంటే మన పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, అలాగే డైరెక్టర్ హనూర్ రాఘవపూడి, ఈ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఫౌజీ. ఈ సినిమా గురించి ఏ చిన్న వార్త బయటికి వచ్చినా కూడా అది ప్రభాస్ అభిమానులకి, అట్లాగే సినిమా అభిమానులకి ఒక పెద్ద పండుగ లాంటిదండి. ఇప్పుడు సినిమా సర్కిల్ వినిపిస్తున్న ఆ వార్త ఏంటి అంటే అక్టోబర్ నెలలో టీజర్ ను కూడా విడుదల చేయబోతున్నారని ప్లాన్ చేస్తున్నారట ఈ మూవీ టీం వాళ్ళు. అంతేకాకుండా ఒక క్రేజీ స్టార్ హీరోను కూడా ఈ మూవీ టీంలోకి ఒక క్యామియో పాత్ర కోసం ప్రవేశపెట్టబోతున్నారట. అది ఎవరు ఏంటి అనే విషయం బయటికి రివీల్ చేయకపోయినా కూడా వెండి తెర మీద చూసి మనం మంచి థ్రిల్ గా గురయ్యేలాగా ఆ పాత్ర ఉండబోతుందట. మరి ఎటువంటి క్యారెక్టర్ లోకి ఎవరిని తీసుకొస్తున్నారు, అది చూపించేటువంటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనే విషయం తెలియాలి అంటే సినిమా మొత్తం అంతా పూర్తయిపోయి మనం వెండి తెర మీద చూసి ఆశ్చర్యపోవాల్సిందనమాట. ఇంతకీ ఎవరు ఏమైనా కానీ పర్లేబయ్యా, సినిమా చూసి ఎంజాయ్ చేయడానికి అయితే అభిమానులు సిద్ధంగా ఉన్నారు అదనమాట సంగతి. మరి మీరు కూడా ఎదుర్కొన్నారు కదా, అదే కదా. మరి ఇప్పుడైతే మీకోసం మరొక సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ రాజసాబ్ నుంచి. వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: He got flow, we got style. Making move with a smile. Everybody step aside, step aside, but I'm coming to vibe.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నా సినిమా కబుర్లలో మరి నెక్స్ట్ మీకు సరబోతున్న మరొక సినిమా కబురు ఏమిటి అంటే, మన సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు మన జక్కన రాజమౌళి గారి కాంబినేషన్ రాబోతున్న చిత్రం వారణాసి. ఈ మధ్యనే ఈ సినిమా షూటింగ్ నుంచి మహేష్ బాబు గారి పాత్ర పూర్తి చేసుకుని కాస్త ఆ మూవీ లుక్ నుంచి చేంజ్ అయినట్టుగా సమాచారం ఆల్రెడీ మనకి వినిపించేస్తుంది. ఇప్పుడు మరొక కొత్త న్యూస్ ఏంటి అంటే, ఈ సినిమా కథ గురించి ఒక 3 నిమిషాల నేపథ్య గీతాన్ని విత్ గ్రాఫిక్స్ తో కలిపి అభిమానుల కోసం అందించాలని ప్లాన్ చేస్తున్నారట ఈ మూవీ టీం వాళ్ళు. మరి ఈ వార్తలో నిజం ఎంతవరకు ఉందో తెలియదు కానీ భయ్యా, సినిమా సర్కిల్ అయితే బాగా ప్రచారంలో ఉంది భయ్యా ఈ విషయం. ఇదే గనక జరిగితే కనీసం కొద్దిగా మహేష్ బాబు సినిమాలో ఎలా ఉండబోతున్నారు, ఈ సినిమా స్టోరీ ఏమై ఉండబోతుంది, అసలు ఎలా ఉంటుందని ఒక చిన్న క్లూ అన్న మన అభిమానులకు అందే అవకాశం ఉంటుంది కదా. ఏదేమైనా భయ్యా, ఇట్లాంటి గ్రాండియర్ సినిమాలని పెద్ద తెర మీద చూస్తే గానీ ఆనందం తెరదు భయ్యా. 1, 2, 3 లెక్క లేదు భయ్యా. నచ్చిందంటే ఎన్నిసార్లు చూసి భరేయడమే. మన తెలుగు సినిమా అభిమానులు సినిమా అంటే ఆ రేంజ్లో ప్రేమిస్తాం అంతే కదా. మరి అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం గుంటూరు కారం నుంచి మరొక సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

రగవడి ఉండడికే వెళ్ళిపోతాది నే నెక్కిన బండి. ఏ లెక్కలు ఎవడికి చెప్పాలి, ఏ హక్కులు ఎవడికి రాయాలి, ఎవడెవ

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నా సినిమా కబుర్లలో ఈ సంవత్సరం భయ్యా సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వాళ్లు విశ్వనాథన్ సన్స్ మూవీ విజయంతో మంచి జోరు మీద ఉన్నారు. ఇప్పుడు అదే జోరుతో అక్టోబర్ నెలలో కేవలం వారం రోజుల గ్యాప్ లోనే 2 పెద్ద సినిమాలను విడుదల చేయాలని, కొంచెం అదే జర్నీ కొనసాగించాలని ప్లాన్ చేస్తున్నారట. ముందుగా అయితే వారి సొంత నిర్మాణంలో వస్తున్నటువంటి మన విక్టరీ వెంకటేష్ మరియు త్రివిక్రమ్ గారి కాంబోలో ఆదర్శ కుటుంబం AK-47 ఆ మూవీని రిలీజ్ చేసి దానితో పాటు ఇంకొక మూవీగా రజనీకాంత్ గారి జైలర్ 2 తెలుగు హక్కులను పొంది అక్టోబర్ 15వ తేదీన విడుదల చేయాలని కొంచెం భారీగానే ప్లాన్ చేస్తున్నారట. ఏది ఏమైనా గాని భయ్యా ఒకే వారంలో 2 పెద్ద సినిమాలతో అలరించబోతున్నారట సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వాళ్లు. ఏలాగైనా భయ్యా ఈ 2 సినిమాలు ఆబ్వియస్లీ

0: ఏయ్, ఇక్కడ నేనే కింగ్. నేను పెట్టినవే రూల్స్. ఆ రూల్స్ నేను అప్పుడప్పుడు ఇష్టానికి మారుస్తుంటాను. అది విని గప్చుప్గా ఫాలో అవ్వాలి. అది వదిలేసి ఏమైనా పిచ్చి పనులు చేయాలని చూశావు, నిన్ను కండ కండాలుగా నరికి విసిరి పారేస్తాను.
1: హుకుం టైగర్ కా హుకుం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆర్టీఎం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున సినిమా కబుర్లలో. మరి ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న సినిమా కబుర్ ఏమిటి అంటే, మన విజయ్ దేవరకొండ మరియు డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ ఈ కాంబోలో రాబోతున్న చిత్రం రణబలి. ఆల్రెడీ ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ అయితే శరవేగంగా పూర్తి చేసుకుని టీజర్ ను కూడా విడుదల చేసి సినిమా అభిమానులను బాగానే అలరించేసింది. ఇప్పుడు ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అతుల్ గారి సారథ్యంలో 18th సెంచరీ నాటి ఈ కథకు తమదైన సరికొత్త సౌండింగ్ ని అందించడం కోసం కొన్ని కొత్త పరికరాలను ఉపయోగించి సినిమా తెర మీద చాలా గ్రాండియర్ గా అందించబోతున్నారట. మరి 18th సెంచరీ స్టోరీకి ఎటువంటి మ్యూజిక్ ఇస్తే బాగుంటుందంటే, మనం అక్కడున్న ఫీల్ రావాలి అంటే వీళ్ళు ఏ రకంగా ప్రయోగాలు చేస్తున్నారు కాని భయ్యా, ఇది గనక సరిగ్గా సరైన టైంలో పడితే ఉంటుంది భయ్యా, సినిమా ఒక రేంజ్లో ఉంటుంది భయ్యా. చూద్దాం, వెండి తెర మీద చూసి ఈ ఎంజాయ్మెంట్ని మనం పొందుతాం అదనమాట సంగతి. మరిప్పుడైతే మీకోసం కింగ్డమ్ మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్మడియా ఫ్రెండ్స్, మనం తాట్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నా సినిమా కబుర్లలో, మరి ఇది ఈనాటి మన సినిమా కబుర్లు. మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదా ఫ్రెండ్స్. ఇక తర్వాత మనం కలుసుకుందాం తర్వాత ప్రోగ్రామ్ మీకు తెలిసాలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూ ఉండండి, ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

గోదావరికి వరద పెరుగుతోందని, ఈ రోజు రాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రకర్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. పోలవరం, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నదిలో స్నానం, చేపలు పట్టడం లాంటివి చేయరాదని, వరద ప్రవహించే రోడ్లపై ప్రయాణం చేయవద్దని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడు వద్ద జాతీయ రహదారిపై ఈరోజు జరిగిన ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. లారీని కారు ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టెక్ దిగ్గజం గూగుల్ తాను చేపట్టిన ప్రాజెక్ట్ సన్ క్యాచర్ కింద అత్యధిక ఇంధన సమర్థత పనితనం కలిగిన ఏఐ యాక్సిలరేటర్ చిప్ అయిన ట్రిలియం టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్ టీపీయూను త్వరలో పరీక్షించనుంది. రేడియో ధార్మికత, వేడి, కనెక్టివిటీ వంటి సవాళ్లను అధిగమించి సౌర విద్యుత్ ఆధారిత కృత్రిమ మీద కంప్యూటింగ్ సదుపాయాలు అంతరిక్షములో మనుగడ సాగించగలవా అనేది పరీక్షించనున్నారు. ఈ ఏర్పాటు ద్వారా ఏఐని అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు గూగుల్ సన్నాహాలు చేస్తోంది. ఖగోళంలో కృత్రిమ మీద డేటా సెంటర్లను ఏర్పాటు చేసి సౌర విద్యుత్ ఆధారంగా నడిచే ఉపగ్రహాల సాయంతో భారీ స్థాయిలో డేటాను ప్రాసెస్ చేసేందుకు సిద్దమవుతోంది. తుని రైల్వే స్టేషన్లో ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. చాక్లెట్ల రూపంలో గంజాయి రవాణా చేస్తున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. హౌరా చెన్నై రైలులో అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరి బ్యాగుల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. చాక్లెట్ల రూపంలో ఉన్న గంజాయి ప్యాకెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ హవల్దార్ సావన్ బర్వాల్ చరిత్ర సృష్టించాడు. 44 సంవత్సరాల తర్వాత భారత్కు మారథాన్లో రజత పతకం సాధించాడు. ఈరోజు జరిగిన పురుషుల మారథాన్లో సావన్ 2:11:37 వ్యవధిలో రేసును ముగించి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అయితే కేవలం 48 సెకన్ల తేడాతో పసిడి పతకాన్ని చేజార్చుకున్నాడు. మరోవైపు పతకాల పట్టికల్లో భారత్కు 3వ స్వర్ణం వచ్చి చేరింది. కబడ్డీ పోటీల్లో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన భారత మహిళల జట్టు ఫైనల్లో ఇరాన్ను ఓడించి బంగారు పతకాన్ని దక్కించుకుంది. నువ్వా నేనా అన్నట్టు సాగిన ఈ మ్యాచ్లో 37

33 తేడాతో మన జట్టు ఇరాన్ను ఓడించింది. మరోవైపు రైఫిల్ షూటింగ్లో రజతం దక్కగా స్క్వాష్ జోడీ సెమీస్లో తడబడి కాంస్యంతో సరిపెట్టుకుంది. అటు పురుషుల క్రికెట్లో భారత్ క్వార్టర్ ఫైనల్ ప్రత్యర్థి ఖరారైంది. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు సోమవారం జరిగే రెండవ క్వార్టర్ ఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్తో తలపడనుంది. భారత్కు సీడింగ్ ఐసీసీ ర్యాంకింగ్ ఆధారంగా నేరుగా క్వార్టర్ ఫైనల్ బెర్త్ లభించింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి ఒంటి గంటకు వినవచ్చు.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మరింత ఆటిట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో భయ ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుండదు భయ, మనకు అవసరమైనది ఎప్పుడైతే మనకి దొరకదో అప్పుడే దాని విలువ బాగా తెలుస్తుంది అని. ఇప్పుడు ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, బెర్ముడా దేశ ప్రజలను చూస్తూ ఉంటే ఇది పర్ఫెక్ట్ గా గట్టిగా నిజమనే నమ్మాలనిపిస్తుంది. ఎందుకంటే వారికి అక్కడ తాగునీటికి వర్షాలే ఆధారం. అందుకే వారు వాన నీటిని విడిచిపెట్టేందుకు ఇళ్ల పైకప్పును మెట్ల మాదిరిగా నిర్మించుకుంటారట. ఇంకా ప్యూరిఫైర్లా పనిచేయడం కోసం తెలుపు రంగును మాత్రమే వేస్తారట. నిజంగా చాలా గ్రేట్ కదా భయ్యా. ఒక్క చుక్క కూడా వర్షపు నీటిని వృధా కాకుండా వాళ్ళు బాగా ప్లాన్ చేసుకుని వాటినే డ్రింకింగ్ వాటర్గా మలుచుకుంటున్నారంటే, అదే భయ్య, ఏదైనా ఉన్నప్పుడు మనకు దాని వాల్యూ తెలియదు అంటారు, లేనప్పుడే జాగ్రత్త పడి భద్రం చేసుకుంటాం దాన్ని. అదనమాట సంగతి. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, వాళ్ళకి అది ఇచ్చాడు దేవుడు. అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం ఛాంపియన్ మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్వడియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత ఆర్చం చేసుకుంటున్నారు? ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. పెంగ్విన్లు నీటిలో దిగే ముందు వాటిలో ఒకటి ముందుగా నీటిలోకి దిగి అక్కడ ఎటువంటి ప్రమాదం లేదు అన్న తర్వాతనే మిగతా వాటిని దిగమని చెప్తాయట. ఇలా ఎందుకు చేస్తా తెలుసా భయ్యా? ఒకవేళ ఏదైనా ప్రమాదం ఉంటే దిగిన పెంగ్విన్ పరిస్థితి ఏంటి? అందుకే అంటారు పెంగ్విన్లకు నిస్వార్థమైన ప్రేమ కలిగిన జీవులు అని. తోటి పెంగ్విన్ల రక్షణ కోసం వాటి ప్రాణాలను సైతం రిస్క్ చేస్తాయట. మరి స్నేహమేరా జీవితం, కుటుంబమేరా జీవితం అన్న మాటలకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అయ్యా ఈ పెంగ్విన్లు. నిజంగా వాటి ప్రేమలు మామూలుగా ఉండవు, అందుకే ఇవి తొందరగా మనుషులతో మమేకమైన దూరం కాలేవు అదనమాట సంగతి. సో ఇప్పుడైతే మీకోసం మరొక సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ ఫలక్ నుమదాస్ నుంచి. వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో వార్తలను వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్జోత్స్న. ముఖ్యాంశాలు. కృత్రిమ మేధ అందించే విస్తృతమైన అవకాశాలను అందిపుచ్చుకోవాలని, పరిణామాలను అంచనా వేస్తూ హాని నివారణకు ప్రయత్నించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. నౌకా వాణిజ్యం, నావికులపై జరుగుతున్న దాడుల కట్టడికి దేశాలు కలిసి పనిచేయాలని ఐక్యరాజ్య సమితి 81వ సమాపేశంలో జయశంకర్ పిలుపునిచ్చారు. H1B వీసా పిటిషన్లపై $100,000 రుసుము వసూలు చేయాలన్న అమెరికా దేశాధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం చట్టవిరుద్దమైందంటూ 22 రాష్టాల అటార్నీ జనరల్స్ వ్యతిరేకత తెలియజేశారు. జపాన్ ఏషియన్ గేమ్స్లో భారత్ తాజాగా కబడ్డీలో స్వర్ణ పతకం, షూటింగ్ విభాగంలో రజత పతకాన్ని సాధించింది. వివరాలు. కృత్రిమ మేధ AI అందించే విస్తృతమైన అవకాశాలను అందిపుచ్చుకోవాలని, దాని వాడకం వల్ల కలిగే పరిణామాలను అంచనా వేస్తూ నూతన సాంకేతికత వల్ల తలెత్తే హానిని నివారణకు ప్రయత్నాలు చేయాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. AI ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ విత్ అన్ ఎంఫసిస్ ఆన్ మారిటైమ్ సెక్యూరిటీ పేరిట ఏర్పాటైన కార్యక్రమానికి గ్రీస్ విదేశాంగ మంత్రి జార్జ్ జెరా పెట్రైటిస్తో సహాధ్యక్షత వహించారు. AI సాంకేతికత, నౌకా వాణిజ్యం, భద్రత భారత్కు అత్యంత ముఖ్యమైన అంశాలని, వీటిని ఆర్థిక ప్రగతి, సామాజిక సంక్షేమానికి వినియోగించే దిశగా దేశాలు పారదర్శకంగా పనిచేయాలని, పరస్పర విశ్వాస చర్యలను చేపట్టాలని చెప్పారు. సభ్య దేశాల మధ్య సహకార పెంపు, అభివృద్ది లక్ష్యాల విస్తరణ, శాంతి స్థాపన లక్ష్యాలుగా ఐక్యరాజ్య సమితి 81వ ఉన్నత స్థాయి సమాపేశాలు న్యూయార్క్ నగరంలో జరుగుతున్నాయి. 193 సభ్య దేశాల రాష్టపతులు, ప్రధానమంత్రులు, ఉన్నత స్థాయి ప్రతినిధులు పాల్గొంటున్న ఐరాస సర్వప్రతినిధి సభ సమాపేశాల్లో కీలకమైన అంతర్జాతీయ సమస్యలు, అంశాలను చర్చిస్తున్నారు. మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రీస్టోరింగ్ ట్రస్ట్, మేనేజింగ్ ట్రాన్స్ఫర్మేషన్, ఎ యునైటెడ్ నేషన్ దట్ డెలివర్స్ ఫర్ ఆల్ అనే ఇతివృత్తంతో ఈ రోజు జరగబోయే ఉన్నత స్థాయి సమాపేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. గల్ఫ్, రెడ్ సీ, బ్లాక్ సీల్లో తిరగాడే నౌకా వాణిజ్య ఓడలపై, నావికులపై ఇటీవల కాలంలో వరుస దాడులు జరుగుతుండడం పట్ల విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటనలు చెదురుమదురు స్థాయి నుంచి నిత్య కృత్యాలుగా మారాయని, న్యూయార్క్లో జరుగుతున్న ఐరాస సర్వప్రతినిధి సభ 81వ సమాపేశాలు, గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ షిప్పింగ్ అండ్ సీఫేరర్స్ ప్రారంభ సదస్సులో చెప్పారు. దేశాలకు సంబంధం లేకుండా నావికులపై జరుగుతున్న దాడిలో ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారని, గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దాడిలో ఒక భారతీయ నావికుడు మృతి చెందారని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

0: mariners have been subjected to repeated attacks in the Gulf, the Red Sea, and its vicinity. From the Black Sea to the Red Sea to the Gulf, attacks on civilian shipping have become a growing cause of concern. These actions that disrupt maritime commerce and cost innocent lives are simply indefensible. We are here to not just highlight this dangerous trend, but to urge the international community to close ranks and deter such attacks.
1: నౌకా వాణిజ్య భద్రతను పెంపొందించేందుకు భారత్ లైబీరియాతో కలిసి పనిచేయనుందని జయశంకర్ చెప్పారు. సమావేశాల నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చితో రష్యా విదేశాంగ మంత్రి సర్జీ లావ్రోవ్తో సమావేశమై బ్రిక్స్ కూటమి సహకారం, గల్ఫ్ సంక్షోభం సహా అనేక ద్వైపాక్షిక అంశాలపై జయశంకర్ లోతుగా చర్చలు జరిపారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు కేరళ రాష్ట పర్యటన చేపట్టనున్నారు. ఉదయం 11 గంటలకు మాతా అమృతానందమయ మఠంలో జరిగే వేడుకల్లో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు బలరామపురం ఎస్యూటీ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు కేరళలో పర్యటించనున్నారు. ఈ మధ్యాహ్నం 2 గంటలకు కుందరాలో సహకార రంగంలో మహిళా సాధికారతకు సంబంధించిన పథకాలను ప్రారంభిస్తారు. అనంతరం అమృతపురిలో జరిగే అమృత కీర్తి పురస్కారాల వేడుకలకు హాజరవుతారు. అక్టోబర్ 5న మిజోరం ఫాక్లాండ్ వెంగ్లో జరిగే యూత్ రిక్రియేషన్ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు బీహార్ పట్నాలో దేశపు తొలి బాధితుల హక్కుల కేంద్రాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా పలు ఇతర కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తారు. విక్టిమ్ రైట్స్ సెంటర్ ద్వారా కేంద్రం న్యాయ సహాయం, కౌన్సిలింగ్ అందించి బాధితులకు బాసటగా నిలుస్తుంది. ఏడాది కాలం పాటు పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించే ఈ కార్యక్రమాన్ని తదుపరి కాలంలో రాష్టంలోని ఇతర జిల్లాలకు విస్తరిస్తారు. మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. డాక్టర్ సింగ్ అనేక సంవత్సరాలు ప్రజాసేవలో గడిపారని, అంకితభావంతో దేశాభివృద్దికి కృషి చేశారని సామాజిక మాధ్యమ సందేశంలో పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. H1B వీసా పిటిషన్లపై $100,000 రుసుము వసూలు చేయాలన్న అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదిత నిర్ణయాన్ని 22 రాష్టాల అటార్నీ జనరల్స్ వ్యతిరేకించారు. ఈ ప్రతిపాదన చట్టవిరుద్దమైందని, దీనివల్ల అమెరికాలో ఉపాధ్యాయులు, వైద్యులు, నర్సుల కొరత మరింత తీవ్రమవుతుందని పేర్కొన్నారు. ఉన్నత స్థాయి సాంకేతిక నిపుణులను నియమించుకునే అమెరికా కంపెనీలు, అక్కడ పనిచేసేందుకు ఆసక్తి చూపే భారతీయ నిపుణులు H1B ప్రోగ్రాంపై ఎక్కువగా ఆధారపడడం పరిపాటి. ప్రతిపాదిత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ తయారైన వినతిపత్రంపై వర్జీనియా, కాలిఫోర్నియా, మ్యాసచ్యూసెట్స్, అరిజోనా, కొలరాడో తదితర రాష్టాలకు చెందిన అటార్నీ జనరల్స్ కూటమి సంతకాలు చేసింది. ప్రతిపాదిత నిర్ణయం వల్ల రాష్టాలపై పడే భారాన్ని పరిగణనలోకి తీసుకోలేదని, ప్రత్యామ్నాయాలను చూపలేదని, కాంగ్రెస్ ఆమోదం లేకుండా ఇటువంటి సుంకాన్ని విధించడం కుదరని పని అని ఆయా రాష్టాలు వాదిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపుదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకుంటారు. నెలవారీగా ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో ఇది 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే ప్రాంతీయ భాషల్లో అనువాదం ప్రసారమవుతుంది. ఈరోజు గొప్ప సంఘ సంస్కర్త ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ 207వ జయంతి సందర్భంగా దేశం ఆ మహనీయుడికి నివాళులర్పిస్తోంది. 1920 సెప్టెంబర్ 26న పశ్చిమ బెంగాల్ మేదినీపూర్ జిల్లా బీర్సింగాలో జన్మించిన విద్యాసాగర్ తన జీవితాన్ని విద్యా వ్యాప్తికి, సంస్కరణలకు అంకితమిచ్చారు. వితంతు వివాహాల కోసం ఆయన చేసిన కృషి 1856 హిందూ వితంతు పునర్వివాహ చట్టానికి దారితీసింది. విద్యాసాగర్ బాల్య వివాహాలు, బహుభార్యత్వాలకు కూడా వ్యతిరేకి. బాలికల విద్య కోసం అనేక పాఠశాలల స్థాపనలో కీలక పాత్ర పోషించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్కు జయంతి నివాళులు అర్పిస్తూ సకారాత్మక సామాజిక మార్పు కోసం ఆయన విద్యను ఆయుధంగా వినియోగించారని, వితంతు పునర్వివాహం, మహిళా విద్యా రంగాల్లో ఆయన చేసిన కృషి నేటికీ స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు. అమెరికా తనకి వ్యతిరేకంగా విధించిన ఆంక్షల ఎత్తివేత, తమ ఓడరేవుల బహిష్కారం నిలుపుదల, కాల్పుల విరమణ తదితర చర్యలు చేపడితే హార్మోజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు, తమ అణు కార్యక్రమం గురించి చర్చించేందుకు వారం రోజుల కార్యక్రమానికి సిద్దమని ఇరాన్ ప్రకటించింది.

లెబనాన్పై దాడులను కూడా నిలుపు చేయాలని షరతు పెట్టింది. కాగా మధ్యవర్తులతో ఇరాన్ ప్రతిపాదన గురించి సకారాత్మక చర్యలు జరుపుతున్నామని అమెరికా వెల్లడించింది. ఈ ఏడాది May 26 న్యూఢిల్లీలో జరిగిన 11వ క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ననుసరించి క్వాడ్ ఎట్ సీ షిప్ అబ్జర్వర్ మిషన్

0: 11:37లో పూర్తి చేసి సరికొత్త జాతీయ రికార్డును కూడా నెలకొల్పారు. రాష్టపతి ద్రౌపది ముర్ము బర్వాల్కు సోషల్ మీడియా సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన అథ్లెట్ చూపిన అద్వితీయ ప్రతిభ ద్వారా భారత్ 4 దశాబ్దాల తర్వాత ఏషియన్ గేమ్స్ మ్యారథాన్పై పోడియంపై చోటు దక్కించుకుందన్నారు. మరోవైపు భారత మహిళా కబడ్డీ బృందం ఇరాన్తో జరిగిన ఫైనల్లో ప్రత్యర్థి బృందాన్ని 34-37 పాయింట్ల తేడాతో మట్టి కరిపించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. మొత్తం టోర్నీలో మహిళల జట్టు అజేయంగా నిలవడం విశేషం. ఇక పతకాల పంట కొనసాగిస్తూ మహిళల 50 మీటర్ల షూటింగ్ టీం ఈవెంట్లో భారత్ రజత పతకాన్ని సొంతం చేసుకుంది. వాతావరణం. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్టాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దక్షిణ ఛత్తీస్గఢ్, దక్షిణ ఒరిస్సా ప్రాంతాల్లో నెలకొన్న అల్పపీడన వాతావరణ పరిస్థితుల వల్ల ఛత్తీస్గఢ్ సహా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియవచ్చని ఐఎండీ తెలియజేసింది. ముఖ్యాంశాలు మరోసారి. కృత్రిమ మేధ అందించే విస్తృతమైన అవకాశాలను అందిపుచ్చుకోవాలని, పరిణామాలను అంచనా వేస్తూ హాని నివారణకు ప్రయత్నించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. నౌకా వాణిజ్యం, నావికులపై జరుగుతున్న దాడుల కట్టడికి దేశాలు కలిసి పనిచేయాలని ఐక్యరాజ్యసమితి 81వ సమాపేశంలో జయశంకర్ పిలుపునిచ్చారు. జపాన్ ఏషియన్ గేమ్స్లో భారత్ తాజాగా కబడ్డీలో స్వర్ణ పతకం, షూటింగ్ విభాగంలో రజత పతకాన్ని సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తలు కలుసుకుందాం. నమస్కారం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆటంకం చేసుకుంటున్నారు. ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున మీకు తెలిసే ప్రోగ్రామ్ లో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటూ, ఈ జపనీయులు చూసారా భయ్యా, ఈ జపానుళ్ళు వీళ్ళు టెక్నాలజీ విషయంలో ఎంత ముందున్నా కానీ కొన్ని విషయాల్లో మాత్రం వారి పాత పద్ధతుల్ని అస్సలు వదలనే వదలరంట, వాటినే ఉపయోగిస్తూ ఉంటారట. ఇంతకీ మ్యాటర్ ఏంటి భయ్యా, మిగతా వారితో పోల్చుకుంటే అక్కడ ఉన్న వారికి నడుం నొప్పి వెన్నుపూస సమస్యలు చాలా తక్కువట. ఎందుకంటే వారు కేవలం 2 అంగుళాల మంద ఉండే ఫుటాన్ బెడ్ల మీద మాత్రమే పడుకుంటారట, వాటిని మాత్రమే వాడుతుంటారట. దీని వలన 67% వెన్నుపూస సమస్యలే అసలు రాకుండానే పోతాయట, ఉన్నా తగ్గిపోతాయట. అందుకే అంటారు మరి, ఓల్డ్ ఇస్ గోల్డ్ అని. మన పాత వారు ఎన్నో పరిశోధనలు చేసి ఎంతో ప్రయత్నాలు చేసిన తర్వాతే కదా వాటిని వినియోగిస్తూ ఉంటారు. సో అదే

టెక్నాలజీని వీళ్ళు వాడుతున్నారు ఈ విషయాల్లో. అదే కదా మరి, సూపరో సూపరు, ఇట్లాంటి విషయాలు విన్నప్పుడు అనిపిస్తుంది భయ్యా. నిజంగా పాట వాటి గురించి కాస్త మరలా వెనక్కి వెళ్ళి తెలుసుకుంటే బాగుంటుందేమో అని ట్రై చేద్దాం. ఎవరైనా చెప్తే విని తెలుసుకుందాం అదనమాట సంగతి. మరి మీరైతే మాత్రం ఈ మాస్ మూవీ నుంచి ధనుష్ గారి సూపర్ హిట్ సాంగ్ చేస్తున్న వింటూ ఎంజాయ్ చేసేయండి. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న మీకు తెలుసా ప్రోగ్రామ్ లో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటూ, దెబ్బ తగిలిన వాడికే దాని వెలువెంట తెలుస్తుంది అంటారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని కూడా చెబుతూ ఉంటారు. మరి ఈ రెండు విషయాల గురించి ఇప్పుడెందుకు చెప్తున్న భయ్య అంటారా? చెప్తాను భయ్య, ఈ రెండింటికి బెస్ట్ ఎగ్జాంపుల్ గురించి మీకు చెప్పేస్తా. పాపం ఈ కుర్రాడే ఇతనికి జరిగినటువంటి విషయానికి ఎలా చేశాడో వినండి చెప్తా. ఉగండాకు చెందినటువంటి కినేరాకు 6 ఏళ్లు ఉన్నప్పుడు కోర్టు గొడవల వలన వాళ్ల కొంత భూమిని కోల్పోయారట. దానితో మనోడు ఊరుకోలేదు. అప్పుడు కోల్పోయినప్పుడు 6 ఏళ్లు. తర్వాత మనోడు పట్టుదలతో లా చదువు పూర్తి చేసి తన సొంతంగా కోర్టులో వాదనలు వినిపించి మరీ 23 ఏళ్ల తర్వాత తమ భూమిని తిరిగి దక్కించుకున్నాడంట. సో ఇప్పుడు చెప్పండి భయ్య, నేను ముందు చెప్పిన రెండు విషయాలు మనోడికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కాదు? నిజంగా దెబ్బ తగిలిన వాడికి, పట్టుదల ఉన్నవాడికి, వీళ్ళిద్దరికీ ఒకటిలోనే ఉంటే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపులే మన ఈ ఉగండాకు చెందిన కినెరా. చూసారా, మరి ఎప్పుడో తన చిన్నప్పుడు భూమి కోల్పోతే దాని గురించి లా చదివి సొంతంగా తనే వాదనలు వినిపించి మరలా తిరిగి ఆ భూమిని సొంతం చేసుకున్నాడంటే ఆహా, నిజంగా అనిపిస్తుంది భయ్య, ఇట్లాంటి వాళ్ళ గురించి కదా మనం ఎగ్జాంపుల్స్గా చెప్పాల్సింది నెక్స్ట్ జనరేషన్కి అని. సూపర్, అదనమాట సంగతి. ఇదండి ఈనాటి మన ఈ మీకు తెలుసా ప్రోగ్రామ్. మీరంతా వింటూ ఎంజాయ్ చేశారనుకుంటూ తిరిగి మరలా తలపు కలుసుకుందాం తర్వాత ప్రోగ్రామ్ డీలాలో. అంతవరకు

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణాల ప్రగడ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో సరికొత్త శకానికి నాంది పలుకుతున్నామని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు రాజమహేంద్రవరంలో రాష్టస్థాయి వేడుకలు నిర్వహించనున్నట్లు చెప్పారు. డిజిటల్ అజెండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు రీడిజైన్ టూరిజం అనే గ్లోబల్ థీమ్తో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పర్యాటక రంగ నిపుణులు, టూర్ ఆపరేటర్లు, హాస్పిటాలిటీ రంగ ప్రతినిధులు, కంటెంట్ క్రియేటర్లు, టెక్నాలజీ ఇన్నోవేటర్లు ఈ వేడుకల్లో పాల్గొనున్నారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ను 4 ప్యాకేజీలుగా నిర్మించనున్నారు. 189.93 కిలోమీటర్ల మేర 6 వరుసలతో కూడిన ఓఆర్ఆర్తో పాటు నారాకోడూరు నుంచి గుంటూరు శివార్లోని బుడంపాడు వరకు 5.2 కిలోమీటర్ల మేర 4 వరుసల అనుసంధాన రహదారి స్పర్ రోడ్డు కలిపి మొత్తం 195.13 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. దీనిని 4 ప్యాకేజీలుగా విభజించి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏ అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఓఆర్ఆర్లో 3 సొరంగాలతో పాటు కృష్ణానదిపై 2 చోట్ల కొత్తగా వంతెనలు నిర్మించనున్నారు. ఓఆర్ఆర్ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం 30,491 కోట్ల రూపాయలుగా ఉంది. తుని రైల్వే స్టేషన్లో 3 యువకులను పోలీసులు అరెస్టు చేశారు. చాక్లెట్ల రూపంలో గంజాయి రవాణా చేస్తున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. హౌరా చెన్నై రైల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరి బ్యాగుల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. చాక్లెట్ల రూపంలో ఉన్న గంజాయి ప్యాకెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు ఈ నెల 28 నుంచి 30 వరకు సమ్మె చేస్తున్న నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు మిగిలిన ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ తమ ఖాతాదారులకు ఊరట కల్పించాయి. ఈ 3 రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా ఏ బ్యాంక్ ఏటీఎంలో నగదు ఉపసంహరించుకున్నా ఎలాంటి లావాదేవీ రుసుములు ఉండవని తెలిపాయి. రేపు ఆదివారం అయినప్పటికీ తమ బ్యాంకు శాఖలు పనిచేస్తాయని తెలిపాయి. ఆసియా క్రీడల పతకాల పట్టికలో భారత్కు 3 స్వర్ణం వచ్చేరింది. కబడ్డీ పోటీల్లో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన భారత మహిళల జట్టు ఫైనల్లో ఇరాన్ను ఓడించి బంగారు పతకాన్ని దక్కించుకుంది. నువ్వా నేనా అన్నట్టు సాగిన మ్యాచ్లో 37-33 తేడాతో భారత జట్టు ఇరాన్ను ఓడించింది. మరోవైపు రైఫిల్ షూటింగ్లో రజతం దక్కగా స్క్వాష్ జోడి సెమీస్లో తడబడి కాంస్యంతో సరిపెట్టుకుంది. అటు పురుషుల క్రికెట్లో భారత్ క్వార్టర్ ఫైనల్ ప్రత్యర్థి ఖరారైంది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని భారత జట్టు సోమవారం జరిగే 2 క్వార్టర్ ఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్తో తలపడనుంది. భారత్కు సీడింగ్ ఐసీసీ ర్యాంకింగ్ ఆధారంగా నేరుగా క్వార్టర్ ఫైనల్ బెర్త్ లభించింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వినవచ్చు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

0: బాగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మనం తాట్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోల సమయం చూస్తే 13:06 అనగా 1:06. మరి ఈ సమయంలో మనమంతా ధీరా అంటూ ఉమెన్స్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా. మరిక లేట్ చెక్ స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ ధీరా ప్రోగ్రామ్ ని. చాలా మంది మహిళల్లో వారి చర్మం కాంతివంతంగా ఉండడం కోసం అనేక క్రీములు వాడుతూ ఉంటారు. అవి కాస్త ఒక్కొక్కసారి ఎక్స్పెన్సివ్ గా కూడా అనిపిస్తూ ఉంటాయి, కానీ మన ఇంట్లోనే కొన్ని దాగి ఉంటాయండి. వాటిని మనం కాస్త గుర్తించాలి అంతే. సరైన రీతిలో వాటిని అప్లై చేస్తే ఆ క్రీముల కన్నా చాలా మెరుగ్గానే ఉంటాయి వీటి పనితీరు. ఇంతకీ అందులో ముందుగా చెప్పుకోవాల్సినవి టమాటా అలాగే కాఫీ పౌడర్. ఈ రెండింటి మిశ్రమాన్ని కాస్త ముఖానికి, చేతులకి అలాగే మెడకి అప్లై చేస్తే ఒక 10 నిమిషాలు పగుంట ఉంచి కాస్త చల్లటి నీటితో మనం వాటిని కడిగేసుకుంటే నునుపటి ఉన్నటువంటి ఆ స్కిన్ గ్లోయింగ్తో పాటు చక్కటి స్కిన్ కూడా మనకి మన ముందుంటుందన్నమాట. సో ఇటువంటి చిన్న చిన్న సింపుల్ ట్రిక్స్ని మనం ట్రై చేస్తూ ఉంటే ఎక్స్పెన్సివ్ లేకుండా ఉచితంగానే చక్కని హెల్దీ స్కిన్ మన సొంతమవుతుంది అదనమాట సంగతి. మరి ఇంత మంచి విషయం ఉన్న తర్వాత ఇంకొక మంచి పాట కూడా వింటే బాగుంటుందిగా, అందుకే మీకోసం వచ్చేస్తుంది ఈ సూపర్ హిట్ సాంగ్ ఫ్రమ్ ది శ్రీకారం. వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వెల్మడియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలను వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. తుఫాను ప్రభావంతో ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ తెలిపారు. జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో భారతదేశానికి 3వ స్వర్ణ పతకం లభించింది. ఇక వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, న్యూస్ ఆన్ ఎయిర్ GOV.in, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ డిడి న్యూస్, పీఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. రాష్టంలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు సమీక్షించారు. ముంపు ప్రాంతాల్లో పునరావాస చర్యలు, పంట నష్టం, నదులు, రిజర్వాయర్లలో నీటి ప్రవాహంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత 5 రోజులుగా సముద్రంలో వేటకు వెళ్లలేకపోయిన మత్స్యకార కుటుంబాలకు 50 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందించాలని అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లాలోని హీరా మండలం లిఫ్ట్ ప్రాజెక్టుకు విద్యుత్ సౌకర్యం కల్పించే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద స్థానిక వరదను నిల్వ చేసేందుకు పులిచింతల దిగువన బ్యారేజీ ఎగువన కొత్త బ్యారేజీల నిర్మాణ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు. తాజా వర్షాలతో రాష్టంలో వర్షపాతం లోటు 50 నుంచి 31% తగ్గిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. రాష్టంలోని వైఎస్సార్ కడప, కర్నూలు, ఏలూరు, అనంతపురం జిల్లాలలో పోలీసు ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ను ఈరోజు నిర్వహించారు. ఆయా జిల్లాల్లో జరిగిన కార్యక్రమంలో జిల్లా మంత్రులు పాల్గొని పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. పోలీసు ఉద్యోగం 24 గంటల బాధ్యతతో కూడుకున్నదని, ప్రజలకు కష్టం భయం వచ్చినప్పుడు పోలీసులనే ఆశ్రయిస్తారని చెప్పారు. ఆధునిక శిక్షణతో సైబర్ ఆర్థిక నేరాలను సమర్థవంతంగా ఎదుర్కొనే స్మార్ట్ పోలీసులుగా ఎదగాలని మంత్రి గుట్టిపాటి రవికుమార్ సూచిస్తూ,
2: నేను కోరేది ఏంటంటే ఇక్కడ ట్రైనింగ్ అయిన వాళ్ళు దాదాపు మంచి ఉన్నతమైన స్థాయికి ఎదగాలని చెప్పి కోరుకుంటూ, ప్రతి పౌరుడితో కూడా గౌరవంగా బాధ్యతతో సానుభూతితో వ్యవహరించాలని చెప్పి కూడా మరొకసారి కోరుకుంటూ, అదేవిధంగా విధి నిర్వహణలో నిజాయితీ, క్రమశిక్షణ, నిబద్ధత మరియు విలువలు పాటించండి. మీ సేవా ప్రమాణం విజయవంతంగా సాగుతూ మీ కుటుంబానికి, పోలీస్ శాఖకి మరియు రాష్ట్రానికి కూడా మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తా ఉన్నాము.
1: తుఫాను ప్రభావంతో వేటకు వెళ్లలేక ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని అర్హులైన ప్రతి మత్స్యకార కుటుంబం

0: మనకి 50 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందించనున్నట్లు చెప్పారు. బియ్యం పంపిణీకి జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. వాతావరణం అనుకూలించే వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు. కాగా కాకినాడ నుంచి చేపల వేటకు వెళ్లిన మోటరైజ్డ్ పడవ ఈ రోజు ఉదయం ఒడిశాలోని పారాదీప్కు సురక్షితంగా చేరుకుందని, పడవలో ఉన్న 9 మంది మత్స్యకారులు క్షేమంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు. కళ సాంస్కృతిక వైభవాన్ని పునరుద్దరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆయన ఈరోజు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. సాంస్కృతిక రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలియజేస్తూ,
1: ఏదైనా మనం పర్యాటక రంగం, సాంస్కృతిక రంగం, మీరు చూస్తున్నారు సాంస్కృతిక పరంగా కూడా ఈ రాష్ట్రంలో ఎవరైతే లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి పెద్దలు ఉన్నారో వారందరినీ గుర్తించే విధంగా రాష్ట్ర పండుగలు నిర్వహిస్తున్నాం. ఈ మధ్య కాలంలో గురజాడ అప్పారావు గారి జయంతిని రాష్ట్ర పండుగ కూడా గమనించి మొన్న 21వ తారీఖున గురజాడ అప్పారావు జయంతిని కూడా రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర పండుగగా చేయడం జరిగింది. కళా సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించడానికి, ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందో కార్యక్రమాలు కూడా చేస్తాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో తయారీ ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం గురించి ఈరోజు తెలుసుకుందాం. వ్యాపార నిర్వహణను సులభతరం చేసే దిశగా దేశంలో చేపట్టిన సంస్కరణలు గణనీయమైన మార్పులకు దారితీశాయి. 2014లో ప్రపంచ బ్యాంకు వ్యాపార నిర్వహణ సౌలభ్య సూచీలో భారత్ 142వ స్థానంలో ఉండేది. నేపాల్, పాకిస్తాన్ కంటే కూడా భారత్ వెనుకబడి ఉంది. అప్పట్లో ఒక కంపెనీని నమోదు చేసుకోవటానికి దాదాపు 4 రోజుల సమయం పట్టేది. 3 రాష్ట్రాల మీదుగా వెళ్లే ఒక లారీకి 3 రకాల పనులు చెల్లించడంతో పాటు ప్రతి రాష్ట్ర సరిహద్దుల్లోనూ తనిఖీలు, జాప్యాలను ఎదుర్కోవలసి వచ్చేది. దీన్ని వ్యాపార వర్గాలు దశాబ్దాలుగా పేరుకుపోయిన నియంత్రణల భారంగా అభివర్ణించేవి. జీఎస్టీ అమలుతో రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న పన్నుల అవరోధాలు తొలగి సరుకు రవాణా మొత్తం ఒకే పన్ను వ్యవస్థ పరిధిలోకి వచ్చింది. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు, కొత్త ఎక్స్ప్రెస్ వేలు, మెరుగైన రహదారుల నిర్మాణంతో సరుకుల రవాణా సమయం తగ్గింది. కౌంటర్ల వద్ద కాగితపు ప్రక్రియకు బదులుగా డిజిటల్ అనుమతుల విధానం అందుబాటులోకి వచ్చింది. ఈ సంస్కరణల నేపథ్యంలో 2020 నాటికి వ్యాపార నిర్వహణ సౌలభ్య సూచిలో భారతదేశం 63వ స్థానానికి చేరుకుంది. ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థ సాధించిన గణనీయమైన పురోగతుల్లో ఇది ఒకటిగా నమోదైంది. వ్యాపార ప్రక్రియలను సరళీకరించడం ద్వారా పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని భారతదేశం కల్పిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
2: भारत आज विश्व की फास्टेस्ट ग्रोइंग मेजर इकोनॉमी है. जल्द ही भारत 5 ट्रिलियन डॉलर इकोनॉमी बन जाएगा. इस बात में कोई संदेह नहीं कि आने वाले वर्षों में भारत विश्व का ग्रोथ इंजन होगा. पिछले कुछ वर्षों में हमने मिशन मोड में जो रिफॉर्म्स किए हैं उनसे भारत में ईज ऑफ डूइंग बिजनेस में लगातार बढ़ोतरी हुई है. हमने कंप्लायंस बर्डन को कम किया है.
0: జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో భారతదేశానికి 3వ స్వర్ణపతకం లభించింది. ఈరోజు జరిగిన కబడ్డీ ఫైనల్ పోటీల్లో ఇరాన్ను 37-33 పాయింట్ల తేడాతో భారత జట్టు ఓడించింది. దీంతో భారత్కి బంగారు పతకం లభించింది. కాగా ఇప్పటి వరకు మహిళల టీ20 క్రికెట్లో తొలి పసిడి రాగా రెండోది షూటింగ్ పోటీల్లో వచ్చింది. ఆసియా క్రీడల్లో ఇప్పటి వరకు భారతదేశానికి 27 పతకాలు వచ్చాయి. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలోని నాగావళి, వంశధార, గోదావరి, కృష్ణా నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నిన్న సాయంత్రానికి గోదావరి ఇన్ఫ్లో 5 లక్షల క్యూసెక్కులుగా ఉందని చెప్పారు. ఈ రోజు రాత్రికి వరద ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరే అవకాశం ఉందని, రేపు రాత్రి నుంచి క్రమంగా తగ్గే అవకాశం ఉందన్నారు. కృష్ణానదిలో స్వల్పంగా వరద ప్రవాహం కొనసాగుతున్నందున ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు. లోతట్టు నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈరోజు శ్రీకాకుళం, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఘన వ్యర్థాల నిర్వహణకు

సంబంధించి కొత్త నిబంధనలు 2026ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. తుఫాను ప్రభావంతో ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో భారతదేశానికి 3 స్వర్ణ పతకం లభించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
3: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
4: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
5: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
3: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
6: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
7: నాలో నీకు నచ్చిందేంటి?
8: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
7: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
8: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా హర్షం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున ధీర ఉమెన్స్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ గురించి మాట్లాడుకుంటూ, కొంతమంది మహిళలు వారి హెల్త్ గురించి కాస్త అశ్రద్ధ చేస్తూ ఉంటారు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో, ఈ జీవనంలో కాస్తంత శరీరానికి కూడా రెస్ట్ అవసరమే. రోజులో కాస్త సమయాన్ని యోగా గాని వాకింగ్ గాని చేస్తూ ఉంటే రాబోయే అనారోగ్య సమస్యలకు కూడా అధిగమించవచ్చు. కొద్దిగా హెల్త్ కేర్ కూడా అవసరమే కదా, మరి వాటి విషయంలో కూడా కాస్త జాగ్రత్త తీసుకోండి అన్నమాట సంగతి. మరిప్పుడైతే మీకోసం ఒకే ఒక్కడు మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మరి ఎంత ఆర్ట్యూన్ చేసుకుంటున్నారు. ఆకాశవాణి విజయవాడ, వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున్న ధీర ప్రోగ్రాంలో చాలా మంది మహిళలు వారి ఆహారానికి తగు పాళ్లలో తీసుకోరు. అంటే వారికి కావలసినటువంటి సరైన ఆహారాన్ని తీసుకోరు. మనం తినే ఆహారమే కదా మన అసలైన ఆరోగ్యం. ముఖ్యంగా మహిళలు వీరి ఆహారంలో ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్, క్రమం తప్పకుండా మజ్జిగ వంటి పదార్థాలని వారి మెనూలో చేర్చుకుంటే చాలా హెల్దీగాను ఫిట్ గాను ఉంటారట. ఎందుకంటే ఇంట బయట అన్నింటా మీరే కదా నిలవాల్సింది. మేం బాగుండాలన్నా, మన కుటుంబం బాగుండాలన్నా ముందు ఆరోగ్యంగా ఉండాల్సింది మీరే. కాబట్టి మీ ఆరోగ్యానికి కూడా చాలా ప్రధానమైనటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అదనమాట సంగతి. మరో ప్రతిమ కోసం, అమ్మాయి కోసం ఈ చిత్రం నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది. వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, ఇదండి మరి ఈనాటి ధీరా కార్యక్రమం. మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదా? ఇక తర్వాత మనం అంతా కలుసుకుందాం తదుపరి కార్యక్రమంలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనుండండి. ఇది వివిధ భారతి FM 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆర్ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోల సమయం చూస్తే సందడే సందడి సమయం ఆసన్నమైపోయింది. మరిక లేట్ చెక్ స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ సందడే సందడిని. ఈనాటి మన ఈ ప్రోగ్రామ్ లో ప్రశ్నలతో నేను సిద్ధంగా ఉన్నాను. మరి నేనే ప్రశ్న వేసినా మీదైన సమాధానాలు ఇవ్వడానికి మీరు కూడా రెడీగా ఉన్నారు కదా. ఇక మీరు నాకు సమాధానాలు పంపించాలి అంటే 0866-24-888-14 ఈ నెంబర్కి మీ పేరు, ఊరు, మీకు తెలిసిన సమాధానం జత చేసి ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. మీరు పంపింది రైట్ ఆర్ రాంగ్ నేను చెప్పేస్తా. మరి ఇక స్టార్ట్ చేద్దాం ఈనాటి మన ఈ సందడే సందడిని. మీకోసం రాబోతున్న మొదటి ప్రశ్న, ఇంతకు ముందంటే అందరి ఇళ్లలో టీవీలు ఉండేవి కాదండి, బట్ ఇప్పుడున్న జనరేషన్కి అసలు టీవీ ఫోను లేని ఇల్లే లేవు అంటే ఆశ్చర్యం కానే కాదేమో. సరే ఇప్పుడు అవన్నీ ఎందుకులే కానీ ప్రెసిడెంట్ భయ్య అంటారా? సింపుల్ భయ్య, టీవీ మధ్యలో ఏముంటుంది? మీరు విన్నది కరెక్టే, టీవీ మధ్యలో ఏముంటుంది? ఈ ప్రశ్న కనుక మీకు సమాధానం తెలిసినట్టయితే 0866-24-888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న పాట వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు అంతా ఆర్టిస్ట్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనం నామ్ సందడే సందడిలో. ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను కదా, గుర్తున్నదా? టీవీ మధ్యలో ఏముంటుంది అని. మరి దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానాలు ఎవరెవరు ఎక్కడి నుంచి అంటే చూసేద్దాం. ఎవరు పంపించారు, ఏం పంపించారు అంటే మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ రోజా శ్రీశాంత్ కో ఫ్యామిలీ పంపించేశారు కరెంటు బల్బు అంటూ. కరెంటు బల్బా కాదు భయ్యా. నెక్స్ట్ పెడన జోగరంద్రరావు కాలనీ నుంచి అప్పలరాజ్ గారు, రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రం పెడన నుంచి, రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. కాదు భయ్యా, రాంగ్ ఆన్సర్. మహాలక్ష్మి గారు, రైట్ ఆన్సర్. రాజోరు నుంచి జయన్న, రాంగ్ ఆన్సర్. వెల్కమ్ టు అన్వర్ భయ్యా ఫ్రమ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి, రైట్ ఆన్సర్ భయ్యా. నెక్స్ట్ రేణుకా గోపరాజు కడప నుంచి, రైట్ ఆన్సర్. తిరుపతి దామినేడు నుండి కె ఉషారాణి, కె భాస్కర్ రావు అనుకో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. నెక్స్ట్ డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోలు నుంచి, రైట్ ఆన్సర్. కలమందపాడు గ్రామం నుండి కాశీ ముత్తజావలి, రైట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ హైదరాబాద్ నుంచి, రైట్ ఆన్సర్. కడప శ్రీదేవి వరలక్ష్మి ప్రవీణ, రైట్ ఆన్సర్. వెంకటలక్ష్మిరెడ్డి భీముడిపాడు నుంచి, కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు, రైట్ ఆన్సర్. నువ్వే భయ్యా అంటూ, సూపర్ భయ్యా. నెక్స్ట్ గౌతమ్ చౌడపల్లి స్పేస్ నుంచి, ఖాళీ స్థలం అంటూ, హౌ హౌ హౌ. నెక్స్ట్ గౌస్ ఫ్రమ్ పమిడి అనంతపురం నుంచి, రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, రైట్ ఆన్సర్. విజయవాడ అనౌన్సర్స్ వినయ్, అన్వర్, సీత, ప్రసన్న, తేజు, రాకింగ్ మధు అంటూ, రైట్ ఆన్సర్. హాయ్ బ్రో అంటూ పంపించేశారు బివి సుబ్బారావు మై ఫ్యామిలీ మార్కాపూర్ నుంచి అంటూ, రైట్ ఆన్సర్. నమస్తే అండి, మీరు అడిగిన ప్రశ్న విన్నాను, నా ఆన్సర్ ఏమిటి అంటే అంటున్నారు మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు, దామర్ల పెద్దమస్తానరావు గారు, రైట్ ఆన్సర్తో. నెక్స్ట్ నరసింహారావు దేవరగట్ల సంజయ్ నగర్ కొత్తగూడెం నుంచి, రైట్ ఆన్సర్. కౌస్తభ ఆత్మకూరు నుంచి, రైట్ ఆన్సర్. భయ్యా కాదు భయ్యా, రాంగ్ ఆన్సర్ ఇది. నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రూరు రామకృష్ణయ్య గారు,

రాంగ్ ఆన్సర్. ఎంబి నందకుమార్ సునిపెంట శ్రీశైలం నుంచి పంపించేశారు మానిటర్ స్క్రీన్ అంటూ. రాంగ్ ఆన్సర్ భయ్యా. నెక్స్ట్ సందడే సందడి ప్రోగ్రామ్ కి స్వాగతం అంటున్నారు. రైట్ ఆన్సర్ పంపించేసి హాయ్ నా పేరు డి సూర్యబాబు, మై వైఫ్ డి కళ్యాణ్ అంటున్నారు శ్రీకాకుళం నుంచి. నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రం మచిలీపట్నం నుంచి సందడే సందడికి వేసిన ప్రశ్నకు నా ఆన్సర్ అంటూ పంపించేశారు రైట్ ఆన్సర్ ని. టీకం బోర్డు ఎల్లప్ప యాదవ్ రాయచూర్ నుంచి. అందులో ఏముంది భయ్యా. నెక్స్ట్ పాలం పోలయ్య అలగడ్డ నుంచి పంపించేశారు నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ తో. ఆర్జే గారు పొడుపు కథలా అడిగితే టీవీ అనే రెండు అక్షరాల మధ్య ఏముండదు, ఎలక్ట్రానిక్ పరికరాలైతే మదర్ బోర్డు ఉంటుంది. కిషోర్ నంద్యాల నుంచి. భయ్యని ఎట్లా అడిగినా కానీ మీకు అర్థమైన సమాధానం పంపిస్తారు చూశారు, అది నాకు కావాల్సింది. మరి మీరేం పంపించారు? టీవీ మధ్యలో ఏముంటుంది అని పంపించారు, బట్ నేను అడిగింది అది కాదు భయ్యా. నెక్స్ట్ మూండ్రాయి గ్రామం అనుమూల మోహన్ సుభద్ర మందలో ఉంటుంది అంటున్నారు, వాట్ భయ్యా అర్థం కాలే. నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించారు షార్ నుండి డ్రైవర్ అంటూ. నెక్స్ట్ వనపర్తి జిల్లా ఆత్మకూరు నుంచి డి గోవర్ధన్ రావు ఇంద్రబాయ్ అండ్ కో ఫ్యామిలీ. రాంగ్ ఆన్సర్. టీవీ మధ్యలో స్విచ్ ఉంటుంది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుంచి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష్. టీవీ మధ్యలో స్విచ్ ఉంటుందా భయ్యా? అరేరే తెలియదు భయ్యా మనకి విషయం. యనుగంటి నాగేందర్ రావు ఫ్రం గుంటూరు నుంచి రైట్ ఆన్సర్. సుందరి ఫ్రం పెరమలూరు నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకి అండ్ కో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. నమస్తే ఆర్జే గారు. ఎర్రమల్లి సీతమ్మలక్ష్మి అమలాపురం నుంచి రైట్ ఆన్సర్. నిక్కు శ్రీలక్ష్మి రవికుమార్ సీతారాంపురం విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. వంశీ ఫ్రం తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. కురుకుమార్ ఏసీ నగర్ నెల్లూరు నుంచి. భయ్యా ఏం లేదు భయ్యా అందులో ఆన్సరు. కనకరా ఫ్రం పెడర నుంచి రైట్ ఆన్సర్. నెల్లూరు అనౌన్సర్స్ మేరీ సుచిత్ర మేఘన్ అండ్ కో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆన్సర్ బై ఫుల్ స్టాప్ ప్రియా శ్రీనివాసరెడ్డి సుబ్బారెడ్డి పల్లి గ్రామం నుంచి. ఫుల్ స్టాప్ ఉంటుందా? ఏమీ ఉండదండి. రాజోల నుంచి జయన్న రైట్ ఆన్సర్గా. హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ్ వగ్గ శివయ్య అండ్ కో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. దేవసేన తిరుపతి నుంచి ఇప్పుడే ట్యూన్ చేశానయ్యా అంటూ రైట్ ఆన్సర్తో. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి ఫుల్ స్టాప్ అంటున్నారు. ఏం కాదండి, నో ఫుల్ స్టాప్లు నో కామాసు. తదుపరి శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రాంగ్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రం వడియంపేట నుంచి రైట్ ఆన్సర్. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు ఫ్రం మునెమ్మ పంపించేశారు పెద్దపర్య నుంచి రైట్ ఆన్సర్తో. జోగానంద కాలనీ నుండి అప్పలనాయుడు గారు ఏం చేస్తున్నారు అంటూ. భయ్యా మన ఆన్సర్ లాది లేదు భయ్యా. బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబలా మస్తాన్ బాషా రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి మళ్లీ పంపించేశారు, ఇందాక రాంగ్ ఇప్పుడు రైట్. జాన్సన్ ఫ్రం విజయవాడ నుంచి రాంగ్ ఆన్సర్. సోమనాథం జనార్దన్ రావు గారు పంపించేశారు తాటిపర్తి నుంచి రైట్ ఆన్సర్ ని. సురేష్ డ్రైవర్ ఫ్రం అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. తిరుపతి బ్యాంక్ కాలనీ నుంచి సాయి శ్రీషా రైట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ టైలర్ రైట్ ఆన్సర్. తదుపరి గురుకుమార్ ఏసీ నగర్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. రాజోల నుంచి బోరెల్లి సంధ్య రైట్ ఆన్సర్. అదన మరి సంగతి భయ్యా. అందరికీ చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు, చాలా మంది రాంగ్ ఆన్సర్ పంపించారు. ఏదేమైనా ఒక ప్రశ్నకు ఒక్కసారి మాత్రమే సమాధానం చెప్పడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి ఈ ఉన్న ఒక్క అవకాశాన్ని అలా వాడుకుందాం. ఒక్క ప్రశ్నకు ఒకసారే కదా, అదన మరి సంగతి. ఇంతకీ ఆ రైట్ ఆన్సర్ ఏంటయ్యా అంటే సింపుల్ భయ్యా, టీవీ అనే దాని మధ్యలో యు అన్న అక్షరం ఉంటుంది భయ్యా. మనకి ఏబిసిడీలు గట్రా వచ్చుంటే ఆటోమేటిక్గా ఈ ఆన్సర్ మనకు తెలిసే ఉంటుంది, కాకపోతే మనం టీవీ అనేసరికి టెలివిజన్లోకి వెళ్ళిపోతాం కదా, అదనమాట సంగతి. సో మన నెక్స్ట్ మరొక ప్రశ్న. కాళ్ళు లేవు కానీ నడుస్తుందండోయ్, నోరు లేదు కానీ మాట్లాడుతుందండోయ్, ఏమిటది ప్రశ్న? మరొకసారి, కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, నోరు లేదు కానీ మాట్లాడుతుంది, ఏమిటది? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తుంది పాట వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేట్ యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కి స్వాగతం, నేను మణిశ్రీ. దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఎల్లుండి నుంచి 30 వరకు 3 రోజుల సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఖాతాదారులకు ఇబ్బందులు తగ్గించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఉంది. రేపు ఆదివారం అయినప్పటికీ ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు సాధారణంగా పనిచేయనున్నాయి. అన్ని బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎం లింక్ శాఖలు పనిచేసేందుకు ఆర్బీఐ అనుమతిచ్చింది. రాష్టంలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు సమీక్షించారు. ముంపు ప్రాంతాల్లో పునరావాస చర్యలు, పంట నష్టం, నదులు, రిజర్వాయర్లలో నీటి ప్రవాహంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత 5 రోజులుగా సముద్రంలో వేటకు వెళ్లలేకపోయిన మత్స్యకార కుటుంబాలకు 50 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందించాలని అధికారులను ఆదేశించారు. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లో గడ్డిపాడులో రైల్వే పైవంతనికి కేంద్ర గ్రామీణ పట్టణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వి సోమన్నతో కలిసి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, గుంటూరు పార్లమెంటు పరిధిలో 8 ROBల నిర్మాణానికి కేంద్రం 750 కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని చెప్పారు. రాష్టంలోని వైఎస్సార్ కడప, కర్నూలు, ఏలూరు, అనంతపురం జిల్లాల్లో పోలీసు ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ను ఈరోజు నిర్వహించారు. ఆయా జిల్లాల్లో జరిగిన కార్యక్రమాల్లో జిల్లా మంత్రులు పాల్గొని పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో భారతదేశానికి 3 స్వర్ణ పతకం ఈరోజు జరిగిన కబడ్డీ ఫైనల్లో లభించింది. ఈ పోటీలో ఇరాన్ను 37-33 పాయింట్ల తేడాతో భారత్ జట్టు ఓడించింది. దీంతో భారత్కి బంగారు పతకం లభించింది. తుఫాను ప్రభావంతో వేటకు వెళ్లలేక ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని అర్హులైన ప్రతి మత్స్యకార కుటుంబానికి 50 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందించనున్నట్లు చెప్పారు. బియ్యం పంపిణీకి జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చామని, వాతావరణం అనుకూలించే వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు. కళా సాంస్కృతిక వైభవాన్ని పునరుద్దరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. జాతీయవాది, దేశభక్తుడు, ప్రముఖ రచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహం జయంతి ఈరోజు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు వింటారు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

నుంచి 50% కన్సిడర్ చేయొచ్చు భయ్యో. నెక్స్ట్ సుందరి ఫ్రమ్ పెనమలూరు నుంచి 50%, గురుకుమార్ ఏసీ నగర్ నెల్లూరు నుంచి 50%, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డివారిపాలెం నుంచి షేక్ తబలా ముస్తాన్ బాషా 50%. నమస్తే అన్వర్ గారు, ఆన్సర్ ఈజ్ అంటూ పంపించేశారు ఎర్రమల సీతమ్మలక్ష్మి అమలాపురం నుంచి. 100% రైట్ ఆన్సర్. నెక్స్ట్ అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి టైలర్ రమేష్ 50% భయ్యా. నమస్తే అన్వర్ గారు, మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు మంగళగిరి నుంచి దామల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు సరైన సమాధానంతో. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకీరాజు గారు 50%, కనకారా ఫ్రం పెడర నుంచి ట్రైన్ ఆర్ మేఘమంటూ. ఈ రెండు కూడా కాస్త కొద్దిగా కన్సిడర్ చేయించుకుని భయ్యా, పూర్తి స్థాయి కాదనుకుంటా. నెక్స్ట్ నా పేరు డి సూరిబాబు, మై వైఫ్ డి కళ్యాణి అంటున్నారు శ్రీకాకుళం నుంచి. ఉత్తరం లెటర్ అంటూ 50% భయ్యా. నెక్స్ట్ రివర్ లేదా మొబైల్ ఫోన్, కడప శ్రీదేవి వరలక్ష్మి ప్రవీణ అంటూ. కాదండి. నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు రేడియో అంటూ. రేడియో నడుస్తుందా అండి? ఓహో, నడవడం అంటే మీరు ఆ నడవడం అనుకున్నారేమో, ఇది వాకింగ్ అండ్ ఓయ్, అది రన్నింగ్. నెక్స్ట్ గౌతమ్ ఫ్రమ్ చొడప్పల నుంచి 50%, పూర్తి స్థాయి సమాధానం కాదు భయ్యా. నెక్స్ట్ డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోల నుంచి రైట్ ఆన్సర్. తదుపరి రివర్ లేదా మొబైల్ అంటున్నారు విజయవాడ వివిధ భారతి అనౌన్సర్స్ వినయ్ అన్వర్ ఆదిత్య క్రిష్ అంటూ భయ్యా. సూపర్ భయ్యా. నెక్స్ట్ నరసింహారావు ఫ్రమ్ దేవరగట్ల సంజయ్ నగర్ నుంచి పంపించేశారు 50% భయో, పూర్తి స్థాయి కాదు. కమ్మదం వెంకటలక్ష్మారెడ్డి భీములపాడు నుంచి రైట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి 50% భయ్యా. నావి మూడు జవాబులు భయ్యా. బ్రహ్మయ్య గారు, మీరు పంపించిన మూడిట్లో ఒకటైతే కనుక సరైన సమాధానం దాగుంది భయో. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు అంటున్నారు కుసుమ అంబటి నగర్ నుంచి 50% అండి. హాయ్ అన్వర్ సార్, గిడ్డం అంకయ్య బందరుపల్లి నెల్లూరు నుంచి 50% భయ్యా. మీరు పంపించిన ఆన్సర్లో మీరు అడిగిన ప్రశ్నకి అన్వర్ గారు జవాబు ఏమిటి అంటే అంటున్నారు దాసరిపాలెం నుండి శివదాస్ రెడ్డి తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు. సరైన సమాధానం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, బాగున్నారంటున్నారు. నేను సూపర్ అండి. నెక్స్ట్ ఎంతకి మన ప్రశ్నకి సమాధానం పంపించేశారు. రామళ్లకోట నుండి దుబాయ్ బాషా అబ్దుల్ మున్నాన్ మునీన్ బేగం అనుకో ఫ్యామిలీ రైట్ ఆన్సర్ తో. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్ కృష్ణ ఫ్రం సంతోష్ అంటూ. పెడన జోగరంధ్రం కాలనీ నుంచి అప్పలరాజు గారు 50% అండి మీరు పంపించింది. నెక్స్ట్ చెప్పులు అనిపిస్తుంది దేవసేన. కాదు కాదు, మేఘము లేక మబ్బులు ట్రాన్సిస్టర్. ఆహా, ఎన్నైంది మీ దాంట్లో, కానీ ఏ ఒక్కటి 100% రైట్ ఆన్సర్ లేదు. నెక్స్ట్ జాన్సన్ ఫ్రం విజయవాడ నుంచి 50%. నెక్స్ట్ సుమని ఫ్రం పెడన నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ పాలం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పంపించేశారు. మీ సమాధానాల్లో ఒకటి కొద్ది కన్సిడర్ చేసే ఆన్సర్లు ఉన్నాయి కానీ పూర్తి స్థాయి కాదండి. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు అంటున్నారు మై ఆన్సర్ ఇస్ అంటూ ప్రియా శ్రీనివాసరెడ్డి సుబ్బారెడ్డిపల్లెం గ్రామం నుంచి రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ జీ అంటున్నారు ఆశా శ్రీనివాస్ ఫ్రం బెంగళూరు నుంచి 50% ఆన్సర్తో. గన్నవరం ఇంటి పేరు అంటున్నారు తిరుపతి శ్రీనివాస్ గన్నవరం నుంచి అంటూ 50% అండి మీ ఆన్సర్లో. నాగార్జున లక్ష్మి ఫ్రం వడియంపేట నుంచి పంపించేశారు 50%. గురుకుమార్ ఏసీ నగర్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ సోమనాథం జనార్దన్ రావు గారు నెల్లూరు జిల్లా నుంచి 50% ఆన్సర్తో. హాయ్ భయ్యా, బీవీ సుబ్బారావు ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుంచి 50% భయ్యా. మలాంబి కర్నూలు బాలాజీ నగర్ నుంచి 50%. కర్ణాటక రాష్ట్రం నుంచి చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామల రైలు అంటున్నారు. రైలు అనేది ఓకే, మన సరైన సమాధానం చెప్పిన తర్వాత ఎంచుకుంది రైటర్ రాంగ్. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకీరాజు గారు మేఘం అంటూ. నెక్స్ట్ తదుపరి మణి అంటున్నారు కానీ ఏ పేరు లేదు ఇందులో. నెక్స్ట్ మునియమ్మ పెద్దపర్య నుంచి పంపించేశారు రాంగ్ ఆన్సర్. దస్తగిరి సంజయ్ ఫ్రం పొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. విజయవాడ వివిధ భారతి అనౌన్సర్స్ వినయ్ అన్వర్ అంటూ పంపించేశారు ఇప్పుడు 50% అండి. నెక్స్ట్
నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణ గారు, రైట్ ఆన్సర్.

తదుపరి ట్రైన్ అంటున్నారు, కాని పేరు లేదు ఇక్కడ. నెక్స్ట్. పాపం పంపించేవాళ్ళు మళ్ళీ మళ్ళీ పంపించేశారు రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ తెలియక. ఇంతకీ ఆ రైట్ ఆన్సర్ ఏమిటి అంటే గడియారం అండి. గడియారం అర్థమైందా? ఆన్సర్ కాళ్ళు లేవు గాని నడుస్తుంది, నోరు లేదు గాని మాట్లాడుతుంది. అంటే సమయం చెబుతూ ఉంటుంది కదండి, టంగ్ టంగ్ టంగ్ అని, అదనమాట సంగతి. మరి మీరు పంపించిన సమాధానం దీనికి ఎంతవరకు మ్యాచ్ అవుతాయి అనేది ఒకసారి ఆలోచించుకోండి, అది విషయం అనమాట. మరి ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కసారి మాత్రమే సమాధానం చెప్పే అవకాశం అండి, రెండు సార్లు మూడు సార్లు దేర్ ఇస్ నో ఆప్షన్, అదనమాట సంగతి. నెక్స్ట్ మరొక ప్రశ్న. తోలు బొమ్మకి 100 ఏళ్ల ఆయుష్, కానీ నీరు పోస్తే చచ్చిపోతుంది, ఏమిటది? ప్రశ్న మరొకసారి. తోలు బొమ్మకు 100 ఏళ్ల ఆయుష్, కానీ నీరు పోస్తే చనిపోతుంది, ఏమిటది? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243214 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తుంది పాట వింటూ ఎంజాయ్ చేస్తూ. స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సందడే సందడిలో ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? తోలుబొమ్మకు 100 ఏళ్ల ఆయుష్ కానీ నీరు పోస్తే చనిపోతుంది ఏమిటది అని. దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానాలు ఎవరెవరు ఎక్కడి నుంచి పంపించేశారు చూద్దాం. ఆసక్తికరమైన ప్రశ్నలు, మంచి పాటలు ప్రసారం చేస్తున్నారు.

థ్యాంక్ యూ సార్ అంటున్నారు శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. బట్ మీరు ఎన్ని చెప్పినా గాని భయ్యా రాంగ్ ఆన్సర్ చెప్పారు భయ్యా. నెక్స్ట్, మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి ఎం నరేష్ రోజా శిరీష్ అనుకో ఫ్యామిలీ మట్టి బొమ్మ అంటూ కాదుగా. మలాంబి కర్నూలు బాలాజీ నగర్ నుంచి మంట అంటూ కాదుగా. భాస్కర్ ఫ్రం పెడర నుంచి రాంగ్ ఆన్సర్. రాజోరు నుంచి జయన్న గారు రాంగ్ ఆన్సర్. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబలా మస్తాన్ భాష. గురువు గారు మీరు పంపించిన దాంట్లో ఎక్కడో ఒక 70% రైట్ ఆన్సర్ అయితే ఉంది, కానీ అది ఏంటి అనేది పూర్తి స్థాయిలో తర్వాత నేను చెప్తా. నెక్స్ట్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి యశోద జానకీరాజు గారు రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, ఆశా శ్రీనివాస్ ఫ్రం బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్. దేవసేన తిరుపతి నుంచి అదేది ఏమి ప్రశ్నయ్యా, అది జవాబు ఏం తెలియట్లేదు అంటున్నారు. ఏం బాధపడద్దండి, నేను చెప్తానుగా జవాబు చివర్లో. నెక్స్ట్, గురుకుమార్ ఏసు నగర్ నెల్లూరు నుంచి ఉప్పు లేదా ఉప్పు బొమ్మ అంటూ రెండు రాంగ్ ఆన్సర్ భయ్యా. నెక్స్ట్, సోమనాథం జనార్దన్ రావు గారు రాంగ్ ఆన్సర్. తిరుపతి దామినేడు నుండి ఉషారాణి భాస్కర్ రావు ఫ్రం అంటూ పంపించేశారు, రైట్ ఆన్సర్ అండి ఓయ్. నెక్స్ట్, శ్యామ్ ఫ్రం కర్నూలు నుంచి ఆన్సర్ ఈజ్ మొబైల్ అంటూ పాటలు బాగున్నాయి అంటూ. మీరు ఏం చెప్పినా గానీ భయ్యా రాంగ్ ఆన్సర్ అండి అది. నెక్స్ట్, వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రాంగ్ ఆన్సర్. బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి పంపించేశారు, రాంగ్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనగెండ గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు రాంగ్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. సాయి శిరీష తిరుపతి నుంచి రాంగ్ ఆన్సర్. హాయ్ సార్ అంటున్నారు బివి సుబ్బారావు ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్ తో. గౌతమ్ చూడప్పల్ నుంచి రాంగ్ ఆన్సర్. పాలెం పోలయ్య ఆలగట్టి నంద్యాల జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్. కుసుమ ఫ్రం అమ్మటి నగర్ నుంచి రాంగ్ ఆన్సర్. ఇందాక సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్ పంపించడం చదవలేదు అంటున్నారు. ఓకే, ఇప్పుడైతే కనుక మీరు పంపించిన దాంట్లో ఒకటి రైట్ ఆన్సర్ ఉందండి, ఇందాకది కూడా రైట్ ఆన్సరే. కౌస్తభ ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుంచి అదనమాట సంగతి, రైట్ ఆన్సర్. నెక్స్ట్, బ్రహ్మయ్య ఫ్రం కర్నూలు నుంచి భయ్యా మీరు పెట్టిన మూడు రాంగ్ ఆన్సర్లే భయ్యా. నెక్స్ట్, నెక్స్ట్, విజయ పరమేష్ గుంతకల్ నుంచి రాంగ్ ఆన్సర్. జాన్సన్ ఫ్రం విజయవాడ నుంచి రాంగ్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రం వడియంపేట నుంచి రాంగ్ ఆన్సర్. హాయ్ సార్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు బి ఆదర్శ్ సి సత్యసాయి జిల్లా నుంచి హిందూపురం, రాంగ్ ఆన్సర్. ఆర్జే గారు ఉప్పు అంటున్నారు కిషోర్ ఫ్రం ముందాల నుంచి, రాంగ్ ఆన్సర్. కమతమ్మ వెంకట లక్ష్మారెడ్డి గారు భీమునిపాడు నుంచి, రాంగ్ ఆన్సర్. మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు, రాంగ్ ఆన్సర్. తదుపరి, సుమని ఫ్రం పెడర నుంచి రాంగ్ ఆన్సర్. గడ్డం అంకయ్య గారు నెల్లూరు డిస్టిక్ నుంచి రాంగ్ ఆన్సర్. దస్తగిరి సంధ్యా పొద్దుటూరు కడప జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్. దాసరిపాలెం నుండి శివదాసు రెడ్డి వారి కుటుంబ సభ్యులు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, నరసింహారావు దేవరగట్ల నుంచి పంపించేశారు, రాంగ్ ఆన్సర్. రామలకోట నుంచి దుబాయ్ బాషా అబ్దుల్ మన్నాన్ అనుకో ఫ్యామిలీ పంపించేశారు, రాంగ్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి పొద్దుటూరు నుంచి పంపించేశారు టైలర్ కృష్ణ సంతోష్, రాంగ్ ఆన్సర్. సీను ఐదాల నుంచి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి శ్రీ చెవులు రామకృష్ణ గారు, రాంగ్ ఆన్సర్. తదుపరి, మంగళగిరి నుంచి దామర చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, సోమనాథం జనార్దన్ రావు గారు తాటిపర్తు నుంచి, రాంగ్ ఆన్సర్. తదుపరి, ఎర్రమల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి, రాంగ్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుంచి సినిమా ప్రశ్న అడగండి సార్ అంటూ, ఎప్పుడూ సినిమా ప్రశ్నలేనా అండి, దానికోసం ప్రత్యేక కార్యక్రమం వేరే ఉందండోయ్, దీనికి మాత్రం ఇదేనండోయ్. నెక్స్ట్ క్వశ్చన్ అంటున్నారు, చెప్తానండి క్వశ్చన్, తప్పకుండా చెప్తా. ఈ తోలు బొమ్మకు 100 ఏళ్ల ఆయుష్, కానీ నీరు పోస్తే చనిపోతుంది, ఏమిటి అది అని అడిగాను. తదుపరి, కర్ణాటక రాష్ట్రం చిత్ర తిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్, ఏమీ పంపించలేదే.

నెక్స్ట్ కానూరు నుంచి సీతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటున్నారు, బట్ మన ప్రశ్నకి సమాధానం లేకుండా. చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి, ఎప్పుడే ట్యూన్ చేశా అన్వర్ బాబు అంటూ, బట్ మన ప్రశ్నకు సమాధానం లేదు. నెక్స్ట్ అదనమాట సంగతి. సో మ్యాక్సిమం చాలా మంది రాంగ్ ఆన్సర్ చెప్పారు, ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే రైట్ ఆన్సర్ పంపించేశారండి. అదేంటో ఇప్పుడు మనం డీకోడ్ చేద్దాం. తోలు బొమ్మకు 100 ఏళ్ల ఆయుష్, నీరు పోస్తే చనిపోతుంది. ఇప్పుడు పేపర్ ఉంటుంది చూసారండి, పేపర్ ఎన్నేళ్లైనా కానీ ఎలాగ ఉంటుందండి దాన్ని నీరు పోయకుండా ఉంటే. కానీ పొరపాటున దానికి నీరు తగిలితే దెబ్బకి దాని పని అయిపోయినట్టే, చనిపోతుంది కదా. అదనమాట సంగతి. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏమిటి అంటే కాగితం. అందుకే ఇందాకడ మీకోసం మనీ సినిమాలో పాట వినిపించా. మరి అది విన్నాకనే సార్ కొద్దిగా ఏమైనా స్ట్రైక్ అయిద్దేమో అనుకున్నా, బట్ చాలా మంది ట్రై చేశారు. ఏం పర్లేదు, బెటర్ లక్ నెక్స్ట్ టైం. తర్వాత ప్రశ్నలో చూసుకుందాం మీదైన సమాధానాలు ఏమిస్తారో. అదనమాట సంగతి. నెక్స్ట్ మరొక ప్రశ్న. మనం ఆహ్వానించకపోయినా కూడా డైరెక్ట్ గా సరాసరి మన ఇంట్లోకే వచ్చేస్తుంది, ఎంత ప్రయత్నించినా మనం దాన్ని పట్టుకోలేము, ఏమిటది? ప్రశ్న మరొకసారి. మనం వెల్కమ్ చెప్పకపోయినా డైరెక్ట్ గా మన ఇంట్లోకే వచ్చేస్తుంది, ఎంత ప్రయత్నించినా మనం దాన్ని పట్టుకోలేము, ఏమిటది? ఈ ప్రశ్న కూడా మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243214 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ పాట వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ఆర్ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున సందడే సందడిలో. మరి ఇందాడు ఒక ప్రశ్న అడిగాం కదా, దానికి కాను మనం ఇద్దరేమే చర్చుద్దాం. ముందు ప్రశ్న ఏమిటి అంటే, మనం ఆహ్వానించకపోయినా డైరెక్ట్ గా మన ఇంట్లోకే వచ్చేస్తుంది, ఎంత ప్రయత్నించినా మనం దాన్ని పట్టుకోలేము, ఏమిటది అని అడిగాను. దానికి కాను మన ఫ్రెండ్స్ పంపించిన సమాధానంలో ఏమిటి ఎక్కడి నుంచి అంటే, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. మూసాపేట గ్రామం నుంచి ఎం నరేష్ రోజా శ్రీశాంకో ఫ్యామిలీ రాంగ్ ఆన్సర్. మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా రైట్ ఆన్సర్. నెక్స్ట్ కోస్ ఫ్రమ్ పమిడి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. తరుపరి డాక్టర్ రామకృష్ణ సునీత రైట్ ఆన్సర్. నేమ్ జాన్సన్ ఫ్రమ్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ రైట్ ఆన్సర్ బట్ పేరు లేదు ఇక్కడ, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రూరు రామకృష్ణయ్య రైట్ ఆన్సర్. నమస్తే అన్వర్ గారు అంటున్నారు ఎర్రమల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ అన్వర్జీ మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ గారు రైట్ ఆన్సర్ తో. మలాంబి కర్నూలు బాలాజీనగర్ నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. చిన్న అమ్మాయి మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం నుంచి రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా నుంచి షేక్ తబలా మస్తాన్ బాషా గారు రైట్ ఆన్సర్. సూర్య కిషోర్ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మారెడ్డి భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. రాజోలు నుంచి జయన్న గారు రైట్ ఆన్సర్. దేవసేన ఫ్రమ్ తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. గురుస్వామినాయుడు రొంపచెర నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి హౌసింగ్ బోర్డ్ కాలనీ టైలర్ రమేష్ గారు రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనగుండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు రైట్ ఆన్సర్. సుందరి ఫ్రమ్ పెనమలూరు నుంచి రైట్ ఆన్సర్. కొనకొండ రమణారావు గారు కవిత జోష్నివెన్కో ఫ్యామిలీ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. రాము టైలర్స్ ఫ్రమ్ వావిళ్ల పాలకుర్తి జన్గావ్ నుంచి రైట్ ఆన్సర్. నరసింహారావు దేవరగట్ల సంజయ్ నగర్ నుంచి కొత్తగూడెం రాంగ్ ఆన్సర్. విజయ పరమేష్ గుంతకల్ నుంచి రైట్ ఆన్సర్. బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి రైట్ ఆన్సర్. శ్రీనివాస్ గన్నవరం తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ఫ్రమ్ కడప పొద్దుటూరు డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రమ్ పెడర నుంచి రైట్ ఆన్సర్. హాయ్ గుడ్ ఈవినింగ్ సార్ అంటున్నారు, ఈగలు దోమలు క్రిమికీటకాలు మొదలైనవి అంటున్నారు బి ఆదర్శ్ హిందూపురం నుంచి. భయా దీంట్లో ఎంతో కొంత రైట్ ఆన్సర్ కూడా ఉంది. నెక్స్ట్ రైట్ ఆన్సర్ కూడా విందు కానీ. నెక్స్ట్ పాలం పోలయగారు ఆలగడ్డ నుంచి నంద్యాల డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటున్నారు జోగులాంబ గద్వాల జిల్లా నుంచి మీ ప్రశ్నకు మా ఆన్సర్ అంటూ దేవి గారు రైట్ ఆన్సర్. మునమ్మ పెద్దపర్య నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీ నుంచి కొమ్మ పవన్ లక్ష్మి రైట్ ఆన్సర్. హాయ్ సార్ అంటున్నారు బీవీ సుబ్బారావు అనుకో ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపురం నుంచి రైట్ ఆన్సర్. కరెక్టే అండి, సాంగ్ సూపర్ అండి అంటున్నారు యమహా నగరి అంటూ పంపించేశారు. ఐఎమ్ చంద్ర ఫ్రమ్ ఉరువకొండ నుంచి రైట్ ఆన్సర్ తో. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఈరోజు క్వశ్చన్ సూపర్, సూపర్ హిట్ సాంగ్స్ అంటున్నారు. రామలకోట నుంచి దుబాయ్ బాషా అబ్దుల్ మన్నాన్ ముబీన్ బేగం అనుకో ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ తో. నెక్స్ట్ ఆచార్య

చిరంజీవి రామలింగయ్య దమ్మాయిగూడెం నుంచి పంపించేశారు, రాంగ్ ఆన్సర్. కౌస్తభ ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్ ని. పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి అదోని మండలం నుంచి, రైట్ ఆన్సర్. సుమని ఫ్రమ్ పెడన నుంచి, రైట్ ఆన్సర్. హలో అన్వర్ భయ్య, హౌ ఆర్ యూ, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. మా ఆన్సర్ ఇస్ పంపించేశారు ది బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి, రైట్ ఆన్సర్ తో. మంగళగిరి నుంచి దామర చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు పంపించేశారు, రైట్ ఆన్సర్. తిరుపతి దామినేడు నుండి ఉషారాణి భాస్కర్రావు అనుకో ఫ్యామిలీ, కొంచెం చిన్న ప్రశ్న అడగండి సార్, మీరు మరీ అంత పెద్దది అడిగితే అర్థం కావడం లేదు అంటున్నారు. ఏమండి, మన ప్రశ్నలో చాలా క్లారిటీ ఉందండి, అస్సలు అందులో ఏమాత్రం డౌటే లేదు, బట్ మీ ఆన్సర్లో ష్యూరిటీ ఉండాలి, ఎందుకంటే మన ఆన్సర్కి చాలా మంది రైట్ ఆన్సర్ పంపించేశారు, దీనికి 4-5 రకాల ఆన్సర్లు ఉన్నాయండి, ఇంకా కనబడితే ఇంకా ఎక్కువ కూడా అవుతాయి, ఒకటని లేదు, బట్ మీరు పంపించింది అయితే 50%. నెక్స్ట్ రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వేముల పరశురాములు పద్మ అనుకో ఫ్యామిలీ పంపించేశారు, 50%. మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాలికాల నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. సీను ఐరాల నుంచి, రాంగ్ ఆన్సర్. హాయ్, నా పేరు డి సూరిబాబు, మై వైఫ్ డి కళ్యాణి అంటున్నారు, రైట్ ఆన్సర్. ఫ్రమ్ శ్రీకాకుళం నుంచి మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ నుంచి ధర్మవరం నుంచి, రైట్ ఆన్సర్. ఈ రోజు మీ షో చాలా బాగుంది అనుమరు గారు అంటున్నారు ఎం నరేష్ రోజా మహబూబ్ నగర్ నుంచి. నెక్స్ట్ బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు నుంచి, రైట్ ఆన్సర్ బయ్యో. నెక్స్ట్ హాయ్ గడ్డ మంకయ్య బందర్పల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి, రైట్ ఆన్సర్. రమేష్ షిమోగా కర్ణాటక నుంచి, రైట్ ఆన్సర్. గురుకుమార్ నెల్లూరు నుంచి, రైట్ ఆన్సర్. తదుపరి రవితేజ రాజశేఖర్ అనుకో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. సోమనాథం జనార్దనరావు గారు, రైట్ ఆన్సర్ నెల్లూరు జిల్లా నుంచి. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట నుంచి, రైట్ ఆన్సర్. మీరు అడిగిన ప్రశ్నకి మీ ప్రశ్నకి జవాబు, ఇన్ని రోజులు శుభాకాంక్షలు అంటున్నారు దాసరిపాలెం నుంచి శివవాసురెడ్డి వారి కుటుంబ సభ్యులు, అర్థం కాలేదండి. నెక్స్ట్ డబ్బులు అంటున్నారు ప్రాణం అంటున్నారు కర్ణాటక రాష్ట్రం నుంచి, చిన్న తిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి గారు, రైట్ ఆన్సర్ ఒకటి, ఇంకోటి రాంగ్ ఆన్సర్. కాదరాబాద్ విలేజ్ నుంచి పొద్దుటూరు వడ్డే రంగా వెలటూరు నుంచి, బట్ ఆన్సర్ లేదు భయ్యా దీంట్లో. పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ మణి అంటూ, మణి మన అడక్కుండానే వస్తుంది వద్దన్నా భయ్యా, మరి ఎక్కడో కొద్ది కొడుతుంది భయ్యా ఈ ఆన్సర్ కాదేమో అని. నెక్స్ట్ హాయ్ అంటున్నారు. నెక్స్ట్ అదన్నమాట సంగతి. సో మన ఫ్రెండ్స్ చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు, ఇంకొంతమంది రాంగ్ ఆన్సర్ పంపించారు. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే, చెప్పాను కదా ఇందాక 4-5 రకాలు ఉన్నాయని. నేనైతే యాక్చువల్గా ఎండ, వెలుతురు, గాలి, సూర్యరశ్మి ఇలా అనుకున్నా, గాలి కూడా. కానీ మన వాళ్ళు రకరకాల పంపించారు, ఇందులో ఏ చెప్పినా రైట్ ఆన్సరే. ఇంకొంతమంది ఈగలో, దోమలో, చెమలో అంటున్నారు, నిజమే భయ్యా ఇది కూడా రైట్ ఆన్సరే. అలాగే డస్ట్ ఇది కూడా రైట్ ఆన్సరే, ఎందుకంటే గాలి వస్తుందని మనమే తలుపు తీస్తాము, కానీ దాంతోపాటు డస్ట్ కూడా వస్తుంది కదా, అదనమాట సంగతి. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా? అబ్బాయి మన వాళ్ళు పెద్దగా కష్టపడకుండా రైట్ ఆన్సర్ చాలామంది పంపించేశారన్నమాట, అది సంగతి. ఇదండి మరి ఈనాటి మన ఏ సందడే సందడి. మీరంతా ఆడేస్తూ పాడేస్తూ ఎంజాయ్ చేశారు కదా, మరిక నేనైతే ఈనాటి ఈ సందడే సందడికి బై బై పలికేస్తున్నాను. నెక్స్ట్ మనం కలుసుకుందాం తరువాతి కార్యక్రమంలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండండి, ఇది వివిధ భారతి FM 101.3.

భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం. నేను మణిశ్రీ. రాష్ట్రంలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ముంపు ప్రాంతాల్లో చేపట్టిన పునరావాస చర్యలను అధికారులు సీఎంకు వివరించారు. వేటకు వెళ్లలేకపోయిన మత్స్యకారుల కుటుంబాలను ఆదుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. దేశ రాజధాని ఢిల్లీలో 109వ స్కోచ్ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రానికి చెందిన పలు ప్రభుత్వ విభాగాలు, సంస్థలకు స్కోచ్ గోల్డ్ అవార్డులు లభించాయి. ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్, అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీకి గుడ్ గవర్నెన్స్ విభాగంలో స్కోచ్ గోల్డ్ అవార్డు లభించింది. సంస్థ డైరెక్టర్ జి శ్రీకాంత్ ఈ అవార్డును అందుకున్నారు. ఈరోజు నెల్లూరు నగరంలోని 14 కూడళ్లలో ఫౌంటైన్ పనులకు మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, శంకుస్థాపన చేసిన 14 కూడళ్లలోని ఫౌంటైన్ల పనులను త్వరలోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో సాధించిన 94% ఫలితాల కంటే మెరుగైన ఫలితాలను సాధించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొలసు పార్థసారథి వ్యాఖ్యానించారు. కర్నూలు ఎయిర్పోర్టులో రాష్ట్రంలోనే

మొట్టమొదటి ఏవియేషన్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు కావడం సంతోషకరమని మంత్రి వీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి వ్యక్తికి ప్రత్యేక హెల్త్ ప్రొఫైల్ రూపొందించి వ్యాధి నిర్ధారణ పరీక్షల నుంచి చికిత్స తదుపరి పర్యవేక్షణ వరకు వైద్య సేవలను అనుసంధానించే సంజీవని కార్యక్రమానికి డిసెంబర్ 10 నుంచి ట్రయల్ రన్ నిర్వహించి వచ్చే ఏడాది జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఏపీఎస్పీ 2వ బెటాలియన్లో పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి డీజీ భరత్ 629 మంది ట్రైనీ కానిస్టేబుళ్లకు అభినందనలు తెలియజేశారు. డీఎస్సీ అక్రమాలపై నిరసన కార్యక్రమాలు చేపట్టిన వైసీపీ నేతలు కార్యకర్తలపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుకు వినతి పత్రం అందించారు. ఘటనకు సంబంధం లేని వారిపై కూడా కేసులు పెట్టారని సీపీ దృష్టికి తీసుకువెళ్లారు. ఖరీఫ్లో 37 లక్షల టన్ల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించామని, అవసరమైతే కేంద్రంతో మాట్లాడి మరింత సేకరించేలా చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిల మనోహర్ తెలిపారు. దసరా శరన్నవరాత్రి వేడుకలో వర్చువల్ లింక్ ద్వారా భక్తులకు ప్రత్యేక పరోక్ష ఆర్జిత సేవల వీక్షణానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు విజయవాడ దుర్గగుడి పాలక మండలి చైర్మన్ రాధాకృష్ణ ఈవో సీనా నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోల సమయం చూస్తే 4:06. మరి ఈ టైంలో మనమంతా వివిధ అంటూ ఒక ప్రముఖ చిత్రాల్లో నటించినటువంటి వారి గురించి వారి పాటను వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదా. మరి అలా ఈరోజు మన వివిధ కార్యక్రమానికి వచ్చేసిన వారు ఒక ప్రముఖ నటి సిమ్రాన్ గారు. మరి వారు నటించినటువంటి సినిమాల నుంచి పాటలతో మనం ఈ సమయంలో వింటూ ఎంజాయ్ చేస్తూ ఉందాం. మరి ముందుగా మీకోసం రాబోతున్న పాటలు నరసింహనాయుడు మరియు సమరసింహారెడ్డి ఈ చిత్రాల నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం వింటూ ఎంజాయ్ ది సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందా. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభాతి ఎఫ్ఎం
0: 101.3.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు వెన్నెల స్పెషల్ ప్రోగ్రామ్ ని వింటారు.

హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. అలసట అనేది విశ్రాంతి తీసుకున్నా కూడా తగ్గని ఒక అలుపు మరియు బడలిక. నిద్రలో ఆటంకాలు, ఆహారం లేదా రోజువారీ చర్యలలో మార్పులు, అనారోగ్యం, అధిక శ్రమ కారణంగా అలసట సంభవిస్తూ ఉంటుంది. అండ్ సాధారణంగా అది విశ్రాంతితో మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక తీవ్రమైన అలసట ఒక ఖచ్చితమైన కారణం లేకుండా సంభవిస్తుంది. 6 నెలల కంటే ఎక్కువగా కొనసాగుతుంది. మానసిక కలత కూడా

తరచుగా అలసట లేదా దీర్ఘకాలిక అలసట వ్యాధితో ముడిపడి ఉంటుంది. దాని ప్రధాన సంబంధిత సంకేతాలు లక్షణాలు ఏమిటి, ఇప్పుడు మనం వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో తెలుసుకుందాం. అలసట క్రానిక్ ఫెటిక్ సిండ్రోమ్ అంటారు. దీర్ఘకాలిక అలసట వ్యాధి లేదా మయాల్జిక్ ఎన్సెఫలోమైలైటిస్ ఇదొక ముఖ్యమైన లక్షణం వీటికి కలిగి ఉంటాయి. అవేంటంటే అలసట సంభవించడానికి ముందు చేయగలిగిన రోజువారీ కార్యకలాపాలను చేపట్టే సామర్థ్యంలో గణనీయమైన తగ్గుదల, మయాల్జిక్ ఎన్సెఫలోమయోలైటిస్ సంభవించడానికి ముందు చేసిన సాధారణ రోజువారీ కార్యకలాపాలు, తర్వాత తీవ్ర నీరసం అలసట, విశ్రాంతి నిద్ర తర్వాత కూడా అలసటకు ఉపశమనం లేకపోవడం, మానసిక శారీరక శ్రమ తర్వాత కొన్ని రోజుల పాటు ఉండే అలసట. ఇతర లక్షణాలు ఏమిటంటే జ్ఞాపక శక్తి ఆలోచన శక్తి సమస్యలు, ఏకాగ్రత పెట్టడంలో కష్టం, భావోద్వేగ సున్నితత్వం పెరగడం అంటే ఎమోషనల్ గా అవుతారు, యాంగ్జైటీ పెరుగుతుంది, పానిక్ అటాక్స్ తొందరగా వస్తాయి, మీ స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్ అవుతుంది అంటే నిద్ర క్రమాలు తారుమారు కావడం, అధిక నిద్ర, నిద్ర లేకపోవడం, నిద్రలో కలతలు, తలనొప్పి, మైకం, అస్పష్టమైన దృష్టి అంటే కంటి చూపు కూడా సరిగ్గా కనపడదు, కండరాలు మరియు కీళ్ల నొప్పులు, శక్తి లేకపోవడం, జీర్ణక్రియలో సమస్యలు, ఫ్లూ వంటి లక్షణాలు, లింఫ్ నోడ్స్ లో నొప్పులు, అవి సున్నితంగా ఉండొచ్చు, సెన్సిటివ్ అయిపోతాయి. అలసటకు వివిధ కారణాలు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ రక్తహీనత, ఎనిమిక్ గా ఉండడం, దీర్ఘకాలిక నొప్పి, గర్భం, అంటువ్యాధులు, శస్త్రచికిత్స, థైరాయిడ్ సమస్యలు, క్షయవ్యాధి వంటి ఆరోగ్య సమస్యలు, అనారోగ్యం, క్యాన్సర్, నిరాశ, డిప్రెషన్ కూడా కారణాలు అవ్వచ్చు ఈ ఫెటిక్ కి. మానసిక ఒత్తిడి, నిరాశ, ఆందోళన, ఆహార అలవాట్లు, నిద్ర క్రమాలు వంటి రోజువారీ దినచర్యల్లో ఆటంకాలు. అలసట యొక్క వివిధ కారణాలు తెలుసుకునేందుకు వైద్యులు వివిధ ప్రయోగాలు, పరీక్షలు, ఇతర పరిశోధనలు నిర్వహిస్తున్నారు. ఏ విధమైన ఖచ్చితమైన కారణం లేకుండానే అలసట ఉంటే దాని నిర్ధారణకు మునుపటి ఆరోగ్య చరిత్ర, శారీరక పరీక్ష ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మెడికల్ హిస్టరీకి సంబంధించి లక్షణాల యొక్క ప్రారంభం, వ్యవధి, రోజువారీ దినచర్య, ప్రేరేపకాలు అంటే ట్రిగర్స్, మునుపటి వ్యాధులు అంటే ఇంతకుముందు ఏం వ్యాధులు ఉన్నాయి వాటి గురించి, మీ డిజీజ్ హిస్టరీ, సర్జరీస్ అయ్యాయా ఇవన్నీ తెలుసుకుంటారు. ఫిజికల్ ఫిట్నెస్ కి కొన్ని ఎక్సర్సైజెస్ అలాంటివి చెప్తారు, ఆ టెస్ట్లు కూడా చేస్తారు. లింఫ్ నోడ్స్ పరీక్ష, పాదం వాపు ఇలాంటివి కూడా చూస్తారు. హృదయ స్పందనలు, శ్వాసలో అసాధారణత తనిఖీ కోసం ఛాతి పరీక్ష, నాడీ వ్యవస్థ, థైరాయిడ్ గ్రంథి యొక్క పరీక్ష, పరిశోధనలు, ప్రయోగశాల పరీక్షలు వీటిని కలిగి ఉంటాయి. బ్లడ్ టెస్ట్ కూడా అంటే కంప్లీట్ బ్లడ్ టెస్ట్, దాంట్లో అంతా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ ఎంత, ఇవన్నీ కూడా తెలుసుకుంటారు. ఈసీజీ చేస్తారు. అలసటకు బాధ్యత వహించే కారణానికి చికిత్స ఇస్తారు. క్యాన్సర్, ఇన్ఫెక్షన్, డిప్రెషన్, థైరాయిడ్ సమస్యలు మొదలైన వాటికి వీటి ద్వారా లక్షణాల యొక్క నిర్వహణ అంటే తగినంత క్రమమైన ఎక్సర్సైజ్, చిన్న చిన్న అంకాలుగా పనిని విభజించడం, పనిచేసేటప్పుడు తరచూ విరామాలు తీసుకోవడం, ఒక సమయంలో చిన్న చిన్న పనులు చేపట్టడం, ధ్యానం, యోగా, మీరు చూసారు కదండి యోగా అండ్ మెడిటేషన్ ఇస్ సో వెరీ హెల్ప్ఫుల్, తగినంత రిలాక్సేషన్ అండ్ స్లీప్. కొంతమందికి ఏ అనారోగ్యం లేకపోయినా నీరసం, నిసత్తువ ముంచుకొస్తాయి. ఉదయం లేచినప్పటి నుంచి డల్ గా పనిచేస్తూ ఉంటారు, చిన్న పని చేయడానికి అలసిపోతూ ఉంటారు, తరచుగా అలసట, బద్ధకం, ఏ పనిపైనా దృష్టి లేకపోవడం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. రాత్రంతా ప్రశాంతంగా నిద్రపోయినా కూడా అలసత్వం ఆవరిస్తూ ఉంటుంది. కొంతమంది నీరసాన్ని తట్టుకోలేక డాక్టర్ దగ్గరికి కూడా వెళ్తారు. చాలా మంది పేషెంట్స్ చక్కగా తింటున్నాం, బీపీ, షుగర్ లేదు కానీ ఇలా నీరసంగా ఉంటుందని డాక్టర్స్ కి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అసలు ఈ నీరసం వెనుక కారణం ఏమిటి? అనారోగ్యం లేకపోయినా శరీరం నిసత్తువ ఎందుకు ఎక్కువగా ఉంటుంది? మన శరీరంలో విటమిన్ డి లోపించినా ఎప్పుడు నీరసంగా అనిపిస్తుంది? విటమిన్ డి లోపం వల్ల ఎముకలు, కండరాలు పటుత్వం తగ్గి నీరసంగా ఉంటుంది. విటమిన్ డి లోపాన్ని నిర్ధారించడానికి కొన్ని టెస్టులు చేయాలి. దాన్ని నివారించడానికి రోజు ఉదయం పూట ఎండలో కొంతసేపు ఉండండి. మీ డైట్ లో ట్యూనా, సాల్మన్, మ్యాక్రెల్ ఫిష్ ని యూజ్ చేయండి. డైరీ ప్రొడక్ట్స్, మిల్లెట్స్, ఎగ్స్ ఇవన్నీ కూడా మంచివి. విటమిన్ B13 లోపం కారణంగా కూడా నీరసం ముంచుకొస్తుంది. విటమిన్ B12 ప్రధానంగా మాంసం, పాల ఉత్పత్తుల్లోనే లభిస్తుంది. అందుకే శాకాహారంలో చాలా మందిలో దీని లోపం కనబడుతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ మన శరీరంలో విటమిన్ B12 గ్రహించుకోవటము తగ్గుతుంది. నిశ్చల జీవన శైలి విపరీతమైన అలసటకు దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి వంటి కారణాల వల్ల నీరసంగా ఉంటుంది. మీ శరీరంలో శక్తిని పెంచడానికి మీ మంచి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వండి. మీరు ఒక మంచి డైలీ రొటీన్ పెట్టుకొని దాన్ని ఫాలో అయిపోండి. రోజు తగినన్ని నీళ్లు తాగకపోయినా నీరసంగా అనిపిస్తుంది.
రోజు

0: కనీసం 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగాలని మనం చిన్నప్పటి నుంచి వింటూ వస్తున్నాం కదా. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, నూడిల్స్, బర్గర్స్, స్వీట్స్, ఏరియేటెడ్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, ఇలాంటి జంక్ ఫుడ్ ని ఎక్కువగా తినే వాళ్లలో కూడా నీరసం ఎక్కువగా ఉంటుంది. ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకున్నా అలసటగా ఉంటుంది. ప్రాసెస్డ్ ఫుడ్, కార్బోహైడ్రేట్స్ రక్తంలో చక్కెర స్థాయిలు పెంచుతాయి. మీరు పోషకాహారం తీసుకోవడం మంచిది. ఎనర్జీ డ్రింక్స్ లో కెఫీన్ ఉంటుంది. ఇది తాత్కాలిక శక్తినిస్తుంది కానీ త్వరగా అలసిపోయేలా చేస్తుంది. కాబట్టి ఎనర్జీ కోసం ఎప్పుడూ ఎనర్జీ డ్రింక్స్ మీద ఆధారపడకూడదని అంటున్నారు మన హెల్త్ ఎక్స్పర్ట్స్. మన శరీరంలో మెటాబలిజం ప్రక్రియ బాగా జరగాలి అంటే మనం సరిపడా ప్రోటీన్ తీసుకోవాలి. ఇది అలసట, నిస్సత్తువను దూరం చేస్తుంది. కానీ మనం తీసుకునే ఆహారంలో తగినంత ప్రోటీన్లు లేకపోతే త్వరగా అలసిపోతాం. నీరసం తగ్గించుకోవాలంటే ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ నేను చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చానంటే చాలా మందికి ఫెటీగ్, అలసట ఉంటుంది. అది ఎందుకుంటుందో ఏంటో తెలియదు, ఏ పని చేయాలనిపించదు. మెంటలీ ఆల్సో దే ఆర్ వెరీ ఇనాక్టివ్. ఎప్పుడు చూసినా కాస్త పడుకుందామా అన్న స్థితిలో ఉంటారు. అలాగని మంచి నిద్రపోయి రిలాక్స్డ్ గా ఫీల్ అయి రిఫ్రెష్డ్ గా లేస్తారా అంటే అలా కూడా ఉండదు. నిద్ర సగం సగం పోతారు. అలా లేచాక కూడా అదే నిద్రమైకంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎక్కడికన్నా వెళ్దామంటే వద్దు అంటారు, ఏదైనా పని చేద్దామంటే వద్దు అంటారు. చేయడానికి బోల్డ్ పని ఉంటుంది కానీ ఏ పని చేయలేరు. ఒక్కసారి పనంతా తమ పైన పడ్డట్టు ఒక బర్డన్ గా ఫీల్ అవుతారు. ఇలాంటివి చాలా కారణాలు ఉంటాయి. దీనివల్ల ఏంటంటే లైఫ్ స్టైల్ కూడా దెబ్బతింటుంది, మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా దెబ్బతింటుంది. మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ చుట్టుపక్కల ఎవరున్నారు వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవుతారు. సో ప్లీజ్ అడ్రస్ దిస్ ఇష్యూ ఆఫ్ ఫెటీగ్. బద్ధకం, అలసట ఎక్కువగా ఉంటే ఎందుకుందో నిర్ధారించేసుకోండి. చిన్న ప్రాబ్లం కదా అని తోసిపుచ్చుకోకండి. చిన్నపిల్లల కనబడుతుంది కదా, ఏ వాళ్ళ చిన్న అలవాట్లు అనకండి వాళ్ళని. D3 లోపం ఉందా, B12 డెఫిషియన్సీ ఉందా నిర్ధారించండి. ఈ మధ్య చిన్న పిల్లల్లో కూడా D3 అండ్ విటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్నాయి. దీనివల్ల బోన్ స్ట్రెంగ్త్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఇది కూడా అలసటకి కారణం కావచ్చు. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ ఆల్ దిస్ లవ్లీ అండ్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫెటీగ్ అండ్ వాట్ కాజెస్ ఇట్ అండ్ హౌ టు ప్రివెంట్ ఇట్ అండ్ వాట్ వీ హ్యావ్ టు డూ, వాట్ ఆర్ ద మెజర్స్ టు బి టేకన్ టు గెట్ రీడ్ ఆఫ్ దట్ అండ్ టు ఓవర్కమ్ ఇట్. This is Chetan signing off for today's Vennela program. I'll get back to you in our next program of Vennela. Till then, have a great time. Bye.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.
2: మీరింతవరకు వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై ఇప్పుడు వినండి

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో గ్రామలక్ష్మి శీర్షికను వింటారు. భూసార పరీక్షలు, వ్యవసాయంలో నేల ఉదజని సూచిక, రైతు స్థాయిలో మొలక శాతం, ఈ అంశం గురించి జి పద్మజ గారి ప్రసంగం వినండి.
2: శ్రోతలందరికీ నమస్కారము. ఈరోజు మనము భూసార పరీక్షలు ఎందుకు, అదేవిధంగా వ్యవసాయంలో నేల ఉదజని సూచిక ప్రాముఖ్యత, మొలక శాతం తెలుసుకునే పద్ధతుల గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము. భూసార పరీక్షలు ఎందుకు చేయించుకోవాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటి అనే విషయాలు ఇప్పుడు మనము చర్చించుకుందాం.

పంట పండించేందుకు మొట్టమొదట కావాల్సింది భూమి. పైరుకు కావాల్సిన అన్ని పోషకాలు కూడా కొంత మోతాదులో సహజంగానే నేలలో ఉంటాయి. ఇవి పైర్లకి లభ్యం కావడం అనేది నేల యొక్క భౌతిక రసాయన లక్షణాలు, సూక్ష్మజీవుల చర్య, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. వీటిలో ఎంతో తేడాలుండే అవకాశం ఉంటుందన్నమాట. నేలలో అవి ఎంతవరకు లభ్యమవుతున్నాయి, పైరుకు వేయాల్సిన మోతాదు ఎంత అవసరము అని నిర్ధారించి మాత్రమే మనము ఎరువులు వేయాల్సి ఉంటుంది. అధిక దిగుబడులను సాధించే దిశలో ఈ నూతన వంగడాలు, రసాయన ఎరువులు, సాగునీరు, ఇతర పంటలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. అయితే ఈ పరిణామాలన్నీ నేల సారాన్ని తగ్గించి అధిక స్థిర వ్యవసాయ ఉత్పత్తిని దెబ్బతీసేవిగా ఉంటున్నాయి. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే పంట భూములన్నీ సారాన్ని కోల్పోయి బంజరు భూములుగా మారే ప్రమాదం ఉంది. అందువలన మనము ఇప్పుడు భూసార పరీక్షలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. నేలలు వాటిలో సహజంగా ఉన్న పోషక పదార్థాలతో పాటు అదనంగా వేసిన సేంద్రియ రసాయన ఎరువుల్లోని పోషకాలను మొక్కలకు అందజేసి పంట దిగుబడికి దోహదపడతాయి. అధిక స్థిర వ్యవసాయ ఉత్పత్తిని కొనసాగించడానికి సరైన కాల పరిమితిలో భూసార పరీక్షలు చేయించుకొని నేలల గుణాన్ని, ఏ స్థాయిలో పోషక పదార్థాలు మొక్కలకు అందుబాటులో ఉన్నాయో తెలుసుకుని సరైన పోషక యాజమాన్యాన్ని మనం పాటించాలి. కాబట్టి నేలల్లో ఉన్న భూసారాన్ని తరచూ తెలుసుకోవడం ఎంతో అవసరం. తద్వారా ఎరువుల వాడకంలో అనవసరమైన ఖర్చులు చేయకుండా నేల సారాన్ని కాపాడుకుంటూ అధిక సుస్థిర దిగుబడులను పొందొచ్చు. దీనికి సంబంధించి రైతులు తమ పొలంలోని మట్టిని 2-3 సంవత్సరాలకు ఒకసారి పరీక్ష చేయించుకుంటే మంచిదన్నమాట. పోషక పదార్థాల గురించే గాక భూమిలోని చౌడు గుణాలను, ఎక్కువ సున్నం కలిగిన గుణాన్ని, విష పదార్థాల కలయికను, అంటే నేలలు కాలుష్యమైనప్పుడు గుర్తించేందుకు కూడా భూసార పరీక్ష చేయించుకోవచ్చు. సమతుల్య ఎరువుల వాడకం భూసార పరీక్షల వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. భూసార పరీక్షలో వివిధ దశలున్నాయి. అవి ఏమంటే మట్టిలో నమూనాల సేకరణ, 2వది ప్రయోగశాలల్లో పరీక్షలు, 3వది ఫలితాల ఆధారంగా ఎరువుల సిఫారసులు, సమస్యాత్మక నేలలకి తగిన సూచనలు పాటించడం వంటివి. ఈ మట్టి నమూనాల సేకరణలో భూసార పరీక్షలకి మొట్టమొదటిదే కాకుండా ముఖ్యమైన అంశం అన్నమాట మట్టి నమూనాల సేకరణ. సరైన నమూనా తీయడం కూడా ఈ కార్యక్రమ విజయానికి తొలిమెట్టు లాంటిది. తీసిన మట్టి నమూనా పొలంలోని మట్టి లక్షణాలను ప్రతిబింబించేదిగా ఉండాలి. సరైన పద్ధతిలో తగు జాగ్రత్తలతో తీసిన నమూనా నుంచి వచ్చే ఫలితాలు, సలహాలు యథార్థంగా లాభదాయకంగా ఉంటాయి. పొలాలు ఖాళీగా ఉన్న సమయంలో ఎప్పుడైనా మట్టి నమూనాలను తీయొచ్చు. ఏడాదికి ఒక పంట పండించే భూముల్లో ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ నెలల మధ్య కాలంలోనూ, 2 పంటలు పండించే భూముల్లో మే నెలలో నమూనాలు సేకరించడానికి అనువైన సమయం. మట్టి నమూనాల సేకరణకు ఒక లోహపు గొట్టము, అగారు వంటి సాధనాలను ఉపయోగించవచ్చు. లేదా రైతులకు అందుబాటులోని పార, గడ్డ పలుగు సహాయంతో కూడా మట్టి నమూనాలు తీయొచ్చు. నేల రకము, సాగునీటి వసతి, మెరక, పల్లము, సేద్య పద్ధతులు, పంట దిగుబడిలోని వ్యత్యాసం ఆధారంగా వేరువేరు నమూనాలు తీయాల్సి ఉంటుంది. పొలం విస్తీర్ణం ఎంత తక్కువైనప్పటికీ తేడాలు గుర్తించినప్పుడు అన్ని నమూనాలు వేరుగా తీయాలి. పొలమంతా ఒకే రకంగా ఉన్నప్పుడు 5 ఎకరాలు విస్తీర్ణానికి ఒక మట్టి నమూనా చొప్పున తీస్తే సరిపోతుంది. మట్టి నమూనా తీయదలిచిన పొలంలో 10 నుంచి 12 చోట్ల మట్టిని సేకరించాలి. ఎలా తీయాలంటే నేల పైభాగంలోని చెత్త చెదారం తీసివేసి పారను ఉపయోగించి వి ఆకారంలో 6 అంగుళాల లోతు, అంటే 15 సెంటీమీటర్ల లోతు గుంత తీయాల్సి ఉంటుంది. వి ఆకారంలో తీసుకోవాలి. ఒకే మందంలో పలుచని పొర వచ్చేలా పైనుంచి కింది వరకు మట్టిని తీసుకోవాలి. ఇలా అన్ని చోట్ల తీసిన మట్టిని గోనెపట్ట లేదా పాలిథీన్ షీటు లేదా ఒక గుడ్డ మీద వేసి మట్టి గడ్డలనన్నిటినీ కూడా చిదిమి బాగా కలిపి చతురస్రాకారంగా పరచి 4 సమభాగాలుగా విభజించాలి. వీటిలో 1-3 భాగాలు ఉంచుకొని 2-4 భాగాల్లోని మట్టిని తీసివేయాలి. మిగిలి ఉన్న మట్టిని మళ్లీ కలిపి అదేవిధంగా 4 భాగాలు చేసి 2-4 భాగాలు ఉంచుకొని 1-3 భాగాలు తీసివేయాలి. సుమారు 1/2 కిలో మట్టి మిగిలే వరకు ఈ విధంగా చేయాలి. ఎరువులకు ఉపయోగించిన గోను సంచులు గాని పాలిథిన్ సంచులు మట్టి నమూనాల సేకరణలో వాడకూడదు. ఎందుకంటే ఫలితాలు వేరుగా వస్తాయి కాబట్టి మనము ఇలాంటి సంచులు వాడకూడదు. నమూనాల సేకరణలో మెలకువలు. పొలంలో మట్టి లక్షణాలకి పోలిక లేని చోట లేదా ప్రాతినిధ్యం వహించని చోట మట్టి నమూనా తీయకూడదు. ఇంకా చెట్ల కింద గాని, గట్ల పక్కన, కంచెల దగ్గర, కాలిబాటల్లో నమూనాలు తీయకూడదు. పశువుల ఎరువు, కంపోస్టు కుప్పలు ఇవన్నీ కూడా నిల్వ ఉంచిన చోట కూడా మనం నమూనాలు తీయకూడదు. బాగా సారవంతమైన చోట లేదంటే మరీ నిస్సారమైన ప్రాంతంలో కూడా మట్టి నమూనాలు తీయకూడదు. చౌడు భూముల్లో నమూనాలు విడిగా తీయాలి. వీటిని సాధారణ భూముల్లోని మట్టితో కలపకుండా తీసుకోవాలి. రసాయన ఎరువులు వేసిన తర్వాత 45 రోజుల లోపు మనము మట్టి నమూనాలు తీయకూడదు. నమూనా తీసేటప్పుడు నేలపై ఉన్న ఆకులు, చెత్త చెదారం తీయాలి. పైపై మట్టిని తొలగించకూడదు. సాధారణంగా నీరు నిలిచి బురదగా ఉన్న నేలను

నుంచి కూడా నమూనాలు తీయకూడదు. తప్పనిసరిగా తీయాల్సి వచ్చినప్పుడు నీడలో ఆరబెట్టి, అంటే ఎండలో ఆరబెట్టకుండా నీడలో మాత్రమే ఆరబెట్టి పరీక్షకి పంపించాలి. మెట్ట ఆరుతడి సేద్యంలో పైరు పెరుగుతున్న సమయంలో నమూనాలు తీయాల్సి వచ్చినప్పుడు వరుసల మధ్య నుంచి మాత్రమే నమూనా సేకరించాలి. చౌడు భూముల్లో 15 సెంటీమీటర్ల వరకు 15 నుంచి 30 సెంటీమీటర్ల లోతులో 2 నమూనాలు తీయాల్సి ఉంటుంది. పండ్ల తోటలు వేసే పొలంలో అయితే ఒక సామాన్య ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని అందులో 6 అడుగుల లోతు గొయ్యి తీసి ప్రతి అడుగుకి పైనుంచి కిందికి 1 మట్టి నమూనా చొప్పున సేకరించి వివరాలతో పరీక్షా కేంద్రానికి పంపాలి. కార్డులో ఇచ్చిన ప్రత్యేక సలహాలు పాటించాలన్నమాట. అందులో పాలచౌడు నేలలు బాగు చేయడానికైతే సేద్యపు నీరు పెట్టి దమ్ము చేసి తేరుకున్న నీటిని మురుగు కాలువల ద్వారా బయటకు పంపించాలి. దీనికి తగినంత సాగునీరు అందుబాటులో ఉండాలి, మురుగు పోయే వసతి కూడా ఉండాలి. అలాగే కారు చౌడు ఉప్పు చౌడు నేలలు బాగు చేయడానికి సాగునీటి వసతి, మురుగు పోయే సౌకర్యంతో పాటు అవసరమైనంత జిప్సం కూడా సమకూర్చుకోవాలి. ఇక వరిలో జింకులోప నివారణకైతే వరి పండించే పొలాల్లో జింకులోపం ఉన్నట్లు నిర్ధారణ జరిగినందున మనకు నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువుల మోతాదులతో పాటు హెక్టారుకి 50 కిలోల జింక్ సల్ఫేటు వేసుకోవాలి. అంటే ఎకరాకి 20 కిలోల చొప్పున జింక్ సల్ఫేటు వేసుకోవాలి. జింక్ ఒకసారి నేలకు వేస్తే 2 పైర్లకి సరిపోతుంది. పైరుపై లోప లక్షణాలు కనిపించినప్పుడు 0.2% జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని పిచికారీ చేసి లోపాన్ని సవరించుకోవచ్చు. కాబట్టి రైతులు తప్పకుండా ఈ వేసవిలో భూసార పరీక్షలు చేయించుకొని నమూనాల ఆధారంగా, మనకి ఫలితాల ఆధారంగా మాత్రమే ఎరువులను వాడుకుంటే ఎరువుల మీద పెట్టే అనవసరమైన ఖర్చును తగ్గించుకొని మంచి పంటను, దిగుబడిని పొందడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మనం వ్యవసాయంలో నేల ఉదజన సూచిక ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. ఎందుకంటే అనంత జీవరాశికి ఆధారం నేల. పంటలు పండించడానికి నేల ముఖ్యమైన సహజ వనరు. ఇది పైరుకు కావాల్సిన ఆధారాన్ని ఇవ్వడమే కాకుండా తేమను, అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది. నేల భౌతిక లక్షణాలతో పాటు రసాయన లక్షణాలలో ఒకటైన ఉదజన సూచిక, అంటే pH, చాలా ప్రధానమైనది. భూమిలో లభ్యమైన హైడ్రోజన్ అయాన్ల గాఢత యొక్క రుణ సంవర్గమానమునే pH ఉదజని సూచిక అని అంటాము. మొక్కలు ఆహార పదార్థాలను, అంటే పోషకాలను, వాటి అయానుల రూపంలో మాత్రమే గ్రహిస్తాయి. ఉదాహరణకు నత్రజని పోషకం యొక్క అయాను నైట్రేట్ NO3 రూపంలో గాని, అమోనియం అయాను NH4+ రూపంలో గాని గ్రహిస్తుంది. నేల నుండి మొక్కకు ఈ పోషక అయానుల లభ్యత నేల యొక్క ఉదజని సూచికపై ఆధారపడి ఉంటుందన్నమాట. సాధారణంగా నేల ఉదజని సూచిక 6 నుంచి 7 మధ్య ఉన్నట్లయితే భూమి సమతుల్య స్థితిలో ఉన్నట్లు చెప్పవచ్చు. ఈ ఉదజన సూచిక అవధి కన్నా తక్కువ అయితే, అంటే ఉదజన సూచిక 6 కన్నా తక్కువ అయితే ఆమ్ల స్థితి అని, ఉదజన సూచిక ఈ అవధి కన్నా ఎక్కువ అయితే, అంటే 7 కన్నా ఎక్కువైతే దానిని క్షార స్థితి అని నిర్ధారిస్తాం. ఈ 2 పరిస్థితులలోనూ పోషక అయానుల మొక్కల వేరు వ్యవస్థ వద్ద స్థిరీకరించబడి మొక్కకు లభ్యం కాకుండా పోతాయి. ఈ స్థితి ఏర్పడడానికి ముఖ్యమైన కారణాలు ఏమంటే సేంద్రియ పచ్చిరొట్టె ఎరువుల వాడకం తగ్గించి రసాయనిక ఎరువుల సమతుల్యత లేకుండా విచక్షణారహితంగా ప్రతిసారి ఒకే పంటను పండించడం, అదేవిధంగా పంట మార్పిడి విధానాన్ని ఆచరించకుండా ప్రతిసారి ఒకే పంటను పండించడం, ఇంకొకటి సాగునీటి లభ్యతను గమనించకుండా లేదంటే పరీక్షించకుండా బోర్ల చెరువుల కింద ఆయకట్టు ప్రాంతాలలో సాగు చేయడం, భూసార పరీక్ష ఆధారంగా రసాయన ఎరువులు, సేంద్రియ ఎరువులను సమతుల్యంగా వాడకపోవడం, ఇవన్నీ కూడా ఈ స్థితి ఏర్పడడానికి ముఖ్య కారణాలు. కాబట్టి మనము భూసార పరీక్ష ద్వారా భూమి ఉదజని సూచికను నిర్ధారించుకుని దానిని బట్టి పంటల సాగు, రకాల ఎంపిక, సేంద్రియ ఎరువుల వాడకము మరియు ఇతర యాజమాన్య పద్ధతులను పాటించినప్పుడే సంతృప్తికరమైన దిగుబడిని సంపాదించగలం. ఉదజని సూచిక 6 కన్నా తక్కువ ఉన్న నేలలను, అంటే 4.5 నుంచి 6 వరకు ఉదజని సూచిక ఉన్న నేలలను ఆమ్ల నేలలుగా నిర్ధారిస్తాము. ఆమ్ల లక్షణం గల నేలలు మొక్కకు ఉపయోగపడే సూక్ష్మజీవులు గణనీయంగా తగ్గిపోతాయి. ఈ స్థితిలో మొక్కకి నత్రజని గాని, భాస్వరము, పొటాష్, మాలిబ్డినము తగినంతగా లభ్యం కావు. ఈ ఆమ్ల స్థితిలో ఈ పోషకాలన్నీ కూడా మొక్కకు అందవన్నమాట. సూక్ష్మ పోషకాలైన జింకు, మ్యాంగనీసు, రాగి మరియు ఇనుము ఎక్కువగా నీటిలో కరిగి అధికంగా లభ్యమయ్యి మొక్కకు హాని కలిగించే స్థాయికి చేరుతాయి. అలాగే కాల్షియం, మెగ్నీషియం, మాలిబ్డనం మొక్కకు అందకుండా పోయి మొక్కల వేర్లు సరిగా వృద్ధి చెందవు. ఈ స్థితిలో ఉదజని సూచికను 6 నుంచి 7 మధ్య సరిచేయడానికి సున్నంని మనము వాడుకోవాలి. ఈ సున్నంను ఎటువంటి రసాయన ఎరువులతో కలిపి వాడరాదు. ఆమ్ల గుణాన్ని పెంపొందించే రసాయన ఎరువులైన కాల్షియం అమోనియం నైట్రేటు లేదా సల్ఫేట్ ఆఫ్ పొటాష్, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ లను వాడకూడదన్నమాట. ఆమ్లత్వాన్ని తట్టుకునే పంటలైన బంగాళదుంప, పైనాపిల్ వంటి పంటలను పండించుకోవచ్చు. ఇక ఉదజని సూచిక 7.5 ను దాటితే వాటిని క్షార నేలలు అంటారు. ఉదజని సూచిక 7.5 నుండి 8 మధ్య ఉన్నప్పుడు అన్ని రకాల
పోషకాలు మొక్కలకి అందుబాటులో ఉంటాయి. ఇవి సాగుకి చాలా వరకు అనుకూలమైన నేలలుగానే చెప్పొచ్చు.

అలాగే ఉదగం సూచిక 8 దాటితే ఆ నేలలను లవణ పరిమాణాన్ని బట్టి లభ్య సోడియం శాతాన్ని బట్టి 3 రకాలుగా ఉంటాయి. అవి ఉదజన్ సూచిక 8.5 కన్నా తక్కువగా ఉండే నేలల్ని తెల్లచౌడు నేలలని, సూచిక 8.5 కన్నా ఎక్కువగా ఉంటే అంటే 8.5 నుండి 9 వరకు ఉంటే నల్లచౌడు గాని లేదా కారుచౌడు నేలలని, ఉదజన్ సూచిక 8.5 కన్నా ఎక్కువగా ఉంటే ఉప్పు చౌడు నేలలని అంటాం. ఈ తెల్లచౌడు నేలలు నీటిలో కలిగే లవణాల పరిమాణం ఎక్కువగా ఉండడం వలన భూమి పైన లవణాలు తెల్లని పొరలాగా ఏర్పడతాయి. అందుకనే వీటిని తెల్లచౌడు నేలలని అంటాము. నీరు మొక్కలకు బాగా లభ్యం అవుతున్నా కూడా మొక్క వాడిపోయినట్లు కనిపిస్తుంది. ఈ నేలల్లో నత్రజని, భాస్వరము, ఇనుము లభ్యత చాలా తక్కువగా ఉంటుంది. మాంగనీసు, బోరాను, జింకు, రాగి నామమాత్రంగానే మొక్కలకు అందుతాయి. మాలిబ్డం అయితే అసలు మొక్కకి లభ్యం కాదు. నాణ్యమైన సాగునీటిని మడులలో వదిలి దమ్ము చేసి నిల్వ ఉంచి మరుసటి రోజు నీటిని తీసివేయడం ద్వారా ఈ భూములను చాలా వరకు సరిచేయొచ్చు. ఇక నల్లచౌడు నేలలు, ఈ నేలల్లో అయితే నీటిలో కరిగే లవణాలు తక్కువ కానీ లభ్య సోడియం శాతం అధికంగా ఉంటుంది. ఇది సేంద్రియ పదార్థంతో కలిసి పేరుకుపోవడం వలన భూమి నల్లగా కనిపిస్తుంది. ఈ నేలలు ఆరినప్పుడు గట్టిగా రాయిలాగా ఉండి తేమ తగిలితే ఎక్కువ బురదగా మారిపోతాయి. ఈ నేలల్లో మొక్కలు మొలక శాతం సరిగా ఉండదు, మొలిచినా కూడా ఎదుగుదల సరిగా ఉండదు. ఈ నేలల్లో నత్రజని, భాస్వరం, కాల్షియం, మెగ్నీషియం లభ్యత కూడా చాలా తక్కువగా ఉంటుంది. అలాగే జింకు, మాంగనీసు, ఇనుము, రాగి ఇవన్నీ కూడా మరీ తక్కువగా లభిస్తాయి. ఇటువంటి నేలల్ని బాగు చేయాలంటే ముందుగా నేలల్లో అధికంగా లభ్యమయ్యే నీటిలో కరగని సోడియం లవణాన్ని కరిగే సోడియం లవణంగా మార్చి మురుగు ద్వారా తొలగించాలి. ఈ విధంగా కరగని సోడియం లవణాన్ని కరిగే సోడియం లవణంగా మార్చే పదార్థాలలో ముఖ్యమైనది విరివిగా వాడదగినది జిప్సం. ఇక 3 రకం నేలలు ఉప్పు చౌడు నేలలు. ఈ నేలల్లో తెల్ల, నల్ల చౌడు యొక్క 2 లక్షణాలు కలిసి ఉంటాయి. నత్రజని నామమాత్రంగా లభ్యమవుతుంది. భాస్వరము, బోరాను, కాల్షియం, మెగ్నీషియం మరీ తక్కువగా లభ్యమవుతాయి. ఈ నేలల్లో ఉత్తనాలు మొలకెత్తవు, మొలిచినా కూడా ఎదుగుదల సరిగా ఉండదు. ఈ నేలలను సరిదిద్దాలంటే సేంద్రియ లేదా పచ్చిరొట్ట ఎరువులను వేసి భూమిలో కలియదున్ని 2 వారాల వరకు మురగనిచ్చి తర్వాత నీటినంతా కూడా తీసివేయాలి. యూరియా, అమోనియం సల్ఫేట్, DAP వంటి ఎరువులను వాడచ్చు అన్నమాట. ఈ విధంగా ప్రాబ్లం ఉన్న సమస్యాత్మక నేలలన్నింటినీ కూడా మనము తగిన విధంగా సరిదిద్దుకొని నేలల్లో పైర్లను సాగు చేసుకోవాలి. అందువల్ల రైతులందరూ కూడా భూమి యొక్క భౌతిక లక్షణాలను, రసాయన లక్షణాలను గుర్తించి ఉదజన సూచిక ప్రాముఖ్యతను కూడా అవగాహన చేసుకుని భూమి సాగునీటి నాణ్యతను పరీక్షల ద్వారా నిర్ధారించుకుని సేంద్రియ, రసాయన, పచ్చిరొట్ట ఎరువులను సమతుల్యంలో వాడినట్లయితే భావితరాలకు కూడా మంచి ఆరోగ్యవంతమైన భూమిని అందించడంతో పాటు ఆహార భద్రతను పెంపొందించడంలోనూ మనము సహాయపడిన వారమవుతాము. కాబట్టి ప్రతి ఒక్కరూ సమస్యాత్మక భూములను గుర్తెరిగి ఉదజని సూచిక యొక్క ప్రాముఖ్యతను గుర్తించి మన నేలను సరిచేసుకుని పంటలు సాగు చేసుకోవాల్సినదిగా విన్నవిస్తున్నాం. రైతు స్థాయిలో మొలక శాతం తెలుసుకునే పద్ధతులను ఇప్పుడు మనము తెలుసుకుందాము. అధిక దిగుబడులు గాని సాధించాలంటే నాణ్యమైన విత్తనం అనేది అవసరము. సాధారణంగా రైతులు విత్తనాలను పరిశోధన స్థానాలు, ప్రైవేటు కంపెనీల నుంచి కొనుగోలు చేయడం జరుగుతుంది. వివిధ కారణాల వలన విత్తనాలు నాణ్యతను కోల్పోయే అవకాశం ఉంటుంది. అందువల్ల రైతులు విత్తనం కొనుగోలు చేసిన తర్వాత మొలక శాతాన్ని చూసుకోవాలి. మొలక శాతం అధికంగా ఉంటేనే మొక్కల సాంద్రత కూడా బాగుండి దిగుబడి అధికంగా రావడానికి వీలవుతుంది. నాణ్యమైన విత్తనం యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే విత్తనం రైతు ఎంచుకున్న రకానికి మాత్రమే చెందిందై ఉండాలి. 100% జన్యు స్వచ్ఛత కలిగి ఉండాలి. భౌతిక స్వచ్ఛత అనేది విత్తనానికి ఉండాల్సిన రంగు ఉండి తాలు, సగం నిండిన గింజలు ఉండకూడదు. కొనుగోలు చేసిన విత్తనాల్లో వేరే రకానికి చెందిన విత్తనాలు, కలుపు విత్తనాలు, మట్టిగడ్డలు, ఇసుక, దుమ్ము ఇలాంటివి కూడా ఉండకూడదు. విత్తనం ఎల్లప్పుడూ సురక్షితమైన ప్యాకింగ్ చేసి పూర్తి వివరాలతో ముద్రించిన లేబుల్ కలిగి ఉండాలి. వరిలో అయితే 80%, గోధుమ 85%, జొన్నలు 75%, మొక్కజొన్న సూటి రకాలైతే 90%, శంకర రకాలు 80%, సజ్జ కొర్ర 75%, కూరగాయలు 60-70% మొలక శాతం కలిగి ఉండాలి. నూనె గింజల్లో అయితే వేరుశనగ 70%, పొద్దుతిరుగుడు, నువ్వులు 80% మొలక శాతాన్ని కలిగి ఉండాలి. మనము రైతు స్థాయిలో మొలక శాతం తెలుసుకునే పద్ధతులు కొన్ని చర్చించుకుందాము. గుడ్డలో మూటగట్టుకునే పద్ధతి. ఈ పద్ధతిలో 100 విత్తనాలను తడిగుడ్డలో మూటగట్టి ప్లేట్ లో పెట్టి తరచూ మూటను నీటితో తడుపుతూ ఉండాలి. విత్తనాలు మొలకొచ్చిన తర్వాత లెక్కించి
మొలక శాతాన్ని తెలుసుకోవచ్చు. ఇంకొక పద్ధతి ట్రే పద్ధతి. ఈ పద్ధతి లావు గింజలైన ఆముదం, శనగ, పత్తి, వేరుశనగ మొదలైన విత్తనాల నాణ్యతను తెలుసుకోవడానికి ఉపయోగించవచ్చు. ఇందులో మొదటగా ఒక ప్లాస్టిక్ ట్రే గాని లేదా కుండీ గాని తీసుకుని ఇసుకతో నింపుకోవాలి. తర్వాత 100 విత్తనాలను అంగుళం లోతుగా నిర్ణీత స్థలంలో విత్తుకోవాలి. ఇసుక నీటితో తడుపుతూ 7 నుంచి 10 రోజుల్లో మొలకలు రావడం మొదలవుతుంది. అప్పుడు 100కి ఎన్ని మొలకలు వచ్చాయనేది రైతులు లెక్కించి మొలక శాతం తెలుసుకోవచ్చు. ముందుగా నిర్దేశించిన శాతం కంటే

0: తక్కువగా మొలక శాతం వస్తే నాణ్యత లోపించిన విత్తనంగా భావించవచ్చు. ఇంకొక పద్ధతి పెట్రీ డిష్ పద్ధతి. చిన్న సైజు విత్తనాలు అనగా వంగ, టమోటా, మిరప ఇలాంటి విత్తనాల మొలక శాతం ఈ పద్ధతి ద్వారా తెలుసుకోవచ్చు. ఇందులో మొదటగా పెట్రీ డిష్ లో పేపర్ అమర్చి మూత పెడతాము. తేమ ఆరిపోకుండా బ్లాటింగ్ పేపర్ ను నీటితో తడుపుతూ ఉండాలి. మొలకెత్తిన గింజలను లెక్కించి మొలక శాతాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. అదే విధంగా పేపర్ టవల్ పద్ధతి. ఈ పద్ధతిలో ముఖ్యంగా వరి, పొద్దుతిరుగుడు, జొన్న వంటి విత్తనాల్లో మొలక శాతం తెలుసుకోవడానికి వినియోగిస్తారు. ఈ పద్ధతిలో ముందుగా పేపర్ టవల్ లేదా మందపాటి వస్త్రాన్ని తీసుకుని నీటితో తడుపుకోవాలి. తదుపరి నేలపై పరిచి 100 విత్తనాలను వరుసగా అమర్చాలి. ఇప్పుడు మరొక వస్త్రాన్ని గాని పేపర్ టవల్ ని గాని విత్తనాలపై కప్పాలి. తర్వాత రెండింటినీ ఒక చాపలో చుట్టి చివర్లను దారంతో కట్టి ఏదైనా లోతైన పాత్రలో ఏటవాలుగా పెట్టాలి. తేమ ఆరిపోకుండా ఉండేందుకు అప్పుడప్పుడు నీటితో తడుపుతూ ఉంటే మొలకలు రావడం జరుగుతుంది. మనం గమనించాల్సిన విషయం ఏమంటే మొలక శాతాన్ని లెక్కించేటప్పుడు కుళ్లిపోయిన, మొలక రాని గట్టి విత్తనాలను, బూజు పట్టిన, వేరు కాండం పూర్తిగా అభివృద్ధి చెందని, బలహీనంగా ఉన్న మొక్కలను లెక్కలోకి తీసుకోకూడదు. మొలక శాతం తగ్గడానికి కారణాలు చూస్తే అధిక తేమ శాతం వల్ల విత్తనాల్లో మొలక శాతం త్వరగా క్షీణిస్తుంది. రైతులు పరిపక్వతకు రాని గింజల నుంచి విత్తనాలు సేకరించినప్పుడు కూడా మొలక శాతం తగ్గుతుంది. వివిధ రకాల చీడపీడలు, శిలీంధ్రాలు సోకినప్పుడు గాలి వెలుతురు లేని గదుల్లో నిల్వ చేయడం వల్ల కూడా మొలక శాతం తగ్గడానికి అవకాశం ఉంది. అలాగే ఎరువులు, పురుగు మందులు, మిరపకాయల బస్తాల ప్రక్కన విత్తనాలను ఎప్పుడు కూడా నిల్వ చేయకూడదు. విత్తనం చుట్టూ అనుకూలమైన ఉష్ణోగ్రత, ఆక్సిజన్ సరఫరా లేకపోవడం కూడా విత్తన శాతం మొలక శాతం తగ్గడానికి కారణమవుతుంది. దుక్కి సరిగా దున్నకపోవడము, కలుపు మందుల పిచికారీ పట్ల అవగాహన లేకపోవడం వల్ల కూడా మొలక శాతం తక్కువగా రావడానికి అవకాశం ఉంది. ఇక మొలక శాతం పెరగాలంటే పరిపక్వత వచ్చిన గింజల నుంచి మనం విత్తనాలను సేకరించుకోవడము, వర్షాకాలంలో మొలకెత్తిన విత్తనాల్ని నారుమడిలో చల్లినా అధిక ఉష్ణోగ్రత వల్ల మొలక నారుగా మారడానికి అవకాశం ఉండదు. విత్తనం వేసే ముందు ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసినట్లయితే విత్తన మొలక శాతం పెరుగుతుంది. విత్తనాలు నిల్వ చేసే ముందు విత్తనంలో తేమ శాతం తగినంత మాత్రం ఉండేలా చూసుకోవాలి. వివిధ రకాల పంటలను బట్టి 9 నుంచి 12% తేమ ఉండేలా చూసుకుంటే మనకు విత్తన మొలక శాతం పెరగడానికి అవకాశం ఉంటుంది. విత్తనాలు కొనేటప్పుడు ఖచ్చితంగా లేబుల్ మీద మొలక శాతం పరీక్షించిన తేదీ, విత్తన వాడక సమయాన్ని చూసి కూడా కొనుగోలు చేసుకోవాలి. ఈ విధంగా మనము వేసే పంట విత్తనాలను మొట్టమొదటగా మొలక శాతం పరీక్ష చేయించుకొని తర్వాత పండించినట్లయితే మనకు మొక్కల సాంద్రత అనేది తక్కువగా లేకుండా ఉండి అవసరమైనంత వంటి మొక్కలు ఉండడంతో పాటు దిగుబడి కూడా అధికంగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు స్థాయిలోనే మొలక శాతం పరీక్షించుకునే పద్ధతులన్నీ కూడా ఇప్పుడు తెలుసుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విత్తన మొలక శాతాన్ని పరీక్షించి మాత్రమే ఏ పంటనైనా విత్తుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం.
1: మీరింతవరకు గ్రామలక్ష్మి శీర్షికనలో భూసార పరీక్షలు, వ్యవసాయంలో నేల ఉదజని సూచిక, రైతు స్థాయిలో మొలక శాతం ఈ అంశం గురించి జి పద్మజగారి ప్రసంగం విన్నారు.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772446605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: శ్రోతలు, రేపు ఉదయం 9:00 ప్రముఖ సినీ నటుడు సుమన్ తల్వార్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్.

0: అనుకోకుండా ఒకరోజు చిత్రం నుంచి స్మిత పాడిన పాట విన్నారు. సీతారామ శాస్త్రి గీతం, ఎంఎం కీరవాణి సంగీతం.
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
1: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
2: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
3: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
1: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
2: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
1: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
3: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
1: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
2: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.

ఈనాటి వనితాలోకం స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై శ్రోతలు, సమయం ఇప్పుడు 5:30. ఇప్పుడు విందాం

ఈనాటి కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం వీక్లీ రౌండప్, కరెంట్ అఫైర్స్ మొదటి భాగం వింటారు. సమర్పణ శ్రీయం సుధాకర్ మోహన్. కార్యక్రమంలో ముందుగా వినండి ఉద్యోగ సమాచారం.

శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేస్తాం.

0: చేపడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: ముందుగా కంబైన్డ్ హయ్యర్ సెకండరీ 10+2 లెవెల్ ఎగ్జామినేషన్ 2026 స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి దేశంలోని వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలలో లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటరియేట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ CHSL 2026 ఈ ఎగ్జామినేషన్కు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం ఖాళీల సంఖ్య 2536. పోస్టులు లోయర్ డివిజన్ క్లర్క్ LDC, జూనియర్ సెక్రటరియేట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ DEO, డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ A. అర్హత ఇంటర్ లేదా సత్సమానమైన కోర్సు ఉత్తీర్ణులయ్యి ఉండాలి. DEO గ్రేడ్ ఏ పోస్టుకు కోసం అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా తత్సమాన గణితం ఒక సబ్జెక్టుగా సైన్స్ స్ట్రీంలో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు 2026 ఆగస్టు 1వ తేదీ నాటికి 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక విధానం టైర్ 1, టైర్ 2 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, సర్టిఫికేట్ల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 2026 సెప్టెంబర్ 7వ తేదీ. ఆన్లైన్ దరఖాస్తులకు ఆఖరు తేదీ 2026 అక్టోబర్ 7వ తేదీ. దరఖాస్తు సవరణ తేదీలు 2026 అక్టోబర్ 14వ తేదీ నుంచి 2026 అక్టోబర్ 16వ తేదీ వరకు దరఖాస్తు సవరణ తేదీలు ఉంటాయి. పూర్తి వివరాలకు సందర్శించవలసిన వెబ్సైట్ https://ssc.nic.in. ఎస్ఎస్సి ఢిల్లీ పోలీస్ అండ్ CFF లో 1871 ఎస్ఐ పోస్టులు, వీటికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ లో BSF, CISF, CRPF, ITBP, SSB లో సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టుల సంఖ్య 1871 పోస్టులు. ఖాళీల వివరాలు CACPF, SGD 1320 పోస్టులు. ఢిల్లీ పోలీస్ విభాగంలో ఎస్ఐ ఎగ్జిక్యూటివ్ పురుషులు 205 పోస్టులు. ఢిల్లీ పోలీస్ విభాగంలో ఎస్ఐ ఎగ్జిక్యూటివ్ మహిళలు 112. సబ్ ఇన్స్పెక్టర్ ఫైర్ విభాగంలో CEPF పురుషులు 234. అర్హత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. CEPF లో ఎస్ఐ ఫైర్ పోస్టుకు సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ డిగ్రీ లేదా సంబంధిత ఇంజనీరింగ్లో 3 ఏళ్ల డిప్లొమా కలిగి ఉండాలి. ఢిల్లీ పోలీస్ ఎస్ఐ పురుషుల పోస్టులకు ఫిజికల్ టెస్ట్ సమయానికి LMV మోటార్ సైకిల్, కార్ లైసెన్స్ కలిగి ఉండాలి. వయస్సు 2026 ఆగస్టు 1వ తేదీ నాటికి CEPF ఎస్ఐ ఢిల్లీ పోలీసుకు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. CEPF ఎస్ఐ ఫైర్ విభాగానికి 18 నుండి 30 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి. వేతనం నెలకు 35,400 రూపాయల నుంచి 1,12,400 వరకు వేతన శ్రేణి కలిగి ఉంటారు. ఎంపిక విధానం CBT రాత పరీక్ష, శారీరక దారుఢ్య పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 2026 సెప్టెంబర్ 10వ తేదీ నుండి. ఆన్లైన్ దరఖాస్తులకు ఆఖరు తేదీ 2026 సెప్టెంబర్ నెల 30వ తారీఖు ఆఖరి తేదీ. దరఖాస్తు సవరణ తేదీలు 2026

అక్టోబర్ 8వ తేదీ నుంచి 2026 అక్టోబర్ 10వ తేదీ వరకు. పూర్తి వివరాలకు సందర్శించవలసిన వెబ్సైట్ చిరునామా https://ssc.gov.in. మరో ప్రకటన, సిఐపిఈటి హైదరాబాద్లో 10 పోస్టులు. హైదరాబాద్లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఒప్పంద ప్రాతిపదికన లెక్చరర్ ఇన్స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 10. ఖాళీల వివరాలు లెక్చరర్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో 2, లెక్చరర్ మెకానికల్ ఇంజనీరింగ్లో 1, లెక్చరర్ మ్యాథమెటిక్స్లో 1, లెక్చరర్ ఇంగ్లీష్లో 1, లెక్చరర్ కెమిస్ట్రీ 1, ఫిజిక్స్ లెక్చరర్ 1, ఇన్స్ట్రక్టర్ స్కిల్ డెవలప్మెంట్లో 3 పోస్టులు ఉన్నాయి. అర్హత, పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, బీఈ లేదా బీటెక్ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు 65 సంవత్సరాలకు మించకూడదు. ఎంపిక విధానం, విద్యార్హతలు షార్ట్ లిస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. ఆన్లైన్ దరఖాస్తులకు ఆఖరు తేదీ ఈ నెల అంటే 2026 సెప్టెంబర్ 28వ తేదీ. పూర్తి వివరాలకు సందర్శించవలసిన వెబ్సైట్ చిరునామా www.cipet.gov.in. ఈ వెబ్సైట్ను సందర్శించవచ్చు.

ఉద్యోగ సమాచారం విన్నారు. శ్రోతలు, కార్యక్రమంలో ఇప్పుడు వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ మొదటి భాగం వింటారు. సమర్పణ శ్రీ ఎం. సుధాకర్ మోహన్.

శ్రోతలకు నమస్కారం. వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మొదటి భాగంలో సెప్టెంబర్ 17 నుంచి 24 వరకు జరిగినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విశేషాలను మనం పరిశీలిద్దాం. ముందుగా జాతీయ అంశాలను పరిశీలిస్తే, వరల్డ్ సర్క్యులర్ ఎకానమీ ఫోరం WCEF 2026 గురించి చూద్దాం. సెప్టెంబర్ 15-18 మధ్య గుజరాత్లోని గాంధీనగర్లో ఈ వరల్డ్ సర్క్యులర్ ఎకానమీ ఫోరం జరిగింది. దక్షిణాసియాలో ఈ ఫోరంకు ఆతిథ్యం ఇచ్చిన తొలి దేశంగా భారతదేశం నిలిచింది. ఇక భారతదేశంలో ఎడిబుల్ ఆయిల్స్ అంటే వంటకు ఉపయోగించే నూనెల మీద దిగుమతి సుంకాలను తగ్గిస్తూ సెప్టెంబర్ 23 నిర్ణయం తీసుకున్నారు. కొత్త రేట్లు సెప్టెంబర్ 24 నుంచి అమల్లోకి వచ్చాయి. పామ్ ఆయిల్, సోయాబీన్, సన్ఫ్లవర్ ఆయిల్ ఇందులో ఉన్నాయి. ఇక డీడీ ఫ్రీ డిష్, దూరదర్శన్ సంబంధించినటువంటి ఫ్రీ డిష్, ఇందులో ఖాళీ MPEG-4 స్లాట్ల కోసం 102వ ఈ ఆక్షన్ సెప్టెంబర్ 24 నుంచి నిర్వహించేందుకు ప్రసార భారతి ఏర్పాట్లు చేసింది. ఇక ఇండియా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్ 2025, గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2026, ఈ కొత్త ఈ కామర్స్ నిబంధనలు, MDR ఛార్జీలు లాంటి అంశాలు ఈ వారం ముఖ్యమైన పోటీ పరీక్ష అంశాలుగా ఉన్నాయి. ఇక అంతర్జాతీయ అంశాలు తీసుకుంటే, అమెరికా రష్యా సంబంధాలు, తర్వాత కొత్తగా రష్యా ఇరాన్ శాంక్షన్స్ చట్టాలు ప్రభావం మీద భారతదేశ విదేశాంగ మంత్రి శ్రీ ఎస్ జయశంకర్ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో చర్చలు జరిపారు. ప్రస్తుతం 2026 ఏషియన్ గేమ్స్ జపాన్లో కొనసాగుతున్నాయి. క్రికెట్లో ఆఫ్ఘనిస్తాన్ జపాన్ మీద 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక ఏషియన్ గేమ్స్ 2026 ఎడిషన్లో భారత పురుషుల జట్టు డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో ఉంది. హాకీ పోటీలు సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 3 వరకు జరగనున్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ విషయం తీసుకుంటే, అస్సాంలో అధునాతన ఇస్రో రాడార్ ఫెసిలిటీ ఏర్పాటుకు సంబంధించిన కార్యక్రమం ఈ వారం వార్తల్లో తెలిసింది. ఇంకా భారతదేశంలో క్వాంటమ్ కంప్యూటింగ్

తీసుకుంటే భారత ఓపెనర్ అభిషేక్ శర్మ టీ20 అంతర్జాతీయ క్రికెట్లో కేవలం 30 బంతుల్లోనే సెంచరీ సాధించి టెస్ట్ ఆడే దేశానికి చెందిన బ్యాటర్గా వేగవంతమైన టీ20 సెంచరీ రికార్డు సాధించాడు. అవార్డ్స్ విషయం తీసుకుంటే ప్రముఖ కన్నడ నటుడు అనంత్ నాగ్ గారికి 2024 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రదానం చేయనున్నట్లు ప్రకటించారు. ఇక ఇప్పుడు మనం ఈ అంశాలను మనం కొంచెం వివరంగా చూద్దాం. వరల్డ్ సర్క్యులర్ ఎకానమీ ఫోరం 2026 ఏమిటో చూద్దాం. గుజరాత్లోని గాంధీనగర్లో ఈ సమావేశం జరిగింది. వరల్డ్ సర్క్యులర్ ఎకానమీ ఫోరం 2026 సెప్టెంబర్ 15 నుంచి 18 మధ్య గుజరాత్లోని గాంధీనగర్లో ఈ వరల్డ్ సర్క్యులర్ ఎకానమీ ఫోరం నిర్వహించారు. ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేందర్ పటేల్ పాల్గొన్నారు. ఈ సంవత్సరం ప్రధాన థీమ్ ఏంటంటే సర్క్యులర్ ఎకానమీ ట్రాన్సిషన్ ఫర్ పీపుల్ అండ్ ప్రాస్పారిటీ. అయితే సర్క్యులర్ ఎకానమీ అంటే ఏమిటి? సర్క్యులర్ ఎకానమీ అంటే సాంప్రదాయ ఆర్థిక వ్యవస్థ, అంటే టేక్ మేక్ యూజ్ అండ్ డిస్పోజ్, అంటే ముడి పదార్థాలు తీసుకోవటం, వస్తువులు తయారు చేయటం, వినియోగించటం, వ్యర్థాలుగా పారేయటం. సర్క్యులర్ ఎకానమీలో రెడ్యూస్ రీయూజ్ రిపేర్ రీసైకిల్ అండ్ రికవర్ అనే విధానాన్ని అనుసరిస్తారు. అయితే ఇది ఎందుకు అంత ముఖ్యమైనది అనేది కనుక మనం చూస్తే, భారతదేశంలో వేగవంతమైన పట్టణీకరణ పారిశ్రామికీకరణ కారణంగా ఈ వేస్ట్, ప్లాస్టిక్ వేస్ట్, కన్స్ట్రక్షన్ వేస్ట్, ఫుడ్ వేస్ట్, టెక్స్టైల్ వేస్ట్ పెరుగుతూ ఉన్నాయి. సర్క్యులర్ ఎకానమీ వల్ల ఒకే ముడి పదార్థాన్ని పదే పదే ఉపయోగించడం ద్వారా రిసోర్స్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. మరి భారతదేశానికి ఏం ప్రయోజనాలున్నాయి? దిగుమతి చేసుకునే ముడి పదార్థాల మీద ఆధారపడటం తగ్గుతుంది, అలాగే వ్యర్థాల పరిమాణం కూడా తగ్గుతుంది. క్రొత్త రీసైక్లింగ్ ఇండస్ట్రీస్ ఏర్పడతాయి, గ్రీన్ జాబ్స్ పెరుగుతాయి, కార్బన్ ఎమిషన్స్ తగ్గించడంలో సహాయపడుతుంది, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సాధనకు తోడ్పడుతుంది. ఇప్పుడు మనం రెండవ అంశం చూద్దాం, ఆయుష్మాన్ భారత్. ఆయుష్మాన్ భారత్ సెప్టెంబర్ 26 ఆయుష్మాన్ భారత్ ప్రారంభమై 8 సంవత్సరాలు పూర్తయ్యాయి. కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం ప్రస్తుతం మన దేశంలో 60 కోట్లకు పైగా ప్రజలు 5 లక్షల రూపాయల వార్షిక హెల్త్ కవర్కు అర్హత పొందుతున్నారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ లో 500 కోట్లకు పైగా సందర్శన నమోదైందని ప్రభుత్వం తెలిపింది. అయితే ఆయుష్మాన్ భారత్లో ప్రధాన భాగాలు ఏమేమిటి అంటే, మొట్టమొదటి PMJ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన. ప్రధానంగా సెకండరీ అలాగే టెర్షరీ హాస్పిటలైజేషన్కి ఫైనాన్షియల్ ఆర్థిక భద్రతను అందించడం దీని ఉద్దేశం. ఇక ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అంటే ఏమిటంటే, ఇవి ప్రైమరీ హెల్త్ కేర్ అంటే ప్రాథమిక ఆరోగ్య రక్షణ మీద దృష్టి పెడతాయి. అంటే PMJ హాస్పిటల్ అలాగే ఫైనాన్షియల్ ఆర్థిక భద్రత ఉంటే, ఆరోగ్య మందిర్ మూలాన ప్రాథమిక అలాగే సామాజిక వైద్య సేవలకు నిలయంగా ఉంటుంది. మరి ఇది ఎందుకు ముఖ్యమైనది అంటే, భారతదేశంలో పేద కుటుంబాలకు పెద్ద సమస్య జేబులో నుంచి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఖర్చు పెట్టడం అనేది చాలా పెద్ద సమస్య. ఒక కుటుంబంలో తీవ్రమైన అనారోగ్యం వస్తే తామప్పటి వరకు దాచుకున్న పొదుపు చేసిన డబ్బులు ఖర్చవుతాయి, అలాగే అప్పులు పెరుగుతాయి, కుటుంబ ఆదాయం తగ్గుతుంది. ఆరోగ్య బీమా ద్వారా ఈ ఆర్థిక ఇబ్బందిని తగ్గించడానికి PMJ ఉపయోగపడుతుంది. అయితే 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రధాన చర్చ ఏమిటంటే, ఈ పథకం అందరికీ కవరేజ్ పెరిగినప్పటికీ పాలసీ అనాలిసిస్లో ముఖ్యమైన ప్రశ్నలు వస్తున్నాయి. ఏమిటంటే, ప్రభుత్వ అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్ మధ్య సమతుల్యత, అలాగే క్లెయిమ్ సెటిల్మెంట్, ఇంకా రాష్ట్రాల అమలు చేసే పద్ధతి అలాగే తీరుతెన్నులు, ఇక వైద్య సేవల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే హాస్పిటల్స్ అట్లాంటివి బిల్డింగ్స్ ఇవన్నీ వాటి సమస్యలు, అలాగే ప్రివెంటివ్ హెల్త్ కేర్ అంటే ముందుగా నివారణ చర్యలు

చేయగలిగే వైద్య సేవలు, అలాగే చికిత్సలో నాణ్యమైన చికిత్స అందించే సమస్య, ఇవన్నీ కూడా ప్రస్తుతం చర్చించాల్సిన విషయం. ఇక పరీక్షల విషయానికి వస్తే, ఆయుష్మాన్ భారత్ అనేది స్కీమ్ తీసుకుంటే ఇందులో ముఖ్యమైన బీమా కాంపనెంట్ తీసుకుంటే PMJ సంవత్సరానికి 5 లక్షల వరకు కవరేజ్ ఉంటుంది. ప్రైమరీ కేర్ కాంపనెంట్ ఏమిటంటే, అంటే ప్రాథమిక వైద్య సేవల అంశం ఏమిటంటే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్. ఇక ఇప్పుడు మనం ఎడిబుల్ ఆయిల్ ఇంపోర్ట్ డ్యూటీ రిడక్షన్ అనే విషయం మనం పరిశీలిద్దాం. సెప్టెంబర్ 24 కేంద్ర ప్రభుత్వం ఎడిబుల్ ఆయిల్స్ అంటే వంట నూనెల మీద బేసిక్ కస్టమ్స్ డ్యూటీని తగ్గించింది. ముఖ్యంగా క్రూడ్ సన్ఫ్లవర్ ఆయిల్ మీద BCD 10% నుంచి 0%, అలాగే క్రూడ్ సోయాబీన్ ఆయిల్ ఇంకా క్రూడ్ పామ్ ఆయిల్ మీద 10% నుంచి 5% తగ్గించారు. ఇలా ఎందుకు చేసింది ప్రభుత్వం అంటే, అంతర్జాతీయ మార్కెట్లో ఎడిబుల్ ఆయిల్ ధరలు పెరగడం వల్ల దేశీయ కుకింగ్ ఆయిల్ ఇన్ఫ్లేషన్ మీద ఒత్తిడి వచ్చింది. అందువల్ల ఇప్పుడు గనక మనం ఇంపోర్ట్ డ్యూటీ గనక తగ్గిస్తే ఇంపోర్ట్ కాస్ట్ తగ్గుతుంది, అలాగే డొమెస్టిక్ అంటే మన దేశీయ సరఫరా అనేది పెరుగుతుంది, అలాగే ప్రైస్ ప్రెషర్ అంటే ధర మీద ఒత్తిడి కూడా తగ్గుతుంది. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. భారతదేశంలో ఎడిబుల్ ఆయిల్ ప్రొడక్షన్ పూర్తిగా దేశీయ అవసరాలను తీర్చదు. అందువల్ల భారతదేశానికి ఇంపోర్ట్ డిపెండెన్స్ అంటే దిగుమతి మీద ఆధారపడటం, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ధరలు ఇంకా విదేశీ మార్గ ద్రవ్యం, ఈ మూడు కూడా చాలా కీలకం. ఉదాహరణకు అంతర్జాతీయ ధర తగ్గినా రూపాయి బలహీన పడితే దిగుమతి ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇక ఇది డొమెస్టిక్ ఫార్మర్స్ అంటే మన దేశీయ రైతుల మీద ప్రభావం కూడా ఉంటుంది. ఇది రెండు వైపులా చూడాలి, ఎందుకంటే ధరలు తగ్గితే వినియోగదారుడికి ప్రయోజనం, అదే ఇంపోర్టెడ్ ఆయిల్ గనక చౌకైతే డొమెస్టిక్ అంటే దేశీయ నూనె గింజల ధరల మీద దిగుమతి అంటే డౌన్వర్డ్ ప్రెషర్ రావచ్చు అన్నమాట. అందుకే ప్రభుత్వం క్రూడ్ ఇంకా రిఫైన్డ్ ఆయిల్స్ మధ్య 19.25 ఇంపోర్ట్ డ్యూటీ డిఫరెన్షియల్ అనేది కొనసాగించింది. ఇది దేశీయ రిఫైనింగ్ ఇండస్ట్రీకి కొంత రక్షణ ఇవ్వడం లక్ష్యంగా ఉంది. ఇప్పుడు మనం RBI 50,000 కోట్ల బాండ్ సేల్ ఇంకా లిక్విడిటీ మేనేజ్మెంట్ అనే అంశాన్ని పరిశీలిద్దాం. సెప్టెంబర్ 17 RBI అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుమారు 50,000 కోట్ల రూపాయల ప్రభుత్వ సెక్యూరిటీస్ని ఆక్షన్ బేస్డ్ ఓపెన్ మార్కెట్ సేల్ ద్వారా విక్రయించింది. ఇది RBIకి దాదాపు 9 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి మొట్టమొదటి ఆక్షన్ బేస్డ్ నెట్ బాండ్ సేల్గా ఒక నివేదిక తెలిపిందనమాట. అయితే అసలు సమస్య ఏమిటి? బ్యాంకింగ్ సిస్టంలో లిక్విడిటీ చాలా ఎక్కువగా ఉంది. లిక్విడిటీ ఎక్కువైతే బ్యాంకుల వద్ద అప్పు ఇవ్వడానికి డబ్బు ఎక్కువగా ఉంటుంది, కానీ మానిటరీ పాలసీ ట్రాన్స్మిషన్కి ఇది కొన్నిసార్లు సమస్య. ఉదాహరణకి RBI పాలసీ రేటు పెంచుతుంది. సాధారణంగా పాలసీ రేటు పెరిగితే బ్యాంకుల ఫండింగ్ కాస్ట్ అంటే మిగతా బ్యాంక్స్కి ఇవ్వడానికి ఆ కాస్ట్ అనేది పెరుగుతుంది, అలాగే లెండింగ్ రేట్స్ అంటే అప్పులు ఇవ్వడానికి ఇచ్చే రేటు పెరుగుతుంది, దానివల్ల డిమాండ్ అంటే ఈ లోన్ల మూలాన లోన్ల కోసం డిమాండ్ తగ్గుతుంది, ఇంకా ఇన్ఫ్లేషన్ కూడా తగ్గుతుంది. అయితే బ్యాంకుల వద్ద ఎక్సెస్ లిక్విడిటీ అంటే బాగా డబ్బు ఎక్కువగా ఉంటే వారు RBI నుంచి అప్పు తీసుకోవడం మీద తక్కువగా ఆధారపడవచ్చు, అప్పుడు పాలసీ రేట్ ట్రాన్స్మిషన్ బలహీనపడవచ్చు. అయితే మరి RBI ఏం చేస్తుంది అంటే, గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మడం జరుగుతుందన్నమాట. అప్పుడు RBI బాండ్స్ గనక అమ్మితే బ్యాంక్స్ RBIకి పే చేస్తాయి, అప్పుడు బ్యాంకింగ్ సిస్టమ్ లిక్విడిటీ అనేది తగ్గుతుంది. దీన్నే లిక్విడిటీ అబ్జార్ప్షన్ అంటారు. ఒక నివేదిక ప్రకారం బ్యాంకింగ్ సిస్టమ్ సర్ప్లస్ లిక్విడిటీ సెప్టెంబర్లో ఒక దశలో 11.6 ట్రిలియన్ రూపాయల వరకు పెరిగి తర్వాత సుమారు 7

1.4 ట్రిలియన్ రూపాయలకు తగ్గింది. ఇక ఇప్పుడు మనం ఇస్రో అడ్వాన్స్డ్ రాడార్ రీసెర్చ్ సెంటర్ ప్రాజెక్ట్ నేత్ర అనేది మనం చూద్దాం. సెప్టెంబర్ 2026లో అస్సాంలోని చంద్రాపూర్ దగ్గర ఇస్రో అడ్వాన్స్డ్ రాడార్ సెంటర్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వార్తల్లోకి వచ్చింది. ఇది ప్రాజెక్ట్ నేత్రాలో ఒక భాగం. అయితే ప్రాజెక్ట్ నేత్ర అంటే ఏంటి? NETRA అంటే ఏమిటి? నేత్ర అంటే నెట్వర్క్ ఫర్ స్పేస్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అండ్ అనాలిసిస్. దీని ప్రధాన లక్ష్యం స్పేస్ సిచ్యుయేషనల్ అవేర్నెస్ అని అంటారు. అంటే అంతరిక్షంలో ఉన్న వస్తువులను ట్రాక్ చేయడం అన్నమాట. ఉదాహరణకి శాటిలైట్స్ కావచ్చు, రాకెట్ బాడీస్ కావచ్చు, స్పేస్ డెబ్రీ అంటే గ్రహ శకలాలు, ఫ్రాగ్మెంట్స్ అంటే ముక్కలు ముక్కలైపోయిన చిన్న చిన్న ముక్కలు కూడా కావచ్చు. అయితే స్పేస్ డెబ్రీ ఎందుకు ప్రమాదకరము అనంటే, ఒక చిన్న డెబ్రీ ఆబ్జెక్ట్ కూడా ఆర్బిటల్ వెలాసిటీ కారణంగా శాటిలైట్కి భారీ నష్టం కలిగించగలదన్నమాట. ఉదాహరణకి శాటిలైట్ ప్లస్ డెబ్రీ ఈ రెండు కలిస్తే ఒక కొలిజన్, అంటే అవి ఢీ కొంటే గనక ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువ అవుతుంది. అంటే అవి కూడా తునాతునకలైపోయి ఈ చెత్త కూడా అంటే డెబ్రీ కూడా ఎక్కువగా పెరుగుతుంది. దీనిని కెస్లర్ సిండ్రోమ్తో అనుసంధానిస్తారు. అయితే భారతదేశానికి ఇది ఎందుకు అవసరం అంటే, భారతదేశం శాటిలైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువగా ఆధారపడుతోంది. ఎందుకంటే కమ్యూనికేషన్, నావిగేషన్, వెదర్ ఫోర్కాస్టింగ్, రిమోట్ సెన్సింగ్, డిఫెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటాయన్నమాట. అందువల్ల శాటిలైట్ ప్రొటెక్షన్ కూడా నేషనల్ సెక్యూరిటీలో ఒక భాగం అవుతోంది. ఇటువంటప్పుడు రాడార్ మూలాన చాలా అడ్వాంటేజ్ ఉంటుంది మనకు. అవేమిటంటే, ఆప్టికల్ టెలిస్కోప్స్కి డార్క్నెస్ అలాగే క్లౌడ్ కవర్ లాంటి పరిమితులు ఉంటాయి. అదే రాడార్ సిస్టమ్స్ ద్వారా ఆబ్జెక్ట్స్ ట్రాకింగ్ సామర్థ్యం పెరుగుతుంది. ఇప్పుడు మనం చైనా పాకిస్తాన్ బౌండరీ జాయింట్ కమిషన్ భారతదేశ అభ్యంతరాల గురించి మనం చూద్దాం. సెప్టెంబర్ 17న చైనా పాకిస్తాన్ బౌండరీ జాయింట్ కమిషన్ మీద భారతదేశం అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం ఈ అరేంజ్మెంట్స్కి తగిన లీగల్ బేసిస్ లేదని భారతదేశం పేర్కొంది. జమ్మూ అండ్ కాశ్మీర్, లద్దాఖ్ మీద తన టెరిటోరియల్ పొజిషన్ని భారతదేశం పునరుద్ఘాటించింది. అయితే దీనికి గనక మనం నేపథ్యం గనక పరిశీలిస్తే, 1963లో పాకిస్తాన్ చైనా బౌండరీ అగ్రిమెంట్ జరిగింది. భారత్ ఆ అగ్రిమెంట్ని గుర్తించదు. ఎందుకంటే పాకిస్తాన్ అడ్మినిస్టర్డ్ టెరిటరీలోని ప్రాంతాలను పాకిస్తాన్ చైనాతో అగ్రిమెంట్లో చేర్చిందని భారతదేశం వాదిస్తోంది. దీనికి సిపెక్ కనెక్షన్ ఏమిటో చూద్దాం. సిపెక్ అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. ఇందులో కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ పాకిస్తాన్ అడ్మినిస్టర్డ్ కాశ్మీర్ గుండా వెళ్తాయి. అయితే భారతదేశం దీన్ని తన జాతీయ భద్రతా అంశాల కారణంగా వ్యతిరేకిస్తోంది. ఇక ఇప్పుడు మనం భారత్ భూటాన్ రిలేషన్స్ గురించి మనం చూద్దాం. భారతదేశ ఎక్స్టర్నల్ అఫైర్స్ మంత్రివర్యులు శ్రీ ఎస్ జయశంకర్ భూటాన్ను సందర్శించి బయోలాటరల్ కోఆపరేషన్ మీద చర్చించారు. భారతదేశం భూటాన్ డెవలప్మెంట్కి మద్దతు కొనసాగిస్తుందని ఆయన పేర్కొన్నారు. అయితే మనకి భూటాన్ ఎందుకు అంత స్ట్రాటజిక్ అంశం అనేది కనుక పరిశీలిస్తే, భారతదేశానికి భూటాన్ ఒక హిమాలయన్ నైబర్, అలాగే సెక్యూరిటీ పార్ట్నర్, ఇంకా హైడ్రోపవర్ పార్ట్నర్, ఎకలాజికల్ పార్ట్నర్, ఇంపార్టెంట్ బార్డర్ స్టేట్ రిలేషన్షిప్లో ఉంది. ఇక హైడ్రోపవర్ అంశం తీసుకుంటే, భారత్ భూటాన్ సంబంధాల్లో హైడ్రోపవర్ కోఆపరేషన్ చాలా ముఖ్యమైంది. భూటాన్లో హైడ్రోపవర్ పొటెన్షియల్ ఎక్కువగా ఉండటంతో భారతదేశానికి క్లీన్ ఎనర్జీ, అలాగే ప్రాంతీయ కనెక్టివిటీ, అలాగే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, అంటే

ముఖ్యమైన అంశాల గురించిన సంబంధాలు అనే మూడు ప్రయోజనాలు ఉంటాయి. ఇక ఇప్పుడు మనం భారత్ అమెరికా రిలేషన్స్, ఇంకా రష్యా ఇరాన్ శాంక్షన్స్ గురించి మనం చూద్దాం. సెప్టెంబర్ 17 నుంచి 20 మధ్య వారంలో లిండ్సే ఓ గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ కరెంట్ అఫైర్స్లో చాలా ముఖ్యంగా వచ్చింది. అయితే ఇది భారతదేశానికి ఎందుకు ముఖ్యమైంది అంటే, భారతదేశం ఒకేసారి అమెరికాతోటి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ని, రష్యాతోటి డిఫెన్స్ అలాగే ఎనర్జీ సంబంధాలను, ఇరాన్ తోటి కనెక్టివిటీ అలాగే ఎనర్జీ అంశాలను కలిగి ఉంది. కాబట్టి యుఎస్ సెకండరీ శాంక్షన్స్ లాంటి మెజర్స్ తీసుకుంటే భారతదేశానికి స్ట్రాటజిక్ అటానమీ ప్రశ్నను తీసుకొస్తాయి. అయితే స్ట్రాటజిక్ అటానమీ అంటే ఏమిటంటే, భారతదేశం తన విదేశాంగ పాలసీలో సొంతంగా నిర్ణయం తీసుకునే అధికారం కలిగి ఉంది. అంటే ఒక దేశంతో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉన్నప్పటికీ ఇతర దేశాలతో సంబంధాలు పూర్తిగా తెంచుకోవాల్సిన అవసరం ఉండదు.

0: ఇక ఇప్పుడు మనం ఇండియా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్ 2025 గురించి చూద్దాం. ఎలక్ట్రిక్ మొబిలిటీ ఎందుకు అవసరం? ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే పెట్రోల్ డీజిల్ వీటి మీద ఆధారపడటం వల్ల క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకోవడం, దానివల్ల అర్బన్ ఎయిర్ పొల్యూషన్ అంటే పట్టణాల్లో వాయు కాలుష్యం, ఇంకా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ పెంచుతుంది. అదే ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితే టెయిల్ పైప్ ఎమిషన్స్ అంటే పొగ గొట్టడం ద్వారా వచ్చే ధ్వని కాలుష్యాన్ని కానీ లేకపోతే ఈ వాయు కాలుష్యాన్ని మనం తగ్గించవచ్చు. కానీ ఈవీ ట్రాన్సిషన్కి అంటే ఇప్పుడు ఉన్న పెట్రోల్ డీజిల్ వెహికల్స్ నుంచి ఎలక్ట్రానిక్ మోడ్లోకి వెళ్లటం అనేదానికి చాలా అడ్డంకులు ఉన్నాయి. ఏమిటంటే బ్యాటరీ ఖర్చులు, అలాగే ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఎక్కడ ఛార్జ్ చేసుకోవాలనేది, ఇంకా ఎలక్ట్రిసిటీ సోర్స్, ఇంకా పాడైపోయిన బ్యాటరీలను రీసైకిల్ చేసే సమస్య, ఇంకా క్రిటికల్ మినరల్స్ ఏవైతే దావటికి అవసరమైన ఖనిజ లవణాలు దొరకడం అనేది, ఇంకా గ్రిడ్ కెపాసిటీ అంటే ఎక్కడెక్కడి నుంచి సౌకర్యాలు తీసుకుంటారు అనే ఈ సమస్యలన్నీ ఉన్నాయి. అయితే ఎలక్ట్రానిక్ వెహికల్స్ జీరో ఎమిషన్ వెహికల్ అని సాధారణంగా చెప్పినా ఎలక్ట్రిసిటీ ఎలా ఉత్పత్తి అవుతుందో మొత్తం లైఫ్ సైకిల్ ఎమిషన్స్ మీద ప్రభావం చూపిస్తుంది. ఇక ఇప్పుడు మనం చివరిగా వన్ ట్యాగ్ ఫాస్ట్ ట్యాగ్ పోర్టబిలిటీ అనే అంశాన్ని మనం చూద్దాం. జాతీయ రహదారుల సంస్థ NHAI వన్ ట్యాగ్ అనే ఫాస్ట్ ట్యాగ్ పోర్టబిలిటీ సర్వీస్ని రాజ్మార్గ యాత్ర యాప్లో ఆపరేషనల్గా చేశారు. దీని ద్వారా ఫాస్ట్ ట్యాగ్ రిలేటెడ్ పోర్టబిలిటీని సులభతరం చేయడమే లక్ష్యం. అయితే ఇది ఎందుకు అవసరం అంటే ఫాస్ట్ ట్యాగ్ ఒక వెహికల్ ఎలక్ట్రానిక్ టోల్ పేమెంట్ సిస్టమ్. ఇది టోల్ గేట్ల దగ్గర క్యాష్ కట్టే అవసరం లేకుండానే టోల్ కనెక్ట్ చేస్తారు. దానివల్ల ఆపాల్సిన అంటే ప్రయాణం ఆపాల్సిన అవసరం లేదు. దానివల్ల డిజిటల్ ట్రాన్సాక్షన్ రికార్డ్స్ కూడా ఉపయోగపడుతుంది. ఇక వన్ ట్యాగ్ లాంటి సర్వీసుల ద్వారా వినియోగదారుడికి ఫాస్ట్ట్యాగ్ మేనేజ్మెంట్ మరింతగా సౌలభ్యం అవుతుంది. మరి శ్రోతలు అవండి, ఈ వారం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ కార్యక్రమంలో ముఖ్య అంశాలు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ఇక్కడ ముగించి రేపు కరెంట్ అఫైర్స్ క్విజ్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.
1: శ్రోతలు, మీరు ఇంతవరకు వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ మొదటి భాగం విన్నారు. ఈ కార్యక్రమ రెండవ భాగం రేపు సాయంత్రం 5:30 వినొచ్చు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. ఆకాశవాణి ఈనాటి యువవాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు ఈ సాయంత్రం 6:30 అంతర్జాతీయ అణ్వాయుధాల నిర్మూలన దినోత్సవ వివరాలు వింటారు.

0: అనంతరం అన్నమయ్య పదమంజరి భక్తిగీతాలు ప్రసారమవుతాయి. 7:15 విజయవాడ కేంద్రం నుండి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 సినీ భక్తిగీతాలు, 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణలో విజయవాడ నుండి ప్రసారమవుతుంది. 8:15, 8:40 చిత్రకుసుమాలు సినిమా పాటలు. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:30 స్పాట్లైట్, 9:15 స్పాట్లైట్, 9:30 ఏకచిత్ర గానం, బొబ్బిలిపులి చిత్రం నుంచి పాటలు ప్రసారమవుతాయి. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. శ్రోతలు, ఈరోజు రాత్రి 10:00 న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో జపాన్లో జరుగుతూ ఉన్న 20వ ఆసియా క్రీడల యొక్క రోజువారీ విశేషాలు ఢిల్లీ నుండి ప్రసారమవుతుంది న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో. ఇక రేపటి కార్యక్రమాలు. ఉదయం 6:00 ప్రబోధ గీతం, 6:10 భక్తిరంజన కార్యక్రమంలో సూర్య కీర్తనలు, క్రైస్తవ భక్తి గీతాలు. 6:30 సూక్తి ముక్తావళి, వ్యాఖ్యాత శ్రీ ఎం ఆడమ్స్. 6:35 పొలం కబుర్లు. 7:15 ప్రభాత రేకులు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు. అనంతరం మనసులోని మనసు ధారావాహిక నవలపఠనం 22వ భాగం వింటారు. రచన మాలతి చెందూర్ గారు, చదివిన వారు శారదా శ్రీనివాసన్ గారు. అనంతరం ప్రపంచ పర్యాటక దినోత్సవ వివరాలు వింటారు. 7:45 ఉదయరాగం, 8:30 శ్రీత సత్యసాయి జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:35 బాలానందం కార్యక్రమంలో చిన్నగుట్టిగల్లు మండలం కొమ్మిశెట్టివారిపల్లె మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. రేపు ఉదయం 9:00 ప్రముఖ సినీ నటుడు సుమన్ తల్వార్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్. అనంతరం చిత్రకుసుమాలు. 10:00 వార్తావాహిని విజయవాడ కేంద్రం నుండి. శ్రోతలు, రేపు ఉదయం 10:55 మన్ కీ బాత్ గౌరవనీయులు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలనుద్దేశించి చేసే ప్రసంగం ఢిల్లీ నుండి ప్రత్యక్ష ప్రసారం వింటారు. అనంతరం తెలుగు అనువాదం మన్ కీ బాత్ కార్యక్రమానికి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. తరువాత వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. సాయంత్రం 5:00 వనితాలోకం కార్యక్రమంలో లలిత సంగీతం, అనంతరం దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా జాతీయ విద్యా విధానం 2020 దేశాభివృద్దికి కొత్త విద్యాదశ అంశం గురించి వివరాలు ప్రసారమవుతాయి. అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటారు. 5:30 యువవాణి కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, వీక్లీ రౌండప్, కరెంట్ అఫైర్స్ 2వ భాగం ప్రసారమవుతుంది. శ్రోతలు, సమయం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి వింటారు.
1: This is Akashvani, the news read by Valsa Williams. The Election Commission today said that booth level officers, BLOs, will visit the homes of individuals who have been issued notices during the ongoing Special Intensive Revision, SIR, to collect the required documents. The BLOs will subsequently upload the documents on the ECI Net platform. The decision was taken during a meeting held by the Election Commission in New Delhi. The Commission clarified that such persons will not be called for hearing by the Electoral Registration Officer. It said that hearings will be conducted only in exceptional circumstances, preferably through online mode. The Commission also said if a hearing is required, the elector may authorize any adult member of their family to appear on their behalf. SIR has already been completed in 20 states and UTs, including Bihar and West Bengal. The Commission reiterated that the order for the SIR was issued for all the states and UTs with the unanimous approval of the Commission. The Commission said any person whose name has been left out during SIR and wants to include their name can apply to the concerned electoral registration officer. Chief Justice of India Surya Kant has said that drug abuse among children should be viewed not only as a public health issue but also as a matter of child protection. He was speaking at a seminar in Patna today on restoring childhood, preventing drug abuse and reintegration of children in need of care and protection. The Chief Justice stressed the need to ensure that children affected by substance use are provided safety, treatment, counselling, rehabilitation and opportunities to resume education and family life. Chief Justice of India, Justice Suryakant, today inaugurated the country's first victim rights center in Patna. The first of its kind victim rights center in the country has been established on the premises of the Bihar State Legal Services Authority. The center will provide legal rights and essential assistance.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ను ఏవియేషన్ హబ్గా అభివృద్ది చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం రాష్ట్రంలో 6,000 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. కృత్రిమ మేధ సాంకేతికతతో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ది చేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఇక వార్తల వివరాలు. రాష్ట్రంలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాల్లో చేపట్టిన పునరావాస చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వేటకు వెళ్లలేకపోయిన మత్స్యకారుల కుటుంబాలకు 50 కిలోల బియ్యం ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉత్తరాంధ్రలో నదీ ప్రవాహాలు, ముంపు పరిస్థితిని మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. తాజా వర్షాలతో వర్షపాతం లోటు 50 నుంచి 31% తగ్గిందని అధికారులు వివరించారు. ఆంధ్రప్రదేశ్ను ఏవియేషన్ హబ్గా అభివృద్ది చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. కర్నూలు విమానాశ్రయంలో ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీని కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ రాష్టంలో ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. కడప, రాజమండ్రి, భోగాపురంలో కూడా ఎఫ్టీఓలు రానున్నాయని, భోగాపురంలో 139 ఎకరాల్లో ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కర్నూలులో డ్రోన్ సిటీ ఏర్పాటుకు అనుగుణంగా డీజీసీఏ కార్యకలాపాలు స్థానికంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నేరాల స్వభావం మారుతున్న నేపథ్యంలో రాష్ట పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని కేసులను ఛేదిస్తున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు.

0: రైల్వే స్టేషన్ వద్ద మీ పోలీస్ మీ ఫ్రెండ్ డిజిటల్ ఫిర్యాదుల కియాస్క్ ను హోంమంత్రి ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ, విశాఖ రైల్వే స్టేషన్ నుంచి రోజు అధిక సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారని, వారి భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రయాణికులు నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా కియాస్క్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం రాష్టంలో 6,000 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఒంగోలులో 3,40,00,000 వ్యయంతో నిర్మించిన సూపరింటెండింగ్ ఇంజనీరింగ్ కార్యాలయ భవనాన్ని ఈ రోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, ఎల్ నినో ప్రభావంతో రాష్ట వ్యాప్తంగా విద్యుత్ వినియోగం పెరిగిందని, దీనికి అనుగుణంగా సరఫరాలో అంతరాయాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కోటి సూర్యఘర్ కనెక్షన్ల లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం, 20 లక్షల కనెక్షన్ల లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం కృషి చేస్తున్నాయని మంత్రి పేర్కొంటూ,
1: దాదాపు 6,000 కోట్ల రూపాయల పైన ఖర్చు పెడుతున్నాం ఓన్లీ ట్రాన్స్కో సబ్స్టేషన్స్ కానీ, ట్రాన్స్కో బిల్డింగ్స్ కానీ, ఆఫీసులు కానీ కట్టడం కోసం. డిస్కమ్ల ద్వారా కూడా 33/11 kV సబ్స్టేషన్స్ కడుతున్నాం. వ్యవసాయానికి రైతులు అడిగిన వెంటనే అగ్రికల్చర్ ట్రాన్స్ఫారాలు ఇస్తున్నాం. ఆర్డీఎస్ఎస్ చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాం. సూర్యగారు అయితే 6 లక్షలు కనెక్షన్స్ ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నాం. మిగతా వాళ్ళందరికీ కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో 78,000 సబ్సిడీతో ఇస్తున్నాం.
0: కృత్రిమ మేధ సాంకేతికతతో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ది చేస్తున్నామని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు రాజమహేంద్రవరంలో రాష్ట స్థాయి వేడుకలు నిర్వహించనున్నట్టు చెప్పారు. రాజమహేంద్రవరంలో ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, పర్యాటక ప్రాంతాల్లో ఏఐ ఆధారిత డిజిటల్ గైడ్ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించారు. 130కి పైగా పర్యాటక ప్రాంతాల్లో ఏఐ ఆధారిత నివు క్యూఆర్ కోడ్లను ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా 130కి పైగా భాషల్లో మాట్లాడగల డిజిటల్ గైడ్ నివుతో పర్యాటకులు నేరుగా సమాచారం పొందే అవకాశముంటుందని తెలిపారు. దీంతో పర్యాటక ప్రాంతాల చరిత్ర, ప్రత్యేకతలు, సందర్శకులకు అవసరమైన సమాచారం మరింత సులభంగా అందుబాటులోకి రానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా స్వచ్ఛ భారత్ మిషన్ పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మహాత్మాగాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రతిష్టాత్మక పథకమే స్వచ్ఛ భారత్ మిషన్. దేశంలో పారిశుద్ధ్య ప్రమాణాలను పెంచడం, ప్రజల జీవన శైలిలో సానుకూల మార్పు తీసుకురావడమే లక్ష్యంగా ఈ ఉద్యమం రూపుదిద్దుకుంది. గాంధీజీ 145వ జయంతిని పురస్కరించుకుని 2014 అక్టోబర్ 2న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని రాజ్ఘాట్లో ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పరిశుభ్రత వైపు ఒక అడుగు అనే నినాదంతో ఈ ఉద్యమం ప్రారంభమైంది. 10 ఏళ్లకు పైగా దిగ్విజయంగా కొనసాగుతున్న ఈ మిషన్ ప్రస్తుతం స్వచ్ఛ భారత్ 2.0 రూపంలో వ్యర్థరహిత నగరాలు, ఓడిఎఫ్ ప్లస్ గ్రామాలను తీర్చిదిద్దటమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో స్వచ్ఛ భారత్ మిషన్ గురించి మాట్లాడుతూ,
2: కూడే కీ బద్బూ కో బర్దాస్త్ కర్తే హుయే కచరా సాఫ్ కర్నే వాలే హమారే సాథీ సచ్చే అర్థ్ మే ఇస్ అభియాన్ కే महानायक है. स्वच्छ भारत मिशन अर्बन 2.0 कितनी ही बेटियों को स्कूल में शौचालय न होने की वजह से पढ़ाई छोड़नी पड़ती थी. अब इन सब में बदलाव आ रहा है. इन सफलताओं आज के नए संकल्पों पूज्य बापू के चरणों में अर्पित करता हूँ.
0: వివిధ జిల్లాల్లో పోలీసు ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న స్ట్రైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్ల పాసింగ్ అవుట్ పరేడ్ను ఈరోజు నిర్వహించారు. ఆయా జిల్లాల్లో జరిగిన కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొని పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

0: అనంతపురంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పయ్యావుల కేశవ్, కాకినాడలో మంత్రి వాసంశెట్టి సుభాష్, చిత్తూరు జిల్లాలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ, పోలీసు శాఖపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టేలా పోలీసు కానిస్టేబుల్స్ సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని, శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. స్వచ్చాంధ్ర మిషన్ లక్ష్యాలను సాధించేందుకు ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రమైన వాతావరణం, ప్రజారోగ్య సంరక్షణ, కాలుష్య నియంత్రణ, ఘన వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని, ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమస్యలను తక్షణమే పరిష్కరించాలని స్పష్టం చేశారు. మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు ప్రకృతి సంపదను కాపాడుతూ పర్యాటకాన్ని ప్రోత్సహించాల్సిన అవసరముందని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా పారమ్మకొండ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, మన్యం ప్రాంతం ప్రకృతి సోయగాలకు, గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు నిలయమని పేర్కొన్నారు. పారమ్మకొండ వంటి సహజ పర్యాటక ప్రాంతాలను అభివృద్ది చేయడం ద్వారా ఈ ప్రాంతానికి మరింత గుర్తింపు తీసుకురావడంతో పాటు స్థానిక ప్రజలకు ఉపాధి, ఆదాయాన్ని పెంచే అవకాశం ఉందన్నారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ గాలులు వీస్తున్నట్టు అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రాగల 5 రోజుల పాటు తీవ్రమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రాష్టంలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ను ఏవియేషన్ హబ్గా అభివృద్ది చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం రాష్టంలో 6,000 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకర ఏఐ మాధ్యమేన నిర్మితానాం అవసరాణాం ఉపయోగాయ సంబద్ధ సంకటాన్ నివారణాయ ఆహూతవాన్. న్యూయార్క్ నగరె అంతరాష్ట్రీయ శాంతేః సురక్షాయాః చ సందర్భే ఏఐ ఇత్యస్మిన్ విషయే ఆయోజితే కార్యక్రమే సః అధ్యక్షః అభవత్. శ్రీజయశంకర అద్య న్యూయార్క్ నగరె ఏకాశీతితమం సంయుక్తరాష్ట్రసంఘస్య సామాన్య సభాం సంబోధయిష్యతి. విదేశ సచివ విక్రమ మిశ్రీ ఇత్యేషః వికాసశీల రాష్ట్రాణాం కృతే అధికం స్వరం దాతుం UNSC ఇత్యస్య తాత్కాలిక పరిష్కారాయ ఆహూతవాన్. ఒడిశా, ఛత్తీస్గఢ్, బిహార, ఉత్తరప్రదేశేషు చ నిరంతర వృష్టిః సామాన్య జీవనే బాధాం జనయతి. అద్య ఉత్తరప్రదేశస్య, ఉత్తరాఖండస్య, ఛత్తీస్గఢస్య, మధ్యప్రదేశస్య చ కేషుచిత్ భాగేషు ప్రచండ వృష్ట్యై సంచేతనా ప్రసారితాస్తి. అపి చ భారతీయ పురుష మహిళా కబడ్డీ దళాని ఏషియన్ క్రీడాయాం స్వర్ణపదకాన్ని విజితవంతః. అథ వార్తాః విస్తరేణ. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకర ఏఐ మాధ్యమేన ప్రాప్త సంభావనానాం ఉపయోగస్య పరిణామానాం పూర్వానుమానస్య సంకటానాం శమనస్య చ ఆవశ్యకతాయాః విషయే అవధానం దత్తవాన్. మంత్రిణా ఇదం వక్తవ్యం గ్రీస్ దేశస్య విదేశమంత్రిణా జార్జ్ గెరాపెట్రైటిస్ ఇత్యనేన సహ అంతారాష్ట్రీయ శాంతేః సురక్షయాః చ సందర్భే ఏఐ ఇత్యస్మిన్ విషయే ఆయోజితే కార్యక్రమే సహ అధ్యక్షతావదౌ ప్రదత్తం. कार्यक्रमस्य समये डॉक्टर जयशंकरः पुनः दृढ़ीकृतवान् यत् संयुक्तराष्ट्रसंघे भारतस्य प्राथमिकता एआई

తథా సముద్రీయ సురక్షయో విషయే అస్తి. సహ అధోరేఖితవాన్ యత్ నవ దిల్లీ ఘోషణాపత్రే ఏఐ సంసాధనానాం లోకతాంత్రిక ప్రవేశ సురక్షిత విశ్వసనీయ ప్రణాళ్యాః నిర్మాణం మానవ క్షమతా నివేశః ఆర్థిక వృద్ధేః సామాజిక కళ్యాణస్య చ కృతే ఏఐ ఇత్యస్య ఉపయోగస్య చ విషయే మహత్వం వర్తతే. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః అద్య న్యూయార్క్ నగరే ఏకాశీతితమం సంయుక్తరాష్ట్రసంఘస్య సామాన్యసభాయాః ఉచ్చస్తరీయం సత్రం సంబోధయిష్యతి. సంయుక్తరాష్ట్రసంఘస్య సామాన్యసభాయాః ఏకాశీతితమసత్రస్య విషయః విశ్వాసస్య పునర్స్థాపనం పరివర్తనస్య ప్రబంధనం ఏకః సంయుక్తరాష్ట్రసంఘః ఇత్యస్తి. సామాన్యసభాయాం త్రినవత్యధికైకశత సంయుక్తరాష్ట్రసంఘస్య సదస్య రాష్ట్రాణాం అధ్యక్షాః ప్రధానమంత్రిణః వరిష్ఠప్రతినిధయః చ సమ్మిళితాః భవంతి. యే ప్రముఖేషు అంతరాష్ట్రీయవిషయేషు స్వప్రతిబద్ధతాం స్థితిం చ నిరూపయంతి. సంయుక్తరాష్ట్రసంఘస్యానుసారం ఏకాశీతితమం సత్రం వైశ్వికసహయోగస్య పునరుత్థానే సుస్థిర వికాసలక్ష్యాణాం ప్రగతి విషయ శాంతేః గౌరవస్య సమానతాయాః చ కృతే సామూహిక కార్యస్య ప్రోత్సాహనే చ కేంద్రితః భవిష్యతి. విదేశ సచివః విక్రమ మిశ్రీ సంయుక్తరాష్ట్రపరిషదః పరిష్కారస్య ఆవశ్యకతాయాం బలం ప్రతిపాద్య వికాసశీల రాష్ట్రాణాం కృతే ప్రబల ప్రతినిధిత్వస్య మహత్వం ఉక్తవాన్. న్యూయార్క్ నగరే ఆయోజితస్య సంయుక్తరాష్ట్రమహాసభాయాః ఏకాశీతితమస్య సత్రస్య కాలే గ్రూప్ ఆఫ్ G77 ఇత్యస్య విదేశమంత్రిణాం 50తమే వార్షికోపవేశనె భారతీయ విదేశ సచివేన మిశ్రివర్యేణ వైశ్విక రాష్ట్రాః సమాహూతాః తథా చ నియమపాలకైః నియమనిర్మాతృభిః సామూహిక ప్రయాసాః కర్తవ్యాః ఇత్యపి ప్రతిపాదితం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్వః ప్రాతః 11 వాదనే ఆకాశవాణీతః మన్ కీ బాత్ ఇతి కార్యక్రమే స్వీయం మనోగతం ప్రకటయిష్యతి. మాసికస్యాస్య ఆకాశవాణీ కార్యక్రమస్య ఏతత్ 38వ శతమం సంస్కరణం భవిష్యతి. ఆకాశవాణ్యాః దూరదర్శనస్య చ సర్వాభిః వాహినీభిః అస్య కార్యక్రమస్య ప్రసారణం భవిష్యతి. అయం హి కార్యక్రమః ఆకాశవాణీ వార్తా విభాగస్య అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అపి చ న్యూస్ ఆన్ ఏఐఆర్ ఇతి చల దూరభాషీయ తంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. ఆకాశవాణీ దూరదర్శన వార్తా ప్రధానమంత్రి కార్యాలయ సూచనా ప్రసారణ కార్యాలయానాం యూట్యూబ్ వాహినీభిః అపి అస్య కార్యక్రమస్య సాక్షాత్ ప్రసారణం భవిష్యతి. హిందీభాషాయాం ప్రసారణస్య పశ్చాత్ అస్య ప్రసారణం ఆకాశవాణ్యాః క్షేత్రీయాసు భాషాసు అపి భవిష్యతి. ప్రియాః శ్రోతారః సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయ తంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. భారతస్య ముఖ్య న్యాయాధీశ సూర్యకాంతః అవదత్ యత్ బాలానాం మధ్యే మాదకద్రవ్యాణాం దురుపయోగః న కేవలం సార్వజనిక స్వాస్థ్యస్య విషయరూపేణ అపితు బాలసంరక్షణస్య విషయరూపేణాపి విచారణీయః. సహ అద్య పటనానగరె బాల్యావస్థాయాః పునఃస్థాపనం మాదకద్రవ్యాణాం దురుపయోగస్య నివారణం తథా చ పరిచర్యాయాః సంరక్షణస్య చ ఆవశ్యకతాయాం బాలకానాం పునః ఏకీకరణం ఇత్యస్మిన్ విషయే చర్చా సత్రం సంబోధయనాసీత్. ముఖ్య న్యాయాధీశ మాదకద్రవ్యాణాం ఉపయోగేన పీడితానాం బాలకానాం సురక్షాయాః చికిత్సాయాః పరామర్శస్య పునర్వసనస్య శిక్షాయాః పారివారికజీవనస్య చ పునః ఆరంభస్య అవసరాణాం సునిశ్చితతాయాః విషయే అవధానం దత్తం. విత్తమంత్రాలయేన ఉద్ఘోషితం యత్ ఉపభోక్తృణాం సౌవిధ్యాయ శ్వః రవివాసరే సర్వాః సార్వజనిక క్షేత్రస్య బ్యాంక్ సంస్థాః క్షేత్రీయ గ్రామీణ బ్యాంక్ సంస్థాః చ ఉద్ఘాటితాః స్థాస్యంతి.
మంత్రాలయేన ఉక్తం.

0: यत् अयं निर्णयः मासस्यास्य अष्टाविंशतितः त्रिंशत् दिनाङ्कपर्यन्तं युनाइटेड फोरम ऑफ बैंक यूनियंस द्वारा आहूतस्य त्रिदिवसीय राष्ट्रव्यापी बैंक कार्यावरोधस्य सन्दर्भे गृहीतः। स्वास्थ्य परिवार कल्याण मंत्रालयस्य सचिवा पुण्य सलिला श्रीवात्सवः इत्येषा न्यूयॉर्क नगरे संयुक्त राष्ट्र संघस्य उच्चस्तरीय सभायां वैश्विक महामारी सज्जतां प्रतिक्रियां च सुदृढीकर्तुं भारतस्य प्रतिबद्धतां पुनः प्रतिपादितवती। सभां संबोधयन्ती सचिवा सर्वकारस्य समाजस्य च मध्ये महामारी निवारणस्य प्रतिक्रियायाः च विषये भारतस्य समन्वित दृष्टिकोणं प्रकटितवती, यस्मिन् संभाव्य स्वास्थ्य आपत्कालस्य विस्तृत श्रेणी अन्तर्भवति। सा भारते प्रयोगशालायाः जालस्य विस्तारः, आपत्काले समन्वयः, स्वास्थ्य कर्मचारिणः चिकित्सा क्षमतायाः कृते च कृताः प्रयत्नाः अधोरेखितवती, येन सुनिश्चितं भवति यत् स्वास्थ्य आपत्कालेषु प्रभाविरूपेण प्रतिक्रियां दातुं व्यवस्थाः सुसज्जिताः सन्ति। श्रीमती श्रीवास्तव इत्येषा कोविड 19 महामार्याः पाठान सुस्थिर निवेशरूपेण संस्थागत क्षमतायां स्थिते स्थापक स्वास्थ्य प्रणाल्यां च परिष्कारस्य आवश्यकतायां बलं प्रदत्तवती। भारतीय ऋतुविज्ञान विभागेन अद्य उत्तर प्रदेश, उत्तराखंड, छत्तीसगढ़, मध्य प्रदेशेषु च केषुचित् भागेषु अतिवृष्टेः संभावना प्रकटिता। एतदतिरिच्य बिहार, हरियाणा, चंडीगढ़, दिल्ली, हिमाचल प्रदेश, झारखंड, ओडिशा, पश्चिम बंगाल, सिक्किम राज्येषु अपि वृष्टेः पूर्वानुमानं प्रकाशितम्। उत्तर प्रदेशे 63 जनपदानि अतिवृष्ट्या प्रभावितानि सन्ति। अतिवृष्टेः पूर्वानुमान कारणात् तत्रत्य विद्यालयाः, महाविद्यालयाश्च पिहिताः आसन्। सर्वेषु जनपदेषु प्रशासनेन उच्च संचेतनापि प्रसारिता। जनाः अपि अध्यर्थिता यत् ते गृहात् बहिः मा गच्छन्तु। भारतीय क्रीडकैः अद्य जापान देशे प्रवर्तमानायां नागोया एशियाई क्रीडा स्पर्धासु कबड्डी, एथलेटिक्स, स्क्वाश, शूटिंग प्रभृति चतुर्षु स्पर्धासु चत्वारि पदकानि प्राप्य स्वीय स्थानं दृढीकृतम् इति वार्ताः।
1: आकाशवाणी तिरुपति केंद्रम ఇప్పుడు వింటారు శ్రోతలు ఈరోజు అంతర్జాతీయ అణ్వాయుధాల నిర్మూలన దినోత్సవం. ఈ దినోత్సవ వివరాలు తెలుసుకుందాము. అంతర్జాతీయ అణ్వాయుధాల నిర్మూలన దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 26వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ అణ్వాయుధాల నిర్మూలన దినోత్సవం జరుపుకుంటాం. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 2013 డిసెంబర్లో ఒక తీర్మానం ద్వారా ఈ రోజును ప్రకటించింది. అణ్వాయుధాల వల్ల మానవాళికి, ప్రకృతికి పొంచి ఉన్న వినాశకరమైన ప్రమాదాల గురించి ప్రపంచ ప్రజలకు అవగాహన కల్పించడమే ప్రధాన ఉద్దేశం ఈ రోజుకు. యుద్దాలు లేని పరస్పర నమ్మకంతో కూడిన అంతర్జాతీయ సంబంధాలను ప్రోత్సహించడం, భూమిపై ఉన్న అన్ని రకాల అణ్వాయుధాలను పూర్తిగా తొలగించి భవిష్యత్తు తరాలకు సురక్షితమైన ప్రకృతిని, ప్రపంచాన్ని అందించడం ముఖ్య ఉద్దేశాలు. హిరోషిమా, నాగసాకిపై జరిగిన అణుదాడుల భయానక చరిత్రను ప్రపంచం ఎప్పటికీ మరువలేదు. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు మరియు అణ్వాయుధాల ఆధునీకరణ మానవాళి మనుగడకు ప్రమాదకరంగా మారాయి. భూమిపై ఇప్పటికే వేల సంఖ్యలో అణ్వాయుధాలు ఉన్నాయి. వీటిని పూర్తిగా నిర్మూలించడమే ఏకైక శాశ్వత పరిష్కారమని ఐక్యరాజ్య సమితి భావించి ఈ రోజును ఏర్పాటు చేసింది. అణ్వాయుధాల తయారీ మరియు వాటి నిర్వహణ కొరకు ప్రపంచవ్యాప్తంగా భారీగా నిధులు ఖర్చవుతున్నాయి. ఆ వనరులను ఆయుధాల కోసం కాకుండా ఆకలి నిర్మూలన, వైద్యం, ఇంకా విద్య, పర్యావరణ పరిరక్షణ వంటి మానవాళికి అభివృద్ధి కోసం పనుల కోసం ఉపయోగిస్తే నిజమైన అభివృద్ధి జరుగుతుందని నమ్మింది ఐక్యరాజ్య సమితి. యుద్ధం విధ్వంసం కంటే చర్చలు దౌత్యమే ప్రపంచ శాంతికి దోహదం చేస్తాయి. అణ్వాయుధాలు లేని ప్రశాంత ప్రపంచాన్ని నిర్మించడానికి

0: అంతర్జాతీయ సమాజం ఏకతాటిపైకి రావాలని ఈ దినోత్సవం గుర్తు చేస్తుంది ప్రజలందరికీ. విన్నారు కదండి అంతర్జాతీయ అణ్వాయుధాల నిర్మూలన దినోత్సవ వివరాలు. ఇప్పుడు ప్రకటన విందాం.
1: ఇంత రాత్రిపూట ఎస్ఎంఎస్ కేవైసీ అప్డేట్ చేయండి లేదంటే ఖాతా బ్లాక్ అయిపోతుంది. లింక్ మీద క్లిక్ చేస్తాను బ్లాక్ అయిపోతుందేమో. ఆగు, చెక్ చేసావా లింక్ సరైనదేనా? పంపింది మీ బ్యాంక్ అయినా? కేవైసీ అప్డేట్ కోసం తెలియని లింకుని ఓపెన్ చేయడం అంటే తెలియని మనుషుల కోసం మీ ఖాతా తలుపు తెరవడం. తొందరపడి ఇరుక్కోకండి మరియు నకిలీ కేవైసీ అప్డేట్ లింక్ నుంచి జాగ్రత్తగా ఉండండి. ఆర్బీఐ అంటుంది
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: ఎల్ఐసి వారి బీమా లక్ష్మి మహిళలకు ఆకర్షణీయమైన ప్లాన్. చిన్నపాటి పొదుపుతో పెద్ద ప్రయోజనం పొందండి. మెచ్యూరిటీ బీమా మొత్తంతో పాటు గ్యారంటీడ్ ఎడిషన్ కూడా, అలాగే మనీ బ్యాక్ పాలసీ ప్రయోజనాలతో. మరిన్ని వివరాలకు ఎల్ఐసి ఇండియా .in విజిట్ చేయండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలు, ఇప్పుడు వినండి అన్నమయ్య పదమంజరి భక్తి గీతాలు.

శ్రోతలు, ఇప్పుడు ఒక ప్రకటన. ఈ ఆదివారం అంటే సెప్టెంబర్ 27వ తేదీ ఉదయం 9 గంటలకు ప్రముఖ సినీ హీరో మరియు విలక్షణ నటుడు శ్రీ సుమన్ తల్వార్ గారితో ముఖాముఖి ప్రసారమవుతుంది మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2, 107.5 మెగాహెర్ట్స్పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ పై ప్రసారమవుతుంది. శ్రోతలు తప్పక వినండి. 103.2, 107.5 మెగాహెర్ట్స్పై మీరు వింటున్నారు అన్నమయ్య సంకీర్తనలు.

మీరింతవరకు అన్నమయ్య పదమంజరి భక్తిగీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మార్తఫణి కుమార్. ముఖ్యాంశాలు. బ్లూ ఎకానమీలో కేరళం రాష్ట్రానికి అపారమైన సామర్థ్యం ఉందని, సహకార రంగం దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు అన్నారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు బీఎల్ఓలు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్లో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకుంటారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో భారత పురుషుల మహిళల కబడ్డీ జట్లు ఈరోజు 2 స్వర్ణ పతకాలను గెలుచుకున్నాయి. వార్తల వివరంగా. బ్లూ ఎకానమీలో కేరళం రాష్ట్రానికి అపారమైన సామర్థ్యం ఉందని, సహకార రంగం దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు అన్నారు. కేరళంలోని కుందరలో నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్సీసీఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కేంద్రంలో ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని అమిత్ షా పేర్కొన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దిశగా చర్యలు తీసుకోవడం రైతులకు ఎంతో ప్రయోజనకరంగా మారిందని అమిత్ షా తెలిపారు.
1: ఆజాదీ సే అబ్ తక్ దేశ్ కే సభీ కిసానో కా ఔర్ కోఆపరేటివ్ సెక్టర్ సే జుడే హువే సభీ లోగో కా ఏక్ మాంగ్ థా కి కేంద్ర మే కోఆపరేటివ్ మినిస్ట్రీ బనే మగర్ వో పూరా నహీ హోతా థా. నరేంద్ర మోదీ జీ నే కోఆపరేటివ్ మినిస్ట్రీ బనాకర్ देश के ग्रामीण विकास, कृषि विकास और विमेन एम्पावरमेंट के लिए बहुत बड़ा कदम उठाया है.
0: ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో భాగంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు బీఎల్ఓలు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం ఈరోజు స్పష్టం చేసింది. ఆ తర్వాత బీఎల్ఓలు ఆ పత్రాలను ఈసీఏ నెట్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తారని పేర్కొంది. న్యూఢిల్లీలో ఎన్నికల సంఘం నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నోటీసు అందుకున్న వ్యక్తులను ఎన్నికల నమోదు అధికారి విచారణకు పిలవబోరని కమిషన్ స్పష్టం చేసింది. విచారణలో కేవలం అసాధారణ పరిస్థితుల్లో ప్రాధాన్యంగా ఆన్లైన్ విధానంలో మాత్రమే నిర్వహిస్తామని తెలిపింది. ఒకవేళ విచారణ అవసరమైతే ఓటర్ తరఫున హాజరయ్యేందుకు తమ కుటుంబంలోని ఏ వయోజన సభ్యుడు నైనా నియమించవచ్చని కూడా కమిషన్ పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే తన నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్లో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకుంటారు. ఇది నెలవారీ ప్రసారమయ్యే

ఈ కార్యక్రమంలో 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి దూరదర్శన్ నెట్వర్క్ అంతటా ఏఆర్ న్యూస్ వెబ్సైట్లో న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. ఇది ఏఆర్ న్యూస్, దూరదర్శన్ న్యూస్, ప్రధానమంత్రి కార్యాలయం, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం తర్వాత వెంటనే ఆకాశవాణి కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ను విమానయాన కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం కృషి చేస్తోందని, ఇందులో భాగంగా కర్నూలును విమానయాన డ్రోన్ కార్యకలాపాలకు కీలక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఎఫ్టీఓ ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీని కర్నూలు విమానాశ్రయంలో ఈరోజు ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, కేవలం విమానాశ్రయాలపైనే కాకుండా పైలట్ శిక్షణ, నిర్వహణ, గ్రౌండ్ ఆపరేషన్స్, విమానాశ్రయ నిర్వహణతో కూడిన సంపూర్ణ విమానయాన వ్యవస్థను నిర్మించడంపై దృష్టి సారించినట్లు తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరింత ప్రాతినిధ్యం, ఆ దేశాల వాణిని కల్పించేందుకు వినిపించేందుకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి యుఎన్ఎస్సిలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ స్పష్టం చేశారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం 81 సెషన్లో గ్రూప్ ఆఫ్ 77 విదేశాంగ మంత్రుల 50వ వార్షిక సమావేశంలో భారత తరపున ప్రకటన చేస్తూ, దక్షిణార్ధ దేశాలు కేవలం నియమాలను పాటించే స్థాయి నుండి వాటిని రూపొందించే స్థాయికి మారేందుకు సమష్టి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పిల్లలలో మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని కేవలం ప్రజారోగ్య సమస్యగా మాత్రమే కాకుండా బాలల రక్షణకు సంబంధించిన విషయంగా కూడా చూడాలని భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ అన్నారు. బాల్యాన్ని పునరుద్ధరించడం, మాదక ద్రవ్యాల దుర్వినియోగ నివారణ, సంరక్షణ, రక్షణ, అవసరమైన పిల్లలను తిరిగి సమాజంలోకి చేర్చడం అనే అంశంపై ఈరోజు పాట్నాలో జరిగిన ఒక సెమినార్లో ఆయన ప్రసంగించారు. మాదక ద్రవ్యాల వాడకం వల్ల ప్రభావితమైన పిల్లలకు భద్రత, చికిత్స, కౌన్సిలింగ్, పునరావాసం, అలాగే విద్యను, కుటుంబ జీవితాన్ని తిరిగి ప్రారంభించేందుకు అవకాశాలు కల్పించాల్సిన అవసరాన్ని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. జపాన్లో జరుగుతున్న ఐచి నగోయా ఆసియా క్రీడలు 2026లో భారత పురుషుల మహిళల కబడ్డీ జట్లు రెండు నేడు స్వర్ణ పథకాలను గెలుచుకున్నాయి. ఆసియా క్రీడల్లో భారత పురుషుల కబడ్డీ జట్టు ఇరాన్ను 40-34 తేడాతో ఓడించి స్వర్ణం కైవసం చేసుకుంది. ఉత్కంఠ భరితమైన ఫైనల్ ఫోర్లో భారత మహిళల జట్టు కూడా ఇరాన్పై 37-34 తేడాతో విజయం సాధించింది. ఆసియా క్రీడల్లో కబడ్డీ, అథ్లెటిక్స్, షూటింగ్, స్క్వాష్ విభాగాల్లో 5 పథకాలను భారత్ సాధించింది. 4 స్వర్ణాలు, 11 రజతాలు, 13 కాంస్యాలతో ప్రస్తుతం పథకాల పట్టికలో భారత్ 10వ స్థానంలో ఉండగా మొత్తం పథకాల సంఖ్య 28కి చేరింది. వినియోగదారుల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రేపు ఆదివారం తెరిచి ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సెప్టెంబర్ 26-27 తేదీల వారాంతపు సెలవులతో పాటు ఈ నెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపునిచ్చిన 3 రోజుల దేశవ్యాప్త బ్యాంకు సంబంధ దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆదివారం నాడు అన్ని బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎం అనుసంధాన శాఖలు, కరెంటీ చెస్టులు పూర్తి స్థాయిలో పనిచేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి మంజూరు చేసిందని పేర్కొంది. ఇదిలా ఉండగా 3 రోజుల బ్యాంకు సమ్మె సందర్భంగా ఉచిత నెలవారీ పరిమితికి మించిన ఏటీఎం లావాదేవీల ఛార్జీలను మాఫీ చేయాలని పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు నిర్ణయించాయి. వాతావరణం. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ అంచనా వేసింది. బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని కూడా ఐఎండీ అంచనా వేసింది. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, మాహే, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే నెలకొంటాయని అంచనా వేసింది. ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్లో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సాధారణ జనజీవనం తీవ్రంగా స్తంభించిపోయింది. రాష్ట్రంలోని 63 జిల్లాలు అతి భారీ వర్షాలు బారిన పడగా ఒక్కరోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా సగటు కంటే 19 రెట్లు అధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్ 85వ వ్యవస్థాపక

దినోత్సవం సందర్భంగా తమిళ, తెలుగు, మరాఠీ, బెంగాలీ, అస్సామీ భాషల్లో 5 కొత్త ప్రజాదరణ పొందిన సైన్స్ పత్రికలను ప్రారంభించారు. ఈ పత్రికలను సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ సిఎస్ఐఆర్ ఎన్ఐఎస్సిపిఆర్ ప్రచురించింది. ఈ పత్రిక విడుదల సిఎస్ఐఆర్ ఎన్ఐఎస్సిపిఆర్ ప్రజాదరణ పొందిన సైన్స్ ప్రచురణల పరంపరలో ఒక ముఖ్యమైన విస్తరణని మంత్రిత్వ శాఖ తెలిపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్మోజ్ జలసంధిని ట్రంప్ జలసంధిగా చిత్రీకరిస్తూ ఒక పటాన్ని పంచుకున్నారు. మీడియా నివేదికల ప్రకారం ఇరాన్ను అణ్వాయుధాన్ని సంపాదించుకోవడానికి అనుమతించబోమని ట్రంప్ పునరుద్ఘాటించారు. అంతకుముందు అన్ని అంశాల్లోనూ ఘర్షణలు ఆగిపోవటానికి 7 రోజుల ప్రక్రియను ఇరాన్ ప్రతిపాదించింది. దీని ప్రకారం అమెరికా ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనాన్ని ఎత్తివేయడంతో పాటు స్తంభింపజేసిన ఇరాన్ నిధులను విడుదల చేయడం, చమురు సంబంధిత ఆంక్షలను మాఫీ చేయాలి. దానికి ప్రతిగా ఇరాన్ హోర్మోజ్ జలసంధిని తిరిగి తెరుస్తుందని ప్రతిపాదించగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బ్లూ ఎకానమీలో కేరళం రాష్ట్రానికి అపారమైన సామర్థ్యం ఉందని, సహకార రంగం దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు అన్నారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సర్వన్ ఎస్ఐఆర్లో భాగంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు బీఓల్వోలు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్లో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకుంటారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో భారత పురుషుల మహిళల కబడ్డీ జట్లు ఈరోజు 2 స్వర్ణ పథకాలు గెలుచుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6 గంటల 45 నిమిషాలకు ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఈనాటి కిసాన్వాణి కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో మామిడిలో సస్యరక్షణ, ఈ అంశం గురించి నూజివీడు మామిడి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి శాలురాజు గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, ప్రస్తుత పరిస్థితుల్లో మామిడిలో సస్యరక్షణ, డాక్టర్ జి శాలరాజు గారి ప్రసంగం.
3: ఈరోజు మామిడిలో సస్యరక్షణ అనే అంశం గురించి మనం చర్చించుకుందాం. ముఖ్యంగా మన రాష్ట్రంలో పండించేటువంటి పంటల్లో మామిడి అనేది చాలా పెద్ద పండగా కూడా చెప్పవచ్చు. ఈ యొక్క మామిడిలో చూస్తే రైతులు ఈ మధ్య కాలంలో అనేకమైనటువంటి సవాళ్లు, ముఖ్యంగా ఈ యొక్క చీడపీడలు, ఇంకా మరి పూత రాలటం, పిందరాలడు అనే ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. మరి వాటి గురించి మనం తెలుసుకుందాం. మరి రాబోయే సీజన్ కి ముఖ్యంగా పూత త్వరగా రావాలన్నా మరి పూమొగ్గ దశలోనే మరి కొన్ని రకాల యాజమాన్య పద్ధతులు అనేవి చేపట్టాలి కంపల్సరిగా. ముఖ్యంగా పూమొగ్గ దశలో రైతులందరూ కూడా కంపల్సరిగా యొక్క సూక్ష్మ పోషకాల మిశ్రమం అంటారు, లేకపోతే ఫార్ములా 4 5 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారి చేసుకోవాలండి. అలా కాకుండా మనకు పూతంతా ఒకటేసారి రావాలన్నా ఇంకా కావాలి అనుకుంటే మనకు మల్టీకే పొటా

పొటాషియం నైట్రేట్ 10 గ్రాములు, వాటితో పాటుగా అర్కా మ్యాంగో స్పెషల్ 5 గ్రాములు ఒక లీటర్ చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనకు పూతంతా ఒకటేసారిగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మనకు ఈ మధ్య కాలంలో మేము గమనించినది ఏంటంటే చాలా తోటల్లో మనకు యొక్క మైక్రోన్యూట్రియన్ డెఫిషియన్సీ అంటే పోషక లోపాలు కూడా ఉన్నది. కాబట్టి రైతులందరూ కూడా కంపల్సరిగా యొక్క జింక్, బొరాను అనేది కూడా మన ఐరన్ కూడా కంపల్సరిగా పిచికారీ చేసుకున్నట్లయితే యొక్క పోషకాలను కూడా మనం సవరించుకున్న వారం అవుతామండి. దాని తర్వాత ఇక పురుగులు చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ గా ఈ యొక్క షాకీ దశలో అంటే ఈ యొక్క ఆగస్టు యొక్క సెప్టెంబర్ మాసాల్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే యొక్క తేనె మంచు పురుగులు అంటారండి హాపర్స్ ఎక్కువగా గమనించడం జరిగింది. అంటే ఇవి ఎక్కువగా యొక్క లేత ఆకులు, కొమ్మల్ని, పూత కాడలను ఆశించి రసాయన పీల్చి నష్టం కలగజేస్తూ ఉంటాయి. దీనివల్ల లేత ఆకుల చివర్లు మరి మనకు ముడుచుకొని పోవటం కూడా మనం గమనించవచ్చు. ముఖ్యంగా మామిడిలో ఈ యొక్క తేనె మంచు పురుగును ఒక ప్రధానమైన శత్రువు పురుగుగా మనం పరిగణిస్తాం. మామిడిలో ఒకసారిగా పూతంతా రాలిపోవటానికి, పూత మాటిపోవటానికి ప్రధాన కారణం ఈ యొక్క మ్యాంగో హాపర్స్ తేనె మంచు పురుగు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇవి ఎటువంటి తోటల్లో ఉంటాయంటే ఎక్కడైతే మనకు నీడ ఎక్కువగా ఉండి, తేమ ఎక్కువగా ఉండి ఉన్న తోటల్లో కంపల్సరిగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మ్యాంగో హాపర్స్ ఎక్కువగా మనము చూస్తూ ఉంటాం. మరి వీటిని మనము ఏ విధంగా నివారించుకోవాలి అంటే ఒక్క ఈ యొక్క రసాయనిక పురుగు మందు వినియోగం వల్ల ఈ యొక్క మ్యాంగో హాపర్స్ ను మనము నియంత్రించుకోలేము. కంపల్సరిగా రైతులందరూ ఈ యొక్క సస్యరక్షణ పద్ధతుల్ని చేపట్టాలి. మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ యొక్క హన్ సీజన్ లో కూడా కంపల్సరిగా రైతులు కొన్ని చిన్న చిన్నటువంటి యొక్క యాజమాన్య పద్ధతులు అంటే కోత అనంతరం కంపల్సరిగా యొక్క జూన్ జూలై మాసాలలో మనకు ఎప్పుడైతే కోతలు అయిపోతాయో అప్పుడు ప్రూనింగ్ అనేది చేసుకోవాలి. అంటే ఎక్కడైతే యొక్క క్రిస్ క్రాస్ బ్రాంచెస్ కానీ అంటే అడ్డుదిడ్డంగా పెరిగినటువంటి కొమ్మల్ని కానీ లేకపోతే ఎండిపోయిన కొమ్మల్ని కానీ పురుగు సోకినటువంటి కొమ్మల్ని, తెగులు వచ్చినటువంటి కొమ్మల్ని కంపల్సరిగా మనం ప్రూనింగ్ చేసుకుని చెట్టును పలచల చేసుకున్నట్లయితే తద్వారా గాలి వెలుతురు అనేది మనకు చెట్టుకు వస్తుందండి. దానివల్ల ఈ యొక్క హాపర్స్ అనేది కూడా చాలా వరకు దాని యొక్క ఉధృతి ఉనికి తగ్గుతుంది. మాక్సిమం రైతులు మనం యొక్క ప్రూనింగ్ అనేది చేయకపోవడం వల్ల మనకు తోటంతా కూడా కప్పేసి ఉండటం వల్ల, నీడ ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఈ యొక్క తేనె మంచు పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత మనకు కంపల్సరిగా మనకి తోటలో వాటర్ ఎక్కువగా మనం పెట్టుకోకుండా సాధ్యమైనంత వరకు డ్రిప్ పద్ధతిలో, బిందు పద్ధతిలో తోటకు నీరు అందించినప్పుడు కూడా ఈ యొక్క హాపర్స్ ఉధృతి తగ్గించుకోవచ్చు. దాంతో పాటుగా అన్ సీజన్ లో అంటే ఇప్పుడు మనం కంపల్సరీ యొక్క సెప్టెంబర్ మాసాల్లో ఏదైనా ఒక స్ప్రే అంటే పురుగు మందు కానీ లేకపోతే మనకు వేప గింజల కషాయం కానీ వేప నూనె కానీ ఒక 3 ml లేకపోతే వేప గింజల కషాయం 5% 5 ml ఒక లీటర్ చొప్పున కలుపుకొని మనము యొక్క చెట్టు మొదలు, కాండము, కొమ్మల మీద పిచికారీ చేసుకున్నట్లయితే యొక్క హాపర్స్ ను మనం సమూలంగా నివారించుకోవచ్చు. ఎందుకంటే ఈ హాపర్స్ అన్ని కూడా మనకు కాండం మీద అవి ఉండటం మనం గమనిస్తూ ఉంటాం ఇప్పుడు చూసినట్లయితే. కాబట్టి వాటిని మనం డిస్టర్బ్ చేసుకోవాలంటే ఏదైనా ఒక స్ప్రే మనం చేసుకున్నట్లయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ అంటారండి పసుపు రంగు జిగురట్టలు కంపల్సరిగా మనం ఎకరానికి 40 నుంచి 50 చొప్పున పెట్టుకుంటే ఈ యొక్క తల్లి పురుగుల ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఇక మనం తర్వాత ఇంకా కొన్ని రకాల జీవ నియంత్రణ పద్ధతులు అంటే ఎంటమోపాథోజెనిక్ ఫంగై జీవ నియంత్రణ పద్ధతిలో డెవలప్ చేసిన శిలీంద్ర నాశులు మెటారైజం అనే సోప్లియే లేకపోతే బెవేరియా బెసియానా 1x10⁸ స్పోర్స్ గాఢత కలిగినటువంటి యొక్క శిలీంద్ర నాశులను 5 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకుని మనం పిచికారీ చేసుకోవాలి. ఇక చివరి అస్త్రంగా మాత్రమే రసాయనిక పురుగు మందులైనటువంటి ముఖ్యంగా మొదటి పిచికారిలో మనకు యొక్క బూప్రోఫెజిన్ అన్న మందును 1.5 ml 1 లీటర్ చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇంకా మనకు హాపర్స్ అనేది తగ్గలేదు అనుకుంటే రెండవ దఫాగా కంపల్సరిగా యొక్క బూప్రోఫెజిన్ అసిఫేట్ కాంబినేషన్ లో ఉన్నటువంటి మందును 1 గ్రాము 1 లీటర్ చొప్పున పిచికారీ చేసుకోవటం, లేకపోతే ఇమిడా క్లోప్రిడ్ అన్న మందును 0.3 ml, లేకపోతే థయామిథాక్సమ్ అన్న మందును 0.3 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. కంపల్సరిగా ఒక పిచికారికి 15-20 రోజుల గ్యాప్ ఉండేలాగా రైతులు శ్రద్ధ వహించాలి. ఇంకా తగ్గలేదు అనుకుంటే మనకు మూడవ దఫాగా మాత్రమే కొత్త రకం మందు అయినటువంటి పైమెట్రోజైమ్ అన్న మందును 0.6 గ్రాములు, లేకపోతే డైనోటెఫ్యురాన్ అన్న మందును 0.2 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క మనం పిచికారీ కూడా చేసేటప్పుడు కంపల్సరిగా మామిడిలో బాగా
పూత ఎక్కువగా ఉన్నప్పుడు మనం పిచికారి చేసుకోకూడదు. పూమొగ్గ దశలోనే పూలు పూర్తిగా విచ్చుకోక ముందు పిచికారి చేసుకోవాలి. ఎందుకంటే ఆ దశలో మనం పిచికారి చేసుకున్నట్లయితే మనకు ఫలదీకరణానికి ఉపయోగపడే పాలినేటర్స్ కూడా మనకు నశించడానికి అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరిగా రైతులందరూ కూడా ఈ జాగ్రత్త వహించాలి. ఇంకా మరి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఈ యొక్క పిచికారి ఒక ఆకుల మీదనే కాకుండా చెట్టు మొదలు

కాండము మనము కొమ్మలు పైన కూడా తరిచేలాగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క మ్యాంగో హాపర్స్ ను మనం సమూలంగా నివారించుకోవచ్చు. ఇంకా మనకు మామిడిలో అతి ముఖ్యమైన పురుగు చూసుకున్నట్లయితే తామర పురుగులు. ఈ మధ్య కాలంలో మనకు నల్ల తామర పురుగులు, కోడిపేన అని కూడా రైతులు చెప్పడం జరుగుతుంది. మరి వీటి యొక్క ఉధృతి కూడా బాగా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఆకుల అడుగు బాగాన అధిక సంఖ్యలో చేరి రసాన్ని పిలిచి మనం నష్టం కలగజేస్తూ ఉంటాయి. అదేవిధంగా పిందెల మీద కూడా ఆ యొక్క చర్మాన్ని గోకి రసం పిలచడం వల్ల ఈ యొక్క ఒక్క రంగులో చర్మం బీటలు వారి రాతి మంగ అనేది కూడా మనం ఏర్పడడం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా వీటి కూడా ఏంటంటే రైతులు విపరీతంగా పురుగు మందులు, అదేవిధంగా మార్కెట్ లో లభ్యమవుతున్నట్టు బయోమందులు, కొన్ని రకాల ఇన్సెక్టిసైడ్స్ మిక్చర్స్ కూడా మనం విపరీతంగా వాడడము, ఇంకోటి సింథటిక్ పైరెథ్రాయిడ్స్ వాడడం వల్ల కూడా ఈ యొక్క నల్ల తామర ఉధృతి బాగా పెరగడం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి రైతులందరూ ఈ యొక్క పురుగు మందుల ద్వారానే ఈ యొక్క నల్ల తామర పురుగును నివారించుకోవడం సాధ్యం కాదు. కాబట్టి కంపల్సరిగా సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అంటే ముఖ్యంగా ఈ యొక్క నల్ల తామర పురుగు సమగ్ర సస్యరక్షణ చర్యలు మనం చూసుకున్నట్లయితే తోటను ఎప్పుడు కూడా మనము కలుపు లేకుండా శుభ్రంగా పెట్టుకోవటం, ముఖ్యంగా కొన్ని రకాల కలుపు మొక్కలు వీటికి ఆవాసాలుగా నివాసాలుగా ఉంటాయి కాబట్టి కలుపు మొక్కలు అనేది సమూలంగా నివారించుకోవాలి, శుభ్రంగా ఉంచుకోవాలి. ఇదివరకు చెప్పినట్లు బ్లూ కలర్ స్టిక్కీ ట్రాప్స్ అంటే నీలి రంగు జిగురట్టలు ఎకరానికి 40 నుంచి 50 చొప్పున మనం పెట్టుకోవాలి కంపల్సరిగా. ఇంకా తర్వాత మనం చూసుకున్నట్లయితే పూత దశ నుంచే కొంచెం వేప సంబంధిత మందులు పిచికారు చేసుకోవటం, లేకపోతే జీవనియంత్రణ పద్ధతిలో డెవలప్ చేసినటువంటి శిలీంద్ర నాశులు అయినటువంటి ఈ యొక్క బెవేరియా బెసియాన కానీ, లేకపోతే లెకానిసిలియం లెకాని కానీ, లేకపోతే మెటారైజియం అనైసోప్లియా మందుల్ని మనం 5 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. ఇంకా మనకు బెసిల్లస్ ఆల్బస్ అని సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ కాంబినేషన్ లో మనకు ఐసీఆర్ ఎన్బిఐఆర్ వారు ఒక మైక్రోబియల్ కన్సార్షియం కూడా మరి డెవలప్ చేశారు. సో ఆ వాటిని కూడా 1 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. కొన్ని రకాల మిత్ర పురుగులు కూడా పరిశోధన దశలో ఉన్నవి. సో వాటిని కూడా మనం సంరక్షించుకుంటూ వీలైతే వాటిని కూడా మనం రిలీజ్ చేసుకున్నట్లయితే ఈ యొక్క కోడిపేను మనం నివారించుకోవచ్చు. బ్లాక్టోతీగస్ పెల్లెసెన్స్ అన్నది మనకు లభ్యం అవుతూ ఉన్నాయి, అవి ఇంకా పరిశోధన ఉన్నాయి. సో అవి కూడా మనకు వచ్చిన తర్వాత మనం రిలీజ్ చేసుకుంటే మామిడిలో నల్ల తామర పురుగు సమగ్రవంతంగా జీవ నియంత్రణ పద్ధతులనే మనం కంట్రోల్ చేసుకోవాలి. రసాయనిక పద్ధతిలో వీటిని కంట్రోల్ చేసుకోవటం కష్టం, ఎందుకంటే ఇది కొత్త రకం పురుగు, మనకు వేరే పంట మిరప పంట నుంచి ఇక్కడికి వచ్చేసి మనకు నష్టం కలగజేస్తూ ఉన్నది. కాబట్టి రైతులందరూ ఈ యొక్క సూచనను తప్పకుండా పాటించాలి. ఇకపోతే అన్ని చేసిన తర్వాత మనం పిచికారీ చేసుకోవాలనుకుంటే సిఫారసు చేసిన మందుల్లో ముఖ్యంగా కొంచెం సేఫ్ కెమికల్స్ స్పైనోసాడ్ అన్న మందును 0.3 మిల్లీలీటర్లు, లేకపోతే స్పైరో టెట్రామెట్, లేకపోతే స్పైనోటరామ్, లేకపోతే ఫ్లూక్సా మెటామైడ్ అన్న మందు 1 మిల్లీలీటర్ 1 లీటర్ చొప్పున పిచికారీ చేసుకోవటం, లేకపోతే టోల్ఫెన్ పైరాయిడ్ అన్న మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ చొప్పున కలుపుకొని కంపల్సరిగా ఒక పిచికారికి ఇంకో పిచికారికి 15 నుంచి 20 రోజుల గ్యాప్ లో ఈ యొక్క పురుగు మందుల్ని మార్చి మార్చి పిచికారీ చేసుకున్నట్లయితే నల్ల తామర పురుగును మనము నివారించుకోవచ్చు. క్రిప్టోతిస్ డార్సాలిస్ అన్న తామర పురుగు మనకు ఎక్కువగా ఉన్నది, కానీ ఈ మధ్య కాలంలో మామిడిలో మనకు మిరప నుంచి వచ్చినటువంటి త్రిప్స్ పారిస్పైనస్ అన్నది ఎక్కువగా ఉండటం వలన మనకు యొక్క మామిడిని యొక్క ముఖ్యంగా పూతను రసం పీల్చి నష్టం కలగజేస్తూ ఉన్నది. కాబట్టి రైతులు కంపల్సరిగా ఈ యొక్క స్టిక్కీ ట్రాప్స్ పెట్టుకోవటం, ఈ యొక్క జీవ శిలీంద్ర నాశనలు ఉపయోగించుకోవటము, వేప సంబంధిత మందులు వాడుకోవటము, లేకపోతే ప్రిడేటర్స్ ను మన తోటలో విడుదల చేసుకున్నట్లయితే మనం సమూలంగా నివారించుకోవచ్చు. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పూత దశలో యొక్క పూతను తినే గొంగలి పురుగులు కూడా మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. సో ఇవి కూడా గత 2-3 సంవత్సరాల్లో బాగా ఎక్కువగా విపరీతంగా ఉండి పూతను అంతా తినేసి కాడలుగా చేసి మోడుగా మార్చడం జరిగింది. అప్పుడప్పుడు కాయల మీద కూడా ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ గొంగలి పురుగులు కాయ మీద గోకి తినడం వల్ల కాయ కూడా నాణ్యత తగ్గిపోయి మార్కెట్ లో మనకు అధిక ధర అనేది రాదు. కాబట్టి వీటి నివారణకి ఏమిటంటే మనకు కంపల్సరిగా ఎక్కడైతే ఈ యొక్క గొంగలి పురుగుల గుడ్లు కానీ ఆ యొక్క లార్వాలు కనపడినట్లయితే వాటిని మనం సేకరించి నాశనం చేయాలి. తర్వాత లైట్ ట్రాప్స్ దీపపు ఎరలు అంటారు, 160 వాట్ బల్బ్స్ సామర్థ్యం కలిగిన వాటిని హెక్టార్ ఒక చొప్పున పెట్టుకున్నట్లయితే రెక్కల పురుగులు వాటికి ఆకర్షింపబడి చనిపోతూ ఉంటాయి. ఇకపోతే ఇక మనకు సిఫారసు మేరకు ఇక ఎమామెక్టిన్ బెంజోయేట్ అన్న మందును 0.4 గ్రాములు, లేకపోతే స్పైనోసాడ్ అన్న మందును 0.35 మిల్లీలీటర్ 1 లీటర్ చొప్పున కొనుక్కొని పిచికారీ చేసుకోవాలి. లేకపోతే ఇక స్పైనోసాడ్ తో పాటుగా అజాడిరక్టిన్ 10,000 ppm అన్న మందును 2 మిల్లీ
మిల్లీలీటర్లు మరియు స్పైనోసాడ్ మందు 0.35 మిల్లీలీటర్ కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే పూతను తిన్న గొంగరపును మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మనకు కాయ దశలో కూడా ముఖ్యంగా ఈ యొక్క కాయ తొలచు పురుగు

అంటారు ఫ్రూట్ బోరర్, ఎక్కువగా రావటానికి అవకాశం ఉంది, అది ఎక్కువగా మన నష్టం కలగజేస్తూ ఉంటుంది. కాబట్టి ఇవి కాయలు చిన్న సైజులో ఉన్నప్పుడే మనకు కాయ ముక్కు లేదా ఎంట్రన్స్ భాగంలో చిన్న రంధ్రం చేసుకుని ఈ కాయ తొలచు పురుగు లోపలికి వెళ్ళి కాయను అంతా కూడా మనకు తినేస్తూ ఉంటుంది. కాయ తొలచు పురుగు సోకినటువంటి కాయలు చెట్టుకు బయలుదేరడం ప్రధాన లక్ష్యంగా మనం గమనించుకోవచ్చు. సో వీటిని కూడా మనము సమగ్ర సస్యరక్షణ పద్ధతులు అనేది చేపట్టాలి. సో వీటి కూడా మనం చూసుకున్నట్లయితే ఎక్కడైతే యొక్క ఫ్రూట్ బోరర్ ఆశించినటువంటి కాయలు మనం తోటలో అలానే పడివేయకుండా వాటిని అన్నిటినీ సేకరించి తగలబెట్టడం మొదట చేయవలసిన పని. అదేవిధంగా కోత అనంతరం కంపల్సరిగా ఈ యొక్క కాండం పగుళ్ళలో కానీ లేకపోతే కొమ్మలు కానీ ఎండిపోయిన కొమ్మల్లో ఈ యొక్క ఫ్రూట్ బోరర్ యొక్క కోశస్థ దశలు అంటే ప్యూపల్ స్టేజెస్ ఉంటాయి కాబట్టి వాటిని కలెక్ట్ చేసి మనం నాశనం చేయాలి. అలా చేయకపోతే ఏమవుతుందంటే మళ్ళీ ఈ యొక్క రెక్కల పురుగులు వచ్చేసి మనకు ఈ నెక్స్ట్ సీజన్లో ఈ యొక్క మామిడి కాయలను ఆశించి నష్టం కలగజేస్తూ ఉంటుంది. వీటికి కూడా మనం వీలైతే లైట్ రాస్ పెట్టుకోవటం. ఇంకోటి ఈ మధ్య కాలంలో మనకు ఫ్రూట్ కవర్స్ అనేవి కూడా మనకు లభ్యమవుతూ ఉన్నాయి మార్కెట్లో. ఉద్యాన శాఖ వారు కూడా మనకు సబ్సిడీ రూపంలో ఇస్తున్నారు కాబట్టి ఫ్రూట్ కవర్స్ కూడా కాయ మనకు 80 నుంచి 100 గ్రాములు లేకపోతే నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడే ఫ్రూట్ కవర్స్ వాడినట్లయితే ఈ యొక్క ఫ్రూట్ బోరర్ నుంచి సమూలంగా మనము కాయలను మనం కాపాడుకోవచ్చు, నాణ్యమైన కాయలను మనం పండించవచ్చు. ఇకపోతే మనము పిచికారీ చేసుకోవాలి అనుకుంటే కంపల్సరిగా ఫ్రూట్ బోరర్ ఎక్కడెక్కడైతే ఎక్కువగా ఉందో ఆ ఏరియాలో మనం పూత దశ నుంచే వేప సంబంధిత మందుల్ని మార్చి మార్చి మనకు 15 డేస్ 20 డేస్ లో స్ప్రే చేసినప్పుడు 2 మాసాల వరకు కంపల్సరిగా వీటిని కూడా నివారించుకోవచ్చు. లేకపోతే మనకు శనగ గింజ సైజ్ లో అంటే పీ స్టేజ్ లో మనకు యొక్క కాయలు ఉన్నప్పుడు యొక్క బీటీ అనే మందును 1 గ్రాము 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారి చేసుకోవాలి. అదేవిధంగా మరి మామిడికాయలు లెమన్ సైజులో నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు ఈ యొక్క కాయ తొలచు పురుగు ఉధృతి మనం గమనించినట్లయితే దీనికి మనకు వేప నూనె యొక్క 3000 ppm ఏమో 2 ml వీటితో పాటుగా క్లోరోపైరిఫాస్ అనే మందును 50 EC 2 ml 1 లీటర్ చొప్పున కలుపుకొని మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క కాయ తొలచు పురుగును మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా మరి యొక్క ఇంపార్టెంట్ పురుగు మనకు ఫ్రూట్ ఫ్లై పండు ఈగ అంటారు. ఈ పండు ఈగ కూడా మనము ఎక్కడైతే తోటల్లో కాయల్ని లేటుగా హార్వెస్ట్ చేసినట్లయితే అంటే లేటుగా కోత కోసినట్లయితే ఆలస్యం చేసినట్లయితే ఈ యొక్క పండు ఈగ ఆశించి నష్టం కలగజేస్తూ ఉంటుంది. ఈ యొక్క ఆడపురుగులు లేటుగా కోసినటువంటి కాయల్ని ఆశించి పక్వానికి వచ్చినటువంటి కాయల్ని ఆ చర్మాన్ని తొలిచి గుడ్డు అనేది లోపల పెడుతుంది. ఆ గుడ్డు నుంచి వచ్చినటువంటి లార్వాలు కాయ లోపల చేరి ఆ గుజ్జును తిని మనం నాశనం కలగజేస్తూ ఉంటాయి. మనం మామిడిని చూసినట్లయితే కాయని చూసినట్లయితే ఎక్కడైతే ఒక రంధ్రం ఉండి అక్కడ ఒక నల్లటి మచ్చలు గాని డాగ్ ఏర్పడి అక్కడ నుంచి జిగురు లేదా రసం కారుతూ ఉన్నట్లయితే అది పండు ఈగ సోకినటువంటి మన కాయగా గుర్తించవచ్చు. అంతేకాక ఆ పండు ఈగ ఆశించినటువంటి ప్రాంతం కొంచెం మెత్తగా ఉండటం, తర్వాత క్రమేపీ అది లోపల కుళ్ళిపోయి చెడు వాసన రావటం, అటువంటి కాయలు త్వరగా రాలిపోవటం కూడా మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క పండు ఈగను కూడా సమర్థవంతంగా నివారించుకోవడానికి కంపల్సరిగా ఇక సమగ్ర సస్యరక్షణ చర్యలు అనేది చేపట్టాలి. ముఖ్యంగా పండుగ ఆశించినటువంటి కాయల్ని మనం తోటలో అదే అలానే పడివేయకుండా వాటిని అన్నిటిని కూడా కలెక్ట్ చేసి కొంచెం చెత్త వేసి తగలబెట్టడం అనేది ముందుగా చేయాల్సినటువంటి చర్య. ఫ్రూట్ కవర్స్ లభ్యమైతే ఫ్రూట్ కవర్స్ వాడుకుంటే కూడా మనకు ఈ పండుగ నుంచి సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇంకా మన చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ లేకపోతే మామిడిలో ముఖ్యంగా మనం ఇక జామ కానీ బత్తాయి కానీ దోస అనే పంటలు మనం పండించకూడదు. ఎందుకంటే వాటిలో కూడా ఈ యొక్క పండుగ అనేది ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటువంటి పంటలు వేసుకోకుండా ఉండటం. ఇంకా మనం చూసినట్లయితే ఇక పండుగను మనకు మానిటర్ చేసుకోవటానికి కంపల్సరిగా మనకు ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ అనేవి కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇవి మనం మానిటరింగ్ చేసుకోవటానికి ఎకరానికి 4 నుంచి 6 చొప్పున పెట్టుకోవాలి. సో మనకు ఆ యొక్క ఫ్రూట్ ఫ్లై ట్రాప్ లో 5 కన్నా ఎక్కువ పడినాయంటే మనం వెంటనే యొక్క విషపు ఎరలు తయారు చేసుకోవడం. ఈ విషపు ఎరలు కూడా మనకు ఏంటంటే బెల్లం 100 గ్రాములు వేసుకుని దానికి మనం కొంచెం డెల్టా మెత్రిన్ అన్న మందు కానీ లేకపోతే మెలాథియన్ అన్న మందు 2 ml వేసుకుని కొంచెం పులిసిన కళ్ళు మనం వేసుకుని ప్లేట్లు అక్కడక్కడ 250 ml చొప్పున అక్కడక్కడ పెట్టుకున్నట్లయితే ఈ యొక్క విషపు ఎరకు ఈ యొక్క రెక్కల పురుగులు ఆకర్షింపబడి చనిపోతూ ఉంటాయి. ఇంకా మనం చివరి అస్త్రంగా మాత్రమే పురుగు మందుల పిచికారి అన్నది చేయాలి. అది కూడా కోతకు 3 నుంచి 4 వారాల ముందు మాత్రం మనం ఇది పిచికారి చేసుకోవాలి. ఎందుకంటే మామిడి అన్నది మనం తింటాం కాబట్టి రసాయనిక పురుగు మందులు లేనటువంటి రెసిడ్యూస్ లేనటువంటి వాటి కోసం మనకు స్పైనోసాడ్ అన్న మందును 0.3 ml లేకపోతే డెల్టా మెత్రిన్ అన్న మందును 2 ml ఏదో ఒక మందును మనము మార్చి మార్చి పిచికారి చేసుకున్నట్లయితే మనము ఈ యొక్క పండుగ అనేది సమర్థవంతంగా నివారించుకోవచ్చు. రైతులు ఇక్కడ

ముఖ్యంగా గమనించాలంటే మనకు ఉధృతి ఎక్కువగా ఉంది, మనకు ఈ యొక్క ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ లో ఎక్కువగా మనము అడల్ట్స్ ఎక్కువగా గమనిస్తున్నాం, రెక్కల పురుగులు గమనిస్తున్నాం అన్నప్పుడు 4 నుంచి 6 చొప్పునే కాకుండా ఇంకా ఎక్కువగా పెట్టుకోవచ్చు. అంటే ఒక 10 కానీ 15 కానీ పెట్టుకుంటే ఎక్కువగా మనము ఇది సింపుల్ మెథడ్ లో మన ఎకో ఫ్రెండ్లీ మెథడ్ ద్వారా మనం ఈ యొక్క ఫ్రూట్ ఫ్లై అడల్ట్స్ ని మనం కలెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది, చంపేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క ఫ్రూట్ ఫ్లై ల్యూర్స్ ను కూడా మనకు మామిడి పరిశోధన కేంద్రం న్యూస్ఫీడ్ లో మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది. సో ఆసక్తి గల వారు మనం న్యూస్ఫీడ్ పరిశోధన కేంద్రాన్ని మీరు సంప్రదించిన కూడా ఇక ఫ్రూట్ ఫ్లై లూర్స్ ని మనము ఇవ్వటానికి అవకాశం ఉంది, అందరూ కూడా గమనించండి. ఇంకా చూసినట్లయితే ఈ మధ్య కాలంలో మనకు కాయదశలో కూడా ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో ఈ ఎల్నినో కండిషన్స్ లో చూస్తే మనకు ఎక్కువగా మామిడిలో యొక్క స్కేల్ ఇన్సెక్ట్స్ అంటారు, పులుసు పురుగులు ఎక్కువగా ఆశించి నష్టం కలగజేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ స్కేల్ ఇన్సెక్ట్స్ ఎక్కడొస్తాయి అంటే నిర్లక్ష్యం చేసినటువంటి తోటలు, ముదురు తోటలు, పోషణ లేనటువంటి తోటలు లో ఎక్కువగా. అదేవిధంగా ఈ స్కేల్ ఇన్సెక్ట్స్ అంటే ముదురు ఆకులను ఎక్కువగా ఆశించి ఆ రసం పిలిచి ఆ ప్రాంతాన్ని అంతా కూడా పాలిపోయినట్లు ఎల్లో కలర్ గా రావడం జరుగుతుంది. తర్వాత ఆకంతా కూడా మనం పసుపు రంగులోకి మారిపోయి రాలిపోతూ ఉంటుంది. సో సివియర్ కండిషన్స్ లో మనకేంటంటే కాయల మీద కూడా ఆశించి ఈ యొక్క పులుసు పురుగు నాశనం చేస్తుంది. ఎక్కడైతే ఈ పులుసు పురుగులు ఆశించాయో అటువంటి ఆకుల్ని కొమ్మల్ని కత్తిరించి తగలబెట్టేయాలి, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అలా చేయకుండా మనం చేసినట్లయితే కంపల్సరిగా తోటంతా కూడా ఈ యొక్క పులుసు పురుగు ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువ రావటానికి అవకాశం ఉంది. కాబట్టి ఏ కొమ్మలు అయితే ఏ ఆకులు అయితే ఉన్నాయో వాటిని అన్నింటినీ కత్తిరించి తగలబెట్టి నాశనం చేయండి. తదుపరి మనము ఈ యొక్క పురుగు మందులు మనం పిచికారీ బూప్రొఫెసిన్ అన్న మందును మనం 2 మిల్లీలీటర్లు వీటితో పాటుగా ఆగ్రోస్ప్రే ఆయిల్ లేకపోతే మినరల్ ఆయిల్ లేకపోతే పెట్రోలియం ఆగ్రోస్ప్రే ఆయిల్ అంటారు. సో అది ఒక 10 మిల్లీలీటర్ 1 లీటర్ చొప్పున ఒకరు పిచికారి చేసుకోవాలి. లేకపోతే ఇమిడాక్లోప్రిడ్ అన్న మందును 0.5 మిల్లీలీటర్లు వీటితో పాటుగా పెట్రోలియం ఆయిల్ లేకపోతే ఆగ్రోస్ప్రే ఆయిల్ అనేది మనకు దొరుకుతుంది. అది 10 మిల్లీలీటర్ 1 లీటర్ చొప్పున కలుపుకుని ఈ పురుగు మందులు మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పులుసు పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క కాయదశలో ఇంకొక పురుగు, ఒక రసం పీల్చే పురుగు జాతికి చెందిందే మనకు పిండి పురుగు. ఈ పిండి పురుగులు కూడా వ్యాక్సీ కోటింగ్ లాగా తెల్లటి ఒక బూజు వంటి పదార్థంతో కప్పబడి లోపల గుంపులు గుంపులుగా పురుగులుండి కాయ నుంచి రసాన్ని పిలిచి నష్టం కలగజేస్తూ ఉంటాయి. అంతేకాకుండా మనకు కొమ్మలకు కూడా పూత కాడలకు కూడా ఒక్కొక్కసారిగా ఈ యొక్క మీలీ బగ్స్ అంటారు పిండి పురుగులు ఆశించి నష్టం కలగజేస్తుంటాయి. సో వీటిని కూడా మనకేంటంటే తక్కువ కాయలకు లేకపోతే కొమ్మలకు కాడలకు ఉంటే వాటిని ఎక్కడి వరకు కట్ చేసి తగలబెట్టేయడం పద్ధతి. సమగ్ర సస్యరక్షణ చర్యల్లో భాగంగా చెట్టు 1 మీటర్ ఎత్తు వరకు ఈ యొక్క ఎల్లో కలరు పాలిథిన్ షీట్స్ కానీ లేకపోతే టార్పాలిన్ పట్టలు కానీ లేకపోతే యొక్క స్టికీ ట్రాప్స్ అన్న కూడా మనకు ఉంటాయి, వాటిని అన్నింటినీ ఆ కాండం చుట్టూ 1 మీటర్ ఎత్తు వరకు కూడా మనము చుట్టేసి దాని మీద జిగురు లేదా గ్రీజ్ పూసినట్లయితే పురుగులు చెట్టు పైకి రాకుండా మనము నివారించుకోవచ్చు. ఇంకా మనము వీటి కూడా కొన్ని రకాలైనటువంటి మిత్ర పురుగు క్రిప్టోలిమస్ మాంట్రోజేరియా అనే బదనికలు మనకు ల్యాబ్ లో మనకు పరిశోధన కేంద్రంలో ఉంటాయి. సో వాటిని మనం వదులుకున్నా కూడా ఇక పిండి పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇంకా చివరి అస్త్రంగా మాత్రమే సిఫారసు చేసినటువంటి మందుల్లో మన యొక్క ప్రొఫినోఫాస్ కానీ లేకపోతే క్వినాల్ ఫాస్ మందు కానీ 2 మిల్లీలీటర్ చొప్పున లేకపోతే అసిఫేట్ అన్న మందును 1.5 గ్రాములు 1 లీటర్ చొప్పున వీటితో పాటుగా ఏదైనా డిటర్జెంట్ పౌడర్ కానీ లేకపోతే షాంపూ కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఇక పిండి పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇకపోతే మామిడిని ఇంకా ఎక్కువగా నష్టపరిచేప్పుడు తెగుళ్లు చూసుకున్నట్లయితే మనకు ఆంత్రక్నోజ్ మచ్చ తెగులు అంటాం. సో వీటిని కూడా మనము ఆంత్రక్నోజ్ మచ్చ తెగులు కూడా మనకు ఆకుల మీద కూడా పూత పూల మీద ఒకసారి పూత రెమ్మల మీద కూడా మనకు రావడం జరుగుతూ ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే ఆకులు అన్ని కూడా మనకు మాడిపోయి రాలిపోవడం కూడా మనం గమనిస్తూ ఉంటాం. వీటికి ఎప్పుడైతే మనం ఈ యొక్క ఆంత్రక్నోజ్ మచ్చ తెగులు గమనించామో వీటికి మనం కంపల్సరిగా సిఫారసు చేసినటువంటి కార్బండజిమ్ అయితే 1 గ్రాము లేకపోతే క్లోరోత్రెనిల్ అనే మందు ఫంగిసైడ్ 1 గ్రాము లేకపోతే సాఫ్ అంటే మ్యాంగో జబ్బు ప్లస్ కార్బండజిమ్ అన్న మందును 2 గ్రాములు లేకపోతే మ్యాంగో జబ్బు డైథేన్ M45 2.5 గ్రాములు మనకు లేకపోతే ప్రొపీనెబ్ 2 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకొని 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకోవాలి. మనకు పౌడరీ మెల్యూ అంటారు బూడిద తెగులు. సో ఇది కూడా ఏంటంటే మనకు రాత్రిపూట చలి ఎక్కువగా ఉండి మనకు పగలు వేడి ఎక్కువగా ఉన్నప్పుడు బూడిద తెగులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనివల్ల మనకు ఎక్కువ కూడా మనకు పూత అంతా కూడా మాడిపోయి రాలిపోతూ ఉంటుంది. వీటి నివారణ కూడా మనకు యొక్క నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేకపోతే హెక్సాకోనోజోల్ కానీ లేకపోతే ప్రొపికోనోజోల్ కానీ లేకపోతే డైఫెన్ కోనోజోల్ అనే మందును 2 మిల్లీలీటర్ 1 లీటర్ చెప్పిన కరువును పిచికారీ చేసుకోవాలి. తెగుల్లో చూసుకున్నట్లయితే సూటి మౌల్ అంటారు మసి తెగులు, ముఖ్యంగా ఈ

0: హాపర్స్, ఇందాక చెప్పినట్టు స్కేల్ ఇన్సెక్ట్స్, వీటన్నిటి వల్ల కూడా ఇది ఒక తేనె వంటి జిగురు పదార్థాన్ని విసర్జించడం వల్ల దాని మీద ఒక నల్లటి క్యాప్నోనిక్ ఫంగస్ డెవలప్ అయ్యి మనకు ఈ యొక్క మసితకులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటికి మనం ఏంటంటే ముందు ఆ రసం పిలిచే పురుగుల ఉధృతిని మనం అందులో పెట్టుకుంటే మనకు ఈ యొక్క మసితకులు అనేది రాదు. వీటికి ఇంకా ఆ మసితకులు ఏదైనా మనం నివారించుకోవాలి అనుకుంటే ఈ యొక్క స్టార్చ్ సొల్యూషన్ ని మనకు ఒక 5 కేజీలు కానీ 10 కేజీలు కానీ మనము తీసుకొని కొంచెం గోరువెచ్చని నీటిలో మనము వేడి చేసుకుని బాగా వేసిన తర్వాత దాన్ని 100 లీటర్లకు తగినని వాటర్ పోసుకొని మనం బాగా ఎండ ఉన్న సమయంలో చెట్టు మీద పిచికారి చేసుకోవాలి. తదుపరి 4-5 రోజుల తర్వాత మనం ఓన్లీ వాటర్ స్ప్రే చేసినా కూడా ఈ యొక్క మసితెగులు సూటి మోల్డ్ అనేది మనకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ విధంగా మనం సమగ్ర శస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే మామిడిలో నాణ్యమైన అధిక దిగుబడి మనం పొందవచ్చు. ధన్యవాదాలు.
1: ప్రస్తుత పరిస్థితుల్లో మామిడిలో శస్యరక్షణ ఈ అంశం గురించి నూజివీడు మామిడి పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి శాలరాజు గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. ఇప్పుడు జానపద గీతం వింటారు.

జానపద గీతం విన్నారు. చివరిగా అరటిలో వైరస్ తెగుళ్ల యాజమాన్యం గురించిన విశేషాలు వింటారు. అరటిలో వైరస్ తెగుళ్ల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. వైరస్ తెగుళ్లు పిలకల ద్వారా కొత్త తోటలకు వ్యాప్తి చెందుతాయి. కాబట్టి పిలకల ఎంపికలో చాలా జాగ్రత్త వహించాలి. పిలకలను ఆరోగ్యవంతమైన తోటల్లో నుండి మాత్రమే సేకరించాలి. వైరస్ తెగుళ్లు సోకిన పిలకలను ఎంపిక చేయకుండా ఉండాలంటే తెగుళ్లు సోకిన మొక్కల లక్షణాలను రైతులు గుర్తించడం చాలా అవసరం. తెగుళ్ల లక్షణాలు తల్లి మొక్క లేదా పిలకల్లో దేనిలో కనిపించినా సరే ఆ మొక్కల దుంప మొత్తం వైరస్ సోకినట్లుగా గమనించాలి. పిలకలు సేకరించే అరటి తోటల్లో వైరస్ తెగుళ్లు సోకిన మొక్కలు 5% కంటే ఎక్కువ ఉండకూడదు. ముందుగా పిలకలు ఎన్నిక చేసే తోటల్లోని తెగులు సోకిన అరటి మొక్కలను గుర్తించి వాటిని దుంపలతో సహా తీసివేసి తోట బయట తగలపెట్టాలి. తర్వాత డైమిథోయేట్ లేదా మిథైల్ డెమటాన్ మందుల్లో ఏదో ఒక దానిని 2 మిల్లీలీటర్ 1 లీటర్ నీటి కలిపి తోటలోని మొక్కలు పిలకలతో సహా పూర్తిగా తడిసేలా పిచికారీ చేసి 2 రోజుల తర్వాత ఆరోగ్యవంతమైన 2 కోతలు పడిన పిలకలను తవ్వుకోవాలి. తవ్విన పిలకల పైచర్మం పలుచగా చెక్కివేసి పిలకలను మోనోక్రోటోఫాస్ 2.5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 5 గ్రాములు లీటర్ నీటికి కలిపిన మందు ద్రావణంలో 15 నిమిషాలు ముంచి తరువాత నాటుకోవాలి. ప్రస్తుతం రైతులు అవలంబిస్తున్న కాంట్రాక్టు పద్ధతిలో పిలకలు తవ్వించుకోవడం వలన అవసరమైన జాగ్రత్తలు తీసుకోవటం లేదు. దీనివల్ల తెగుళ్లు సోకిన పిలకలను తోటల్లో నాటే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రైతులు వైరస్ తెగుళ్లను గుర్తించడంలో అవగాహన ఏర్పరచుకుని స్వయంగా ప్రత్యేక శ్రద్ధతో పిలకలను ఎన్నిక చేసుకోవాలి. అరటిలో వైరస్ తెగుళ్ల యాజమాన్యం గురించిన విశేషాలు విన్నారు. మీరింతవరకు కిసాన్వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

శ్రోతలు, రేపు ఉదయం 9 గంటలకు ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో ప్రముఖ సినీ నటులు సుమన్ తల్వార్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీఎం సుధాకర్ మోహన్. రేపు ఉదయం 10:55 మన్ కీ బాత్ గౌరవనీయులు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలనుద్దేశించి చేసే ప్రసంగం ఢిల్లీ నుండి ప్రత్యక్ష ప్రసారం వింటారు. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం సినీ భక్తి గీతాలు కార్యక్రమంలో ముందుగా వినండి బద్రీనాథ్ చిత్రం నుంచి పాట. ఈ పాటను ఆలపించిన వారు శంకర్ మహాదేవన్, కీరవాణి, వేటూరి గీతం, ఎంఎం కీరవాణి సంగీతం.

శ్రోతలు, మీరు ఈ పాటలను 103.2 7.5 మెగాహెర్ట్స్ పై మీ తిరుపతి ఆకాశవాణి కేంద్రంలో సినీ భక్తి గీతాల కార్యక్రమంలో వింటున్నారు. ఇప్పుడు వినండి శ్రీ వెంకటేశ్వర వైభవం చిత్రం నుంచి ఘంటసాల పాడిన పాట. గీత రచన భద్రిరాజు, సంగీతం ఘంటసాల.

కార్యక్రమంలో. ఇప్పుడు వినండి ఖలేజా చిత్రం నుంచి పాట. శ్రోతలు, ఈ పాటను ఆలపించినవారు రమేష్, వినాయకం, కారుణ్య, హేమచంద్ర. ఆలపించారు గీత రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం మణిశర్మ. వినండి

0: సినీ భక్తి గీతాలు విన్నారు. సమయం 8 గంటలు, మరి కాసేపట్లో ప్రకటించిన కార్యక్రమం వింటారు.
1: ఆకాశవాణి దార్శనిక్ భారత్ ఈనాటి కార్యక్రమంలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారుడు కర్నూలు జిల్లా రైతు శ్రీ గుజ్జల గౌరీశ్వర నాయుడు గారితో పరిచయం. మీకు పరిచయం చేస్తున్న వారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
2: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ఈరోజు దార్శనిక్ భారత్ లో భాగంగా మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మార్చి 13, 2026 గౌహతి అస్సాం నుండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధిని విడుదల చేయడం జరిగింది. మరి ఈ భాగంలో లబ్ధిదారులైనటువంటి వారు మన జిల్లాలో రైతులు మన దగ్గర ఉన్నారు. వారిలో శ్రీ గుజ్జల గౌరీశ్వర నాయుడు గారు, వీరు వచ్చేసి నందికొట్కూరు గ్రామానికి చెందిన వారు, వీరు మన స్టూడియోలో ఉన్నారు. మరి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి గురించి మరి లబ్ధిదారుడుగా ఉన్నారు కాబట్టి మరి ముందుగా వీరిని ఆహ్వానించి ఆ తర్వాత కార్యక్రమంలోకి వెళ్దాం. నమస్కారం అండి శ్రీ గుజ్జల గౌరీశ్వర నాయుడు గారు.
3: నమస్కారం సార్. మరి ముఖ్యంగా రేడియో శ్రోతలకు, మరి ప్రధానంగా రైతు సోదరులందరికి కూడా నమస్కారం సార్.
2: ఇకండి, ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం అంటే ఏంటో మా శ్రోతలు కాస్త తెలియజేస్తారండి.
3: ఖచ్చితంగా సార్. మనకు ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం అనేది రైతుల కోసం ప్రవేశపెట్టినది, రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రారంభించిన పథకం సార్ ఇది. ప్రతి సంవత్సరం కూడా రైతులకు 6,000 రూపాయలు 3 విడతలుగా నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. రైతే లబ్ధిదారుడు సార్. డిబిటి పథకం, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పథకం కింద నేరుగా రైతులకు అకౌంట్లో జమ అవుతుంది సార్.
2: ఇక ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో మా శ్రోతలకు, మా రైతు మిత్రులకు తెలియజేస్తారండి.
3: ఈ పథకము పంటలు ఏదైతే రైతులు సాగు చేస్తారో, రైతులు పంటల సాగు సమయంలో రైతులకు కొంత ఆర్థిక సహాయం అందించడం ద్వారా వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వము మాన్యశ్రీ గౌరవనీయులు శ్రీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైతుల ఆర్థిక భరోసా కోసం ఈ పథకాన్ని ప్రతి సంవత్సరం కూడా విడుదల చేయడం జరుగుతుంది సార్.
2: మీరు ఇందాకనే అన్నారండి డిబిటి అని.
3: అవును సార్.
2: అంటే డైరెక్ట్
3: బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్
2: అని చెప్పారండి.
3: నేరుగా లబ్ధిదారు అకౌంట్ లోనే జమ అవుతుంది.
2: మరి ఈ డబ్బు రైతులకు ఎలా ఉపయోగపడుతుంది, తర్వాత ఎంత డబ్బు వస్తుంది తెలియజేస్తారు?
3: ఇదివరకే మనకు అనుకున్న విధంగా ప్రతి సంవత్సరం రైతుకు 6,000 రూపాయలు 3 విడతలుగా కేంద్ర ప్రభుత్వము రైతులకు విడుదల చేస్తుంది. రైతులు ఈ ఆర్థిక సహాయాన్ని వాళ్లు పెట్టే పంటల సాగుకు పెట్టే ఖర్చులో కొంతలో కొంతైనా కూడా వాళ్లకు విత్తనాలు కొనడానికి గాని, ఎరువులు కొనడానికి గాని, పంటల సాగు ఖర్చులకు కూడా ఈ డబ్బు ఉపయోగపడుతుంది. అలాగే క్రిమి సంహారక మందులు గాని, వాళ్లకు అవసరమైన పంట సాగులో ఈ ఆర్థిక సహాయం అనేది ఉపయోగపడడము ఈ పథకం ముఖ్య ఉద్దేశం సార్.
2: ఇకండి ముఖ్య ఉద్దేశాలు చెప్పారు, తర్వాత లబ్ధిదారులుగా మీరున్నారు కాబట్టి బెనిఫిషియరీకి ఎటువంటి లాభాలు ఉంటాయో తెలియజేశారు. ఇకపోతేనండి, పిఎం కిసాన్ పథకంలో రైతులు ఎక్కువగా ఎదుర్కొనే సమస్యలు కూడా చాలా వరకు చెప్తా ఉన్నారండి.
3: ఎదుర్కొంటున్నారు రైతులు క్షేత్రస్థాయిలో సమస్యలు, ముఖ్యంగా బ్యాంకు ఖాతా సమస్యలు, ఆధార్ లింక్ సమస్యలు, భూమి రికార్డు సమస్యలు, ఈకేవైసీ నో యువర్ కస్టమర్ అంటే

0: బ్యాంకుకి నువ్వు కస్టమర్వా కాదా అని పూర్తిగా తెలుసుకునే విధంగా ఇలాంటి విషయాలపైన రైతులకు సమస్యలు ఉన్నాయి సార్?
1: ఇకపోతే అండి, బ్యాంకు సమస్యలు రైతు ఎలా పరిష్కారం పొందాలో తెలియజేస్తారా?
0: ఖచ్చితంగా సార్. ఇప్పుడు రైతు ఏందుకంటే బ్యాంకు ఖాతా సమస్య ఎందుకు వస్తుంది అంటే, ఏ అయితే రైతు ఉన్నాడో ఆ రైతు ఆధారు బ్యాంకు ఖాతాకు లింకు కాకపోవడం, లేకపోతే బ్యాంకులో వాళ్ళ వివరాలు సరిగా నమోదు కాకపోవడం, వాళ్ళ వివరాలు ఎప్పుడైతే తప్పులు తడకలుగా ఉన్నాయో దానివల్ల ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వాళ్లకు మూడు వితలుల్లో ఏదైతే 2,000, 2,000, 2,000 జమ అవుతుందో ఆ జమ కావడంలో బ్యాంకులో సమస్యలు వస్తాయి సార్ ప్రధానంగా.
1: అయితే అండి, ముఖ్యంగా రైతులు క్రాప్ లోన్స్ కూడా తీసుకుని ఉంటారండి. ఈ ఇప్పుడు ఈకేవైసీ అని మీరు ఇందాక తెలియజేశారు, నో యువర్ కస్టమర్, దాంట్లో మనము తీసుకున్న లోన్లు కూడా తెలిసిపోతా ఉంటాయి. ఇప్పుడు మనకు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా 2,000 రూపాయలు అంటే సంవత్సరానికి 6,000 రూపాయలు పడతాయి, 3 విత్తాలుగా 2,000 రూపాయలు పడ్డాయి ఈసారి అనుకోండి. మరి ఇది మనకు డైరెక్ట్ గా అందుతుందా, లేకుండా మనం తీసుకున్న లోన్లు కట్ చేసేస్తారు?
0: అలాంటిది ఏముండదు సార్. రైతు ఖాతాలో జమ అవుతుంది. రైతుకు బ్యాంకుకి ఉన్న లావాదేవీలో వాళ్ళ అవగాహన వలన వాళ్ళకి ఇదివరకే బ్యాంకుకు ఏదన్నా ఉన్నా కూడా వీళ్ళు ఇప్పుడు మనకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ నడుస్తున్నాయి కాబట్టి ఏదైతే మనకు వీళ్ళకు పడిన డబ్బులని వీళ్ళు డిజిటల్ రూపంలో డ్రా చేసుకోవచ్చు, వాడుకోవచ్చు సార్. కాబట్టి అది బ్యాంకు వాళ్లకు రైతుకు సంబంధించిన మధ్య అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇదివరకు ఏదన్నా బ్యాంకులో క్రాప్ లోన్లున్నా లేకపోతే ఏ వేరే లోన్లు ఏమున్నా కూడా ఇవి చిన్న అమౌంట్ కాబట్టి బ్యాంకు వాళ్ళు కూడా దీన్ని అంతగా పరిగణలోకి తీసుకుపోవచ్చు. ఇవైతే లబ్ధిదారునికి రైతుకు వాళ్ళ ఖాతాలో జమ అవుతాయి కాబట్టి వాళ్ళు వినియోగించుకోవడానికే ఉపయోగపడతాయి సార్.
1: ఇకపోతేనండి, సంవత్సరానికి 6,000 రూపాయలు మనకు ప్రభుత్వం చేయూతనిస్తుంది ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధిలో భాగంగా. అయితే ఈ 6,000 రూపాయలు నిజంగా సరిపోతాయంటారా?
0: అదే మనం మాట్లాడుకున్నాము. ఏదైనా గానీ ఇది చేయూత రైతులకు. కేంద్ర ప్రభుత్వము సకాలంలో రైతులకు మేమున్నాము అనే భరోసా ఇవ్వడానికి వాళ్లకు మనకు కేంద్ర ప్రభుత్వం ఏదైతే 6,000 ఇస్తుంది, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మనకు రైతుకు సంబంధించి కొంత డబ్బులు కూడా జమ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది ఏ రకంగా సంవత్సరానికి వాళ్లకు ఒక 15,000 నుంచి 20,000 ఆసరా అవుతుంది కాబట్టి కొంతలో కొంత వాళ్లకు అవసరానికైతే ఉపయోగపడతాయి సార్.
1: ఇక మరొక ప్రశ్న అండి, శ్రీ గుజ్జల గౌరీశ్వర నాయుడు గారు, రైతు మరణించిన తర్వాత పరిస్థితి ఎలాగుంటుంది? అంటే మీరు ఎంతో అవగాహన ఉంది, వ్యవసాయము గత 10 ఏళ్లుగా మీరు వ్యవసాయం చేస్తా ఉన్నారు, మీకు వీటి గురించి బాగా తెలుసు. కాబట్టి ఈ రైతు మరణించిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది, అంటే మనం ప్రభుత్వ చేయూత ఏమన్నా వస్తుందా ప్రభుత్వం నుంచి, లేదంటే పీఎం కిసాన్ నిధిలో భాగంగా ఏమన్నా మనకు చేయూత ఉంటుందా, దీని గురించి ఏమన్నా తెలియజేస్తారండి?
0: ఖచ్చితంగా సార్. రైతు ఎప్పుడన్నా మరణించినప్పుడు ఏదన్నా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్లకు ఆపద్ధర్మం కింద కొంత సహాయము ఇచ్చే స్కీమ్స్ కూడా పథకాలు చాలా ఉన్నాయి. ఈ మనకు ముఖ్యంగా ఈ పీఎం కిసాన్ కు సంబంధించి మనము మాట్లాడుకుంటే, ఒకవేళ ఏదైతే మనం ఇక్కడ లబ్ధిదారుడు రైతే అనుకుంటున్నాం కాబట్టి ఆ రైతు మరణించిన పక్షంలో ఆ పథకము నిలబడిపోతుంది అంతటితో ఆ రైతుతో. ఒకవేళ కుటుంబ సభ్యులు ఎవరన్నా భూమి రికార్డ్స్ వాళ్ళ పేరు మీద మార్చుకొని మళ్లీ తిరిగి పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి వాళ్ళు నమోదు చేసుకుంటే వాళ్ళు కూడా దీనికి లబ్ధి పొందుతారు సార్.
1: అంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధిలో రైతు పేరు మీద ఉన్న పొలము రైతు ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నుంచి ఎటువంటి మనకు
0: లబ్ధి అనేది ఉండదు, లాభం చేయూత ఉండదు, అక్కడితో ఆగిపోతుంది. వారి వారసులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే, ముఖ్యంగా పథకం ఏంటంటే రైతు పొలం కలిగి ఉండాలి. ఎవరైతే సొంత పొలం ఉందో వాళ్ళు వీళ్ళు గ్రామ సచివాలయంలో గాని లేకపోతే పీఎం కిసాన్ పోర్టల్ లో గాని వాళ్ళ వివరాలు నమోదు చేసుకున్న ఎడల ఈ పథకం వర్తిస్తుంది. కాబట్టి ఆ రైతు అకాలంగా మరణిస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ భూమి రికార్డులు మార్చుకుని వాళ్ళు మళ్లీ తర్వాత తిరిగి ఈ పథకానికి నమోదు చేసుకుంటే వాళ్ళ పేరు వాళ్ళు అర్హులవుతారు.
1: ఇక మీరు చెప్పింది భూమి కలిగిన రైతు గురించి అండి, అంటే నిజమైన హక్కుదారుడు, భూమి హక్కుదారుడు. అయితే చాలా మంది ఇటీవల వలసలకు వెళ్లి అంటే సిటీలలో ఉద్యోగాలు చేసుకుంటూ పల్లెటూళ్ళలో కౌలుకు భూమిని ఇస్తా ఉంటారండి. మరి కౌలుకి ఇచ్చినప్పుడు వారికి ఈ పథకం వర్తిస్తుందా, కౌలు రైతులకు ఈ పథకం వర్తిస్తుందా?
0: ఈ పథకము పొలం కలిగి ఉన్న రైతులకే సార్ ఈ పథకం అనేది వర్తించేది. కౌలు రైతులకు ఈ పథకం ఇప్పటి వరకు అయితే కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వాలు గాని ఈ పథకాన్ని అమలు చేయడం లేదు కాబట్టి

0: కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వాలు గాని రాష్ట్ర ప్రభుత్వాలు గాని దృష్టిలో పెట్టుకుని మీరన్నట్లు నిజంగా పొలం ఉన్న రైతులు ఇప్పుడున్న పరిస్థితుల వల్ల ఏదైతే వ్యవసాయం అనేది లాభసాటిగా లేదని ఆలోచనలో పడి రైతులందరూ కూడా వాళ్ల సొంత భూమిని కౌలుకి ఇచ్చుకుంటున్నారు. కౌలు రైతులకు ఈ పథకం వర్తించదు సార్. వాళ్ళకి ఏదైనా ప్రత్యేక పథకాలు రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. నేను పీఎం కిసాన్ లబ్దిదారుగా నా సహా రైతులు ఎవరైతే కౌలుకు తీసుకుని వాళ్ళు నిరంతరము 24 గంటలు పొలం చేస్తున్నారో అలాంటి కౌలు రైతులకు కూడా ఏవైనా ప్రత్యేక పథకాలు తీసుకుని ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ఆదుకోవాలని నేను మీ రేడియో తరపున వినవించుకుంటున్నాను సార్.
1: పోతే అండి, ఇది రైతులు స్మాల్ ఫార్మర్స్, మార్జినల్ ఫార్మర్స్, తర్వాత లార్జ్ ఫార్మర్స్ అని 3 రకాలుగా విభజించారండి రైతుల్ని. అంటే చిన్న, సన్నకారు, పెద్ద రైతులు అని ఇట్లా విభజించారు. ఈ పథకము పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ఎవరికి వర్తిస్తుంది?
0: ఈ పథకం ఎవరైనా పొలం కలిగి ఉన్న వాళ్లకు వర్తిస్తుంది సార్. మరి అంటే 5 ఎకరాలు ఆ పైన ఉన్న రైతులకు వర్తించదు. ఎవరికైతే 5 ఎకరాలు ఉంటాయో ఆ రైతులకు వర్తిస్తుంది. ముఖ్యంగా చిన్న, సన్నకారు, పెద్ద రైతులకు కూడా ఈ పథకం వాళ్ళని 5 ఎకరాల వరకు వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది, అర్హత ఉంటుంది. కానీ ఈ పథకం కొన్ని వర్గాలకు మాత్రం వర్తించదు సార్. ముఖ్యంగా ఎవరైతే రైతులైనా సరే, లేకపోతే పొలం కలిగి ఉన్న వాళ్ళైనా సరే, వ్యవసాయం చేస్తున్న వాళ్ళైనా గాని వాళ్ళు ఆదాయం పన్ను చెల్లించని వారై ఉండాలి. ఎవరైతే రైతులుగా ఉండి వ్యవసాయం చేస్తూ వ్యవసాయం సాగుదారులు ఉన్నా కూడా వాళ్లకు వాళ్ళు ఆదాయం పన్ను చెల్లిస్తుంటే వారికి ఈ పథకం వర్తించదు. అలాగే ఎవరైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గాని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గాని ఈ పథకానికి అర్హులు గారు వాళ్ళకు కూడా వర్తించదు సార్ ఈ పథకం.
1: అంటే ఇటీవలి కాలంలో ముఖ్యంగా చాలా వరకు ఇన్కమ్ ట్యాక్స్ మీద వచ్చే ఆదాయానికి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు అని చెప్పి ఈ దాన్ని పొలాలు తీసుకుని చేస్తూ ఉంటారండి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఉద్యోగస్తులు గాని పెద్ద వ్యాపారవేత్తలు గాని, మరి వారికి ఇది వర్తించదని ఇకపోతే అండి, ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి గురించి ఇంకాస్త వివరంగా మా శ్రోతలకు, అంటే ఇది మీరు 22వ విడత అని చెప్పారు. ఇది 3 మార్చిన గౌహతిలో మన ప్రీతం ప్రధానమంత్రి గారు రిలీజ్ చేశారని చెప్పారు. ఇక దాంట్లో మీరు బెనిఫిషియరీగా ఉన్నారు. ఇక మీకు ఇది 3 నెలల్లో రిలీజ్ అయిందండి. అంటే ఇది 2025-26కి వస్తుందా అండి, 26-27కి వస్తుందా?
0: లేదు సార్, ఇది 25-26 పథకానికి అయిపోయింది సార్. ఇది 2025 సంవత్సరానికి సంబంధించింది. మనకు మొదటి విడత 2025 జూన్, తర్వాత మనకు అక్టోబర్, తర్వాత 2వ విడతగా 2025 సంవత్సరంలో విడుదల చేసినారు. 3వ విడతలుగా 2025 డిసెంబర్లకు చేయాలి కాబట్టి మనకు జనవరి, ఫిబ్రవరి, మార్చిలో చేసేసినారు కాబట్టి 2025 సంవత్సరానికి సంపూర్ణంగా రైతులకు చెల్లించిన కిసాన్ సమ్మాన్ నిధి
1: ఇక భరోసా సార్ ఇది. ఇక అండి ఈ రోజు 8 ఏప్రిల్ 2026 అంటే ఇక మీదట వచ్చే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ ఇన్స్టాల్మెంట్ అంటే రాబోయే విడత గురించి మనం మాట్లాడుకుంటే అది ఈ సంవత్సరానికి వస్తుంది. ఈ సంవత్సరంలో ఏమన్నా మీరు అంటే ఇప్పుడు ఇన్పుట్ కాస్ట్ ఇవన్నీ పెరిగినాయని అంటా ఉన్నారు రైతులు, మరి మీరేమన్నా ఇంకా ఎక్కువ ఆశిస్తున్నారా అండి ప్రభుత్వం నుంచి చేయుత ఎక్కువ ఆశిస్తున్నారా, లేదంటే 6,000 సరిపోతాయా మీకు?
0: అదే సార్, మనం ఏదైతే రైతుకు మనము ఏదిచ్చినా మనము రైతు రుణం తీర్చుకోలేరు గాని రైతుకు ఇది ఆసరా ప్రభుత్వ పథకమే కాబట్టి మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్లకున్న పరిధిలో మనకు రైతుని ఎంత ఆదుకుంటే రైతు మనకు ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నాడు కాబట్టి, మన భారతదేశం కూడా వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి దాదాపుగా మనకు ఇప్పుడు కూడా దాదాపుగా 65-70% వ్యవసాయం ఆధారంగా జీవిస్తున్నారు కాబట్టి అలాంటి రైతులకు ఎంత చేయూత ఇస్తే అంత భరోసా ఉంటుంది, అంత అండగా ఉంటుంది. దీనిపైన ఈ విషయమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించి ఇప్పుడిచ్చే పిఎం కిసాన్ 6,000ని భవిష్యత్తులో పెంచితే రైతులకు ఇంకా మేలు చేసిన వాళ్ళు, బాగు చేసిన వాళ్ళు అవుతారు సార్.
1: చాలా సంతోషం అండి గుజ్జల గౌరీశ్వర నాయుడు గారు ఈ రోజు మా ఆకాశవాణి కర్నూలు కేంద్రానికి వచ్చి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారులుగా మీరు మా రైతులకు కూడా దీనిపైన చాలా అవగాహన కలగజేసినందుకు మీకు ఆకాశవాణి కర్నూలు కేంద్రం తరఫున, అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రైతు సోదరులందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం.
0: నమస్కారం సార్.
2: మీరింతవరకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్దిదారుడు కర్నూలు జిల్లా రైతు శ్రీ గుజ్జల గౌరీశ్వర నాయుడు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. మీకు పరిచయం చేసిన వారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్, నిర్వహణ డాక్టర్ గుర్రం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం చిత్రకుసుమాలు సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి మౌనమేళనోయ్ చిత్రం నుంచి పాట.

శ్రోతలు, మీరు ఈ పాటలను 103.2 107.5 మెగాహెర్ట్స్ పై మీ తిరుపతి ఆకాశవాణి కేంద్రంలో ప్రసారమవుతున్న చిత్రకుసుమాల కార్యక్రమంలో వింటున్నారు. ఇప్పుడు విందాం సాహసమే శ్వాసగా సాగిపో చిత్రం నుంచి పాట. ఈ పాటను ఆలపించిన వారు విజయ్ ప్రకాష్, అనంత శ్రీరామ్ గీతం, సంగీతం యార్ రెహమాన్. వినండి సాహసమే శ్వాసగా సాగిపో చిత్రం నుంచి పాట.

0: శ్రోతలు, ఈ ఆదివారం అంటే సెప్టెంబర్ 27 ఉదయం 9 గంటలకు ప్రముఖ సినీ హీరో మరియు విలక్షణ నటుడు శ్రీ సుమన్ తల్వార్ గారితో ముఖాముఖి ప్రసారమవుతుంది మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో 103.2 మరియు 107.5 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ పై ప్రసారమవుతుంది. తప్పక వినండి శ్రోతలు. ఇప్పుడు వినండి ప్రకటన.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
0: రేపు ఉదయం 10:55 మన్ కీ బాత్ గౌరవనీయులు భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలనుద్దేశించి చేసే ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి వింటారు. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ఇప్పుడు వినండి హ్యాపీ చిత్రం నుంచి పాట.

మీరింతవరకు చిత్రకుసుమాలు సినిమా పాటలు విన్నారు. తిరిగి 8:40 చిత్రకుసుమాలు సినిమా పాటలు కొనసాగుతాయి. శ్రోతలు, ఈ ఆదివారం అంటే సెప్టెంబర్ 27 ఉదయం 9:00 ప్రముఖ సినీ హీరో మరియు విలక్షణ నటుడు శ్రీ సుమన్ తల్వార్ గారితో ముఖాముఖి ప్రసారమవుతుంది మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో. తప్పక వినండి. అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ పై కూడా ప్రసారమవుతుంది. తప్పక వినండి శ్రోతలు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. సాంకేతికత వినియోగంలో భారతదేశం 10% కంటే ఎక్కువ ఆర్థిక వృద్ధిని సాధించగలదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఎస్ఐఆర్ నోటీసులు అందుకున్న ఓటర్లు వ్యక్తిగత విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఖాతాదారుల సౌకర్యార్థం రేపు దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. గత 12 ఏళ్లలో దేశంలోని నగరాలు, గ్రామాల మధ్య వ్యత్యాసం గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు విస్తృతంగా మెరుగుపడడంతో పాటు దేశవ్యాప్తంగా మహిళలు ఆర్థికంగా నిలదొక్కుంటూ ఆత్మనిర్భరత సాధిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వారణాసి నుంచి వడ్ నగర్ వరకు పర్యటిస్తున్న సేవా యాత్రికులతో ఆయన దృశ్య మాధ్యమం విధానంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ ప్రజలందరి భాగస్వామ్యం, కృషి ఉన్నప్పుడే వికసిత భారత స్వప్నం సాకారమవుతుందని అన్నారు. వడ్నగర్ తనకు జీవన విలువలను అందించిందని, కాశీ ఆ విలువలకు సేవను జోడించిందని ప్రధానమంత్రి గుర్తు చేశారు. ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా నోటీసులు అందుకున్న ఓటర్ల నివాసాలకు బూత్ స్థాయి అధికారులు, బీఎల్ఓలు నేరుగా వెళ్లనున్నారు. అక్కడే వారి నుంచి అవసరమైన పత్రాలను సేకరించి వాటిని ఈసీఐ నెట్లో అప్లోడ్ చేస్తారని కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. న్యూఢిల్లీలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. సంబంధిత ఓటర్లను ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు ముఖాముఖి విచారణకు పిలవరని ఈసీ స్పష్టం చేసింది. బీహార్, పశ్చిమ బెంగాల్తో సహా దేశంలోని 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ సంఘం ఏకగ్రీవ ఆమోదంతోనే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఎస్ఐఆర్ ఉత్తర్వులు జారీ చేసినట్టు పునరుద్ఘాటించింది. ఖాతాదారుల సౌకర్యార్థం రేపు దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. బ్యాంకు యూనియన్ల సమాఖ్య ఈ నెల 28 నుంచి 30 వరకు 3 రోజుల పాటు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. సమ్మెకు ముందు వారాంతపు సెలవులు రావడంతో ఖాతాదారులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రేపు అన్ని బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎంతో అనుసంధానమైన శాఖలు, కరెన్సీ చెస్లు పూర్తి స్థాయిలో పనిచేసేందుకు రిజర్వ్ బ్యాంకు అనుమతి ఇచ్చిందని ఆర్థిక శాఖ తెలిపింది. కేరళం భవిష్యత్తుకు బ్లూ ఎకానమీ అపారమైన అవకాశాలను అందిస్తుందని, సహకార రంగం ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. కేరళంలోని కుందరా వద్ద నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్సీసీఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాలను ఈ రోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలనే డిమాండ్

0: ఉండేదని, నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే దీనికి సాకారం చేసిందని తెలిపారు. ఈ నిర్ణయం దేశంలోని రైతులకు ఎంతో మేలు చేసిందని పేర్కొంటూ,
1: దేశ్ కే సభీ కిసానో కా ఔర్ కోఆపరేటివ్ సెక్టర్ సే జుడే హువే సభీ లోగో కా ఏక్ మాంగ్ థా कि केंद्र में कोऑपरेटिव मिनिस्ट्री बने, मगर वो पूरा नहीं होता. नरेंद्र मोदी जी ने कोऑपरेटिव मिनिस्ट्री बनाकर देश के ग्रामीण विकास, कृषि विकास और विमेन एम्पावरमेंट के लिए बहुत बड़ा कदम उठाया है.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా చార్ధామ్ యాత్రను రేపటి వరకు నిలిపివేస్తున్నట్టు ఉత్తరాఖండ్ రాష్ట ప్రభుత్వం ప్రకటించింది. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ రాష్ట విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి వినోద్ కుమార్ సుమన్ తెలిపారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ స్థానిక యంత్రాంగం జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. వాతావరణం అనుకూలించిన తర్వాతే యాత్రను తిరిగి పునరుద్దరిస్తామని వినోద్ కుమార్ సుమన్ స్పష్టం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. పిల్లల్లో పెరుగుతున్న మత్తు పదార్థాల వినియోగాన్ని కేవలం ప్రజారోగ్య సమస్యగానే కాకుండా వారి రక్షణ, భద్రతకు సంబంధించిన ప్రధాన అంశంగా పరిగణించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. బాధితులకు న్యాయపరమైన రక్షణ, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు దేశంలోనే మొట్టమొదటి విక్టిమ్ రైట్ సెంటర్ను పాట్నాలో జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, మత్తు పదార్థాల బారిన పడిన చిన్నారులకు తగిన భద్రత, వైద్య చికిత్స, కౌన్సిలింగ్, పునరావాసంతో పాటు వారు తిరిగి చదువు కొనసాగించేలా, కుటుంబ జీవితాన్ని గడిపేలా అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని సూచిస్తూ,
2: చిల్డ్రన్ ఆర్ నాట్ మెర్లీ ఫ్యూచర్ సిటిజన్స్, దే ఆర్ ఈక్వలీ సిటిజన్స్ ఆఫ్ టుడే, దే ఆర్ ఎంటైటిల్డ్ టు సేఫ్టీ, dignity, education, care and the opportunity to grow. Restoring childhood must therefore mean more than preventing substance abuse. That whenever childhood is threatened, there is always a pathway back to safety, dignity, belonging and hope.
0: భారతదేశం 10% కంటే ఎక్కువ ఆర్థిక వృద్ధిని సాధించగలదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇందుకోసం సాంకేతికత, ఆవిష్కరణల విస్తృత వినియోగం అవసరమని ఆమె స్పష్టం చేశారు. చెన్నైలో ఈరోజు జరిగిన ఐఐటి మద్రాస్ అలుమ్నీ అసోసియేషన్ సమావేశంలో మాట్లాడిన ఆమె, ఉన్నతమైన ఆర్థిక వృద్ధి రేటు ఆత్మ నిర్భర భారత్, వికసిత భారత్ లక్ష్యాలను వేగవంతం చేస్తుందని, అయితే అందుకు అన్ని వర్గాల కృషి అవసరమని పేర్కొన్నారు. దేశంలో స్టార్టప్ల భాగస్వామ్యం నిరంతరం పెరుగుతోందని కొనియాడిన కేంద్ర మంత్రి, సాంకేతికత ఆధారిత ఆవిష్కరణలు అన్ని రంగాలకు, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి విస్తరించాలని పిలుపునిచ్చారు. కృత్రిమ మేధ అందించే విస్తృత అవకాశాలను అందిపుచ్చుకుంటూనే దానివల్ల ఎదురయ్యే ముప్పును సమర్థంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పిలుపునిచ్చారు. గ్రీసు విదేశాంగ మంత్రి జార్జ్ గెరాపెట్రిటిస్తో కలిసి అంతర్జాతీయ శాంతి భద్రత, సముద్ర భద్రతపై ఏఐ ప్రభావం అనే అంశంపై న్యూయార్క్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విశ్వసనీయమైన సాంకేతిక వ్యవస్థల నిర్మాణం, మానవ వనరుల సామర్థ్యం పెంపు, ఆర్థికాభివృద్దికి ఏఐని ఉపయోగించుకోవడంపై న్యూఢిల్లీ డిక్లరేషన్ ఇదివరకే స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. జపాన్లోని ఐచి నగోయా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో కబడ్డీ పురుషుల, మహిళల విభాగాల్లో భారత జట్లు స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నాయి. పురుషుల ఫైనల్ పోలులో భారత్ 40-34 తేడాతో ఇరాన్ను ఓడించి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. మహిళల ఫైనల్లోనూ భారత జట్టు 37-34 తేడాతో ఇరాన్పై విజయం సాధించింది. కబడ్డీతో పాటు అథ్లెటిక్స్, షూటింగ్, స్క్వాష్ విభాగాల్లో కలిపి భారత్ నేడు ఒక్కరోజే

0: 7 పతకాలను గెలుపొందింది. దీంతో భారత్ మొత్తం పతకాల సంఖ్య 30కి చేరగా పతకాల పట్టికలో 10వ స్థానానికి చేరుకుంది. వాతావరణం. ఈశాన్య మధ్యప్రదేశ్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఏర్పడిన వాయుగుండం ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తూ ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ వద్దగల రాగల 12 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలహీనపడే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. దీని ప్రభావంతో రాగల 7 రోజుల పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో, బీహార్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. సాంకేతికత వినియోగంలో భారతదేశం 10% కంటే ఎక్కువ ఆర్థిక వృద్ధిని సాధించగలదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఎస్ఐఆర్ నోటీసులు అందుకున్న ఓటర్లు వ్యక్తిగత విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం తిరిగి చిత్రకుసుమాలు కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు వినండి మిస్టర్ బచ్చన్ చిత్రం నుంచి బాట.

రోనియలు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలనుద్దేశించి చేసే ప్రసంగం ఢిల్లీ కేంద్రం నుండి ప్రత్యక్ష ప్రసారం వింటారు. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. చిత్రకుసుమాలు వింటున్నారు కార్యక్రమంలో. ఇప్పుడు వినండి, ఎక్కడికి పోతావు చిన్నవాడ చిత్రం నుంచి పాట. ఈ పాటను ఆలపించిన వారు ధనుంజి, స్పీకర్ రామజోగి శాస్త్రి, గీతం సంగీతం సమకూర్చిన వారు శేఖర్ చంద్ర. ఎక్కడికి పోతావు చిన్నవాడ చిత్రం నుంచి పాట వినండి.

శ్రోతలు, ఈ ఆదివారం అంటే సెప్టెంబర్ 27 ఉదయం 9 గంటలకు ప్రముఖ సినీ హీరో మరియు విలక్షణ నటుడు శ్రీ సుమన్ తల్వార్ గారితో ముఖాముఖి ప్రసారమవుతుంది మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 మరియు 107.5 మెగాహెర్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ పై కూడా ప్రసారమవుతుంది. తప్పక వినండి శ్రోతలు. చిత్రకుసుమలు సినిమా పాటలు వింటున్నారు కార్యక్రమంలో. ఇప్పుడు వినండి శ్రీకృష్ణార్జున యుద్ధం.

శ్రోతలు, రేపు ఉదయం 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు, అనంతరం మనసులోని మనసు ధారావాహిక నవలాపట్నం 22వ భాగం వింటారు. రచన మాలతీ చందూర్ గారు, చదివినవారు శారదా శ్రీనివాసన్ గారు. అనంతరం ప్రపంచ పర్యాటక దినోత్సవ వివరాలు వింటారు. 8:30 శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. 8:35 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో చిన్నగొట్టుగల్లు మండలం కొమ్మిశెట్టివారిపల్లె మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 ప్రముఖ సినీ నటుడు సుమన్ తల్వార్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్. రేపు ఉదయం 10:55 మన్ కీ బాత్ గౌరవనీయులు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలనుద్దేశించి చేసే ప్రసంగం ఢిల్లీ నుండి ప్రత్యక్ష ప్రసారం వింటారు. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. రేపు సాయంత్రం 5:00 వనితాలోకం కార్యక్రమంలో లలిత సంగీతం, అనంతరం దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా జాతీయ విద్యా విధానం 2020 దేశాభివృద్దికి కొత్త విద్యాదశ అంశం గురించిన వివరాలు ప్రసారమవుతాయి. అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు ప్రసారమవుతాయి. 5:30 ప్రసారమయ్యే యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, అనంతరం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ 2వ భాగం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీఎం సుధాకర్ మోహన్. చిత్రకుసుమ

కార్యక్రమంలో చివరిగా వినండి అపరిచితుడు చిత్రం నుంచి పాట. ఈ పాటను ఆలపించినవారు జెస్సీ గిఫ్ట్, కేకే సుజాత, భువనచంద్ర గీతం, హరీష్ జయరాజ్ సంగీతం.

మీరింతవరకు చిత్రకుసుమాలు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమయం 9 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఇప్పుడు వింటారు ఏకచిత్రగానం. ఈనాటి కార్యక్రమంలో బొబ్బిలిపులి చిత్రం నుంచి పాటలు వింటారు. ముందుగా వినండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన దాసరి నారాయణరావు, జేవి రాఘవులు సంగీతం.

మీరింతవరకు ఏకచిత్రగానం కార్యక్రమంలో బొబ్బిలి పులి చిత్రం నుంచి పాటలు విన్నారు. శ్రోతలు, ఈ ఆదివారం అంటే సెప్టెంబర్ 27 ఉదయం 9 గంటలకు ప్రముఖ సినీ హీరో మరియు విలక్షణ నటుడు శ్రీ సుమన్ తల్వార్ గారితో ముఖాముఖి ప్రసారమవుతుంది మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 మరియు 107.5 మెగాహెర్ట్స్పై. అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ పై కూడా వినవచ్చు. తప్పక ఈ కార్యక్రమాన్ని వినగలరని మనవి.

శ్రోతలు, రేపు ఉదయం 10:55 మన్ కీ బాత్ గౌరవనీయులు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం ఢిల్లీ నుండి ప్రత్యక్ష ప్రసారం వింటారు. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

శ్రోతలు, రేపు రాత్రి 8 గంటలకు దేశ ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగానికి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం పునః ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో ప్రకటించిన కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి వింటారు.

0: डोलू कलाकार के रूप में कार्यरत हैं। उन्हें डीडी यादगिरी पर प्रसारित नाद स्वरम कार्यक्रमों में तवल पर संगति करने का अवसर प्राप्त हुआ है। उन्होंने देश भर में अनेक संगीत एवं सांस्कृतिक कार्यक्रमों में भाग लिया है। अपनी निरंतर साधना, समर्पण और गहन अनुभव के साथ श्री वी चिन्ना वेंकट सुब्बया पारंपरिक भारतीय संगीत की समृद्ध सांस्कृतिक विरासत के संरक्षण और संवर्धन के लिए निरंतर प्रयासरत हैं। आज रात के इस कार्यक्रम में आपके साथ नाद स्वरम पर संगत करने वाले कलाकार हैं श्री लोडगु वासु।
1: श्री वी चिन्नवेंकट सुब्बय्या इज एन ए ग्रेड आर्टिस्ट ऑफ आकाशवाणी हैदराबाद। हिज म्यूजिकल जर्नी बिगैन इन द ईयर 1990 अंडर द गाइडेंस ऑफ हिज फर्स्ट गुरु श्री वी एन लक्ष्मी नारायणन। लेटर ही रिसीव्ड ट्रेनिंग एंड गाइडेंस फ्रम శ్రీ ఎల్లూరు శ్రీనివాసులు అండ్ శ్రీ తిరుక్కడయూర్ టీజీ బాబు. ఇన్ ద ఇయర్ 2018 హీ వాజ్ ఆనర్డ్ విత్ ద ఎమినెంట్ సిటిజన్ అవార్డ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అండ్ ఇన్ 2019 హీ వాజ్ కన్ఫర్డ్ ద టైటిల్ ఆఫ్ డోలు కళా సామ్రాట్ ఫర్ హిస్ తవిల్ ప్లేయింగ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్. కరెంట్లీ హీ ఈస్ సర్వింగ్ యాజ్ ఎ డోలు ఆర్టిస్ట్ అట్ ది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇన్ యాదాద్రి. హీ హాజ్ హ్యాడ్ ద ప్రివిలేజ్ ఆఫ్ ప్రొవైడింగ్ Tavil accompaniment for the Nadaswaram programs broadcast on DD Yadagiri. He has participated in numerous music and cultural programs across the country. Through his continuous practice, dedication and profound experience, Sri V. Chinnavenkata Subbaya remains constantly committed to preserving and promoting the rich cultural heritage of traditional Indian music. In tonight's program, The artist accompanying on Nadaswaram is Sri Lodugu Vasu.
0: आइए अब सुनते हैं श्री वी चिन्ना वेंकट सुब्बया द्वारा तविल लय विन्यासम, जो चतुरश्र जाति त्रिपुट ताल में निबद्ध है।
1: Let us now listen to the Tavil Lay Vinyasam by Sri V. Chinnavenkata Subbaya, set to चतुरश्र जाति त्रिपुट तालम।

ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమయం 11:00 ఇంతటితో ఈనాటి మా ప్రసారం సమాప్తం. తిరిగి 103.2 107.5 MHz పై రేపు ఉదయం 6:00 మా ప్రభాత ప్రసారమవుతుంది. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.